ఆకాశమున కంటే అతి శుద్ధమయ్యుండు సర్వజీవులయందు వర్వయుండు బ్రహ్మమునకు కానిది ఇలను ఎదియులేదు బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవులయందు సంచరించు బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే బ్రహ్మయే మీరు నీలోన బ్రహ్మయుండే నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు సాధు సద్గుణ

0: వెలుగు నాలోననున్నది, వెలుగు నేను, వెలుగు నాలోననున్నది, వెలుగు నేనే, నేను వెలుగును, వెలుగులో నేనయుండు, వెలుగు నాలోననున్నది, వెలుగు నేనే, నేనే వెలుగు, వెలుగు నేనయుడు. అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును, అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును, బ్రహ్మమే అతడయవును. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవును కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు. కనుక మానవ రూపమే మనము గౌరవించవలెను. దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును. ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు. ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది. అదే విధముగానే అంతర్బహిస్త సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది. ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే, అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు కాని అన్యులు దీనిని గుర్తించలేదు. దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తానొక వికార కృత్యమును నిర్మించుకుని దానినే గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు. ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును, తార్కిక ఘనతను కూడా సాధించవచ్చును, మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును. కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పనలు మాత్రమే కాని ఇందులో యథార్థం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు. వాచారుడైన పండితులు ఈ విధమైనటువంటి ప్రగల్పములు చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు. ఈశ్వరుడు యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపమునందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గము ఎందు కాని, అన్య సాధనలు ఎందు కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు. తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే. ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు, అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు. అంతేకాని అంతకంటే ఇంక వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు. ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించబోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకునవచ్చు. అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్య నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నంత సాధ్యము కాదు. నేను మానవుడను, మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవాలి తప్ప అన్య రూపంలో గుర్తించుకున్నంత సాధ్యము కాదు. కానీ పదములు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణనలు చేయవచ్చును. కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్ మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు. కేవలం ఇందులో పదముల యొక్క ప్రాభర్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి. కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు, ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును. తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే, అనర్థమే, యథార్థములు కానేరవు. ఏ సమయమైందైనా కూడా మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడినైనా ప్రశ్నించండి, అయ్యా అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని. అనగా ఎట్టి ప్రమాణములకును చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు. భవాన్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు. మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు. అంతేకాని ఇంతకంటే ఇంక భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా. నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుడి కంటే సామాన్యమైనటువంటి మానవుడే మేలని అనిపిస్తుంది. కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైనటువంటి మానవుడు కూడాను చెప్పగలడు, కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు. తద్వారా సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. పండితులు చెప్పేటువంటి అర్థముల వల్ల సమాజమునందు ఒక విధమైన అలజడులు ఏర్పడుతున్నాయి. సమాజంలోని శాంతిని విరుద్ధపరుస్తున్నారు. ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపచేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు. కాబట్టి ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలం పదమును వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థమును బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు. భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే. ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, అది నిశ్చయమైన నిరూపించగలడు, నిర్ణయించగలడు. బ్రహ్మ ఇది అని చెప్పగలరు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము? ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు. కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతనే. పుష్పములో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి. కర్రలోని అగ్ని వలె, పిల్లల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది. కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపముల్నే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తూ ఉన్నారు. ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానమును మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు. పుట్టలకు పాలు పోస్తున్నారు కాని పామును చూస్తే చంపివేస్తున్నారు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగను. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటకగొట్టు చిత్రముగను. రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం. సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత. ఆకలిగొన్న మానవునికి పచ్చడన్నమైన పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యమును రుచి రుచినటువంటి నైవేద్యమును అర్పితం చేసుకుంటాడు. ముడుపులంతును ధనమును మూటగట్టి పచ్చగానికి మెతుకైన పెట్టకుండా వెంకటేశుని గుండిలో వేయుడు. ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు. నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడనం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం. దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము ఇది మన యొక్క కర్తవ్యము. ఆకాశం నుండి వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతై కూడా ఆత్మయందు లీనమై ఉంటున్నది. గాలికి ఆకాశము ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అనగా దేని వలన ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం. ఆకాశము ఆశ్రయం, గాలి ఆశ్రితం. గాలి ఆశ్రయము ఆకాశము, ఆకాశమునకు గాలి ఆశ్రితము. ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. అది ఏ భగవంతునకు మానవునికి ఉండినటువంటి యొక్క సంబంధం. కనుకనే ఆత్మయందు తాను, తనయందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. అందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి. ఒకటి నిత్యావతారము. నిత్యావతారము రెండవది విశేషావతారము, మూడవది అవిశేషాతార అవతారము, నాలుగవది కేవలము లీలావతారము, ఐదేది పూర్ణావతారము. ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు. అవతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని 5 నుంచి 9 వరకు ఉండేటువంటి కళలేక స్వరూపములు మాత్రమే. ఒక పూర్ణావతారం మాత్రమే 16 కళలతో నిండి ఉంటుంది. అట్టి పూర్ణావతారమునే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు. ఏతావాత ప్రతి మానవుడు కూడా అవతారమే, అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు. అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపమును ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు. ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు. ఎలుక మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే. ఆ పాత్రను పురస్కరించుకుని ఆ దైవత్వం అనేటువంటి జలమును నింపుకుని రాగలడు. రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్ర యందు ఉండినటువంటి యొక్క జలము భగవత్తత్వమే. కనుకనే సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిలోకి సర్వమా వర్తిష్టతి, సర్వులు యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే. అందరూ అవతార స్వరూపులే. దైవాన్ని వెతుకుటకు మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో పోనక్కరలేదు. ఈ మానవుణ్ణి మీరు గౌరవించండి, ప్రతి మానవుణ్ణి ప్రేమించండి. ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు. ఈ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు. ప్రభువు కాని సామాన్య ప్రజలు కాని అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది. నేను నేనుగా ఉన్నంత వరకు నీవు కాదు, నీవు నీవుగా ఉండినంత వరకు నేను కాను, నీకు నాకు ఇందులో స్థలము లేదు. ఉన్నదొక్కటి హృదయము. మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చైర్ కాదు, అది డబుల్ సోఫా కాదు, లేకే ఇది మ్యూజికల్ చైర్ కాదు. ఒకటే, అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే. ఆ హృదయము ఒక్కటే కాని రెండు కాదు. నీవు నేను అనేటువంటి భేదమును త్యజించి తత్వాన్ని వరించి దైవత్వాన్ని భ్రమించి దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడు. ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో తేలినటువంటిది కాని మనం భ్రమించరాదు. జంతూనాం నరజన్మ దుర్లభం, ఇట్టి దుర్లభమైనటువంటిది మానవ జన్మం. ఇట్టి దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు తన తత్వాన్ని తాను గుర్తించుకునేందుకు ప్రయత్నించగా బాహ్య ప్రపంచమునందు భగవంతుడి కన్నాన్ని భ్రమించుకోవటము, ఇదియే ఒక పెద్ద అజ్ఞానం. కనుక కాలమును వ్యర్థము చేయక, కాలమును సార్థకం సాధించుకుని, కాయంతో కర్మలు ఆచరించి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి. నిజముగా దైవాన్ని మనము పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి. ఏ ఆకారమును మనము భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిము లేనటువంటివి, కల్పనలతో కూడినటువంటివి, ఇది భ్రమలతో చేరినటువంటివి. ఈ భ్రమను పోయేంత వరకు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు. భ్రమలను మనం దూరం చేసుకోవాలి. ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు. పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకు ఈ భగవత్ తత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు. కానీ ఈ వాచారుడు ఈ యొక్క వర్ణంతోనే తృప్తి పడుతున్నాడు, కానీ ఈ వర్ణాకారాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఆకారం ఏమిటి? ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా? కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది. నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో, నిన్ను నీవు గౌరవించుకో, ఇతరులు గౌరవించు, నిన్ను నీవు ప్రేమించు, ఇతరులు ప్రేమించు. ఇది నిజమైనటువంటి ఆరాధన. దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధముల అజ్ఞానముకు గురి అయిపోతున్నాడు. భగవంతుడు అవతరించడమే కాని అంత్యమందటం కాని ఉండదు. ధరించిన దేహమును కేవలం నీటి పుడుగలం అంటే కొంతకాలం నిలవచ్చును. నీటి ఎందే పుట్టి, నీటి ఎందే పెరిగి, నీటి ఎందు అడంగు నీటి పుడుగ, నరుడు ఉద్భుతము, నారాయణుడు నీరు. సత్యమైన మాట సాయి మాట. ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడుగ పుట్టి ఈ జలమునందే పెరిగి జలమునందే లయమైపోతుండాలి. మానవుడు కూడా అంతే. బ్రహ్మయందే పుట్టి బ్రహ్మయందే జీవించి బ్రహ్మయందే లయమందుతున్నాడు. బ్రహ్మ అనగా బ్రహ్మ కాలిదే బ్రహ్మ.
1: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే భ్రమ మనకు కనిపించటం లేదు. జీవితం అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది. ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతున్నది. మమత్వం అనే భ్రమ, వాంగారం అనేటువంటి యొక్క మమత. కనుక దైవత్వాన్ని మనం గుర్తించి, దైవత్వాన్ని విశ్వసించి, దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి. విశ్వరూపంలో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
2: బ్రహ్మాండమంతట బ్రవలు సుండెడి తనకు ఆలయమున మత్తనలవియగునా, కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు? అజహరాదులకైన అందని వాణిని ఏ రూపుని నించ ఎవరి తరము? సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున, బ్రహ్మాండమంతట బొజ్జలో నున్నట్టి పక్షభోజ్యము తనకు పెట్టదగున. వసుధ తెలియచున్నది సాయిబాబయనుచు, వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు, వసుధ తెలియచున్నది శ్రీకృష్ణయనుచు, వసుధ చెప్పుచున్నది జీసస్తనుచు, వసుధ తెలియచున్నది అల్లాయటంచు, వసుధ చెప్పుతున్నది జోరాశ్రయనుచు, వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు. కంటెను వేరేది ఎరుగరయ్యా, అంతటను ఉన్నదొక్కటే ఆత్మయను.
1: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి, సర్వజ్ఞత్వంతో మనం పూజించి, సమర్పణ చేయించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన. ప్రేమ స్వరూపులారా, భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే, భగవంతుని యొక్క స్వరూపము సత్యమే. అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూత్రమై ఉంటుంటుంది. కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు సైంటిస్ట్. చాలా అటమ్ అటమ్ అని చాలా, అది చాలా సూక్ష్మమైనటువంటిగా భావిస్తున్నారు. అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము. సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది. అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయటం అత్యవసరము. సత్యాన్ని కేవలము విస్మరించి సత్య స్వరూపాన్ని పూజించడం మాత్రమున తాను సత్య స్వరూపుడు కానేరదు. కనుక సత్యాన్ని మనం పాలించాలి. ఈ సత్యము నుండి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిదే, తనకు తాను తృప్తి కల్పించేటువంటిదే ధర్మము. ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి. తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు. విరుద్ధంగా పోవటమే వికృతము, దానిని అనుసరించడమే సుకృతము. కనుక నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గంలో తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన. మనసులో ఒకటి, మాటలో మరొకటి. ఇది దివ్యత్వం సరిహేనటువంటి సన్నిహితం కాదు. కనుక మనసునందుది, మాటనందును, క్రియనందు కూడా ఏకస్వరూపాన్ని ధరింప చెయ్యాలి. మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని దైవం ఒక్కడే. నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైనటువంటివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు. భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని. అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం. ప్రేమ సత్యము నిండి ఉంటున్నది. ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కాని ప్రేమ మాత్రం ఒక్కటే. కనుకనే ఆ ప్రేమనే దైవం, ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటి ప్రేమకు విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవద్దు. కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం. కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు, పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. అదే విధంగానే ఆకారములు ఎన్నయో ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి. మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే. దైవము ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి. నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి. మీరు మీరు దైవంగా మీరు భావించండి. అప్పుడు నీవు ఎట్టి పెద్ద మార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు. దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి. ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి. ఈశావాస్యం విధం సర్వం. కనుక నే వాసుదేవ సర్వ విధం, ఏకోమసి సర్వభూతాంతరాత్మ. విధములుగా కూడా ఈ వేదములు, ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరైనటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. ఇంతవరగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితులు కానేరు, ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితులు కానేరడు, ఇతిహాస పురాణములు కంఠస్థము వాదించినంత మాత్రం పండితులు కానేరడు. సమదర్శన, ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు. ఆ సమదర్శనము కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు. పండితుడిని కంకణములు ధరించవచ్చును, చారములు కప్పు కొనవచ్చును, కర్ణకుండలాలు ధరించవచ్చును, బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్య మాత్రమే. కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కాని, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కాని, దైవత్వం ఒక్కడేటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి. నూరు మనము ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం. కనుకనే ఆచారం ప్రధానం కాని కేవలం ప్రచారం ప్రధానం కాదు. ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి గావిస్తూ వస్తున్నారు. ఏ గ్రంథములు రాసినామో, దేవుని ప్రబోధించినామో దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఏ ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం, ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి. సర్వలో ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి, దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి, మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి. అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము. అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు, నీ అవతరించినటువంటివే. కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది? ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు. సమస్తం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి, పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి, అప్పుడే అది అభివృద్ధి గావిస్తుంది. క్షణము క్షణమునకు కలిగేటువంటిది, క్షణమునకు పెరిగేటువంటిది ప్రేమ కానేరదు. చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ. నష్టములకు లేక నింద నిష్ఠూరములకు లేక వర్ణములకు పొంగటము రంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ. కానీ కొన్ని విధములైనటువంటి లాభ నష్టములకు కుంగటము పొంగటం, దూషణ దూషణలకు కుంగటము పొంగటము, వికసములకు కుంగటము పొంగటము ప్రేమ కానే కాదు. ఎప్పుడు కూడా ప్రేమ కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది. ఆత్మాడి ప్రేమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్షకు పోవాలి. ఆనాడు గాయత్రి పటం పెట్టాడు సర్వదేవతా స్వరూపుడి గాయత్రి. జియో యువను ప్రచోదయాత్తు, నా బుద్ధిని అభివృద్ధి గావించు వాణ్ణి ప్రార్థించి వెళ్లాడు. ఆనాడు కూడా తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు. తన ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరంలో పడేశాడు. మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి. ఇది ఎట్టయినా కూడా నేను పాస్ చేయాలని చెప్పని రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు. ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. పాపం వచ్చాడు కోపంతో, ఆ ఫోటోను కూడా ఆ బీరంలో పడేశాడు. నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులు పోతున్నారు, ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముక్కుంటాది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు. అది అనుమానాస్పదంతోనే పూజించాడు. పాపం అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని డౌట్లు తెచ్చాడు. అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తులు తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం. ఆ అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపున వెళుతూ ఉండాలి. దీనికి కోపం వచ్చింది. నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి. లోపల వెళ్ళినాడు, ఒక పాత పరిచి తీశాడు, చిన్న ముక్కలు గాలించి ఆ ఫోటోల యొక్క ముక్కులకంతా గట్టి కట్టెట్టాడు. ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు. తక్షణమే ఒక సుగంధము వచ్చింది. అక్కడ గాయత్రి సరస్వతి శ్రీరాములు అతనికి కనిపించినట్టయింది. ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి. భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు. కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు. కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు? ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సజీవులే దైవ స్వరూపములు కాని నిర్జీవము కాదు. నిర్జీవులందు కూడా దైవత్వం ఉంటుండాలి, పదార్థములందుకు పరమతత్వం ఉంటుండాలి. కాని మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్యమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి. మానవాకారమే మనకు సన్నిహితము. ఇంటి సన్నిహితమైనటువంటి మానవత్వాన్ని మనం గౌరవించాలి. ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది. కనుకనే సర్వ మానవులు ఎందుకుండా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము. ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. రాముడు కృష్ణుడు అనేటువంటిది మానవాధారంలో ధరించినటువంటిది. ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే. కనుక ఈ మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ. సర్వ జీవనప్పుడు మనం భగవంతుడిగా విశ్వసించడం కూడా అత్యవసరమే. సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితే అన్నారు. శేషం అనేటువంటి యొక్క పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి? ఇందులోనే సృష్టి లైన్ అంతా కూడా ఇమిడి ఉంటున్నాయి. కేశవ అనేటువంటి పదములో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది. కా ఈశావ కా ఈశావ ఇది కేశవ. అనగా బ్రహ్మ, అనగా ఈశ్వరుడు, అనగా విష్ణువు. కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటలాస్తాము.
3: కేశవ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
1: బ్రహ్మ అనగా సృష్టితత్వం, మన సంకల్పమే బ్రహ్మతత్వము. ఈశ అనగా ఏమి? హృదయవాసమే. మన హృదయమే ఈశత్వము. ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం. కనుక దీనినే యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహంలో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది. యంత్రము, మన దేహమే ఒక యంత్రము. ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పనిచేస్తున్నాయి. కనుక మన దేహం ఒక యంత్రము, మన శ్వాస ఒక మంత్రము. సోహం సోహం అదే మంత్రము. ఇంకా తంత్రము, మన హృదయమే తంత్రము. కనుకనే యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవ ఆకారమే. అన్య స్వరూపములు కనుక అన్య స్వరూపములు కాదు, మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి దీనిని మనం విశ్వసించాలి. ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి. దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ. అటువంటి విలువను మనం తెలుసుకోవాలి. ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు. ఈ దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అణగలోపుతూ పోతున్నాం. స్వార్థమే దీనికి మూల కారణం. స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది. ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి. ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది. ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే
4: భజన బినా సుఖ శాంతి నహీ.

ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. సర్వభూతములందు ఉండినది ఒకే ఆత్మయే. అన్ని బల్బులందు ఉండినది ఒకే కరెంటే. ఒక్కొక్క బల్బు ఒక్కొక్క రంగులో కనిపించవచ్చు. ఒక్కొక్క బల్బునందు ఒక్కొక్క వోల్టేజ్ ఉండవచ్చు. కాని కరెంటు ఒక్కటే. దైవత్వమే సర్వులందు ఆత్మస్వరూపమై ఉన్నది. సర్వులందు చైతన్య స్వరూపమై ఉంటున్నది. సర్వులందు ప్రేమస్వరూపమై ఉంటున్నది. ఆ ప్రేమతత్వమును మనం గుర్తించాలి. ప్రేమతత్వమును మనం అనుభవించాలి. ఆ ప్రేమతత్వాన్ని మనం పంచాలి. ఆ ప్రేమతత్వాన్ని ప్రచార ప్రబోధలు చేయాలి. అదే ఆధ్యాత్మిక ప్రచారము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. నాగమణి పున్నయ్య ఒకమారు అనారోగ్యం వల్ల చిక్కిశల్యమైపోతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ బెంగళూరు నుంచి మాటిమాటికి పుట్టపర్తి రావడం, అక్కడ జరిగే పూజల్లో స్వామి దర్శన భాగ్యంలోనూ లీనమైపోయి వేళకు సమంగా అన్నపానాదులు సేవించక ఇంకా బలహీనురాలు కావటం ఆవిడ భర్తకు సుతరాము ఇష్టం లేకపోయింది. అయినప్పటికీ స్వామి మీదే భారం మోపిన నాగమణిమ్మ, పుట్టపర్తికి వెళ్లినా నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఈ మారు నేను బలహీనురాలై తిరిగి వస్తే మళ్లీ నన్ను పుట్టపర్తి పంపవద్దు అని భర్తను వేడుకున్నారు. శ్రీ పూర్ణయ్య గారికి మనసు మంచులా కరిగిపోయింది. వైటమిన్స్, టానిక్స్, బిస్కెట్స్, డబ్బాలలో విలువ చేసే ఆహార పదార్థాలు ఎన్నో కొనిపెట్టి ఆవిడ్ని పర్తికి పంపించారు. పర్తి చేరిన నాగమణిమ్మగారు భర్తకిచ్చిన వాగ్దానం పూర్తిగా మర్చిపోయారు. మళ్లీ పాతపాటే. స్వామిని దర్శించుకోవటంలోనే మునిగిపోయిన నాగమణి ఆహార పానీయాలను నిర్లక్ష్యం చేసేశారు. మరింత చిక్కిపోయారు. బెంగుళూరు తిరిగి వెళ్లే ముందు ఆవిడ స్వామితో, మీరెలాగైనా నా భర్త నన్ను చూసేవేళ నేను మంచి బలిష్టంగా కనిపించేటట్టు అనుగ్రహించాలి, మిగతా వాళ్లకి నేను చిక్కినట్టుగా కనిపించినా పర్వాలేదు కానీ నా భర్తకి మాత్రం నేను అలా కనపడకూడదు అని మొరపెట్టుకున్నారు. స్వామి పకపకా నవ్వారు. మిగతా భక్తులందరినీ పిలిచి, నాగమణిబాయి ఏం చెప్తోందో విన్నారా అని హేళన చేయడం మొదలుపెట్టారు. ఎంతో నిస్పృహతో ఇంటి మొహం పట్టారు నాగమణిమ్మ. ఇంతకు పూర్వం కన్నా బాగా చిక్కిపోయి ఉన్న భార్యను చూశారు పూర్ణయ్య గారు. తాను సర్ది ఇచ్చిన మందులు, తినుబండారాలు పెట్టినవన్నీ పెట్టినట్టుగానే ఉండడం కూడా చూశారాయన. నువ్వు బక్క చిక్కిపోయి ఉన్నావు అన్నారు భార్యను చూసి. నాకేమీ ఆ విధంగా తెలియట్లేదే, నేను బాగా దారుఢ్యంగానే ఉన్నాను అని తనకు తాను కొలుచుకుంటూ చెప్పారు నాగమణిమ్మ. భర్తను మభ్యపెట్టడానికి ఒక బరువైన చీర, ఒక కంబళ్లాంటి రవిగా కట్టుకునున్నారావిడ. మర్నాడు దంపతులిద్దరూ సినిమాకు వెళ్లారు. పూర్ణయ్య గారు ఆ సినిమా థియేటర్ ముందు వసారాలో ఒక వేయింగ్ మెషిన్ మీద నాగమణిమ్మ గారిని నిల్చోమన్నారు. ఆవిడ నవనాడులు కృంగినట్టయింది, తడబడటం మొదలుపెట్టారు. స్వామి తనకు ప్రసాదించిన రక్షని ఆ తాయెత్తుని గట్టిగా పట్టుకుని సాయిరామనామ జపం చేస్తూ ఆ యంత్రం మీద నించున్నారు. ఆవిడ తూగిన బరువు చూసిన ఆమె భర్త మొహంలో ఆశ్చర్యం వెల్లివిరిసింది. ఎంత ఆశ్చర్యం, చిక్కినట్టు కనపడుతున్నావు కాని బరువు మాత్రం 10 పౌండ్లు ఎక్కువే తూగుతున్నావు అన్నారు. ఒకవేళ యంత్రం సరిగ్గా పనిచేయటం లేదేమో, కిందకు దిగు అన్నారు. ఆవిడ కిందకు దిగగానే ఆయన ఆ యంత్రం మీద నిలబడ్డారు. ఇటీవలే ఆయన బరువుని తూచుకున్నందువల్ల ఆ యంత్రంలో దోషమేదైనా ఉన్నట్టయితే తాను ఇప్పుడు తూకపోయే బరువు తెలుపగలదని వారి అభిప్రాయం. కాని ఆ యంత్రం వారి బరువు కూడా సరిగ్గా తూచి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది. భక్తులు ఏ కారణం వల్లైనా కొంత శారీరక బరువు తగ్గి తేలికైనప్పటికీ స్వామి అనుగ్రహం వలన వారిని ఘనంగా చేసేస్తారు. బాలసాయి కాలంలో స్వామి వింత వింతైన వినోదాలను చేసి అద్భుత లీలా ప్రదర్శనలను కావించి కడుపుబ్బ నవ్వించిన సన్నివేశాలు కోకొల్లలు. ఎంతో భక్తితో భక్తులు స్వామికొక పూలహారం సమర్పిస్తే ఆ కాలంలో వారు దానిని వెంటనే నోట్లో వేసుకుని నవిలి మింగేసి కేవలం ఆ హారంలో నారని మాత్రం ఉమ్మివేసేవారట. కొంతసేపటికి అదే పూలమాల హారాన్ని బయటకు తెప్పించేవారట. విషపూరితమైన గారెలు తిని తిరిగి ఆ గారెలను గారెలుగానే కక్కేసిన ఉదంతం మనకి గుర్తుంది కదా. ఇలాంటి చేష్టలు ఎన్నో. మరొక పరమ రసానుభూతి కలిగించే ఒక అద్భుతమైన లీల, ఒక టెలిఫోన్కి మాల వేసి దానిని ఆరాధించేటట్టు చేసే వినోదమైన లీల. బెంగళూరులో లక్ష్మీ పూజ చేస్తున్న ఒక భక్తురాలి మనస్సు మాత్రం ఎందుచేతనో లక్ష్మీకరంగా లేదు. కాదా మరి, సాయి లక్ష్మి ఇక్కడ పూజా సమయంలో ఉండకుండా మెడ్రాసు వెళ్లిపోయారనే ఆ భక్తురాలి తపన. అదీకాక ఈమె భర్త కూడా స్వామితో పాటు ఎంతో ఆనందంగా మెడ్రాసులో ఉండి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పరమానందంతో అనుభవిస్తున్నందుకు మరొకవైపు కొంచెం ఈర్ష్య కూడా.
ఈ రెండింటితో ఆవిడ మనస్సు సతమతమవుతున్నప్పుడు శాంతి ఎలా చేకూరుతుంది? ఇది న్యాయమే కదా. అసంతృప్తితోనే ఆవిడ లక్ష్మీ పూజకు ఉపక్రమించినప్పుడు వీధిలో, అదేమిటి ఆ గోపబాలుని వేణుగానమా? కాదు కాదు, కారు వచ్చి ఆగిన శబ్దమే, అది స్వామికారే అని ఆవిడకు అనుభవపూర్వకంగా బాగా తెలిసినందువల్ల ఆవిడ ఆనందం అవధులు దాటింది. స్వామి ఆవిడ భర్తతో పాటు రానే వచ్చారు. ప్రత్యక్ష దైవాన్ని చూడగానే ఆవిడ లక్ష్మీ పూజ మరచిపోయారట. ఇప్పుడు మనస్సు లక్ష్మీకరమైంది కదా. స్వామిని అమితానందంతో ఆహ్వానించి సత్కరించింది ఆ భాగ్యశాలి.

వండిన పిండి వంటకాలన్నీ ప్రసాదంగా స్వామికి నివేదించుకున్నారు. స్వామి వాటిని స్వీకరించారు. మంచినీళ్లు కూడా తీసుకురావటానికి లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన ఆవిడకు అక్కడ స్వామి కనపడలేదు. ఆవిడ భర్త కూడా అక్కడలేరు. కుంటె సాయి కృష్ణయ్య తన భర్తను కూడా తీసుకుని మరొక భక్తుని ఇంటికి వెళ్లి ఉంటారని ఊహించారు. వీధి వైపునకు వెళ్లి కాపలాదారుతో, స్వామి అయ్యగారు కారులో ఏ పక్కకు వెళ్లారు అని అడిగారు. స్వామా, అయ్యగారా, కారా, అసలు ఎవరూ రాలేదే అన్నాడు ఆ కాపలాదారు. పనికి మాలినవాడ, నీవు కాపలా కాసే లక్షణం చాలా బావుంది. చుట్టుపక్కల వారితో సోది చెప్పటమే కదా నీ పని. అతన్ని నోటికొచ్చినట్టు కసురుకుని లోపలికొచ్చేశారు ఆ ఇల్లాలు. బెంగళూరులో ఉన్న స్వామి అత్యంత భక్తులనబడే వారందరిళ్లకీ ఫోన్ చేసి స్వామి వారింటికి విజయం చేశారా అని కనుక్కున్నారు ఈవిడ. వారెవ్వరిళ్లకీ స్వామి వేం చేయలేదు. వారందరూ కూడా పూలమాలలు పట్టుకుని ఈవిడ ఇంటికి హాజరయ్యారు. తటాలున మాయమైన స్వామి తిరిగి తప్పక ఇక్కడికే రాగలరన్న నమ్మకం వాళ్లందరిది. ఎంతసేపు వేచి ఉన్నా స్వామి వచ్చే జాడలు తెలియలేదు. అటుపైననే అక్కడ గూడిన భక్తులకు స్వామి ఒకవేళ అతిమానుష రీతిని అక్కడికి రావడం జరిగిందేమో అన్న తలపు కలిగింది. వెంటనే చిన్నపట్నానికి ఫోన్ చేశారు. వీరి ఊహ నిజమైంది. స్వామి చిన్నపట్టణంలోనే ఉన్నారు. వారే ఇప్పుడు టెలిఫోన్లో కల్లుమని నవ్వారు. సాయిలక్ష్మి దర్శనం కోరిన తన మనస్తాపాన్ని గ్రహించి తన యందు ఈ విధంగా అనుగ్రహం చూపినందుకు ఆ పరమ ఇల్లాలు పరవసురాలై మూర్చపోయినంత పనైంది. భక్తులు ఈ విషయం కూడా స్వామికి తెలియజేశారు. పర్వాలేదు పర్వాలేదు అన్నారు స్వామి. నేను విభూతి పంపాను, దానిని ఆమె నుదుటిపై రాయండి, త్వరలో తేరుకుంటుంది అన్నారు స్వామి. అంత స్వల్పకాలంలోనే ఏ విధంగా స్వామి విభూతి పంపగలరు అని ఆ సాయి భక్తులందరూ ఆలోచనలో పడ్డారు. ఏ టెలిఫోన్ ద్వారా స్వామి దివ్యవాణి వినవచ్చిందో అదే టెలిఫోన్ నుంచి కుప్పలు కుప్పలుగా కురిసింది విభూతి. ఆ విభూతి ఆమె నుదుటిని దిద్ది నోట్లో కొంచెం వేయగానే ఆవిడ మూర్ఛ నుంచి లేచి కూర్చున్నారు. విభూతిని వర్షించిన ఆ టెలిఫోన్కే వచ్చిన భక్తులందరూ తాము తెచ్చిన పూలమాలలను అలంకరించి వందనాలు సమర్పించారు. హాస్యరస ఘట్టానికి ఒక అద్భుత లీలాశిఖరమా అన్నట్టు ప్రదర్శించిన వినోదలీలను ఇంకొకటి విందాం. బాబా అన్న పేరు వింటేనే చాలు. హేళన చేసి శ్రీ జోయల్ అనే లాస్ ఏంజలస్ వ్యక్తి స్వామిని ఒక క్యారెక్టర్ అని పరిహాసం చేస్తూ వచ్చేవాడు. ఏవేవో సృష్టిస్తున్నారట కదా, ఇండియా నుంచి అమెరికా వరకు ప్రబలమైంది ఈ క్యారెక్టర్ ప్రపంచం.

భావం. ఒకవేపు నుంచి మరొక వేపుకు అర్థవలయాకారంగా గోచరించే ఇంద్రధనస్సులాగా ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈయన ప్రతాపం పొగట్టలందుకుంటోంది. నేనొక తమాషా చేసి ఈయన బండారం కాస్త బయటపెట్టదలుచుకున్నాను. అంటే వారిని ఒక ఇంద్రధనస్సును సృష్టించమని కోరతాను అని స్నేహితులందరితో ప్రగల్భాలు పలికి పుట్టపర్తికి బయలుదేరాడు మన జోయల్ మహాశయుడు. స్వామి దర్శనానికి పూర్వము పర్తీలో భార్య డయానాతో పాటు వచ్చిన పమేలా మొదలైన వారి గుట్టపై కూర్చుని ఉన్న జోయల్, ఆయన భార్య, మిగతావారు తమ దృష్టిని పైకి సారించినప్పుడు అగుపడిన దృశ్యాన్ని చూసి ఒక్క మాటగా స్తంభించిపోయారు. కొన్ని ఘడియలు నిశ్చేష్టులై మాటామంతి లేకుండా అలాగే ఉండిపోయారు. వారి కళ్ల వెంబడి నీరు ధారలై ప్రవహించింది. ఆహా, ఇంతటి శక్తి సంపన్నులైన వారినా నేను శంకించి అపహాస్యం చేస్తున్నాను, ఎంతటి అపచారం చేశాను అని శ్రీ జోయల్ గారు తనలో తను తీవ్రంగా మథనపడ్డారు. అంతటి విచిత్రం ఏం జరిగింది? శ్రీమతి డయానా భుజాలకు మీదుగా ఆకాశాన్ని తటాలున ఒక ఇంద్రధనస్సు మెరిసింది. అది వడివడిగా పెరిగి ఒక దిక్కు నుంచి మరొక దిక్కుకు వ్యాపించింది. అప్పుడు బాగా ఎండకాస్తోంది. ఆకాశాన ఒక్క మేఘం కూడా లేదు. ఎంతో ప్రశాంతంగా, ఏమబ్బులు లేక అనంతంగా ఉంది ఆకాశం. అలాంటి గగనంలో ఇంద్రధనస్స, స్తంభనము, కంపనము మరి ఎందుకేర్పడవు? జోయల్ ఆశ్చర్యాన్ని చూసి మిగతా వారందరూ కూడా ఆకాశం వైపు చూశారు. సంభ్రమాశ్చర్యచకుతులయ్యారు, నిశ్చేష్టులయ్యారు. కొంతసేపటికి ఎంతైనా స్త్రీలు కదా, వారు ఆనంద పరవశంతో పొంగి పొర్లి వచ్చే కన్నీటి ధారలను ఆపుకోలేకపోయారు. 16,000 మైళ్లకి అవతల ఉన్న ప్రదేశంలో ఏమి మాట్లాడుకున్నది గ్రహించగల అద్భుత శక్తి! ఆ ప్రసంగంలో అపహాస్యము చేసిన విషయాన్ని ప్రదర్శించిన మహత్తర శక్తి! విస్తుపోక వెక్కి వెక్కి ఏడవక ఉండగలమా? అటు పిమ్మట స్వామి భక్తిలో కరిగిపోయే నిమిత్తం శ్రీవారి దర్శనార్థమై వచ్చి కూర్చున్నారు జోయల్ దంపతులు. ఎట్టి ఆడంబరం లేకుండా సాక్షాత్తు ప్రేమస్వరూపమైన స్వామి మందిరం నుంచి బయటికి వస్తూ కనిపించారు. స్వామి సరాసరి జోయల్ పక్కకు వచ్చి నిలబడ్డారు. జోయల్ను ఆవరించిన వణుకు పోగొట్టేట్టుగా స్వామి ప్రేమపూరిత వీక్షణాలతో, ఆ వెచ్చదనంతో జోయల్ పులకాంకితులయ్యారు. ఆ తాంబూలపూరిత ముఖ సుందర వదనాన్ని చల్లని మందహాసం మెరిసేలా చేసింది. వెల్ క్యారెక్టర్, హౌ డిడ్ యూ లైక్ ద రెయిన్బో అని ప్రశ్నించారు స్వామి. ఏం క్యారెక్టర్, ఇంద్రధనస్సు ఎలా ఉంది, నచ్చిందా అన్నట్టు. ఇంతవరకు ఏ సిద్ధపురుషుని సృష్టిలోనూ ఇంద్రధనస్సు రూపొంది ఉండలేదు. అద్భుత శక్తులతో ఎంతటి హాస్యరసం మన సాయి విపునికి! హాస్యము, ప్రేమ, ఈ రెండూ జోయల్ని స్వామికి దాసానుదాసునిగా ఉండేట్టుగా చేసింది. ద రెయిన్బో ఈజ్ మోర్ కన్విన్సింగ్ దాన్ ఫిలాసఫీ అని ఎమిలీ డికిన్సన్ పాడినటువంటిది స్వామి ఇక్కడ అతి విచిత్రంగా నిరూపణ చేశారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు, స్వామితో సంభాషించడం ఎంత అదృష్టవంతమైన అవకాశం. ఇలా మరికొన్ని అనుభవాలు ఆహ్లాదం కలిగించేలా స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 6వ భాగంలో ఇందిరమ్మ గారు వివరిస్తారు.

ఒకరోజు సాయంత్రం కూర్చున్నాను అనమాట లైన్లో, రెండో లైన్ వచ్చింది, స్వామి వస్తా అన్నారు. కానీ అట్లా ఆడవాళ్ళ లైన్లోకి వచ్చేటప్పటికి పెద్దమ్మ కూర్చోమన్నారు. ఆమె ఏదోటి అనేవాళ్ళు అనమాట, లక్ష్మీరాజ్యం ఈ సినిమా పల్లి ఏదోదో పెట్టి పిలిచేవాళ్ళు. లక్ష్మీదేవమ్మ గ్రూప్ లేవండి అన్నారు. మా అమ్మ పిన్నమ్మ చాలా మంది ఉన్నామన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, స్వామి ఇంత దూరంలో నుంచి ఇట్లన్నారు అని. మా అమ్మ కొంచెం లేవలేదు, హెమిపిరిసిస్ ఉందన్నమాట. అప్పటికే పిన్నమ్మ ఏం చేశారు, చూసుకోకుండా గబక్కన అని చేయి పట్టుకున్నారు. సరిగ్గా స్వామి రావడం, వీళ్ళు రావడం, మామూలుగా అయితే స్వామి దాటాక మనం లేచి వెనక నుంచి వెళ్తాము. ఆమె ఆతృత తెలుసుకోలేక పిన్నమ్మ గబక్కన అమ్మను పట్టుకుని రావడంలో స్వామి చెయ్యిట్లన్నారు. అంటే ఆగండి అనడం ఏదో భయం వేసి కూర్చునేశారు. అంటే ఇంకా మళ్ళీ లేవచ్చా లేవకూడదు అనేది అయిపోయింది. పిన్నమ్మ, మా పెద్దమ్మ, నేను, మిగతా వాళ్ళందరం వెళ్ళిపోయాం అనమాట లోపలికి. వాళ్ళ మనవరాలు చాలా మంది వచ్చినారు ఆ రోజు. సరే లోపలికి వెళ్ళాక నాకు పాపం బాధ, అమ్మ రాలేదు స్వామి అంటే, పర్వాలేదు బిడ్డ వచ్చింది కదా అమ్మకు సంతోషం, కానీ మనకి తృప్తి వాళ్ళకు ఉండేది కదా. నాకు అక్కడ కూర్చున్నారే కానీ ఆవిదే వస్తుంది, పాపం లేచి వెళ్ళిపోయింది, ఏం బాధపడుతుందో అనుకుంటా కూర్చున్నాను. లేదు బిడ్డకి వచ్చింది కదా అని తల్లికి సంతోషంలే అనేసి కూర్చోమని అనమాట. అందరు లైన్లో కూర్చున్న తర్వాత, అంటే చాలా రోజులు అయింది ఆ మధ్యలో గ్యాప్ స్వామి దర్శనం రావడానికి. లైన్లో వచ్చేటప్పుడే అనుకుంటా ఉన్నాను, అయ్యో స్వామిని దగ్గరగా చూసి చాలా రోజులు అయింది. అది ఒకసారి దగ్గరగా చూసినప్పుడు గమనించుంటావు, స్పార్కింగ్ లాగుంటాయి ఆ పీపుల్స్, ఇట్లెట్ కదిలినట్టు అనిపిస్తుంది. దాంట్లో నుంచి ఏంటో మనకి రేస్ వస్తున్నా అంటే, నా భావనో లేకపోతే అది అట్లా అనిపించేదో తెలిసేది కాదు నాకు. కానీ ఇట్లా స్వామి బాగా ఇట్లా నేరుగా చూసినప్పుడు మటుకు ఒకటే షేక్ అవుతుండేది. అది నాకు అది గుర్తుకొచ్చి, అయ్యో ఎన్ని రోజులు అయింది చూసి, మళ్ళీ అవకాశం చాలా రోజులుగానే రాలేదే, పిలిస్తే బాగుని అనుకుంటా ఉన్నా లైన్కి వచ్చేటప్పుడు. సరిగ్గా స్వామి పిలవడం లోపలికి వెళ్ళేటప్పటికి మొదట్లో స్వామి ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియలేదనమాట. ఆ దీంట్లోనే ఉండిపోయాను, ఆ జ్ఞాపకం స్వామి కళ్ళు చూస్తే అట్లనే ఉండిపోయాను అనమాట. తర్వాత అంటే అదే 15, 11, 78 తర్వాత 12, 11, 86 ఇంటర్వ్యూ ఇది, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అనమాట. 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, అందుకని ఆ 8 ఇయర్స్ నేను మిస్ అయ్యాను. వీళ్ళని రావడం వదిలిపెట్టడం, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయేదాన్ని. హాస్పిటల్ లీవ్ అయ్యి ఒకసారి ప్రాబ్లం ఉంటుంది కదా, మళ్ళీ తీసుకెళ్లేదానికి వచ్చేదాన్ని. ఈ లోపల వీళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయి ఉండేది, ఒకరోజు రెండు రోజుల ముందే వచ్చి ఫంక్షన్ ఏదైనా అయిపోయి ఉంటే వీళ్ళని తీసుకెళ్లేదాన్ని అనమాట. అట్లా వచ్చిపోతున్నాను అప్పుడు. సరే ఇన్ని రోజులకి వచ్చింది అనుకుంటా ఆయన చూసుకుంటూ అట్లే కమ్ముకున్నాను అనమాట. తర్వాత వచ్చి మాట్లాడండి అన్నారు, ఏదన్నా ఆధ్యాత్మికంగా అడగండి అన్నట్లుగా. పెద్దమ్మ ఏమంటే, మిమ్మల్ని చూస్తుంటే అన్నీ మర్చిపోయాం సమయం, ఏం అడగాలో కూడా తెలియలేదు, కానీ సంభాషణ ఎట్లొస్తుంది, నాకన్నీ తెలుసని మీరు అనుకుంటే. నాకన్నీ తెలుసు కానీ నేను ఎందుకు అడుగుతున్నాను, మీరు వస్తున్నంటే ఎప్పుడొచ్చావు అని అడుగుతాను, నాకు తెలియదా మీరు వచ్చింది. కానీ సంభాషణకి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి అడిగితే సంభాషణ జరుగుతుంది, వినడానికి ఉంటుంది అది అట్లా మాదిరిగా అన్నమాట. మళ్ళీ మాట్లాడు అన్నారు. అదే అంటుంది, ఈ అవకాశం ఎప్పుడో కలుగుతుంది, మిమ్మల్ని చూడంగానే మాకు ఆనందం ఇస్తుంది, ఆతృత ఏం అడగాలో కూడా మర్చిపోతున్నాను స్వామి అనేసింది అని. తర్వాత మా సిస్టర్ నన్ను చూసి, మా బ్రదర్ కూడా డాక్టర్ అనమాట, ఎక్కువగా తను అడిగేవాళ్ళు. మందిళ్ళు కూడా రోజు అడుగుతున్నా నాకు వినిపిస్తుంది, మా తమ్ముడు సంగతి అడుగుతున్నాడని జవాబు చెప్పేది అని అట్లుండేది అనమాట. డాక్టర్ ఎట్లున్నాడు అని అడిగారు. బానే ఉన్నారు స్వామి, ప్రయాణం చేయలేక ఏదో అయింది ఆ రోజు నాకు తెలియదు. మేము వచ్చి స్వామి లేరు ఇక్కడ, ఆ దసరా ఇక్కడ చేయలేదు అనుకుంటా, కలిసం పెట్టేసి అక్కడికి వెళ్ళారో ఏంటో నాకు తెలియదు. అందుకని అమ్మ వాళ్ళని దించేసి అప్పుడు ఐడియా కూడా లేదు, ఇట్లా బెంగళూరుకి వెళ్ళొచ్చు, వైట్ ఫీల్డ్ అక్కడికి వెళ్ళి స్వామిని చూడొచ్చు అనేది తెలియదు. వైట్ ఫీల్డ్ అంటే ఏంటో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది ఏదో పెద్ద ఇది, అక్కడ స్వామిని చూడడానికి ఉంటుందో ఉండదో, మనకి అక్కడ అకామిడేషన్ ఉంటుందో ఉంటుందో, బయట కోటో ఏది తెలియలే అసలు. ఇక్కడ దించేసి ఇట్లా వెళ్ళే వాళ్ళం బెంగళూరు రూట్లో వెళ్ళొచ్చు కదా కారే కాబట్టి, అది తెలియలేదు అనమాట. నాకు తెలుసు, నేను మా సిస్టర్లను మా బ్రదర్ ముగ్గురు వీళ్ళని దించేసి ముగ్గురు వెళ్ళిపోయాం. వచ్చారు స్వామి లేరన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అంటే వచ్చారు స్వామి అనేటడికి ఆ మాట అన్నారనమాట. సరే మళ్ళీ వచ్చి అంటే డ్యూటీ ఉంది, డ్యూటీ ఇస్ గాడ్, మంచివాడు, నువ్వు అప్పుడప్పుడు కీ ఇస్తుంటావు మా సిస్టర్ అన్నాడు అనమాట. కీస్తుంటావు మళ్ళీ పాపం వాళ్ళ డాటర్ని చూసి డాలర్ ఇచ్చినారు, అదే పోగొట్టుకుందో ఏదో అనుకుంటా, డాలర్ ఉందా అని అడిగారు. తను గమ్ము గుండిపోయింది, ఏం చెప్పకుండా పోగొట్టుకుంది అనుకుంటా, మళ్ళీ అదే క్రియేట్ చేసి ఇచ్చారైతే అదే మాదిరిది, ఒకసారి అడిగి వదిలేసేసినారు.
ఇంకెవరో ఒక ఆమె వాళ్ళ డాట్ల గురించి ఏదో చెప్తుంది. మామూలుగా స్వామి ఏదైనా ఒక ధోరణిలో మాట్లాడేటప్పుడు మనం అడ్డం పెట్టామంటే కొంచెం డివియేట్ అవుతుంది కదా, అందుకని ఇచ్చి ఇట్లా పెట్టి కొంచెం ఆగు అన్నారన్నమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలిచేవాళ్ళు ఎక్కువగా, ఈ గ్రూప్ పిలిచే పెద్ద వాళ్ళు అందరినీ పిలిచేటప్పుడు బొబ్బిలి ఇందిరమ్మ అట్లా, ఇంకా పదనపల్లి సరస్వతమ్మ అట్లా తెలుగు గ్రూప్ వాళ్ళని చూసి నేను అందుకే పిలుస్తాను, ఎందుకంటే వేదాంతంగా ఆధ్యాత్మికంగా ఏదైనా మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఎక్కువగా దాదాపు అట్లా పిలిచేవాళ్ళు, ఏదో ఒక్కరిద్దరు నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఉండేవాళ్ళు, కానీ మామూలుగా అయితే మటుకు అట్లా గ్రూప్స్ అట్లా పిలిచేవాళ్ళు అన్నమాట. మళ్ళీ అడగండి మాట్లాడండి అన్నారు. తర్వాత ఇంకా ఎవరు అడిగారు తెలియలే మా వాళ్ళని, నామం జపం చేస్తుంటే చాలా రూపాలు పలు రూపాలు కనిపిస్తాయి. మామూలుగా అయితే మనం ఏ నామం చెప్తామో ఆ రూపం కనిపిస్తుంది అనుకుంటాం, అంటే కాన్సన్ట్రేషన్ కుదరలేదన్నట్టుగా అడిగారు అనమాట. దానికి స్వామి చెప్పడం, మీరు భిన్నత్వంలో ఏకత్వం చూడాలి, నామాలు ఎన్ని ఉన్నా రూపాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే, అన్ని భగవంతుడే. రకరకాల పాత్రల్లో నిలబడే నీళ్ళల్లో సూర్యబింబాన్ని చూస్తాం, కానీ సూర్యుడు ఒక్కడే, బింబాలు వేరుగా చూస్తాం మనం. ప్రతిబింబాలు చాలా కనిపించినా సూర్యుడు చంద్రుడు ఒక్కడే కదా. పైన చూపుతూ దీనికి లైట్ చూడండి, స్విచ్ వేసినారు కదా, లైట్ చూసి వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, ఎన్నో రకాల లైట్లు వెలుగుతున్నాయి, కానీ అందులో ఉండే కరెంట్ అంతా ఒకటే కదా. ఎన్ని కనిపించినా భగవంతుడు ఒక్కడేనే పదాన్ని చెప్తాను అనమాట. ధ్యానానికి నామం రూపం ఉండాలి, వ్యక్తి లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రయత్నిస్తే తప్పక చేయగలరు. ఏదో ఒక ఉంటే కదా, ఇప్పుడు నేను మీరు కనిపిస్తే కదా నేను ఏమైనా అడగాలంటే మనిషి ఒక వ్యక్తి రూపం ఉంటే, అదే మాదిరి భగవంతుని మనం ఒక రూపం చూసుకుంటాం కాబట్టి ఏదైనా అడగడానికి అట్లా కుదురుతుంది అనేసి. ప్రయత్నిస్తే తప్ప కలుగుతుంది, ప్రాక్టీస్ మీద వస్తుంది. పుట్టిన బిడ్డను వెంటనే నడుస్తాడా, చిన్నగా కట్టుకుంటాడు, దోగాడతాడు, పట్టుకొని లేస్తాడు, నడుస్తాడు, అదే మాదిరి ధ్యానం చేయంగా చేయంగా వస్తుంది, క్రమక్రమేణా నిలుస్తుంది అన్నారు. వీళ్ళు ఎవరు అని చెప్పారంటే, మీరు శక్తి ఇస్తే మేము బాగా ధ్యానం చేస్తాం స్వామి అంటే. స్వామి అలాంటి నేను ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను, మీకు అన్ని చేయడానికి టైం ఉంటుంది కానీ దీనికి మటుకు టైం ఉండదు, అది మటు గట్టిగా ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను. అంటే మనం మీరు ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది అనుకుంటే మన ప్రయత్నం చేయకుండా రావాలని కోరుకుంటాం కదా, దానికి గట్టిగా చెప్తున్నారు. చెప్తూ చపాతీలు అన్నీ ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా, పొట్టకు వేస్తేనే కదా చేతికి నోటికి పని పెడితేనే కదా పొట్ట నిండుతుంది, అదే మాదిరి ధ్యానానికి కూడా అని చెప్తా. కత్తి ఉంది, యాపిల్ ఉంది కోసుకునేందుకు, అది కత్తి కూరగాయలు కోసేదానికి పనికి వస్తుంది, యాపిల్ కోసిన దానికి పనికి వస్తుంది, అదే కత్తి మనిషిని చంపడానికి కూడా పనికి వస్తుంది. మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కత్తి మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది, ఇదంతా మన నిర్ణయం ఉంటుంది. చాలాసార్లు అంటారు డాక్టర్ కత్తి ఆపరేషన్కి ఉపయోగిస్తారు, అది పేషెంట్కి బాగా చేయడానికి ఉపయోగిస్తారు, అదే కత్తి ఇంకోడు పొడవడానికి ఉపయోగిస్తాడు, మంచికి చెడ్డకి రెండుకో ఉంటుంది అనేసి. ఇప్పుడు బోరింగ్లోంచి నీళ్లు పైకి తీయాలంటే ఎంత పవర్ ఉపయోగించి ఎంత చేసి వస్తుందో అదే మాదిరిగా నామాన్ని లోపల నుండి మనం పైకి తీసుకురావాలి, అంత ఇదిగా ప్రయత్నించి పైకి తీసుకురావాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, నీ మనసు గూడు, పెద్ద మంది చూసి చెప్తున్నావు నీ మనసు గూడుల్లో ఉంది, అక్కడ ఎవరు నిన్ను పలకరించరు, కానీ నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళకి కనిపించదు కదా ఏమి, నిన్ను వాళ్ళు ఎవరు పలకరించరు, కానీ నీ శరీరం వెళ్ళినప్పుడు కదా ఎప్పుడు వచ్చావు అని చెప్పి ఆ ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ మనసు పోతుంది, నువ్వు మటుకు వాళ్ళని ఏదో అక్కడ అందరిని ఊహించుకుంటావు, అల్లుడు కూతురు మనోరాలు ఇట్లా ఊహించుకుంటావు, కానీ వాళ్ళెవరికి నీతో మాట్లాడించరు, ఏం చెప్పు, ఇంకేం చేస్తావు, తిరిగి మళ్ళీ వచ్చేస్తావు ఇక్కడికి. అంటే మనసుని గమనించమనే దానికి చెప్పారు, మనసు తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనం వెనక్కి బలవంతంగా లాగినా అది ఒక్కోసారి రాదు పోతుంటుంది, కానీ దాన్ని గమనిస్తూ ఉండి దాన్ని దాంతో కూడా మనం గానే బుద్ధి పోకుండా ఉంటే తిరిగి వచ్చేస్తుంది అనే దానికి. దానికి ఉదాహరణ చిన్న బిడ్డ అని చెప్పారు, మనం కూర్చున్నట్టే బిడ్డను వదిలేస్తే అట్లా పోతే వాళ్ళ అమ్మ చూస్తుందా లేదా అని చూస్తూనే ఉంటుంది, మనం చూడకుండా గమ్ముంటే తిరిగి పరిగెట్టేసి వచ్చేస్తుంది అది. అబ్బా బిల్ల పిల్ల అంటే మనం అడిగే కొలి పరిగెట్టి పరిగెట్టి పోతా ఉంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు దానికి. మళ్ళీ ఏదన్నా కానీ మనం ఏడిస్తే మటుకు గబగబా పరిగెట్టేస్తాం, అది సహజం, అదే మాదిరి భగవంతుడిగా పరిగెట్టాడు మనకి అనే దానికి అట్లా చెప్తూ వచ్చారనమాట. అట్లా వాళ్ళు అర్చినా కూడా చూడకుండా పక్కకి తిప్పుకుంటే తల్లి ఆ బిడ్డ మా అమ్మ చూడలేదని ఎంత దూరం నుండే పరిగెట్టేస్తుందంట. అదే మాదిరి మన మనసు కూడా మనం దాన్ని కానీ పట్టించుకోకుండా ఉంటే ఎంత దూరం పోయినా ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, అది తెలుసుకోవాలనే దానికి చెప్పారనమాట. అది
அதே மாதிரி அப்படி குழாய்த்தி பேசுது விட அப்படியே தெரியுது. ஏ பக்கம் திட்டே ஆகி போத்தோ இல்ல நீலிக்காரி போதா அண்டே அருஸ்தா அண்டது அந்தக்கன்னு அந்தக்கண்டே தெரியுது. செய்யடம் பெட்டேஸ்தது நீலி காரிபோதாடு అయన్ని చిమి పైన పడుతుంటుంది. అదేదో పడుతుందని ఎగురుతో గందరగోళంగా చేస్తుంది కానీ అది ఆపంచేత కాకన్నమాట. ఆ కుళ అటు తిప్పితే తెలుసుండాలి. మనసు కూడా అదే మాదిరి, తాళం ఎటు తిప్పితే అడుపుది. ఒకవైపు తిప్పితే ఆధ్యాత్మికంగా పోతాం, ఇంకోవైపు తిప్పితే భవలోకం దీనికి సంబంధించిన వాటికి పోతుంటాం అన్నమాట. మనసు కూడా అదే, అది ప్రాపంచిక విషయాలపై మరలిస్తే అటువైపు పోతుంది, ఆధ్యాత్మిక విషయాలపై మరలిస్తే అటువైపు వస్తుంది. అన్నిటి కారణం మనసు. ఆ మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పారనమాట. చాలా మంది భగవద్గీత, ఇంకొక భగవద్గీత చదివేవా అన్నారు అని తల కింద పెట్టుకుంటున్నావా? తల కింద పెట్టుకుంటారు, దిండి కింద పెట్టుకుంటారు, పువ్వులు పెట్టి పూజిస్తారు, కళ్ళకద్దుకుంటారు, దీపం పారాయణ అంతా పారాయణ అయిపోయి దీపం పెట్టేస్తారు, దీపం హారతి ఇస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అది కాదు కావాల్సింది. దానిలో ఒక్కటైనా ఏదైనా ఆచరిస్తే చాలు, అక్కడే ఫలితం వస్తుంది. అంతేగాని ఈ పూజలు దాని కింద పెట్టడం ఎన్ని దాంతో నుంచి మన బుర్రలోకి ఏమి ఎక్కువ, కానీ ఆచరణలు ఒక్కటైనా పెట్టండి చాలని. ఏదన్నా అని ముందు చెడ్డ పని అన్నారు, దుష్టుడు చేసేదాన్ని చెడ్డ పని చేస్తే చూసేవాడిది తప్పు, చేసేవాడిది చెప్పేవాడిది తప్పు, అందరిది తప్పే. వాడు చేస్తున్నాడు మనం ఊరుకోకుండా దాన్ని చూస్తుంటే మనకి దాంట్లో భాగం ఉందంట. ఆ చెడ్డ పనిలో వారించకుండా ఉంటే, చేయకూడదు తప్పని చెప్పకుండా ఉంటే. తర్వాత కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కృష్ణుడు పాంచభౌతిక శరీరంతో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు, కృష్ణుడు నువ్వెప్పుడు చెంతనే ఉన్నావు, మేమెన్ని కష్టాలకు గురి అయినామో అన్నిట్లోనూ నువ్వు తోడున్నావు. కృష్ణుడు నవ్వి, దర్శనాలు నువ్వు నువ్వే కదా ధర్మరాశాయి చూసి, నువ్వే కదా జూదమాడి అంతా పోగొట్టుకున్నావు, అంటే అన్నిట్లో మాకు తోడున్నావని చెప్పేటప్పటికి, నువ్వు ఆడబట్టే కదా ఈ కష్టాలు వచ్చింది, అంటే ఆ చెడ్డ పని ఒక్కదాని వల్లే కదా దురలవాటు కలదు కదా ఇన్ని కష్టాలు పడ్డారు. అది నిండు సభలో మళ్ళీ ద్రౌపదికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది చాలాసార్లు వచ్చింటుందేమో అని మళ్ళీ చెప్పారైతే. ఇది అప్పుడు ద్రౌపది అడుగుతుంది, నిండు సభలో వాళ్ళ స్త్రీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అందరిని అడిగింది. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వీళ్ళందరూ అందరు అక్కడ ఉన్నారు కానీ చూస్తున్నారు కానీ మౌనం వహించారు, ఎవరు జవాబు చెప్పలేదు. కృష్ణుడు అంతటి వాడు సంధికి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా, అమ్మాయి ప్రజలు చాలా మంది చనిపోతారు, సంధి చేసుకోండి, మీరేనా చెప్పకూడదు అంటే మౌనంగా ఉన్నారు అప్పుడు కూడా ఈ కృపాచార్యులు, భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా. చెడ్డ పనులు చూస్తూ ఉన్నారు కాబట్టి అంత శక్తిమంతులు ధీరులు అయినప్పటికీ కట్టకడుపుడికి యుద్దంలో మరణించారు. కానీ చాలా నిజం కదా, ఒకటి కింద పడిపోయి మరణించాడు అట్లా. కర్ణుడు అంతటి వాడు ఆ రథచక్రం దగ్గర పడిపోయి అట్లా అనమాట. అంటే చెడ్డ పని చూసినా కూడా మనకు ఉందనే దానికి గుర్తు చెప్పు. ఆయన వచ్చి భీష్ముడు అన్ని 18 రోజులు, 8 రోజులు, 13 రోజులు, 18 కదా దాంట్లో అంపశైలో ఉన్నారు అట్లా. ఎందుకని ఇవన్నీ చూసినందువల్ల అంత వారించకుండా చెడ్డ పన్నని అక్కడ కూర్చున్నది. కానీ అది మళ్ళీ కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు అనమాట. కృష్ణుడు చూసి, నేను పాండురాజు పతిగా సతిగా ఉన్నప్పుడు రాజభోగాలు సక సౌకర్యాలు అనుభవించినప్పుడు ఒక్కరోజైనా నిన్ను తలవలేదు, నా బిడ్డలకు కష్టాలు వచ్చినప్పుడు అనుక్షణం నిన్నే స్మరిస్తున్నాను ఈ వచ్చినప్పటి నుంచి. కాబట్టి నాకెప్పుడు కష్టాలు ప్రసాదించు, కష్టాలు వస్తే తనకి చెప్తా, స్వామికి సన్నిహితులు అవుతారు. మన ఊరికే కష్టాలు వచ్చే స్వామి భగవంతు ఇచ్చాడు నాకు అంటాం కదా, దానికి కష్టాలు వస్తే స్వామికి సన్నిహితులు అవుతారు, చేరు అవుతారు. కష్టాలు వస్తే కొందరు పూజలు ధ్యానం అన్ని వదిలేస్తారు, ఇంకో రకం అన్నమాట అట్లా. ఇంకొందరు తిడతారు, ఇప్పటి భక్తి అట్లుంది, అయితే పూర్తాం లేకపోతే తిడతాం అన్నమాట. ఈ కాలం భక్తి ఇట్లుంది, అప్పటి భక్తి గొడ్డలతో పకిలించినా పోయేది కాదు, అంత గాఢ విశ్వాసం ఉండేది. స్వామి $1 ఇచ్చారనమాట, దానికి $1 ఇస్తారు స్వామి. దానికి ఏం కావాలి, చైన్ కావాలి. ఆ చైన్ ఎన్ని కాసుల్లో కావాలా ఎన్ని మనం లెక్కేసుకుని కంసాల దగ్గరికి వెళ్ళి ఇస్తామన్నమాట. రెడీ వాడు రెడీ చేసి తెచ్చిస్తాడు. కానీ దీన్ని ఏం చేయొద్దు, కొట్టద్దు, చెయ్యొద్దు, నాకు మటుకు ఇట్లే దండ కావాలంటే అది రాదు కదా. అక్కడ కూర్చుని మనం అవి కొట్టద్దు, ఇవి చేయొద్దు, నయ్యో నేను ఇంత బంగారు దాన్ని కొడితే ఎట్లా అన్నా అంటే చేయనే రాదు నీకు. ఇంకా కాబట్టి మనసుని కష్టపెట్టద్దని అనలేను కదా, నా శరీరం శ్రమ పట్టద్దు, నాకు భగవంతుడు కావాలి, నేనేం శ్రమ పడకూడదు, నాకేమో భగవంతుడు కావాలని అడుగుతాం. ఎట్లా వస్తుంది అది? ఆ తర్వాత ఎవరు అడిగారు కళ్ళలో వస్తుంది అట్లని. స్వామి కనిపించేది సహజమే,
అంటే నేను అనుకుంటే వస్తారు అన్నట్టుగా ఆ పదం చెప్పి వదిలేశారు. ఇప్పుడు వర్షం కావాలని ప్రార్థిస్తారు, వర్షం వస్తే వాగులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, ఇట్లంతా వాగులు నిండాలని అడగక్కర్లేదు. కానీ వర్షం కావాలంటే అన్ని నిండిపోతాయి. మనోట్లు కాకుండా చిన్న చిన్న కోరికలు కోరుతాం కదా, దానికోసం అనుకుంటా అట్లా చెప్పారు. వాగులు నిండాలి, చెరువులు నిండాలంట, దానికన్నా వర్షం కావాలని కోరుకుంటే అది అన్నిటిని నింపేస్తుంది. విషయవాసం నుండి బయటపడాలంటే చాలు, విషయవాసం దూరాన్ని కావాలంటాం కానీ విశేష దర్శనం అడుగు. ఆయన దర్శనం అడిగితే ఇవన్నీ పోతాయి కదా మనకి అడిగారు. విశేష దర్శనం అవుతుంది, విశేష దర్శనమైతే ఇవన్నీ పారిపోతాయి. ఇప్పుడు నేను జపం చేస్తుంటే మిగిలినటువంతా దానంతటా అవే జరిగిపోతాయి. కొండలు అడవులు దహించడానికి చిన్న నిప్పు రవ్వ చాలు. అలాగే కొండంత పాపమైన దైవానుగ్రహం వలన పిండి చేసేస్తుంది అది. దానంత గాఢంగా విశ్వాసం పెట్టుకోవాలనే దానికోసం స్ట్రెస్ చేసినట్టు చెప్పారనమాట స్వామి. మళ్ళీ అదే మళ్ళీ కల్పిస్తారంటే దానికి స్వామి కనిపించే సహజమే. స్వామి ఇష్టం అన్న అనుకుంటా రూపం నామం మారుస్తూ ఉండకూడదు. స్వామి ఇష్టం ఉండొచ్చు మీకు, కానీ మీకు ఏ రూపం ఉందో ఆ రూపం ఊరికి మాటికి ఈ రూపం మార్చి ఆ రూపం మార్చి అట్లా చేయకూడదు, ఉండకూడదు. పాలిటిక్స్ లో ఈ పక్క నుంచి ఆ పక్కకి జంప్ చేస్తుంటారే, అట్లా ఉండకూడదు. దైవం దగ్గర కోరికలు కోరుతా ఉంట, కోరికలు తీరకపోయినా మనం వస్తూ ఉండాలి. అవి తీరలేదనేసి మనం నాకు ఈ కోరిక చేయలేదే నేను రమ్మా మళ్ళీ మానేస్తాం కదా, అది ఉండకూడదు. అంటే నేను అన్ని మీ కోరికలు తీర్చను అని ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు. కష్టాలు వచ్చే కొద్ది పట్టుదలతో ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, పట్టు విడవకూడదు. అదే ఇందాక చెప్పి విషయవాసనలకు పోవాలని అంటారే గాని విశేష దర్శనం కోరరు. విశేష దర్శనం కోరితే సరిపోతుంది. అన్ని అనుభవించినా మరలా కావాలా కాల అవే కావాలని అనుకుంటారు. అందరూ స్త్రీలే, పురుషుడు ఒకడే ఒకడు, భగవంతుడు ఒకడే పురుషుడు. వేషభాషలు మీరందరూ వేరుగా స్త్రీ పురుషులు ఉంటారు, కానీ ప్రకృతి ఇదంతా ప్రకృతి, భగవంతుడు ఒకడే పురుషుడు అని చెప్పేసి దానికి భార్య ఎవరు ఇట్లా పోయారు. మళ్ళీ మీకేం సంబంధం, భార్య ఎవరు, భర్త ఎవరు, పుట్టకముందు వాళ్ళెవరు వీళ్ళెవరు, మధ్యలో వచ్చి అనుబంధం మధ్యలోనే పోతుంది. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. మనిషి చెదరకుండా ఉండాల. ఈ దీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ అని అదే అని చెప్తానంటారు. ఇంకొకరు ఎవరు అనమాట, అదే జపం చేస్తూ ఉంటే అలవాటు అభ్యాసంతో అన్ని జరిగిపోతూ ఉంటాయి. శరీరం మనసు అన్ని నీవే, భగవంతుడా అంటూ ఆచరణలో అన్ని ప్రాపించగాలి, మీతంతా కూడా ప్రాపించగాలి. భగవంతుడి ఒక్కటే శాశ్వతమైంది. ఆ నామం ఎట్లా చేయాలి దానికి చెప్తా, నామం అనే దాన్ని నాలుక మీద మనం ఒక దూడని కానీ పశువుని కానీ ఒక గూటం అంటే కర్రకు కట్టి పెడతారు పల్లెల్లో, దాన్ని గూటం అంటారనమాట. దాన్ని తాడు కట్టి దాని చుట్టూనే తిరుగుతుంటది, కానీ దాన్ని దాటి పోలేదనమాట. అదే మాది నామము నాలుక మీద ఆడుతూ ఉంటే ఎక్కడికి పోకుండా ఉంటుంది అనమాట. గూటంలో కట్టి పెట్టినట్టు మన ఆ నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. ఆ నవవిధ భక్తి చెప్పారనమాట, శ్రవణం కీర్తనం స్మరణ వరుసగా అర్చనం ఆత్మ నివేదనం నవవిధ భక్తి. ఆత్మార్పణ చేసుకోవాలి. చేసిన ప్రతి చిన్న పని భగవంతుని పైన కైంకర్యం చేయాలి. అర్పణ చేసామంటే మనం అది ఇప్పుడు ఎట్లా ప్రసాదం లాగా ప్రతిదీ పెడతాను, ప్రతి కార్యం భగవంతుడికి అర్పిస్తే మనం ఇంక చెడ్డ పనులు కూడా చేయం కదా. ఈ చెడ్డైతే అయ్యో స్వామికి అర్పిస్తున్నామని అది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అది ప్రతి పని భగవంతుని కైంకర్యం చేయాలి, భగవద్ అర్పితం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీకే అభిషేకం చేస్తున్నాను అనుకోవాలి. ఏదైనా తినేటప్పుడు నీకే నైవేద్యం పెడుతున్నాను అనాలి. భగవంతుడికే పెడుతున్నాం అనుకుంటూ నామాన్ని చెప్పుకుంటూ చేస్తూ ఉంటే భగవద్ర్పితం అవుతుంది, మనకే అభ్యాసం అయిపోతుంది. అది ఆ మాదిరిగా నామాన్ని జపించడం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదీ. అప్పుడే ఈ బాంబే సర్జరీ అడిగితే దానికి చెప్పినారు, సర్జరీ సంగతి చెప్పేశాను కదా, అదొక టైము ఆ సిచ్యుయేషన్ వేరనేసి అక్కడ కట్ చేసేసారనమాట. నామస్మరణ చేస్తూ ఉండాలి, మనసు కుదరలేదని వదలకూడదు. చేయగా చేయగా అదే వస్తుంది, మళ్ళీ అదే ఆ పుట్టిన బిడ్డ నడుస్తాడు, నడు చిన్నగా కదా మెల్లమెల్లగా నడుస్తాడు అనేసి. తర్వాత ఊరికే వచ్చి ఏదో అన్నారు, జన్మ వద్దని నేను అన్నను, జన్మ కావాలి కర్మ చేయాలి. ముందు ఊరికే అడిగాను, నాకు జన్మ వద్దని ఒకరు, నేను స్వామి ఇంకా నా ఈ జన్మలో నాకు పుట్టడం చేయడం ఎంతా వద్దని అంటే ఒక్కొక్కరిని అడిగారనమాట చెప్పమని. నాకు ఏం చెప్పాలో తెలియక నేనే ఉన్నానంటే జన్మ చాలా సమంత కూడా ఉండాలా అనేసిన చూస్తాం కదా, లేకపోతే తెలియదు. ఒకరు అంటే అది కోరుకో,
అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత బయట వచ్చాక అందరు జన్మరాహిత్యం కదా, కావాలంటే ఇంకా జన్మ వద్దు అనుకుంటాం కదా, ఎందుకు ఇట్ట అడిగాను అనుకున్నాం మళ్ళీ. దానికి అక్కడే అంటున్నాను అన్నమాట స్వామి, దాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలి, నేనెవ్వరు జన్మ వద్దని చెప్పను, జన్మ కావాలి, కర్మ చేయాలి, దైవత్వాన్ని తెలుసుకోవాలా అదని. అంటే మన ఈ లోపల పోం కదా, నాకు తెలుసు కదా అది, అందుకని రాహిత్యం జన్మరాహిత్యం ఏదేదో పైదాకా పోతున్నాం, ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయని చెప్తున్నట్టున్నారు. తర్వాత అంతా అందరినీ ఆస్వాదించారు, ఒక్కొక్క తల మీదంతా చేతులు పెట్టారు. నేనుండగా మీకేం భయం లేదు, అభయం ఇచ్చాను, కొండంత పాపం కూడా కరిగిపోతుంది, కొండంత పాపం కూడా చిన్న దైవానుగ్రహం వల్ల కరిగిపోతుంది, అంత శక్తి ఉందనే దానికి. ఎంతైనా చేయగలదు, ఎంతైనా చేసే శక్తి భగవంతుడికి ఉంది, అందుకని అభయం ఇస్తున్నా, భయపడకండి అన్నట్టుగా వదిలేశారనమాట అక్కడ చెప్పి. కానీ ఏదడిగినా స్వామి నువ్వు అందరూ అది ఎక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఏదో అడిగింది, నా పక్క చూస్తే మామూలుగా నేను వర్క్ చేసేటప్పుడు ఏమేదంటే కజిన్స్ ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిస్తుండేది బాగాలేదని. ఇంటికి రావడం, మళ్ళీ వెంటనే అక్కడికి పోవడం, లేదన్నా వాళ్ళని డాక్టర్స్ దగ్గర ఎక్కడ కన్సల్టేషన్ తీసుకెళ్ళన్నా వెళ్లాల్సి వచ్చేది అనమాట. దానికి తామేదో అడుగు ఏం అడిగిందో నాకు గుర్తు రావడం లేదు. చూడు దేనికి నో అనలేదు, అంటే తను బాధపడ్డా కూడా నాకు కష్టంగా ఉందనే మాట అనకుండా చేస్తుందని చెప్తా, నువ్వైతే నాని మా సిస్టర్ని అంటున్నారు, అంటే జగడం వేస్తుండేదారు ఏదో నాకు తెలియలేదు, కొర వదిలేసేసారు. అట్లా చూసి పాపం నో అనలేదు, అన్నిటికీ స్వార్థాన్ని కట్టి తను కట్టివేసేశారు అందరూ. అంటే వాళ్ళ స్వార్థం కోసం తను పాపం ఇంతమంది చేయించుకున్న, మా అమ్మ తనకి బీపీ ఉంది, పాపం అలసిపోయిందిలే, చెక్ చేయమని చెప్పి అడిగేది కాదు, చెప్పేది కాదు, ఏమ్మా ఇంతమందికి చూసొచ్చిందని నీకు బీపీ చెక్ చేస్తే నాకేం కష్టం. పాపం ఇప్పుడు దాకా తిరిగి వచ్చా, వాళ్ళ కారు వచ్చినా కూడా రావడం వెంటనే వెళ్ళడం వచ్చేది, టైర్డ్ అయిపోయిచ్చుంటావు కదా, ఎందుకులే పాపం అడగడం ఊరుకున్నాను అనేది పాపం భలే అప్పుడు అనిపించేది నాకు. తల్లి అంతసేపు మన కోసం ఆలోచిస్తుంది కదా, ఇంతమందికి చేసొచ్చి బయట వాళ్ళందరికీ చేసొచ్చి ఆమెకి బీపీ చేయడానికి ఎంతసేపు పడుతుంది నాకు అని అనుకునేదాన్ని అనమాట. దానికంటే అమ్మ అంటున్నారు అనేది సాధానికి అందరు కట్టి వేసినారు. అంటే తను ఏది విడిపించుకోలేకుండా పోయింది, ఆ బంధాన్ని నుంచి విడిపించుకోలేకుండా పోయింది. నీవైతేనా అడిగి చేసిండేదాన్ని అంట సీరియస్ గా ఏమన్నా అడుగుతున్నారు అనమాట. అంటే నా ఇది అట్లనేసి సరే పర్వాలేదు స్వామి ఇది ఏమైనా ఇచ్చినారు అదే అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాకనే ఇంకా ఇప్పుడు అందరు పిల్లలు ఎదిగిపోయారు, వాళ్ళు డాక్టర్ ఇక్కడ ఏ కన్సల్టేషన్కి వెళ్ళాలన్నా నా కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి రావడం మొదలు వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాక ఇప్పుడు అందరూ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఒక కోడలు తీసుకెళ్లడము, కొడుకులు తీసుకెళ్లడము, అట్లా ప్రాక్టీస్ అయిపోయిందన్నమాట. మరీ జాస్తి అయితే మా బ్రదర్ డాక్టర్ ఉన్నారు కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, తను రెస్పాన్సిబిలిటీ 50% తీసేసుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఎప్పుడన్నా సర్జరీకి వాటికైతే నేను అప్పుడు లీవ్ పెట్టి వెళ్లేదాన్ని అట్ట చేశారన్నమాట. అందరికీ పాదనమస్కారాలు ఇచ్చారు. అదే నేను కన్ను చెప్పాను కదా, స్పార్క్లింగ్ ఐస్ అట్లే ఎన్ని రోజులు గుర్తొచ్చేది, అట్లే ఏంటో తెలియలేదు, ఒకటే కదులుతూ ఉండేది ఆ కళ్ళు. అట్లా చూస్తే దాంట్లోంచి ఏంటో మన మీదకి వస్తున్నట్టు అనిపించేది అనమాట. అంటే క్లోజ్ గా ఉండేప్పుడు, మళ్ళీ దూరంగా ఉండేప్పుడు స్వామి మామూలుగా ఇట్లా పెట్టేస్తారు కదా, అప్పుడు తెలుసు బాగా ఇట్లా కళ్ళు ఎత్తినప్పుడు మటుకు ఎంతో పెద్ద కళ్ళు లాగా అప్పుడు అట్లా అనిపించేది అనమాట. ఆ ఇంటర్వ్యూలో అది అంతవరకు అయిపోయింది. అది మళ్ళీ ఆ పిల్లలకి ఎవరికి చెప్తా, పుట్టినింటికి పెంటినింటికి పేరు తేవాలా, పెళ్ళైన వాళ్ళు ఎవరు కూర్చోనంటే వాళ్ళకి అది చెప్తున్నారు, తల్లి ఇంటికి మంచి పేరు తేవాలా, అత్తగారింటికి వెళ్ళిపోయినా

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 6వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సత్యాన్ని మించిన మానవతా విలువ లేదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్యమేవ జయతే అనే ఈ కథని విందాం. ఒక ఊర్లో దొంగతనం తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు. పొద్దుపోవడానికి జోదం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడొచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం ఆ ఊరు ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలపై చక్కని ప్రబోధాలిస్తూ వచ్చాడు. ఒకరోజు అందరితో పాటు ఈ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి, "స్వామి, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకోండి" అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహనీయుడు, "నాయనా, నీ నిత్యకృత్యం ఏమిటి?" అని ప్రశ్నించాడు. "స్వామి, పగలంతా జూదం ఆడటం, రాత్రి దొంగతనం చేయటం" అన్నాడు దొంగ. "చీచీ, ఇటువంటి వాణ్ణి నేను ఏ విధంగా శిష్యుడిగా చేర్చుకుంటాను? వీటిని నీ వదిలేయాలి" అన్నాడు. "స్వామీజీ, నేను దొంగతనం వదలటానికి వీలు కాదు. అది నా వృత్తి. నాకింకేం మార్గం? నా కుటుంబాన్ని పోషించాలి కదా. ఇక జూదం నా కాలక్షేపం. దానిని వదిలేస్తే పగలంతా ఎట్లా గడపాలి?" అని అడిగాడు. ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదున్నట్లు చెప్తున్నాడని తెలుసుకున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. దొంగ అతని పాదాలను పట్టుకుని, "స్వామి, నాకెలాగైనా మీరు జ్ఞానబోధ చెయ్యాలి" అన్నాడు. ఆ మహనీయుడు, "సరే, నీవు నీకున్న దుర్గుణాల్లో ఏదో ఒకటి వదిలేయి. నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను" అన్నాడు. "స్వామి, నేను ఈ క్షణం నుంచి అసత్యమాడను" అని వాగ్దానం చేశాడు దొంగ. "మంచిది. ఆ ఒక్క నియమాన్ని దీక్షగా పాటించు" అని ఆశీర్వదించాడు ఆ మహనీయుడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయటానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరుకున్నాడు. అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటు ఇటూ పచారులు చేస్తున్నాడు. దొంగ అడుగుల చప్పుడు విని, "ఎవరక్కడ?" అని గట్టిగా ప్రశ్నించాడు. దొంగ అతని వద్దకొచ్చి, "నేను దొంగనన్నాడు." రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. కాని ఏమాత్రం బయటపడక అతని భుజం మీద చేయివేసి, "నేను కూడా దొంగనే. నాకు ఈ రాజభవనంలోని రహస్యాలన్నీ తెలుసు. రా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం" అన్నాడు. అప్పుడు దొంగ, "అయితే ఒక్క షరతు. ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగిలించిందాలో నువ్వు సగం, నేను సగం తీసుకుందాం" అన్నాడు. "సరే, నేను వెళ్లి ఒక గది తాడపు చెవి తీసుకొస్తాను" అని రాజు లోపలికి వెళ్లి ఒక తాడపు చెవి తీసుకొచ్చాడు. దాన్ని దొంగకిచ్చి, "అదుగో, ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు. వెళ్ళు, నేనిక్కడ ఉండి కాపలా కాస్తాను" అన్నాడు. దొంగ ఆ గదిలోకి వెళ్లి అన్నింటినీ తెరచిచూశాడు. అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టిలో ఉన్న అతి విలువైన మూడు వజ్రాలు. వాటిని తీసుకున్నాడు. వెంటనే అతనికి బయట ఉన్న దొంగకు తాను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. మూడు వజ్రాలు చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రాన్ని ఆ పెట్టెలోనే ఉంచి రెండింటినీ తన చేతిలో దాచుకుని బయటకొచ్చాడు. "ఇదిగో రెండు వజ్రాలు, నీకొకటి నాకొకటి. ఇంకొక వజ్రం ఆ పెట్టెలోనే ఉంచేశాను. అది రాజుగారికి ఉండని" అని చెప్పి, "నేనింక వెళ్తానన్నాడు. రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు." దొంగ ముందు కాస్త సందేహపడ్డాడు. కాని తాను మహనీయుడికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అందుచేత రాజుగారికి తన ఇంటికి చేరే మార్గం చక్కగా చెప్పాడు. చెప్పి గోడ దూకి వెళ్లిపోయాడు. మర్నాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది. రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారాలతో నిండు కొలువులో ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చుని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రిగారు తాను విన్నవి కన్నవి చెప్పాడు. అంతా విని రాజు, "మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగిలింపబడ్డాయో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి" అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక్క పెట్టి మాత్రం తెరిచి ఉంది. అందులో ఒక వజ్రం మిలమిలా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసి తన దుస్తుల్లో దాచుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా ఉంది. ఒక్క పెట్టె తప్ప తక్కినవన్నీ అలాగే ఉన్నాయి. వజ్రాలుండే పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు. రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు. కాని ఏమీ ఎరగనట్టు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్ని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజభటులు దొంగను తీసుకొచ్చారు. రాజుగారిని దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతనిని, నువ్వు నిన్న రాత్రి ఖజానాల నుంచి ఏమి దోచుకున్నావు అని అడిగాడు. దొంగ అసత్యం ఆడకూడదు కదా, అందుకని, మహారాజా, నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాం, కాని దొంగతనం చేసింది నేనే. ఒక పెట్టెలో 3 వజ్రాలున్నాయి. వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని 2 మాత్రం తీశాను. ఒకటి ఇంకొక దొంగకిచ్చాను, నేనొకటి తీసుకున్నాను అన్నాడు. వెంటనే మంత్రి, ఇతడు చెప్పేదంతా అబద్ధం మహారాజా, దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు. రాజుగారు భటులను పిలిచి, మంత్రిగారి దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది. మంత్రి అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనాన్ని, దొంగ అయినప్పటికీ నిర్భయంగా సత్యాన్నే పలికినటువంటి దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు. దొంగ యొక్క సత్యవ్రతాన్ని ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు. దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. దొంగతనం చేయవలసిన అవసరం లేకపోయింది. మరి జూదం ఆడటానికి వ్యవధే లేదు. అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా దొంగ మంత్రిగా శ్రద్ధాభక్తులతో తన గురువుగారిని స్మరిస్తూ సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు. శిష్యునిలో వచ్చిన మార్పుని విని ఆనందించారు. గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దివ్యోపదేశం వల్లే నాకీ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయనా, సత్యమేవ జయితే దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో అన్నాడు.

ಹರ ಶಿವ ಶಂಕರ ಶಶಾಂಕ ಶೇಖರ ಹರ ಬಂ ಬಂ ಬೋಲೋ.

శివ శంకర సిద్ధాంత శేఖర హర బం హర బం బం బం బోలో భవ భయంకర గిరిజా శంకర.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలకి స్వాగతం. ఆ దేవాదిదేవుడు ఆటించు ఆటలు చిత్రాతి చిత్రంబులుగా ఉంటాయి. సృష్టి క్రమంలో మన పురాణ ఇతిహాసములలో క్షీరసాగర మథనానికి ఒక విశిష్ట స్థానముందని మనందరికీ తెలుసు. లోకరక్షకుడైన విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి స్వయంగా ఆ మహామథనానికి సాక్షిభూతునిగా నిలిచి నడిపించిన ఆ క్షీరసాగర మథనం మనకి ఎన్నో విషయాలను విస్తపరుస్తుంది. విపులంగా క్షీరసాగర మథనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సాగర మథనం మంచి చెడుల మధ్య సమరం సాగి అనేక మలుపుల నడుమ చివరికి మంచికి ఏ విధంగా విజయలక్ష్మి లభిస్తుందో, చెడుకు చివరికి అపజయం తప్పదని తరతరాలకు తరగని సందేశాన్ని అందిస్తుంది. సాత్వికులైన దేవతలు, తామసికులైన అసురుల నడుమ జరిగిన ఆధిపత్య పోరుకు ప్రతిఫలమే ఈ సాగరమథనం. ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు మందరగిరిని కవ్వముగా చేసుకుని, ఆదివిష్ణువు కూర్మావతారాన్ని ఆలంబనగా చేసుకుని ఈ సాగరమథనం జరుపబడింది. ఒకవైపు దేవతలు, మరొకవైపు అసురులు. మనం చేసే ప్రతీ కార్యంలోనూ మంచి చెడుల ప్రభావములుంటాయి. మనం చెడును విసర్జించి మంచిని గ్రహించాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే క్షీరసాగర మథనం. అంతటి ప్రసిద్ధిగాంచిన క్షీరసాగర మథనాన్ని కలియుగ నారాయణుడైన సాయినాథుని సమక్షంలో స్వామి విద్యార్థులు కడు రమ్యముగా అందరినీ రంజింపచేసే రీతిలో సంగీత నృత్య రూపకముగా ప్రదర్శించారు. ఆశ నిరాశల సమరమైన ఆ సాగర మథన క్రమంలో ఏ విధంగా ఒకవైపు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం సకల భాగ్యములను ప్రసాదించే లక్ష్మీదేవి ఉద్భవించెనో, మరొకవైపు ప్రళయానికి సంకేతముగా అంధకార అజ్ఞానమునకు చిహ్నంగా హాలాహలం ఉద్భవించిన క్రమాన్ని, దేవాసురుల ఆధిపత్య పోరులో దేవతలు ఏ విధంగా విజయం సాధించి మంచికి పట్టం కట్టబడిందో అన్న విషయాలను హృదయ రంజకంగా స్వామి విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఆ సంగీత నృత్య రూపకాన్ని మనం కూడా విని ఆనందిద్దాం. ఇక విందామా?

me. God.

ఇంతవరకు మీరు స్వామివారి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన సాగర మథనం అనే సంగీత నృత్య రూపకాన్ని

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. పరమ పవిత్రమైన భారతదేశంలో పుట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న వేద సూత్రాల్ని అధ్యయనం చేసి ఆచరించాలి. ఆధునికత, సంప్రదాయ నిరసన అన్న ఈ కథ నుండి చక్కటి విషయాలు తెలుసుకుందాం. ఒక గృహస్థు ఆచారపారాయణుడు, సంప్రదాయాలన్నింటినీ గౌరవించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆచారవంతుడు కాబట్టి కుమారుడికి 8 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారం చేయించి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు స్మరించమని కుమారుడికి చెప్పాడు. కుమారుడికి ఇష్టం లేకపోయినా తండ్రి పోరుపడలేక నిర్బంధంగా కొన్ని రోజులు 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని జపించాడు. అయితే క్రమక్రమంగా గాయత్రి మంత్రాన్ని స్మరించే సమయాన్ని తగ్గించాడు. ఒకరోజు తండ్రి తన కుమారుడు చాలా త్వరగా గాయత్రి జపాన్ని ముగించడం గమనించి కోపంగా, ఏరా, నీవు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు చేయటం లేదా? అంత త్వరగా ముగిస్తున్నావు. అసలు నువ్వు ఏం చెప్పుకుంటున్నావో చెప్పు అని నిలదీసి అడిగాడు. అప్పుడు కుమారుడు, నాన్నా, మొదటిసారి గాయత్రి మంత్రాన్ని పూర్తిగా చెప్పి ఆ తర్వాత 107 పర్యాయాలు డిటో డిటో అని చెప్తున్నాను అన్నాడు. తండ్రి, డిటో అంటే ఏమిట్రా అని అడిగాడు. డిటో అంటే పైన ఉన్నదే కింద వ్రాయటం అని అర్థం. నేను ఒకే మంత్రం అన్నిసార్లు చెప్పడం దేనికని డిటో డిటో అంటున్నాను అన్నాడు కొడుకు. తండ్రి, నీవు డిటో అని చెప్పి మంత్రోచ్చారణ చేయకపోవటం వలన అర్థం లేకుండా పోతుంది నీ జపం. నాకు ఎటువంటి కుమారుడు పుట్టావురా, ఆచారాన్ని తగలబెడుతున్నావు అని నిందించి చాలా బాధపడ్డాడు. ఏదో విధంగా నిర్బంధించి కుమారుడి చేత 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని తాను దగ్గరుండి చెప్పిస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. కుమారుడు కాలేజీ చదువు ముగించాడు. తండ్రికి తెలియకుండా విదేశాలకు వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్నాడు. విదేశంలో పై చదువులు చదవటానికి ఆర్డర్స్ వచ్చాయి. తండ్రికి కుమారుని విదేశాలకు పంపటం ఇష్టం లేకపోయింది. అయినా ప్రభుత్వమే స్కాలర్షిప్ మంజూరు చేయటం చేత కొంత ఆనందించి అంగీకరించాడు. ఎక్కడికి వెళ్లినా గాయత్రి జపం మానవద్దని చెప్పి పంపించాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు కుమారుని దేవీ ఆలయానికి తీసుకుని వెళ్లి, బాబూ, నీవు సద్గుణాలతో సదాచారవంతుడవై తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించమని దేవిని ప్రార్థించు అన్నాడు తండ్రి. విదేశానికి వెళ్లే ఉత్సాహంతో తండ్రి చెప్పినట్టు చేశాడు కొడుకు. 3 సంవత్సరాలు గడిచాయి. స్వదేశానికి తిరిగి రావటం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం వల్ల కుమారుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఎట్లయినా మళ్లీ తండ్రిని ఒప్పించి వెళ్లాలనే ఆలోచనతోనే వచ్చాడు. తల్లి, తండ్రి కుమారుని తీసుకుని రావటానికి విమానాశ్రయానికి వెళ్లారు. విమానం నుండి దిగివచ్చి తల్లిదండ్రులతో తెలుగులో కాక ఇంగ్లీషులో మాట్లాడడం ప్రారంభించాడు కుమారుడు. తల్లి, తండ్రి, మాకు నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదురా. ఇదేమిట్రా, ఇదేదో కొత్త భాషగా ఉంది, తెలుగులో మాట్లాడరా నాయన అని మొత్తుకున్నారు. నేను తెలుగు మరిచిపోయానని చాలా కష్టంగా మరిచిపోయిన తెలుగులో చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి ఆ చెంప ఈ చెంప బాగా వాయిద్దాం అనుకున్నాడు. కాని అది సమయం కాదని తమాయించుకున్నాడు. వెంటనే, ఒరే నాయన, 3 సంవత్సరాలలో పుట్టినప్పటి నుంచి మాట్లాడే మాతృభాషనే మరిచిన వాడివి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోకుండా ఎలా వచ్చావు? అదే చాలా గొప్ప అని మాత్రం అన్నాడు. విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందున దేవీ ఆలయానికి వెళ్లి దేవిని దర్శించాలనుకున్నాడు తండ్రి. అందరూ దేవాలయానికి చేరారు. లోపలికి వెళ్లడానికి బూట్లు తీసి బయట పెట్టమన్నాడు తండ్రి. బూట్లు లేకుండా నేను నడవలేను నాన్న అన్నాడు కుమారుడు. తండ్రికి బాగా కోపం వచ్చి, భగవత్ సన్నిధికి చెప్పులు ధరించి రావటం అపచారం, దైవసన్నిధికి ఎంతో వినయంగా వెళ్లటం మానవత్వం, అది మన సంప్రదాయం అన్నాడు. తండ్రి బలవంతం వల్ల బూట్లు విడిచి గుడిలోకి వెళ్లిన తక్షణమే అమ్మవారి చేయి పట్టుకుని హౌఆర్యూ మమ్మీ, హౌ డు యు డూ అన్నాడు. పాశ్చాత్య దేశాలలో ఒకరినొకరు పలకరించే పద్ధతిలో అమ్మవారిని పలకరించడం చూసి తండ్రి కుమారిని చెంపలు వాయించాడు. ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం కాదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ప్రపంచానికి చాటి చెప్పిన వేద సంస్కృతి పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టి నిరంతరము ఆ వేదమంత్రాన్ని స్మరిస్తూ చక్కని దైవభక్తిని, మాతృభక్తిని, దేశభక్తిని పెంచుకోవటమే భారతీయుల సంప్రదాయం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అగణిత ప్రేమ పరిమళం ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్న శుభ తరుణంలో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగపు దశమ వార్షికోత్సవ అరుణిమలు దశ దిశలా కాంతులు చిందిస్తున్నాయి. భగవాన్ అవతార లక్ష్య సాధనలో మేలైన మైలురాళ్ల వంటి ఘటనల సమాహారమే ఇతివృత్తంగా అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికలో భాగంగా ఈరోజు ముచ్చటించుకోబోతున్న దశకం 1961 నుండి 70. ఈ దశకంలో భగవాన్ అవతార లక్ష్యాలైన అన్ని ప్రధానాంశాలు ఒక నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా రూపుసంతరించుకున్నాయి. ఈ దశకారంభంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞ ఆరంభం, అఖిల భారత ప్రశాంతి విద్వన్ మహాసభ ప్రారంభం, ప్రశాంతి నిలయం టౌన్షిప్ ఆరంభం, ప్రప్రథమ ప్రపంచ సత్యసాయి సంస్థల సమ్మేళనం వంటి ఎన్నో అపురూప ఘట్టాలకు ఈ దశకం వేదికగా మారింది. అన్నింటిలోకి ప్రత్యేకమైన అంకం భగవాన్ భౌతికంగా చేసిన ఖండాంతర పర్యటన. ఆనాటికే ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన సత్యసాయి ప్రేమ భూమికకి ఆఫ్రికా ఖండంలోని యుగాండా దివ్య వేదికగా మారింది. ఈనాటి ఈ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో పూర్వపు దశకంలోనూ 1960-70 మధ్యలోనూ పాత్రతగల భక్తులతో భగవాన్ చేసిన యాత్రలు, క్షేత్ర సందర్శనాలు, తీర్థ ఉద్దీపనాలు, వాటి విశేషాలతో కూర్చిన ఆసక్తికరమైన ప్రశ్నోత్తర కార్యక్రమం నడిచితే విభునితో నడవవలనే కాని ఇప్పుడు విందాం. నాటి భగవాన్ మహిమోపేత చర్యలు మదిలో పదిలపరుచుకుందాం. ఇంపుగా ముక్తాయింపుగా కొన్ని గీతాలను కూడా ఆస్వాదిద్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన తెలుగు బృందం వారందరికీ, ప్రేక్షక శ్రోతలందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారు స్వయంగా పర్యటించిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలపై నడిచితే విభునితో నడువవలనే కాని అనే ఒక క్విజ్ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాము. సాయిరాం,
1: మరి ఈరోజు ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న టీమ్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టీమ్ 1 సత్యం టీమ్, శ్రవంతి మరియు శ్రీధరి విశాఖపట్నం జిల్లా నుండి పాల్గొంటున్నారు. టీమ్ 2 శివం, రమ్య మరియు త్రివేణి నాగసాయి గుంటూరు జిల్లా నుండి పాల్గొంటున్నారు. టీమ్ 3 సుందరం, జీవిక మరియు సాయి తుషార విజయవాడ నుండి పాల్గొంటున్నారు.
0: ఇక మరి మన మొదటి రౌండ్ ని ప్రారంభిద్దాము. మొదటి రౌండ్ ప్రారంభించే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రౌండ్ లో ప్రతి టీమ్ కి 3 ప్రశ్నలను అడుగుతాము. ప్రతి సరైన సమాధానానికి 10 పాయింట్లు ఇవ్వబడతాయి. ఇందులో పాస్ చేసే అవకాశం ఉండదు. క్విజ్ మాస్టర్ కి పాయింట్స్ ఇవ్వబడతాయి. మన సత్యం టీం వారికి మొదటి ప్రశ్న. స్వామి భారతదేశం దాటి బయటకు వెళ్లిన ఏకైక దేశం ఏది? ఏ సంవత్సరంలో వెళ్లారు?
2: ఈస్ట్ ఆఫ్రికా 1968.
0: ఓకే, సరైన సమాధానము. రెండవ ప్రశ్న శివం గ్రూప్ వారికి. ఈస్ట్ ఆఫ్రికాలో ఏ ఏ ప్రదేశాలను స్వామివారు చూశారు?
2: నైరోబి, కెన్యా, యుగండా, కంపాలా.
0: యా, మీరు సరైన సమాధానం చెప్పారు. మూడవ ప్రశ్న మన సుందరం టీం వారికి. స్వామి ఢిల్లీ నగర పర్యటన 2 చెప్పగలుగుతారా?
2: 1961.
0: మీరు తప్పు సమాధానం చెప్పారు. స్వామి 1975 మార్చిలో మరియు 2010 ఏప్రిల్లో ఢిల్లీ పర్యటన చేశారు. ఇప్పుడు 4వ ప్రశ్న మన సత్యం టీం వారికి. స్వామి బద్రీలో ఏ దళాలను, ఏ పువ్వులను సృష్టించారు?
2: బిల్వపత్రం, మారేడు దళం.
0: ఓకే,
2: తామరపు
0: చెప్పండి.
3: బిల్వపత్రాలు ఒకటి,
2: తామరపు
3: బిల్వపత్రాలు ఒకటి.
0: ఓకే, బిల్వపత్రాలు కరెక్ట్. యా, ఓకే. మీరు చెప్పిన ఆన్సర్ హాఫ్ ఆన్సర్ కరెక్ట్. ఏ పుష్పాలు అంటే తుమ్మి పూలు. శివం గ్రూప్ వారికి. శ్రీశైల శిఖర దర్శనంకు వెళ్ళినప్పుడు స్వామి ఒక భక్తునికి ఇచ్చిన బహుమానం ఏంటో చెప్పగలరా?
2: గోల్డ్ మెడిలియన్ ఆఫ్ పార్వతి అండ్ శివుడిది ఇచ్చారండి.
0: వెరీ గుడ్, సరైన సమాధానం. ఇప్పుడు 6వ ప్రశ్న మన సుందరం టీం వారికి. స్వామి సందర్శించిన ప్రదేశాల్లో ఆది శంకరాచార్యుల వారు విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రదేశాల పేర్లు చెప్పండి.
2: బదరి విశాలు. ఇంకా శివలింగాలు సృష్టించిన ప్రతిష్ఠించిన ప్రదేశాలు అయితే బదరి, ద్వారక, శృంగేరి, చిదంబరం, పూరి.
0: ఓకే, మరి మన 7వ ప్రశ్న మన సత్యం టీం వారికి. స్వామి దేవప్రయాగ్కు వెళ్లే దారిలో ఆగిన ప్రదేశం ఏది? అక్కడ స్వామి తన దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించిన ఒక గొప్ప యోగి ఎవరో చెప్పగలుగుతారా?
2: రామచంద్ర
3: చిన్నానంద గారే. సరే, చిన్నానంద గారు.
2: చిన్నయానంద.
0: నో ఓకే అక్కడ మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు కాబట్టి మేము చెప్తున్నాము. స్వామి పురుషోత్తమానంద గారికి ఒక అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ మన శివం టీం వారికి. బాబా అయోధ్య యాత్ర ఏ ఇయర్ లో చేశారు? ఈ యాత్రలో దర్శించిన అన్ని ప్రదేశాల పేర్లు చెప్పగలుగుతారా?
2: అయోధ్య 1961 లో చేశారండి.
0: వెరీ గుడ్.
2: మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 8 వరకు చేశారు యాత్ర. సో స్వామి అక్కడ ఫస్ట్ మద్రాసుకు వెళ్ళారు. ఆ తర్వాత మద్రాస్ నుంచి స్వామి అలహాబాద్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి విశ్వనాథ టెంపుల్ కి వెళ్లారు. అక్కడి నుంచి నెక్స్ట్ స్వామి త్రివేణి సంగమం దర్శించారు.
4: విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లారు. హనుమాన్ టెంపుల్ కి వెళ్లారు.
2: టెంపుల్ కి వెళ్లారు. అండ్ అక్కడి నుంచి లాస్ట్ లో 6th న తిరుపతి వెళ్లి
4: త్యాగరాజ
2: ఫెస్టివల్ లో ఇనాగ్రేట్ చేశారు.
0: ఓకే వెరీ గుడ్. మన 9వ ప్రశ్న సుందరం టీం వారికి. స్వామి కాశీలోని విశ్వనాథుని గుడిలో విభూతితో పాటు సృష్టించిన వేరే రెండు వస్తువుల పేర్లు చెప్పగలుగుతారా?
2: శాండిల్వుడ్ పేస్ట్ ఒకటి, ఒక జ్యువెల్ క్రియేట్ చేశారు. చందనం, ఇంకా ఒక జ్యువెల్ క్రియేట్ చేసి లింగానికి పెట్టారు స్వామి.
0: ఓకే జ్యువెల్ అంటున్నారు.
2: ప్రైస్లెస్ జ్యువెల్ అని చదివాము.
0: ఓకే వెరీ గుడ్, సరి అయిన సమాధానము. సో మనము మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాము. మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నాయో అరుణ కన్న అడిగి తెలుసుకుందాం.
1: చాలా బాగా చెప్పారండి అందరూ ఆన్సర్స్. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఒక్క ఆన్సర్ చెప్పి వదిలేకుండా. మరి మొదటి రౌండ్ తర్వాత స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. సత్యం టీమ్ 15 marks, శివం 30 points, సుందరం టీమ్ 20 points. సో ఫస్ట్ రౌండ్ తర్వాత లీడ్ లో ఉన్నది శివం టీమ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం దీపిక. ఈ రౌండ్ పేరు రేజ్ ఎ హ్యాండ్ రౌండ్. ఓకే, ఈ రౌండ్ లో అందరికి ప్రతి సరైన సమాధానానికి 10 marks ఇవ్వబడతాయి. నేను క్వశ్చన్ అడగంగానే, ప్రశ్న అడగంగానే ఎవరైతే మొదట, ఇది జూమ్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మొదట వాళ్ళ హ్యాండ్ రేస్ చేస్తారో వాళ్ళని దీపికగా చూసి ఎవరు ఫస్ట్ రేస్ చేశారో వాళ్ళని తను ఆ టీం పేరు చెప్తుంది. మీరప్పుడు సమాధానం ఇవ్వాలి. సరైన సమాధానానికి 10 points. కాకపోతే ఈ రౌండ్ లో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే దీనిలో పాస్ ఉంటుంది. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు చెప్పలేకపోయినా, పూర్తి సమాధానం చెప్పలేకపోయినా, మిగతా టీం వాళ్ళు ఎవరికైనా తెలిస్తే మీరు కూడా హ్యాండ్ రేస్ చేయొచ్చు. మరి వెళ్ళిపోదామా సెకండ్ రౌండ్ లోకి? ఓకే, సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. షిమ్లాలో, మధురైలో స్వామికి ఉన్న మందిరాల పేర్లు.
5: Sir, in which Swami stays there when he goes to Adena, sir?
1: Alage ankochu endukante Shimla lo Madurai lo aina akade undevaru vellinappudu. Swami Madurai lo aina akade vellinappudu nivasinche mandiram peru Ananda Nilayam. Shimla lo mandiram peru Ananda Vilas. 2010 lo స్వామి ఢిల్లీ వెళ్ళినప్పుడు షిమ్లా కూడా వెళ్ళారని అప్పుడు ఇనాగరేట్ చేశారు ఆనంద్ విలాస్.
0: సో ఈ క్వశ్చన్ కి పాయింట్స్ లేవు.
1: శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం ఎక్కడ ఉంది?
0: సుందరం టీం వారు ఫస్ట్, సుందరం టీం వారు ఎత్తారు.
1: హడ్షి సరైన సమాధానం. హడ్షి అనే ఊరు పూణే నుండి 45 kilometers దూరంలో ఉంటుంది. అక్కడికి స్వామి అక్టోబర్ లో వెళ్లారు. అక్కడ పాండురంగ క్షేత్రం అనేది ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి పాయింట్ సుందరం టీం వాళ్ళకు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి జమ్మూ కాశ్మీర్ వెళ్లిన సంవత్సరం చెప్పగలరా?
0: శివం టీం వారిద్దరు ఫస్ట్ హ్యాండ్ రైస్.
2: సాయిరామ్ అండి, స్వామి మొట్టమొదట 1957 సంవత్సరంలో వెళ్లారు, మరలా 1980 సంవత్సరంలో జూన్ నెలలో వెళ్లారు.
1: సరైన సమాధానం అండి. స్వామి ఫస్ట్ 1957, మళ్ళీ 1980. 1980లో స్వామి కాశ్మీర్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో ఆగి, ఢిల్లీలో ఆగి, చండీగఢ్ లో ఆగి, ప్రతి చోట కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఒక రోజు ఆగి దర్శనం ఇచ్చి అప్పుడు జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మూడో ప్రశ్న ఈ రౌండ్ లో, స్వామి బద్రీనాథ్ యాత్ర ఏ తేదీల్లో చేశారు?
0: శివం టీం వారు
2: జూన్ 7 నుంచి జూలై 4 వరకు చేశారండి.
4: 1961.
1: సరైన సమాధానం. మీకు బద్రీనాథ్ ట్రిప్ గురించి ఇంకేదైనా తెలుసా? ఇంకేదైనా ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా లిటరేచర్ చదివారా?
2: బద్రీనాథ్ లో బద్రీనాథ్ ని స్వామి ఇంకొక పేరు కూడా చెప్పారు. బద్రీనాథ్ కి లైక్ బదంటక ఆశ్రమం అని చెప్పేసి చెప్పారు. అక్కడ ఎంతో మంది మహానుభావులు అక్కడ తపస్సు చేశారు డిఫరెంట్ ప్లేసెస్ లో అని చెప్పేసి చెప్పారు. ఇంకా అక్కడ నారాయణ ఐడిల్ అనేది చాలా రకాలుగా కనపడుతుంది, లైక్ శక్తిగా, తర్వాత శివలింగం లాగా కనపడుతుంది, ఇంకా బుద్ధా లాగా కనపడుతుంది అని చెప్పేసి చెప్పారు.
1: ఓకే, బ్రేక్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి ముంబై హడ్షి యాత్ర ఏ సంవత్సరంలో ఏ నెలలో జరిగింది?
0: ప్రశ్న అడిగే లోపలే చేతు ఎత్తేస్తున్నారు. సరే, శివం టీం వారు మళ్ళీ.
4: 2009 అక్టోబర్ నవంబర్ అప్పుడు చేశారు.
1: కరెక్ట్ సమాధానం, 2009 అక్టోబర్ మాసంలో వెళ్లారు.
4: నవంబర్ 2వ
1: తేదీ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో సత్యసాయి మందిరం ఆఫీషియల్ మందిరం ఏ సంవత్సరంలో ప్రారంభింపబడినది?
2: 1973.
1: శివం ఇనాగ్రేషన్ జరిగింది. సంవత్సరం ఒకసారి చూసుకోండి, ఇది అక్టోబర్ మాసంలో వెళ్లారు.
4: నవంబర్ 2వ తేదీ.
1: నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లో

0: ఓకే, నేను ఈ క్వశ్చన్ కి మీకు 5 పాయింట్స్ ఇస్తాను. ఇది కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఇంకో 5 పాయింట్స్ వెళ్తాయి. శివం కరెక్టే. ఓకే
1: ఓకే, సుందరం టీమ్ వారు మీరు ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు సమాధానం చెప్తారా?
2: 1973 ఏప్రిల్ 4
0: కరెక్ట్ సమాధానం. స్వామి కొడైకెనాల్ ట్రిప్ మొదటిసారి ఏ సంవత్సరంలో వెళ్లారు? మనందరికీ తెలుసు స్వామి కొడైకెనాల్ చాలా ఇష్టం, ఆయనకి అది హాలిడే హోమ్ లాగా. చాలా సార్లు వెళ్ళారు, ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? సరే పోనీ, దీని కంటిన్యూషన్ ఇంకొక క్వశ్చన్. ఓకే, చివరిసారిగా ఫిజికల్ గా ఎప్పుడు వెళ్ళారు కొడైకెనాల్? హ్యాండ్ రైజ్ చేశారా?
1: శివం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు.
0: కాదు, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఎవరైనా తీసుకుంటారా క్వశ్చన్?
2: 2010 9 or 10
0: డిసైడ్ అయ్యి చెప్పండి, 9 or 10?
2: 9.
0: ఓకే, యాక్చువల్లీ కరెక్ట్, 2009 ఏప్రిల్ లో వెళ్ళారు. ఓకే, సో మీకు 5 పాయింట్స్,
1: సుందరం టీమ్ వారికి 5 పాయింట్స్ వచ్చాయి ఇందులో.
0: నెక్స్ట్ క్వశ్చన్, స్వామి తూర్పు గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిసార్లు వెళ్ళారు? చాలా సార్లు వెళ్ళారు. అదే హింట్.
2: 21
0: ఎవరు అన్నది?
2: Yes sir, 21.
0: మల్టిపుల్ చాయిస్ అయిపోయింది కాబట్టి నేనేం పాయింట్స్ ఇవ్వను, కానీ యాక్చువల్ ఆన్సర్ 21. 21 టైమ్స్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా పాస్ అయింది కాబట్టి పాయింట్స్ నాకు వస్తాయి. నెక్స్ట్, స్వామి కశ్మీర్ వెళ్ళినప్పుడు ఇసుక నుండి సృష్టించిన విగ్రహం ఏదో చెప్పగలరు?
1: శివం టీ అగైన్,
3: నారాయణ ఇంకా లక్ష్మీదేవి ఒక ఐడియల్ తీసారండి, ఒక ప్లేట్, ఒక టైప్ మెడిలియన్ టైప్ లో.
0: నెక్స్ట్ క్వశ్చన్, అది కూడా కశ్మీర్ సంబంధించినది. స్వామి కశ్మీర్ యాత్రలో అమర్నాథ్ నుండి రప్పించిన అద్భుతం ఏంటి?
1: సుందరం టీమ్ వారు
2: అమర్నాథ్ లింగం 2 ఇంచెస్ ది స్వామి శాండ్ నుంచి క్రియేట్ చేశారు, అది మిస్ రతన్ లాల్ కి గిఫ్ట్ చేశారు స్వామి.
0: వెరీ గుడ్,
1: వెరీ నైస్.
0: ఆయన ఇసుకలో కూర్చుని అందరికి మీకు ఏం కావాలి అని అడిగిస్తూ పెన్ పెట్టి ఇసుకలో ఇట్లాగా తిప్పి
2: ఆర్మీ అఫీషియల్స్ అందరికి.
0: యా, వెరీ గుడ్. సో మీకు 10 పాయింట్స్ ఆ క్వశ్చన్ కి, సుందరం టీమ్. స్వామి ఏ సంవత్సరంలో తిరుపతి యాత్ర చేశారు?
1: సత్యం టీమ్ వారు హ్యాండ్ రైజ్ చేశారు.
4: సైరామ్, అంటే స్వామి తిరుపతి యాత్ర అంటే అక్కడ మన అయోధ్య ట్రిప్, ఒక ట్రిప్ తర్వాత కూడా స్వామి త్యాగరాజ ఫెస్టివల్ కి వెళ్లారు తిరుపతి. తను జర్నీ తర్వాత త్యాగరాజ ఫెస్టివల్ ఇనాగరేషన్ కి స్వామి తిరుపతి వెళ్లారు.
0: స్వామి 1958 లో తిరుపతి వెళ్లారు. వెళ్లి అక్కడ నుండి చెన్నై వెళ్లి ప్రేమవాహిని ఆవిష్కరించి పుస్తకాన్ని, అక్కడ నుండి బెంగళూర్ మైసూర్ వెళ్లి గురు పూర్ణిమ చేసుకుని వచ్చారు. ఓకే, సో ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్, వేసవి విడిదిగా స్వామి ఎక్కువగా వెళ్లిన 2 ప్రదేశాల పేర్లు. సుందరం టీమా, దీపిక?
1: శివం టీం వారు ఫస్ట్ ఎత్తారు, ఇమీడియట్ గా వీళ్ళిద్దరు ఎత్తేసారు. సత్యమైన సుందరం వాడు
3: కొడైకెనాల్ ఎక్కువగా వెళ్ళేవారండి.
2: బెంగళూరు కూడా

0: ബാംഗ്ലൂർ, യൂട്ടി, കൊടൈക്കനാൽ.
1: ബാംഗ്ലൂർ, ഊട്ടി, കൊടൈക്കനാൽ.
2: ഓക്കെ, కొడైకెనాల్కి మీకు 5 పాయింట్స్, బెంగళూరు కి వీళ్ళకి 5 పాయింట్స్. ఓకే, రెండు రౌండ్లు అయ్యాక సెకండ్ రౌండ్ లో సత్యం టీం వారు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు కాబట్టి వాళ్ళకి 5 పాయింట్స్ వచ్చాయి. శివం టీం వాళ్ళకిను సుందరం టీం వాళ్ళకి 35-35 పాయింట్స్ వచ్చాయి. ఎందుకంటే క్వశ్చన్స్ స్ప్లిట్ అయ్యి 5-5 పాయింట్స్ షేర్ చేసుకున్నారు రెండు మూడు క్వశ్చన్స్ కి. ఓకే, సో రెండు రౌండ్స్ కలిపాక సత్యం టీం వాళ్ళు 20, శివం 65 అండ్ సుందరం 55. నెక్స్ట్ రౌండ్ గురించి దీపిక చెప్పు.
3: మన మూడవ రౌండ్ కి వెళ్ళిపోదాము. ఈ రౌండ్ ఎలా అంటే మీకు 1 నుంచి 12 నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ తగ్గట్టుగా పిక్చర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది యాక్చువల్ గా రౌండ్ ఎలా ఉంటుందంటే ఈ రౌండ్ లో స్వామి సందర్శించిన ప్రదేశాల పిక్చర్స్ చూపిస్తాం. ఓకే, ఒక సీక్వెన్స్ 1 to 12 నంబర్స్ లో మీరు ఎవరినైతే ఫస్ట్ సత్యం టీం వాళ్ళు స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఒక నంబర్ ని చూస్ చేసుకుంటే ఆ పిక్చర్ ని చూపిస్తాము. పిక్చర్ చూపించినప్పుడు మీరు సమాధానం అది ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఓకే అనేది ఆన్సర్ లో చెప్పాలి. సో అలా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఇస్తాము. ఇదే ప్రశ్న పాస్ అవుతే గనక 5 పాయింట్లు ఇవ్వబడతాయి. ఓకే, ఇప్పుడు మొదట మన సత్యం టీం వారు ఒక నంబర్ ని అనుకోండి.
1: 9 అక్క 9.
3: సమాధానం రెడీయా?
1: కొడైకెనాల్ అక్క.
2: కాదమ్మా, ఎవరైనా ట్రై చేస్తారా?
1: ఢిల్లీ సాయి కుల్వంత్ రాయ్.
2: ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మధురై ఆనంద నిలయం.
3: నెక్స్ట్ శివం టీం వారు 1 to 8, 10, 11, 12.
4: గాంధీ మైదాన్, ఢిల్లీ, ముంబై.
1: ముంబై
3: ముందు ఢిల్లీ అన్నారు.
2: ఇంకెవరికైనా తెలిసిందా?
1: ముంబై 2009 లో.
3: వాళ్ళు డైలమాలో ఉన్నారు కాబట్టి మనం తీసుకోకూడదు యాక్చువల్ గా.
2: సో ఇది ఢిల్లీ. ఢిల్లీలో స్వామి స్వామికి ఒక సత్యసాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ ఉన్నారు 2010 లో. కానీ దర్శన్ కి ఢిల్లీలో అంత పెద్ద ప్రగతి మైదాన్ తప్ప ఇంకేముండదు అంత మందిని అకామిడేట్ చేసేందుకు. సో ద్వారకా గ్రౌండ్స్ లో దర్శనం ఇచ్చారు గుడ్గాన్ లో. ఢిల్లీ ఢిల్లీ ట్రిప్ లో ద్వారకా గ్రౌండ్స్ కి వచ్చి అక్కడ దర్శనం ఇచ్చారు 3 డేస్.
3: మన సుందరం టీం వాళ్ళు 1, 2, 4, 5, 6, 7, 8, 10, 11, 12. 7
1: అక్క.
3: 7.
2: మీకొక హింట్ ఇస్తాను. ఓకే, పిక్చర్స్ లో ఒక హింట్. ఇది కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న రెండు ప్రదేశాల క్వశ్చన్ తాలూకా.
1: ఆనంద్ విలాస్ అట్ షిమ్లా.
3: కరెక్ట్ ఆన్సర్. ఇది సుందరం టీం వారికి పాయింట్స్ వెళ్తాయి. మళ్ళా మన సత్యం టీం వారు 1, 2, 4, 5, 6
2: వెనకాల వాళ్ళని చూసినా అర్థమవుతుంది, అదే మీ హింట్.
3: ఓకే, మరి ఎవరు సమాధానం చెప్తారు?
1: సుందరం చెన్నై అండి.
2: కరెక్ట్ ఆన్సర్.
3: శివం టీమ్ వారికి 5 పాయింట్స్. ఓకే, శివం టీమ్ వారు 1, 2, 4, 6, 8, 10, 11, 12 విచ్ పిక్చర్? ఎస్ రెడీ,
1: శివం మందిరం.
3: వెరీ గుడ్, శివం వాళ్ళకి పిక్చర్
1: హైదరాబాద్.
3: ఓకే, సో మన శివం టీం వాళ్ళకి 10 పాయింట్లు. సుందరం నెక్స్ట్ 2, 4, 6, 8, 10, 11, 12. 11
1: అక్క.
2: బాంబే. ఇంకొంచెం ట్రై. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్వామి ముంబై దగ్గర ఎక్కడికి వెళ్ళారని.
3: దగ్గరగా ఉన్నారు ఆన్సర్.
1: అంధేరి,
3: కరెక్ట్. మళ్ళా మన సత్యం టీం వారికి ఏ నంబర్? 2, 4, 6, 8, 10, 12. ఇందులో బోల్డ్ పిక్చర్స్ ఈజీగా చెప్పేయాలి ఆన్సర్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. ఓకే, నౌ శివం టీం వాళ్ళకి 2, 4, 6, 8, 10.
4: ఋషికేశ్, ఉత్తరాఖండ్.
2: కరెక్ట్ ఆన్సర్. సో స్వామి ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు ఋషికేశ్, హరిద్వార్, మసూరీ, లాస్ట్ పిక్చర్ మసూరీ దగ్గర దర్శన్, సెకండ్ పిక్చర్ ఋషికేశ్ దగ్గర లక్ష్మణ్ జూలా, ఫస్ట్ పిక్చర్ ఆ బాబుతో మసూరి. ఓకే, శివం టీమ్ 10 పాయింట్స్.
3: ఇప్పుడు మన సుందరం టీం వారికి 2, 4, 6, 8.
1: 6 అక్క.
3: 6.
1: కశ్మీర్ మల్హోత్రా గారు, జనరల్ మల్హోత్రా, కశ్మీర్, 1980. మోహన్ లాల్ గారు, ప్రేమ్ మల్హోత్రా. కల్మర్ బాగ్, కుల్మర్ గాంధీ, గంగా, సట్లెజ్ రివర్,
4: గంగా.
2: ఓకే, సుందరం టీమ్, వెరీ గుడ్.
3: వాళ్ళు రెండు పిక్చర్స్ వేసేసరికి వాళ్ళు వచ్చేసాయి వాళ్ళకి ఆన్సర్స్. ఓకే, సత్యం టీమ్ 2, 4, 8, 2.
1: బద్రీనాథ్.
3: గుడ్ గుడ్, సత్యం టీమ్ వారికి 10 పాయింట్స్. మన నెక్స్ట్ టీమ్ శివం 4 and 8. ఐడియా వచ్చిందా?
4: కొడైకెనాల్.
3: ఎస్, ఆశాడు పేరు తెలుసామా?
2: సాయి శృతి.
3: మన చివరి స్లైడ్ సుందరం టీం వారికి.
1: ఆఫ్రికా అక్క.
3: వెరీ నైస్. మనం ఈ రౌండ్ ని పూర్తి చేసుకున్నాము. ఈ రౌండ్ తర్వాత ఎవరు విజేతలు అనేది తెలుస్తుంది.
2: ఈ రౌండ్ చేస్తుంటే నాకు అనిపించింది మనందరం ఎంత చాలా ప్లాన్ చేసుకుని బోల్డ్ అంత రెడీలు అయ్యి ఏం చేయాలన్నా స్వామి ఒక్క ఆరెంజ్ రోబ్ లో ఎట్లా నుంచి ఎట్లా కూర్చున్నా కూడా ఎంత బాగుంటారు, ఎన్ని పిక్చర్స్ చూసినా కూడా అట్లాగే చూస్తూ ఉంటాం. ఓకే, ఫైనల్ స్కోర్స్ అన్ని రౌండ్లు పూర్తయ్యాక సత్యం టీమ్ 40 పాయింట్స్, సుందరం టీమ్ 90 పాయింట్స్. మరి ఈరోజు ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొని మీరందరూ ఇంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఆన్సర్స్ టకి టకి అని చెప్పి పిక్చర్స్ కి వాటికి బాగా పాల్గొన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ విజేతలు శివం టీమ్ 105 పాయింట్స్, 105.
3: కంగ్రాచులేషన్స్
2: త్రివేణి, రమ్య కంగ్రాచులేషన్స్. మరొకసారి మీరు టైం తీసుకుని ప్రిపేర్ అయ్యి ఇవాళ సాటర్డే, మీలో సగం మంది వర్కింగ్, సో సాటర్డే వీకెండ్ లో కేవలం స్వామి మీద ప్రేమతో వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు రేడియో సాయి తెలుగు బృందం తరఫున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.

0: అలా దక్షిణాపథంలో దక్షిణామూర్తిగా, ఉత్తర గమనంతో ఉత్తరోత్తర భారత భాగ్య విధాతగా భగవాన్ తమదైన దివ్య శైలిలో బంగారు బాట నేర్పరిచారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి తమ ప్రేమ హృదయం పరిచారు. తమ ఉద్యమ సాంద్రతకు పునాది నేర్పరిచారు. అందులో ఒకానొక ప్రముఖ విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థ అనే వ్యవస్థను స్థాపించడం. దీనికి అనుబంధంగా నిలిచిన మరిన్ని విశేషాలు ఇప్పుడు ప్రసారం కాబోతున్న సార్థకంబౌను శ్రీ సాయి సంస్థలెల్ల అన్న కార్యక్రమంలో విని, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక విభిన్న సేవలని విలక్షణ రీతిలో అందిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావం, అంతర్భాగాలు, విస్తారణ మొదలైన వివరాలపై అవగాహన పెంచుకుందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ప్రేమస్వరూపులైన భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణములకు శతకోటి నమస్సుమాంజలులు. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారి వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారికి, ముఖ్యంగా తెలుగు బృందానికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావము, పరిణామ క్రమము, భగవాన్ బాబావారు దయతో అందించిన వివిధ ఆదేశిక సూత్రములు, దివ్య శాసనము డివైన్ చార్టర్, నవసూత్ర ప్రవర్తన నియమావళి, జాతీయ అంతర్జాతీయ సదస్సులు, విశ్వవ్యాప్తమై విస్తరిలిన సత్యసాయి సేవా సంస్థల తీరుతెన్నులు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. 1961 అక్టోబర్లో భగవాన్ బాబావారు నిలయంలో ఒక దివ్య ప్రకటన చేశారు. నేను ఒక సేవా సమితిని ప్రారంభించబోతున్నాను. ఎవరైతే ఆ సమితిలో చేరి భక్తితో నిస్వార్థమైన సేవలలో పాల్గొంటారో వారు తరించిపోతారు. వారు మాత్రమే కాదు, వారి కొడుకులు, మనుమలు, మునిమనుమలు కూడా తరించిపోతారు, ముక్తులైపోతారు. అయితే పరీక్షలు మెండుగా పెడతాను, చివరిదాకా నెగ్గి ఎవరు నిలుస్తారో చూద్దాం అన్నారు. భగవంతుని నోటి నుండి ఈ దివ్య ప్రకటన వెలువడిన కొద్ది కాలంలోనే 1963 మార్చి 18వ తేదీన కొద్దిమంది భక్తులు ప్రశాంతి నిలయంలో భజన మండలి ఏర్పరచుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అప్పటి నుండి ఒక క్రమ పద్ధతిలో భజనలు ప్రారంభమయ్యాయి. అనతి కాలంలోనే 1965 ఆగస్టులో బొంబాయికి చెందిన భక్తులు స్వామివారి యొక్క దివ్య బోధల్ని ఆచరించాలని ఒక సంస్థను రిజిస్టర్ చేసుకుని భజనలు, సేవా కార్యక్రమములు చేయడం ప్రారంభించారు. దీనినే మొట్టమొదటి శ్రీ సత్యసాయి సేవా సమితి అని మనం చెప్పవచ్చు. ఇక 1967 ఏప్రిల్ 20-21 తేదీలో మద్రాస్ ఆబిట్స్బరీలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి అఖిల భారత సమ్మేళనము, ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ నిర్వహించబడినది. ఈ సమావేశానికి భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి 1500 మంది డెలిగేట్లు హాజరయ్యారు. అనేక మంది విదేశీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 20-21 సమావేశాల అనంతరము 22-23-24 తేదీలలో ప్రశాంతి విద్వన్ మహాసభ మద్రాస్ శాఖ వారి ఆధ్వర్యంలో అనేక బహిరంగ సభలలో ప్రశాంతి విద్వన్ మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. అనేక మంది పెద్దలు మాట్లాడినారు. మచ్చుకు ఒక విశేషం తీసుకుంటే, సూరి భగవంతం గారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, సైంటిఫిక్ అడ్వైజర్, డిఫెన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, భగవాన్ బాబావారు విజ్ఞాన శాస్త్రానికి అతీతులు, భగవాన్ బాబా ట్రాన్సెండ్స్ ద లాస్ ఆఫ్ సైన్స్. నేను దీనిని అనుభవపూర్వకంగా చెప్పగలను. చిత్రావతి ఇసుక తెన్నెలలో అనేక మందితో పాటు నేను కూడా స్వామివారి దివ్య సమక్షంలో ఉండగా, అక్కడ ఉన్న ఇసుకను తీసి నా చేతిలో పోసినారు. స్వామివారు పోస్తూ ఉన్నప్పుడు ఇసుకగా ఉంది, నా చేతిలో రాగానే ఒక చిన్న భగవద్గీత పుస్తకంగా మారింది. మరొక సందర్భంలో హస్తచాలనంతో శస్త్ర పరికరములను సృష్టించి ఆపరేషన్ విజయవంతంగా చేయడం నేను కళ్ళారా చూచాను. ఆ వేద పురుషుడే వేద సమానమైన బోధల్ని మనందరికీ చేస్తూ ఉన్న ఈ శుభతరుణంలో అందరం స్వామివారి దివ్య బోధల్ని ఆకళింపు చేసుకుని ఆచరించి సార్థకం చేసుకుందాం మన జన్మను అని ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ సూరి భగవంతం గారు అన్నారు. ఆ సమావేశాలలో భగవాన్ బాబావారు తమ దివ్య ఉపన్యాసంలో, కార్యక్రమాలు చేయాలనే ఉత్సాహం ఉంటే మాత్రమే సరిపోదు, ఆచరణ చాలా ప్రధానము, కేవలము ఉత్సాహంతో పనిచేస్తే సంస్థలు అంతగా అభివృద్ధి చెందవు, ఎవరైతే స్వామివారి యొక్క దివ్య బోధల్ని ఇతరులకు చెప్పాలి అనుకుంటున్నారో వారు ముందుగా ఆచరించిన వారు మాత్రమే దీనికి అర్హులు అని స్వామివారు చెప్పారు. ఈ 1967 సమావేశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులుగా ఉండుటకు అర్హతల్ని దయతో తెలియజేసినారు భగవాన్ బాబా. 1. మోక్షాపేక్ష అనగా ఆధ్యాత్మిక ఉన్నతిపై ఆసక్తి కలిగి ఉండాలి. 2. ఇవి సత్యసాయి సేవా సంస్థలు కావున శ్రీ సత్యసాయి రూప నామములపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండాలి. 3. సంఘములో మంచివారు అనిపించుకోవాలి. ఎవరైతే ఈ 3 అర్హతలు కలిగి ఉంటారో వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులు అగుటకు అర్హులు. 1968 బొంబాయిలో అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వితీయ సమ్మేళనము మరియు ప్రథమ ప్రపంచ సమ్మేళనము, ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ నిర్వహించబడినది. 16, 17, 18 తేదీలలో నిర్వహింపబడిన ఈ సమావేశాలకు ముందుగా 12 తేదీ స్వామివారి యొక్క అవతార ఘట్టములో సువర్ణాక్షరాలతో లిఖించబడు స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యమైన ధర్మస్థాపనకు ఉపయుక్తమైన ఒక దివ్య సౌధము బొంబాయిలో ధర్మక్షేత్ర నెలకొల్కబడింది. దీనిలో ఉన్న విశాలమైన రాజసౌధమునకు సత్యదీప్ అని స్వామివారు నామకరణం చేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో బొంబాయిలో ఉన్న సత్యదీప్ అనగా సత్యము, హైదరాబాద్లో ఉన్న శివము, చెన్నైలో ఉన్న సుందరము, సత్యం, శివం, సుందరం, ఇవి 3 ప్రధానమైన కేంద్రములు అని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. 1968 ప్రథమ ప్రపంచ సమ్మేళనాలలో స్వామివారు తాము మాట్లాడే ముందు మైక్ తీసుకొని, ఇక్కడే మీ మధ్యలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, సప్త సముద్రములు దాటి స్వామివారు తమ ప్రాంతంలో అతని ఎదుట ప్రత్యక్షమై ఏ విధంగా దివ్య బోధల్ని వివరించి అనుభూతుల్ని పంచినారో లేఖల ద్వారా సనాతన సారథిలో ప్రచురిస్తూ ఉండడం మీరందరూ గమనించే ఉంటారు. ఆ చార్లెస్ పెన్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు అతను మాట్లాడతాడు అని స్వామివారు చెప్పగానే వారు వేదిక మీదకి వచ్చి, నేను స్వామివారి చేతిలో ఒక పనిముట్టును, పట్టుపురుగు దారముతో గూడు కట్టుకుని దాని నుండి వైరాగ్యముతో విముక్తులై ఉన్నతిగా ఊర్ధ్వస్థితికి వెళ్లిపోతుంది. అదే దోమపురుగు రెక్కలు కట్టుకొని వచ్చి ఏ విధమైన హాని చేయని మానవుని రక్తాన్ని త్రాగి బాధ పెడుతూ ఉంటుంది. సజ్జనులు దుర్జనులు ఈ విధంగా ఉంటారు. బాబా భక్తులుగా మనందరం సజ్జనులై ఉండి అందరికీ పరోపకారాన్ని చేస్తూ చక్కటి సన్మార్గంలో జీవిద్దాం అన్నారు చార్లెస్ పెన్. ఈ ప్రపంచ సమ్మేళనంలో భగవాన్ బాబా వారు తమ అవతార రహస్యాన్ని వెల్లడి చేసే ఒక దివ్య ప్రకటనను దయతో వెల్లడించారు. నేను మీ వలె మీ మధ్య తిరుగాడుతూ ఉంటే సాధారణమైన మానవుడిని అని మీరు భ్రమిస్తూ ఉన్నారు. ఇది సర్వదేవత అతీత అవతారము. ఆ పరశక్తియే ఈ సత్యసాయి రూపంలో ఇక్కడ అవతరించిందని ప్రగాఢంగా విశ్వసించండి. ఈ సత్యసాయి అవతార లక్ష్యము తప్పక నెరవేరుతుంది అని, తాము సర్వదేవత అతీత స్వరూపులని లక్షలాది మంది భక్తుల కరతాళ ధనుల మధ్య భగవాన్ బాబావారు ప్రకటించారు. సత్యసాయి సేవా సంస్థలు చాలా ఐకమత్యంతో పనిచేయాలని చెబుతూ, దేహములో అన్ని అంగములు ఒకదానితో ఒకటి ఐకమత్యంగా ఏ విధంగా పనిచేస్తాయో సత్యసాయి సేవా సమితిలో బొటనవేలు సేవా సమితి, చూపుడు వేలు మహిళా విభాగము, మధ్యవేలు సేవాదళ్, ఉంగరపు వేలు బాల వికాస్, చిటికిన వేలు భజన మండలి, ఈ ఐదు కలిస్తేనే సంస్థలు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని యూనిటీ యొక్క ప్రాధాన్యతను వివరించారు భగవాన్ బాబా. మెక్సికో నుండి వచ్చిన యోగ శాస్త్ర అభ్యాసన కేంద్ర నిర్వాహకురాలు స్వామి భక్తురాలు అయిన శ్రీమతి ఇంద్రాదేవి గారి అభ్యర్థన మేరకు ఈ సమావేశాలలో సత్యదీప్లో అఖండ జ్యోతిని వెలిగించి దాని నుండి సత్యసాయి సేవా సమితులకు, యోగ అభ్యాసన కేంద్రములకు ప్రపంచవ్యాప్తంగా జ్యోతులను వెలిగించుకొని అక్కడ జ్యోతి ధ్యాన అభ్యాస కేంద్రాలని ప్రారంభించుకున్నారు. 1969 నవంబర్లో ప్రశాంతి నిలయంలో 3వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడింది. మహిళా విభాగను రూపకల్పన చేశారు స్వామివారు. మహిళలందరూ కూడా తీరిక సమయాలలో పిల్లల్ని చేరదీసి మానవతా విలువల్ని, నైతిక ధార్మిక విలువలు బోధించే కథలను పిల్లల మనసులో హత్తుకుపోయేలా చెప్పాలని పిలుపిచ్చారు. దీనికి బాల విహార్ అని నామకరణం చేశారు. 1970 4వ అఖిల భారత సమ్మేళనం నవంబర్లో ప్రశాంతి నిలయంలో నిర్వహించబడింది. సేవలకు అతి ఉన్నత ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించారు. సభ్యులకు కొన్ని మౌలికమైన నియమావళి నిబంధనలు కూడా అందించారు. 1971 డిసెంబర్లో మద్రాసులో 5వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడినది. విద్య ఆరోగ్య రంగాలలో సేవల్ని విస్తృతపరచాలి అనుకున్నారు. 1969 బాలవిహార్ పేరుతో పిల్లలకి నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విలువల్ని బోధించే తరగతులను స్వామివారు బాల వికాస్ అని తిరిగి మరొక నామము దీనికి అందించారు 1971. ఈ బాల వికాస్ బోధించే టీచర్ను గురువు అనాలి అని స్వామివారు ఆదేశించారు. ఇక 1974 రాజమండ్రిలో 6వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడినది. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, కర్తవ్య పాలన, భక్తి, క్రమశిక్షణతో సాధకులందరూ కూడా తమ దైనందిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారు పిలుపునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థలన్నింటి కూడా స్థాపించాలని స్వామివారు సూచించారు. ఇక 1975లో 7వ అఖిల భారత సమ్మేళనము, 2వ ప్రపంచ సమ్మేళనము నవంబర్లో ప్రశాంతి నిలయంలో నిర్వహించబడింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల్ని పాటిస్తూ తమలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పేలాగా సాధన చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ మండలి నెలకొల్పబడింది. 1977లో 8వ అఖిల భారత సమ్మేళనం ప్రశాంతి నిలయంలో నిర్వహించబడినది. చేసే ప్రతి కార్యక్రమంలో ఆధ్యాత్మికతను జోడించి చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. 1980వ సంవత్సరంలో నవంబర్లో 9వ అఖిల భారత సమ్మేళనము, ప్రపంచ సమ్మేళనం కూడా, తృతీయ ప్రపంచ సమ్మేళనము నిర్వహించబడినది. ఈ సమావేశంలో పెద్దల అభ్యర్థన మేరకు ఒక ప్రధానమైన, ఒక కీలకమైన ఘట్టానికి అది తెరలేపిందని మనం చెప్పవచ్చు. పెద్దల యొక్క అభ్యర్థన మేరకు భగవాన్ బాబా వారు 1981 జనవరి 14వ తేదీనాడు సంస్థకు దివ్య శాసనం, డివైన్ చార్టర్ అనగా తూచా తప్పకుండా సంస్థ స్వామివారు చెప్పిన ఆ దివ్య శాసనంలో ఉన్న ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అంతేకాక సంస్థ సభ్యులకు నవసూత్ర ప్రవర్తన నియమావళి, 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ దయతో అందించారు. ఇక మిగిలిన సమావేశాల విశేషాలకు వెళ్లే ముందు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎంత విశిష్టమైనవి, వాటిలో ఏ విభాగాలుంటాయి, ఎటువంటి కార్యక్రమాలను చేస్తారు, స్వామివారు కార్యక్రమాలు చేసేటప్పుడు అంతరార్థాల్ని ఏ విధంగా సాధకుడు, సభ్యుడు అనుసరించాలని చెప్పారు, ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ప్రధానంగా 3 విభాగాలు, ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, సేవా విభాగము. ఆధ్యాత్మికము అంటే స్వామివారు వివరిస్తూ, చాలామంది ఆత్మను దర్శించుకోవడం అనుకుంటారు. ఆత్మ సర్వత్రా ఉంది, నీలో ఉన్నది, అంతటా ఉన్నది, దాన్ని ప్రత్యేకంగా దర్శించుకోవక్కర్లేదు. ఎప్పుడైతే అనాత్మ భావనను తొలగించుకుంటావో ఆత్మదర్శనం దానంతట అదే అవుతుంది. నీలో ఉన్న దానవత్వాన్ని, పశుత్వాన్ని రూపు మాపుకొని మానవతా లక్షణాలని పెంచుకొని ఆ దైవీతత్వం వైపు వెళ్ళినప్పుడు అనాత్మభావన తొలగిపోయి ఆత్మదర్శనం దానంతట అదే అవుతుంది అన్నారు బాబా. చాలామంది సాధకులు మానవత్వము నుండి దైవత్వానికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ భావన కంటే కూడా మేము దైవత్వము నుండి మానవత్వ స్థాయికి వచ్చాము అన్నది గుర్తుంచుకుంటే ఎల్లప్పుడూ ఆ దైవీ లక్షణములు, ఆ దైవీ భావములే మనం పెంపొందించుకోవాలి అన్న భావన సాధకుని మనసులో స్థిరపడి తన స్వస్వరూపమైన నిరంతర ఆనందముగా ఉండే స్థితి, నిరంతరము శాంతిగా ఉండే స్థితి, ఆ దైవీ స్థితికి తాను త్వరగా చేరుకోగలడు. మానవత్వము నుండి దైవత్వానికి వెళ్ళాలి అనడం కంటే నేను దైవత్వం నుండి మానవత్వానికి వచ్చాను అని గుర్తుంచుకొని తిరిగి స్వస్థానానికి వెళ్ళాలి అన్న భావనతో సాధన చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విభాగ కార్యక్రమాలలో భజనలు, పూజలు, వ్రతములు, సత్సంగములు, అధ్యయన మండళ్లు అంటే స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరములు, వేద పఠన ఇత్యాది కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక సేవా విభాగానికి వస్తే, స్వామివారు మానవుడు జన్మించిందే సేవ చేయడానికి. ఒక మానవుడిగా ఇంత ఉన్నతమైన జన్మ నీకు లభించింది సేవలు చేయడానికి మాత్రమే, తప్పకుండా సేవలు చేయవలసిందే అంటున్నారు భగవాన్ బాబా వారు.
2: కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
3: కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్ యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
2: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు.
3: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
2: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
3: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
2: జగత్తుని సేవించండి.
3: సర్వ్ ద హోల్ వరల్డ్.
2: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు.
3: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ.
2: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ
3: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
2: మనం సేవించడం కోసమని పుట్టాము.
3: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
2: భగవంతుని పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
2: కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి.
3: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
2: సర్వీస్ ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
3: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
2: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
3: యూ కెన్ సర్వ్ ఐదర్ దట్ వే.
2: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్. ఏ మానవ సర్వీస్?
3: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
2: బీదలను ఆదుకోండి.
3: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
2: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
3: అండ్ హెల్ప్ ద సిక్.
2: శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి.
3: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
2: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: అండర్స్టాండ్ దేర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: సేవల్ని నిస్వార్థంగా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా, అన్నిటికంటే ముఖ్యంగా నిరహంకారంగా చేయాలి అని స్వామివారు చెప్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలలో గ్రామ సేవలు, వైద్య శిబిరములు, పశువైద్య శిబిరములు ప్రధానమైన పండుగలలో వచ్చు అసంఖ్యాక భక్తులకు మంచినీటి వితరణ, పాదరక్షల భద్రపరచడము ఇటువంటి సేవల్ని చేస్తూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యములప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగము ద్వారా అత్యవసర సేవల్ని కూడా సత్యసాయి సేవా సంస్థల నుండి మనం అందిస్తూ ఉంటాం. ప్రశాంతి నిలయానికి వచ్చు అసంఖ్యాక భక్తులకు సౌకర్యములు కల్పించడము, సమాచారాన్ని అందించడము ప్రశాంతి నిలయ సేవలలో మనం చేస్తూ ఉంటాం. గ్రామానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏ సేవలు చేస్తూ ఉన్నప్పుడు కానివ్వండి, ప్రధానంగా ఆ గ్రామములో కానివ్వండి, ప్రదేశములో కానివ్వండి, భగవన్ నామముతో పవిత్రము చేయడమే చాలా ప్రధానమైన కర్తవ్యమని అందరూ సేవాదళ సభ్యులు గుర్తుంచుకోవాలి. ఏ సేవలు చేసినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా, మనసులో ఏమి ఆలోచించినా, మాటతో ఏమి మాట్లాడినా, కాయంబు చేయు కార్యములన్నీయు, నోటితో మనము పలుకు మాటలన్నీ కూడా ఇవి భగవద్ అర్పిత భావముతో భగవాన్ బాబావారి చేతిలో ఒక పనిముట్టుగా స్వామివారి యొక్క దయతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను అని అనుకున్నప్పుడు సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా సార్థకమవుతాయని స్వామివారు వివరించారు.

మాటలెల్ల తన మనస్సునగల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్ల తన మనసునగల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్ల బుద్ధిలో కలిగడి పూనికలెల్లను చిత్తంబు నందలి చింతలెల్ల అనుదినంబును చేయు

0: చేసిన అవియన్నీ ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా సార్థకంబవును సార్థకంబవును సార్థకంబవును సార్థకంబవును శ్రీ సాయి సమస్తలన్నీ ఏవి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసిడి సేవగా తలచియున్నా సార్థకంబవును శ్రీ సాయి సమస్తలెల్లా.
1: విద్యా విభాగాన్ని పరిశీలిస్తే శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతుల ద్వారా చిన్నతనం నుంచే పిల్లలలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, మానవతా విలువల్ని హృదయానికి హత్తుకుపోయేలా వారి మదిలో చేర్పించడమే ఈ బాల వికాస్ తరగతుల ప్రధాన లక్ష్యం. నిర్మల హృదయులైన బాలబాలికలను నిమిత్తంగా పెట్టుకుని ధర్మస్థాపన చేయడం ఈ అవతార ప్రధాన ప్రయోజనాలలో ఒకటి అని స్వామివారు చెప్పారు. 9 సంవత్సరాలుగా 3 గ్రూపులలో ఈ తరగతులను నిర్వహిస్తారు. ముఖ్యంగా మిగిలిన విద్యకు దీనికి ఉన్న ప్రధానమైన తేడాను మనం గమనించాలి. ఈనాడు లోపభూయిష్టంగా ఉన్న విద్యా విధానాన్ని సంస్కరించాలని, నేటి విద్య తెలివితేటలనే పెంచు కొంచెమైన గుణము పెంచబోదు, కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి అని స్వామివారు చెప్తూ ఈ బాల వికాస్ విద్యా విధానంలో, శ్రీ సత్యసాయి విద్యా విధానంలో మానవుడు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి 5 తత్వములు వికసింపబడాలి. సాధారణమైన విద్యలో దేహతత్వము, మనోతత్వము అనగా డ్రిల్ లాంటి ఎక్సర్సైజులు ఉంటాయి, దానితో దేహతత్వము మరియు చెప్పిన పాఠాల్ని తిరిగి పరీక్షల రూపంలో అప్పచెప్పడం ఉంటుంది, అది మనోతత్వము. ఈ 2 మాత్రమే వికసింపబడతాయి. మానవుడు పరిపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే దేహతత్వము, మనోతత్వము, ప్రాణతత్వము, బుద్ధితత్వము, ఆత్మతత్వము ఈ 5 కూడా వికసింపబడాలి. సత్యసాయి విద్యా విధానంలో ఒక 5 చాలా పవర్ఫుల్ టీచింగ్ టెక్నిక్స్, అత్యంత శక్తివంతమైన బోధనా పద్ధతులు, ప్రార్థనలు, కథలు చెప్పడము, సామూహిక గానము లేదా భజనలు, ధ్యానము లేదా మౌనముగా కూర్చోవడము, సేవా కార్యక్రమములు, గ్రూప్ యాక్టివిటీస్ అంటారు వీటిని. ఈ 5 పద్ధతుల ద్వారా మానవుడు సమగ్రముగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడు 5 తత్వములు కూడా వికసింపబడతాయి. అందుకని ఈ చిన్నతనం నుంచే మౌనంగా ఉండడము, ధ్యానములో ఉండడము, ప్రార్థన చేయడము, అందరితో కలిసిమెలిసి ఉండడము, నీతి నిజాయితీ మదిలో చిన్నప్పటి నుంచే ఒక హృదయంలో హత్తుకుపోయేలా ప్రతిష్ట అవడము, వీటి వల్ల ఈ 9 సంవత్సరముల శ్రీ సత్యసాయి బాల వికాస్ కోర్సు పూర్తి చేసుకున్న పిల్లలు తమ నిజ జీవితంలో కూడా నేడు ఒక పెద్ద ఉన్నతమైన కీలకమైన పదవులలో ఉంటూ విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో అన్ని రంగాలలో ఉన్నతమైన కీలకమైన పదవులలో ఉంటూ ఇప్పటికీ కూడా ఈ మానవతా విలువల్ని పాటిస్తూ చక్కటి ఆదర్శాన్ని నిరూపిస్తున్నారు. ఇది ఒక ఆశాజనకమైన వాతావరణం. ఈ బాల వికాస్ తరగతుల్ని ప్రపంచ ఇతర దేశాలలో EHV ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ మరియు SSE శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ అన్న పేర్లతో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులలో ఈ బోధన తీసుకున్న గురువులు టీచర్లలో వస్తున్న మార్పు వర్ణనాతీతం. కాబట్టి స్వామివారు చెప్పిన ఏదైతే తమ అవతార ఉద్యమంలో ఇది ఒక ప్రధాన ప్రయోజనం అన్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. మానవతా విలువలలో ప్రేమ చాలా ప్రధానమైనది, ప్రమాణమైనది, ప్రాణ సమానమైనది అంటారు భగవాన్ బాబావారు.
2: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
3: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్.
2: ఏమిటి నా ఆచరణ?
3: వాట్ ఈస్ దట్ యు షుడ్ ప్రాక్టీస్?
2: ఏమిటి నా ప్రీతి?
3: వాట్ ఈస్ దట్ యు?
2: ఏమిటి నా ఇష్టము?
3: వాట్ ఈస్ దట్ స్వామి లైక్?
2: ఒక్కటే, ఒక్కటే.
3: ఓన్లీ వన్.
2: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
3: ఓన్లీ లవ్, లవ్.
2: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
3: దట్ ఈస్ ది పవర్ఫుల్ వెపన్.
2: మీకెవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
3: హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ యు రిసీవ్డ్ ఇన్విటేషన్?
2: రామని కోరామా?
3: Is there any announcement?
2: లేదు.
3: నో.
2: ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేస్తూ ఉంటున్నారు.
3: ఇట్ ఈస్ ది అట్రాక్షన్ ఆఫ్ లవ్ దట్ బ్రాట్ యు ఆల్ హియర్.
2: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
3: ఇన్ దిస్ వరల్డ్ దట్ యు కెన్ నాట్ దేర్ ఇస్ నథింగ్ యు కెన్ నాట్ అచీవ్ విత్ లవ్.
2: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చు, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించ.
1: పంచ ప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు అని ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెబుతూ, ప్రేమతో నీవు ఏమి మాట్లాడినా అది సత్యమవుతుంది, ప్రేమతో ఏ పని చేసినా ధర్మం అవుతుంది, ప్రేమతో ఆలోచిస్తే శాంతి లభిస్తుంది, ప్రేమ నీ హృదయంలో ఉంటే అక్కడ అహింస ఉంటుంది అని స్వామివారు చెప్పారు. ప్రేమతో మాట్లాడితే సత్యము, ప్రేమతో కార్యక్రమాలను నిర్వహిస్తే ధర్మము, ప్రేమని ఆలోచనలో ఉంటే శాంతి, ప్రేమని హృదయ భావనలో ఉంటే అహింస అని స్వామివారు చెప్పారు. ఈ విధంగా మానవతా విలువల్ని పాటిస్తూ మనము స్వామివారి యొక్క దివ్య బోధల్ని అనుసరిస్తూ మన జీవిత గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
2: అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి.
3: యు హావ్ గాట్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ యు, ది ట్రూత్, ది రైచియస్నెస్, ది పీస్ అండ్ లవ్.
2: ప్రేమనే ప్రాణము.
3: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
2: ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది.
3: డూ యాక్షన్ విత్ లవ్, దట్ బికమ్స్ ధర్మ.
2: ఈ ప్రేమతో నీ వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది.
3: విత్ ఆల్ ది లవ్ యూ స్పీక్, దట్ ఈస్ ట్రూత్.
2: ఈ ప్రేమతో నీ మనసునందు చింతించు.
3: With love you think in your mind,
2: అదే శాంతి అవుతుంది.
3: That is peace.
2: ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి.
3: With this peace you try to understand.
2: ఈ విచారణే అహింసగా మారుతుంది.
3: This understanding with love is non violence.
2: ప్రేమనే ప్రధానము.
1: ఇక సత్యసాయి సేవా సంస్థలు ఎంతటి ఉన్నతమైనవి అని ఒకసారి మనం పరిశీలిస్తే, సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులుగా ఉన్న వారిది ఎంత భాగ్యం అని పరిశీలించుకుంటే, 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైన, ఉత్తమమైన మానవ జన్మ భగవంతుని దయవలన ప్రసాదింపబడినందుకు మానవ జీవిత లక్ష్యమైన మోక్ష సాధన దిశగా సాధన చేయాలి. శాస్త్రములలో, వేదములలో జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, ధ్యాన యోగము, ఈ నాలుగింటిలో ఏదైనా ఒక మార్గము కానివ్వండి, అనేక మార్గములు కానివ్వండి, దీంట్లో సాధకుడు పయనించాలి అని చెప్తూ ఉన్నాయి వేదములు, శాస్త్రములు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతనులు కావున సత్యసాయి, సత్య అంటే ఋగ్వేదము, సా అంటే సామవేదము, యా అంటే యజుర్వేదము, ఆ అంటే అధర్వణ వేదము, నాలుగు వేదముల సారము, సకల జీవులకు ఆధారము మన స్వామి కాబట్టి దయతో భజనలు చేయిస్తూ భక్తి యోగాన్ని, మౌనముగా కూర్చుండుట, ధ్యానము, జ్యోతి ధ్యానము చేయిస్తూ రాజయోగమును, నిస్వార్థమైన సేవా కార్యక్రమాల్ని సంస్థ సభ్యుల ద్వారా చేయిస్తూ కర్మయోగమును, సత్సంగములు, అధ్యయన మండళ్లు, సాధనా శిబిరముల ద్వారా ధ్యాన యోగమును మనతో అవలంబింప చేస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడికి తల్లి ప్రేమతో భోజనము పెట్టాలంటే చందమామను చూపిస్తూ చందమామకు తినిపిస్తున్నానా అన్నట్లు చందమామకో ముద్ద పిల్లవాడికో ముద్ద పెడుతూ ఆ వాడికి తుష్టిని పుష్టిని సంతుష్టిని మరియు చాలా అవసరమైన భోజనాన్ని ఏ విధంగా అయితే తెలియకుండా ప్రేమతో తినిపిస్తూ ఉందో 1000 తల్లుల ప్రేమ సాయి ప్రేమ కాబట్టి భక్తి యోగము కర్మయోగము రాజయోగము జ్ఞానయోగము అన్నవి మనకు రుచించవేమో అనుకున్నారో ఇవేవీ మనకు చెప్పకుండానే భజనలు చేయిస్తూ భక్తి యోగాన్ని నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేయిస్తూ కర్మయోగాన్ని జ్యోతిధ్యానముతో రాజయోగాన్ని సత్సంగాలు సాధనా శిబిరాలతో జ్ఞానయోగాన్ని మనతో అవలంబింప చేస్తూ అందరినీ కూడా జీవిత లక్ష్యమైన మోక్ష సాధన దిశగా ప్రేమతో కొనిపోతున్నారు భగవాన్ బాబా వారు. కాబట్టి సత్యసాయి సేవా సంస్థలు ఇంతటి విశిష్టమైనవి, జీవిత లక్ష్య సాఫల్యతకు ఒక చక్కటి నావ వంటివి ఈ సత్యసాయి సేవా సంస్థలు. ఇంతటి అదృష్టాన్ని పదిలపరుచుకొని స్వామివారు చెప్పిన అంతరార్థాలతో మనం చేస్తున్న భజనలు సేవా కార్యక్రమములు సత్సంగములు అన్ని కూడా ప్రేమతో భక్తితో శ్రద్ధతో నిర్వహించుకుందాం. మిగిలిన ప్రపంచ సమ్మేళనముల విశేషాల గురించి మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. వర్ధతాం బ్రహ్మ విద్యాచ లోకేభ్య సుఖమేధతాం.

0: కాయంపులో చేయు కార్యంపులెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సున గల తలపులన్నింటినీ భగవాన్ దివ్య శ్రీచరణాలకు త్రికరణ శుద్ధితో అర్పించటమే శ్రీ సత్యసాయి సేవా సంస్థను నెలకొల్పడంలో గల ముఖ్యోద్దేశం. సేవా స్ఫూర్తితో చిత్త నైర్మల్యాన్ని సాధించిన సాధకుడే భగవంతునికి ఎక్కువగా ఆకర్షితుడవుతాడు. అదే ఆ సాధకుని ప్రాప్తి, భగవానుని దివ్యానుగ్రహ దీప్తి. ఆ అనుగ్రహమే జ్ఞాన ప్రవాహం, అదే మోక్ష సాధకం, అదే మానవ జన్మ సాఫల్యతా సిద్ధి. ఇదే వేద ప్రమాణం, వేదాంత పరిణామం. ఈ ప్రమాణాన్ని విస్తరించేందుకే భగవాన్ వేద విద్యా బోధనని, వేద పోషణని, విద్వత్ పోషణని ప్రోత్సహించారు. అందుకోసం సప్రమాణంగా వేద సభలను నిర్వహించారు. వీటికి సంబంధించిన మరిన్ని మహత్తర విషయాలను ఈ రోజు రాత్రి ప్రసారం కాబోతున్న మరొక విశిష్ట కార్యక్రమంలో వశిష్ఠుల వంటి శిష్ఠుల ద్వారా విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రీతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మలకు ప్రణమిల్లుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు
0: సాఫల్యతా సిద్ధి. ఇదే వేద ప్రమాణం, వేదాంత పరిణామం. ఈ ప్రమాణాన్ని విస్తరించేందుకే భగవాన్ వేద విద్యా బోధనని, వేద పోషణ

తెలుగు స్ట్రీమ్ శ్రోతలకు రక్షలకు నా ప్రేమ పూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతార వైభవములు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని వికసింపజేసే అనేక అంశాలున్నాయి. ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఈ అంశాలను గత 10 సంవత్సరాలుగా వినసొంపైన నాటకాలు, కథలు, భక్తి గీతాలు, సత్సంగాలు, చర్చలు, భక్తుల అనుభవాలతో రూపొందించి ప్రసారం చేసిన కార్యక్రమాలు భక్తులను, కార్యకర్తలను, యువతను, బాల వికాస్ బాలలను, లక్షలాది శ్రోతలని అలరించడమే కాకుండా వారిని ఆధ్యాత్మిక సాధకులుగా తీర్చిదిద్ది నిస్వార్థ సేవా కార్యక్రమంలో పాల్గొనే విధముగా వారిని ఉత్తేజపరుస్తున్నాయి. ఈ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశాబ్ద వార్షికోత్సవ సందర్భముగా డైరెక్టర్ గారికి, ప్రతిభావంతులైన వారి నిర్వాహక బృందానికి నా శుభాభివందనములు. ప్రతిరోజు 2 పూటల ప్రశాంతి నిలయంలోని భజన కార్యక్రమాలను మీరు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ భజనను లక్షలాది భక్తులకు స్వామి సన్నిధానంలో భజనలో పాల్గొంటున్న దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి. ఇక ప్రతి ఆదివారము మీరు ప్రసారం చేస్తున్న మానస భజనే కార్యక్రమంలో ప్రతి భజనలో ఉండే అంతరార్థాన్ని, ఆధ్యాత్మికతను వివరిస్తుంటే సత్యసాయి భజనలోని విశిష్టత ఆధ్యాత్మిక శ్రోతల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ప్రతిరోజు ఉదయము, సాయంకాలము భగవాన్ దివ్య ఉపన్యాసాలు మీరు ప్రసారం చేస్తున్నారు. మధురమైన స్వామి కంఠంతో వేదసారం వింటుంటే శ్రోతలకు అలౌకికమైన ఆనందం కలుగుతున్నది. కొంతమంది భక్తులకు స్వామి ముఖ్యముగా సమస్యలతో సతమతమవుతున్న వారికి స్వామి ఆదుకుంటారా లేదో అనే సందేహము కలుగుతూ ఉంటుంది. అంతరంగ తరంగ కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న భక్తుల అనుభవాలు అలాంటి వారిలో సందేహ నివృత్తి కలిగించి స్వామి ఎడల విశ్వాసము, భక్తిని, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇక మీరు ప్రసారం చేస్తున్న సత్సంగాలలో నిజమైన పద్ధతులు, స్వామి బోధనలలో ఉన్న విశేషాలు, వాటి అంతరార్థాలు వివరిస్తుంటే సత్యసాయి బోధనలలో మనల్ని సన్మార్గంలో మళ్లించగల, మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఉత్తేజపరచగల అపురూపమైన విషయాలపై శ్రోతలకు చక్కటి అవగాహన కలుగుతుంది. సత్యసాయి సాహిత్యం చదవాలనే ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి కలుగుతున్నది. మీరు నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాలు ఆధ్యాత్మిక విషయాలు పట్ల, సాధన పట్ల భక్తులకు ఉండే సందేహాలను నివృత్తి చేస్తున్నాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే విధంగా ఉంటున్నాయి. సత్యసాయి అవతార వైభవాన్ని కీర్తిస్తూ మీరు ప్రసారం చేసిన భక్తి గీతాలు మధురంగా ఉండి శ్రోతలను అలరిస్తున్నాయి. వారిలో భక్తి భావాలని వికసింపజేస్తున్నాయి. యువత కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న ప్రసంగాలు, చర్చలు, యువత అనుభవాలు యువతలో మానవతా విలువల వికాసానికి దోహదపడుతున్నాయి. ఆధ్యాత్మిక జీవితం పట్ల, నిస్వార్థ సేవల పట్ల వారిని ఉత్తేజపరుస్తున్నాయి. సత్యసాయి యువత నిర్వహిస్తున్న అర్థజన సేవ దీని గొప్ప ఉదాహరణ. ఆనందంగా ఆదివారం కార్యక్రమంలో మీరు బాలలతో ప్రసారం చేస్తున్న కథాకథనము, సవ్య నాటికలు, బృందగానాలు చిన్నారులకు వినోదాన్ని పంచివ్వడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. బాలలలో సత్ప్రవర్తన అలవరుచుకునే సంకల్పం కలిగిస్తున్నాయి. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఉత్సవాలు, పండుగలపై మీరు రూపొందించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు ఈ ఉత్సవాలు మాకు అందించి ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోయే చింతను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై వివరంగా మీరు రూపొందించి ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీలు, సత్యసాయి సేవా సంస్థ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలలో సమయంలో ఎంత క్రమశిక్షణతో, ఎంత సమర్థవంతంగా సేవలు నిర్వహిస్తున్నాయో, సత్యసాయి సేవా సంస్థల పట్ల ఎంతటి గౌరవమానాన్ని ప్రజలు ప్రదర్శిస్తున్నారో, మన సేవలు వారికి ఎంతటి సంతృప్తిని, ఆనందాన్ని కలగజేస్తున్నాయో, అది బాబా అనుగ్రహంలా వారెలా భావిస్తున్నారో విశ్వవ్యాప్తంగా కోట్లాది మందికి తెలియజేస్తున్నాయి. సేవల పట్ల వాళ్ళ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మీరు దశాబ్ద కాలంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు భక్తులకు స్వామి వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్ లో 344 భజన సమితులలో 1111 భజన కేంద్ర

ప్రాంతాల్లో లక్షలాది భక్తులు వింటున్నారు, ఆనందిస్తున్నారు. ఈ ప్రసారాలు వారిలో కలిగిస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం వెలకట్టలేనిది, విలువ చెప్పలేనిది. వీరు చేస్తున్న సేవలు శిరస్మరణీయం. రాణి సత్యసాయి మీడియా సెంటర్ డైరెక్టర్ గారి మార్గదర్శకత్వానికి, వారి నిర్వాహక బృందానికి ఈ అభినందన చందనాన్ని ప్రేమతో అందిస్తున్నాను. జై సాయిరాం.

0: అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతాబాల గారు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగ ఆత్మవిద్య ఇందే అవతరించి విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగ విశ్వవిద్యాలయము ఎచట వెలసి శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదవలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్య ధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధి గావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. అలా 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కాని మానవీయ విలువలు కాని వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నా చింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మ తేజంబు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామి మొట్టమొదట స్త్రీల కళాశాలని స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
2: ఈ విషయం మరి మనం స్వామి వారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను సైన్యించి లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయ. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమలు, అన్యాయము, అసత్యములు అనేటువంటి దాన్ని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కోసం మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తాన సాక్షి. మాతృప్రేమను ప్రశ్న చెప్తాను. అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరంలో కూడా అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యంలో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేరి ఇక్కడ అకారంతో ఉన్నటువంటిది ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన చక్కరమే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తము స్థాపించుట లేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసము చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను విద్యార్థుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎన్నిసార్లు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం, ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నశ్రేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా. నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టు తెగినటువంటి ఎరువులే ఎందుకు పనికిరాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునే వాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
3: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
1: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యాబుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
7: He had left Amma at our house in Bombay. And that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated. And she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport, when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, we were, all of us were being educated and all that. And it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place. So the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that, yes, I will put up a college in Anandpur. And he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur College came.
1: Ishwaramma gari korika okate kaadu. Aa rojullo Anandapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
2: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
1: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతుడైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
6: 68 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏ లో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్, రెండింటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మ. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్లా అంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఇట్లా ఎట్లా కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మ. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంత లోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు. రైటింగ్ 70-71లో 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజీకి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
3: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
1: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
5: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన్ని రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల రువితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
2: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
1: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
8: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, ఫస్ట్ రోజే వచ్చాను. దాని గురించి భక్తు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోని వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురుతో ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలోకి కల్పిస్తాం, అక్కడ చాలా జరిగేది అన్నమాట. అది గిరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు విడి గిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయనకి మన వీళ్ళు ఎస్కాటాలంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు అంతా మంగళ వాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేస్తారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పానే కదా. అలా చేస్తున్నాం, మరి చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట. సరిగ్గా 11:30 కానీ ఆడాము వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైటీ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగిందన్నమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభడుసి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 కేజీస్ బరువు ఉండదు అది బస్తా పోతుంది. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు వేయనంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసేయి, ఒక బస్తా ఎత్తేసి నేనేం మోయక్కలా, దాన్ని లాక్కొచ్చిన ఈ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలమంతా నేను ఉట్టి జస్టిస్మెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేనైతే మూడు బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను ప్రార్థనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరే అని స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
3: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి, అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామే స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువయ్యింది.
1: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
9: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ వ్యవస్థకు వెయ్యాలి, అక్కడికి బయలుదేరుతామని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూరి గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్తో అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్వామి వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అనేటువంటిది ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. ఇది ఎవరు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపం చేసిన చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతున్నా అన్నట్టుగా వర్షం అది సూచన వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏంటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సాయం కూడా ఉంటుందని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి, బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు అక్కడ. నా ఇంకా చూస్తున్నారు స్వామి, ఏమిటి ఇలా చూస్తున్నారు, నా ఇంకే ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను నేను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా ఇంకా చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మళ్ళీ ఆత్మశోధన చేసుకునేవాడిని ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అదే కోపంగా చూస్తున్నారు, ఇలాగా స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మళ్ళా తప్పులు మనం తెలుసుకోవడం అది తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది ఇటువంటివి జరిగే రోజుల్లో ఉండే భక్తులందరికీ కూడా. సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలిగాని వచ్చింది అక్కడ. మా పెద్దమ్మాయి రాధికారిని ఇప్పుడు సత్యాసేవా సంస్థలో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర, పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదరు మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగ తగలకుండా. సరే వీళ్ళంతా గాలి అని చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుదాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లేకుండా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నా సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్తు అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్ళి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణరావు గారు ఫాదర్. రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే, ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఆయన స్వామి ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి భావరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
10: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
1: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
11: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంతే స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. టూ డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కాని 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తెప్పించేసి కుట్టించేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే ఒక 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు తీసుకుని స్టోన్స్ అవన్నీ తీసి ఇంకా గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్గెడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువు గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవ తీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యాక రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ్ అయిపోయి, శాగ అయిపోతే స్వామి చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్నింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకటి గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకి మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా, మా కదా నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ అంతా లేవదిద్దరు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటలు మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బాంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
12: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడురా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి. అర్ధరాత్రి ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని శ్రమ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి ఎవరి రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదారులో వీఎస్ఆర్కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివిగిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదల్ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు తక్కువ చేశారు అని మమ్మల్ని అడిగారు సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో ఒక గంట గడిపి కరాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలుండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాడు. అయితే మీరెన్నాళ్ళున్నారా ఇక్కడ అని అన్నాడు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులరా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పటి మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించిన అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
10: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
13: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V. V. Giri. Speaking on that occasion, this is what Swami declared, India is being forged into a Bhogabhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent, and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all. Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
3: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
1: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
5: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు పొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో ఆలోచన వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాపం సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట, విద్యా విధానం అని తలంచుట, ఇంతకంటే వివేకం వేరొకటి లేదు. అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు.
10: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థులపైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
1: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వత్తులాకారంలో ఉంటుంది కదా. కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది. పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘచతురస్రాకారంలో, వరండాలన్నీ బయట వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములు నానుకునే వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖం గావించుకుంటే, మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్ము సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు స్వామి పడినటువంటి ఆశ. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి

0: ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరిద్దరూ స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల షెడ్ కింద క్లాసులు అవ్వడం, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత, 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు, 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం, చాలా కాలేజీలు ఉన్నాయి,

0: మనకి ఎక్కడ చూసినా కాలేజే ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
1: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
2: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు, కానీ స్వామి యొక్క అజెండా ఇంకా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చిన అవతార ప్రకటనే అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది, ఎందుకంటే బాల వికాస్లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పేది ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజడం ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్, తర్వాత డ్రామాస్, వీటన్నిటిలో కూడా రాణించాడు. రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ. ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లిదండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనే దానికి ఒప్పుకుంటారు అని చెప్పి అన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య, కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే అది. అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్, కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన ఆ యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
3: అందుకే చక్కగా స్వామి చెప్తారు ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్ ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
2: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీ ఇస్తుంది, అది భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీది ఇచ్చే సద్విద్య, అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
3: సార్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యూనిక్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాల్ని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్.
2: తప్పకుండా.
3: నా గార్డెన్ ఇలా ఉండాలి,
2: ప్రణాళిక,
3: విశ్వ ప్రణాళిక,
2: బృహత్ ప్రణాళిక.
3: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
2: చాలా మంచి క్వశ్చన్ గణేష్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి. అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు. స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గరికి తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువల్ల ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
3: తప్పకుండా సార్.
2: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th క్లాస్ 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th క్లాస్ మునుపు నేను బాల వికాస్ విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్స్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్ గా అయ్యేది. చాలా లేట్ గా వచ్చింది, జూన్ చివరిలో వచ్చింది. జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామిస్ గ్రేస్. స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుంది అని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపత్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976 ప్రయాసాలతో అన్ని ఓర్చుకొని పుట్టుపత్తికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 4:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం. అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది. అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి దివటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం మళ్లీ. అయ్యో, దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరు లేచి టీకి మిగతా వాళ్ళందరికీ వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు రెండు మూడు గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ సెకండ్ రౌండ్ కు వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్ అందుట్లో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచోని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు, వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకో కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంటనే సేవాదలు పరిగెత్తాను, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డు ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకు వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదర్ ఆఫీసర్ అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు. అక్కడ కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్ సీట్ రాలేదు, అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పాను, అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను. అట్లా ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు. ఆ క్లర్క్ చెప్పారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం. మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే ఇంకా స్వామి సంకల్పం ఉండాలి, అది ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అదే ఎందుకు, విద్యార్థులే కాదు, స్వామి ఎప్పుడు చెబుతుంటారు మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేదు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
3: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
2: ఇన్సెంటివ్స్
3: ఇచ్చేవారు
2: పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
3: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
4: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, మనకి దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేమందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లల లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అయితే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవాళ్ళు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి, ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు. అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేశారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 సో వివర్ ఆల్ నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి, 3 ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ దాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
3: పాసింగ్ థాట్,
4: ట్రల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మిమ్మల్ని సార్ మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు, ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు, ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా, సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అనమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అనమాట. ఆ రీషఫుల్లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగింది అనమాట. ఇది తెల్లారగడ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అనే ఒక తను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. సీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అనమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే, వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్. అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అనమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి, కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్ సార్, మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అసలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
3: సార్? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, రే నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా, మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
2: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీఎస్ లో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు, ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి, ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి, అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా, అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వార్డెన్ గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ, మీరెందుకంటే ఈ ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు, కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ 2 వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళం, మా అందరికి పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు 1/4 ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎలా నువ్వు పెరిగావా తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళ అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు వార్డెన్ గా నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
5: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మనం మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
2: హాస్టల్ కొత్త హాస్టల్, ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలుపెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, అర్థశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానరోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది ఫస్ట్ డే. ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా, పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి అంత పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం, ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేది పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నాము, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం కనుక చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. ఈ సెడ్ ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో, అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
5: సార్ నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1 కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి, స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేస్తున్నటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
2: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
5: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి, ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని నేను భగవంతుణ్ణి అన్న ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే
2: సీనియర్ విద్యార్థులు,
5: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హు ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే ఆ అబ్బాయి ఒక డే స్కాలరు ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఇది పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి స్వామి మీ విద్యార్థిని స్వామి మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నాడు. ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
2: ఇది మాటలతో చెప్పేది కాదు ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
5: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు ఆ షెడ్యూల్ ఆ జీవన విధానము అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
2: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డెన్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు, ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించి చూడు కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావాల్సిన ఈ ప్లేట్లు తర్వాత షాంపూలు తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పైదానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు, అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ అక్కడ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్ లివింగ్, ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి, ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు, విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవాడు, విషయార్థులు కాకూడదు. విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరాం నిచాని గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొప్రైటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్సు బెడ్డు ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పి అన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్డును కాట్ వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు, కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు, ఇదివరకులాగా ఇది మన అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, చదువుకోకుండా ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వార్డన్ అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వార్డన్ కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో, నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి, వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది, ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్లో 1982-83 సమ్మర్లో చాలా ఇంటెన్స్ గా ఉండేది, అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము, అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ కూర్చోబెట్టి అకామిడేట్ చేయలేదు, అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి, ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్, అండ్ సమ్మర్ ఇన్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మరే, ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట, 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది అందరు వెళ్లి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్మినను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది నేను ఇంకొకటి కొనిస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాడు. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదు అసలు అని అని చెప్పి, సరే మన్నాడు వెళ్ళినప్పుడు చూడు నిత్యాన్ని నన్ను 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు. వాటర్ కూలర్ తెచ్చావా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పారైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకొచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి, పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు, కానీ ఎవరి కోసం, అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ క్లీనెన్స్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు, ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్స్ మేనేజ్ చేసి ఉండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్ కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు, పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
5: చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుతుంది, కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మనని ఎలా ఇచ్చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
6: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యంటే మన బయట పంపించి డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా ఆయన అక్కడే నుంచో స్వామి పైకి. వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు

0: పైకి వెళ్ళేంతకు నుంచో స్వామి లైట్లు ఆర్పిన తర్వాతగా కాసేపు నుంచో అక్కడే నుంచు ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోంచేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడి ఇప్పుడు హాస్టల్ నుంచి కూడా ఇప్పుడు భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్నీ చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో అంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వాడన్ గారు కూడా రామరమంగ ద్వారా మాట్లాడిచ్చేవారు. రామరంగ రాయ్ అబ్బాయి ట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలన్నీ రామరమగారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి ఈ అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా మేము చుట్టున్నాడు స్వామి. ఆయన అంతా మనం మన తరఫున పాపం ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్లో. అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కాన్స్టెంట్గా జరిగేదే, ఈ జర్నీ అందరితో జరుగుతూ ఉండేది, అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
0: సార్ అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే, అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే, అది మనతో మాట్లాడినా ప్రేమ మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి, మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి, అది మనకి అది స్వామి దగ్గర అదే అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
0: కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్నీ మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది, బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్రికెట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఇక ఎక్కడికి పోవాలో తిరిగి స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు, మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
1: ఫిల్టర్ అయిపోతాయి.
0: మన కిందనే వాడే తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ ఫామ్, లేదు బాబు కుదరదు అని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నౌ అని చెప్పడం, లేకపోతే విల్ సీ లేటర్ అన్నాం, వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచునండి పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ స్వామి అక్కడ
1: వ్యాంటేజ్ పాయింట్,
0: వ్యాంటేజ్ అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, నువ్వు గోయవేనో అంటారు, వాళ్ళే చెప్తారు, మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా అందుకని దూరంగా నుంచి ఉంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక 2 క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు, ఎలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరిని కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్ల కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో, స్వామి వాన్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాం, ఇంకా దాని అది బూమరాంగ్ అయింది. భూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి, మన చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం, చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా టైప్ చేస్తారు, ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి

0: 1-6 months అండి.
1: సిక్స్ మంత్స్
0: అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబద్దులు ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఉదు ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్యదాశరణ నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్నది ఇన్ని చేయొచ్చు అని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరు చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు, ఇంకంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం స్నానం చేయడం టెరస్ పైకి వెళ్ళిపోవడం ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అది అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు అనిపిన ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే ఒక గొడవ అయిపోతుంది. 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం
1: తిరిగి ఎలాగా స్వామి.
0: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
1: చెప్పండి.
0: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ వచ్చారు, బయటంతా నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబ లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంక స్వామి మాట్లాడారు ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ థింగ్. స్వామి పాదాలు పడి క్షమించాను స్వామి.
2: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాం స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింప చేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
3: స్వామి యొక్క చెప్పే అన్ని బోధలు కూడా బడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది, అదేంటి ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పెట్టదు, ఏదో ఆయన ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు, నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడి చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవదలేవు, ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెన్స్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కారులో స్వామి వైట్ బెన్స్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెన్స్ లో ఎక్కాను. ఆ వైట్ బెన్స్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట స్వామి కారులో వెళ్ళడానికి. వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది, అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ, వాళ్ళకి తర్ఫీ ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది హాసన్ తర్వాత అనుకుంటా. మేము వెళ్తున్నాము, సడన్గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను, నాకు సహోదరుడు ఇంకో కూడా, మీ ఇద్దరం స్వామి కార్లోకి వెళ్ళాము. రెడ్ బెన్స్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది, చాలా భారీ కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు అప్పుడు, మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఎపిసిఎండి స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు, ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడు చాలా ఆనందంగా చేసేవారు, ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకుల నీళ్లు అవుతుంది, ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్లి వర్షం ద్వారా దేశం సుస్థిర శ్యామలంగా చేసి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఇప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతు సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంత చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
2: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరు మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిది మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
3: సాయిరాం.
4: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న చందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
5: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తర్వాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా, స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తర్వాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబావారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

0: യുവത.
1: യുവത
0: സനാതനഭാവം,
1: സനൂതനരൂപം.
0: യുവത
1: യുവത రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. ఐకమత్యమే సుఖమందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలన్ని సర్పంబును పట్టి చంపుచుండలేదే జగతియందు. ఇది సత్యసాయి భగవానుడు ఐకమత్యాన్ని గురించి బోధిస్తూ అందించిన ఒక చక్కని పద్యం. నేటి యువత తెలుసుకోవలసిన, ఆచరించవలసిన ఎంతో ముఖ్యమైన అంశం ఈ ఐకమత్యం. ఈనాటి మన కార్యక్రమంలో ఈ అంశంపై అనేక విషయాలను మనకు అందించటానికి మనతో పాటు శ్రీ కోట శివకుమార్ గారు ఉండటం ఎంతో ఆనందదాయకం. సాయిరాం శివకుమార్ గారు.
2: సాయిరాం సాయి ప్రసాద్.
1: అదేవిధంగా మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. సాయిరాం గణేష్.
3: సాయిరాం సాయి ప్రసాద్.
1: సర్, మన కార్యక్రమంలో ముందుగా స్వామి మనకు ఎన్నోసార్లు బోధించిన ఈ ఐకమత్యం ఏంటో కాస్త ఉపోద్ఘాతం ఇస్తారా?
2: తప్పకుండా చెప్పుకుందాం సాయి ప్రసాద్. మొట్టమొదట స్వామి ఇచ్చిన పద్యంతో నువ్వు మొదలుపెట్టావు. చాలా చక్కని భావం ఇందులో మనకు చూస్తే నాకనిపించింది వింటున్నప్పుడు. అన్ని చేసినట్టే స్వామి ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ కలిపారు. అన్నిట్లోనూ స్వామికి పాజిటివ్ చూపెడతారు, నెగిటివ్ కూడా చూపెడతారు. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక వైద్యుడు ఒక పేషెంట్ని పిలిచి మందు ఇచ్చినప్పుడు మందు వేసుకోవడానికి పాజిటివ్గా ఇది వేసుకోవాలని చెప్తారు, అట్లాగే ఏది తినకూడదో అది కూడా చెప్తారు. ఈ రెండు అవసరమే, పథ్యము అవసరమే, మందు అవసరమే. అదేవిధంగా మనందరికీ భవరోగం పట్టుకునుంది కాబట్టి మనకి స్వామి ఇచ్చే మందులన్నీ ఈ విధంగానే ఉంటాయి. మొదటి రెండు లైన్లో స్వామి ఎంతటి కార్యమైనా సాధించవచ్చు అని పాజిటివ్ చెప్పారు ఐకమత్యం ఉంటే. తర్వాత రెండు లైన్లలో చూస్తే గనక చీమలన్నీ కలిసి పాముని చంపడం అన్న మాట తీసుకొచ్చారు. ఇక్కడ చంపడం అన్న మాట వచ్చింది అంటే నాకనిపించిన భావం ఏమిటి అంటే, ఈ పాము అన్నది ఎప్పుడు కూడా ఒక విషజంతువులాగా చూసుకుంటే మనలో ఉన్న ఈ విషంగా ఉన్నటువంటి లేజీనెస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పని చెయ్యాలి అందరం కలిసి వెళ్లి చెయ్యాలి అంటే ఆ వేరే ఉన్నాయిలే అని పని చేయకపోవడము, ఇవే ఈరోజు మనకి యునైటెడ్ గా ఉండడానికి అడ్డుగా వస్తున్నవి. అంటే జీవితంలో చూసుకుంటే మనందరి ప్రయారిటీస్ వేరే వేరే విధానాల్లో ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకళ్ళ ప్రయారిటీ ఇంకో ప్రయారిటీతో అది అడ్డుపడుతూ ఉంటుంది. అది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటివన్నీ ఎన్నో రీజన్స్ వస్తూ ఉంటాయి లేజినెస్ అని. వాటిని ఒక విషజంతువులాగా అంటే ఒక ప్రాజెక్ట్ ఒక గోల్ అంటూ తీసుకుంటే అది గొప్పదైనప్పుడు, ఈ విషజంతువు అనేది ఒక పాముతో పోల్చి ఇంతమంది కలిసి దాన్ని తేలిగ్గా తీసేయవచ్చు అని స్వామికి చెప్తున్నారు అని నేను అర్థం చేసుకుంటాను. మొట్టమొదట ఐకమత్యం గురించి మనము యువతతో మాట్లాడుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇంతకుముందు ఎన్నో తెలుసుకున్నా మనము ఇండివిజువల్ గా, నేను ఒక్కడిని సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వాలి అనే విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. దాని తర్వాత కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో ఏ విధంగా చేయాలి అని మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనం టీం వర్క్ గురించి మాట్లాడుతున్నాం. యూనిటీ అంటే టీం వర్క్. టీం వర్క్ 10 మందితో కలిసి ఏ విధంగా ఒక పని సాధించవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అవుతుంది మనకి. గమనించండి, మనము మన ఫ్యామిలీలో ఉండే ఒక చిన్న ఫ్యామిలీ కూడా చిన్న టీమే అవుతుంది. తర్వాత సొసైటీ చూసుకుంటే అదొక టీం అవుతుంది. ఇంకా పెద్ద పెద్దగా చూసుకుంటూ ఉంటే అంతా టీమే ప్రపంచంలో. కాబట్టి టీం వర్క్ అంటే అర్థం ఏమిటంటే ఏదో క్రికెట్ ఆడుతున్నప్పుడు టీం వర్క్ ఆ విధంగా కాకుండా మనం అందరం కలిసి చేసేది ఏదైనా పని టీం వర్కే అని. కలిసిమెలిసి పెరుగుదాం, సహనాభవతు సహనాభునక్తు అని వేదం చెప్తుందని స్వామి అన్నారు. అందరం కలిసి పెరగాలి, అందరం కలిసి నేర్చుకోవాలి, అందరం కలిసి తిరగాలి. ఇవి ఈ సనాతన సంస్కృతి యొక్క ధర్మాలు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మనకి యువతకి చెప్పుకునే మాటలు మనకి పూర్తి కావు. కాబట్టి దీని గురించి కొంత తెలుసుకుందాము. ఒక కథతో నేను మొదలు పెడతాను. ఒకప్పుడు ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవట. షిఫ్ట్ సిస్టంలో ఉండేవాడు. రాత్రి షిఫ్ట్ చేశాడు. చేసి 2 గంటలకు ఎప్పుడో పొద్దున్న ఆయన షిఫ్ట్ కంప్లీట్ అయింది. అయినప్పుడు బయలుదేరుతున్నాడు. ఆ రోజు కొంచెం నిద్ర తక్కువడం వల్ల కాస్త నిద్రమత్తుగా ఉండడం, ఆయన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా పాపం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ డెత్ అనమాట, ఆయన మిగలేదు. అయితే కథ కథ ప్రకారము ఆయన పైకి వెళ్లడము, ఆ పైకి వెళ్లినప్పుడు అక్కడ ఒక రెండు పెద్ద భవంతులున్నాయిట. భవంతం చూడగానే నాకు అర్థమైంది, ఒకటి స్వర్గం ఒకటి నరకం అని అర్థమైంది ఆయనకి. ఆ పక్క పక్కనే ఉన్నాయట. అంటే ఇది కథ మాత్రమే, దీన్ని మరీ సీరియస్ గా తీసుకోకూడదు మనం. కథ ఆ భవంతుల్ని చూసేసరికి ఎవరు చెప్పకుండానే అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని. అయితే ఆ రెండిటికీ ఒక కామన్ కాంపౌండ్ వాల్ ఉందిట. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అందరినీ ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు లోపలికి రావాలని చూసి చూసి మరీ పంపిస్తున్నారు. అయితే ఇతను వంతు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ బయటికి వచ్చి ఇతనికి హ్యాండ్ షేక్ ఇచ్చి చెప్పాట, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నువ్వు ఈ రోజు వచ్చిన ఫస్ట్ పర్సన్వి, పొద్దున ఈ రోజు నా బర్త్డే కాబట్టి ప్రతి ఏడు నా బర్త్డేకి ఫస్ట్ గా వచ్చిన పర్సన్ కి నేను ఒక చాయిస్ ఇస్తాను, ఆఫర్ ఇస్తాను. ఈ ఆఫర్ ఏమిటంటే ఈరోజు నువ్వు స్వర్గానికైనా నరకానికైనా నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వు అదే నువ్వే దాన్ని ఎన్నుకోవచ్చు అన్నట్ట. ఆలోచించండి, అంటే జీవితంలో బాగా ఈ భూప్రపంచం మీద ఎట్లా ఉన్నా కూడా స్వర్గం నరకం కనుక అక్కడ ఆప్షన్ దొరికేటైతే ఎవరన్నా వేరేది ఎన్నుకుంటారు అసలు. కానీ ఈ అబ్బాయి ఏమో ఎన్నుకోకుండా ఆలోచిస్తున్నట్ట. ఇతను ఏ చెప్పట్లేట అదీది అని చెప్పకుండా ఆలోచిస్తున్నట్ట. అతను ఆశ్చర్యపోయాడు, సెక్యూరిటీ ఆఫీసర్ ఏమిటి ఎవరన్నా కూడా ఎగిరి గంతేసి వెళ్తాడు ప్రతి ఏడు, ఇతను ఏంటి ఏమి ఆలోచిస్తున్నాడు ఇంకా అని. అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు సార్ నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ని, మీరు స్వర్గం అన్నారు నరకం అన్నారు, ఒక శాంపుల్స్ పెట్టకుండా నేను ఏ విధంగా చెప్పగలను ఏదో ఎక్కడికి వెళ్లాలో, ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు శాంపుల్ లేకుండా ఏది చేయరు. సరే బానే ఉంది, శాంపుల్ అడిగా కాబట్టి నేను శాంపుల్ చూపెడతాను అని చెప్పాట ఆఫీసర్. చూపెట్టి మొట్టమొదట భవంతిలోకి తీసుకెళ్లాడు. ఆ భవంతిలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఏదో తెలియదు ఇతనికి, స్వర్గమో నరకమో తెలియదు. కానీ ఆ భవంతిలోకి వెళ్ళినప్పుడు కింద వారు ఒక రూమ్ లోకి వెళ్ళగానే పెద్ద రూమ్ అది. ఆ పెద్ద రూమ్ లో వలయకారంగా అందరూ కూర్చున్నారు, ఒక 50 మంది వరకు కూర్చున్నారు అక్కడ చుట్టుపక్కల కూర్చుని. వాళ్ల మధ్యలో ఒక పెద్ద గోల్డెన్ బౌల్ అనమాట, బంగారంతో చేసిన పాత్ర. ఆ పాత్రలో చక్కని పాయసం, అది నిండుగా ఉన్నది, పొగలు కక్కుతోంది, మంచి వాసనలు వస్తుంది, అటువంటి పాయసం ఉంది ఆ మధ్యలో. వీళ్ళందరికీ వేరే పనేం లేదా తినడం మాత్రమే. కానీ ఒకటి గమనించాడు తను ఏంటంటే, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేలకి అతుక్కుపోయి ఉన్నారు, వాళ్ళ అక్కడి నుంచి లేవలేరు. అది వచ్చిన మొదటి ఇబ్బంది. కానీ మరీ అంత కర్కశంగా అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అందుకోవడానికి వీలుగా, ఆ పాత్రను అందుకోవడానికి వీలుగా వాళ్ళ చేతుల్లో ఏంటంటే ఒక పెద్ద స్పూన్ ఇవ్వబడింది. ఆ స్పూన్ ఎంత పెద్దగా ఉందంటే ముందర ఏదైతే వాళ్ళ నోట్లోకి వెళ్తుందో అది చిన్నగానే ఉంది నోట్లోకి వెళ్లేట్టు, కానీ దాని కాడ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ కాడని వీళ్ళు పట్టుకుని ఇట్లా తీసుకుని తినచ్చు. కాకపోతే ఏమిటంటే ఇబ్బంది ఏంటంటే, ఈ కాడ కూడా వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. ఈ కాడ వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. దాంతో ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కాడతో దాన్ని రీచ్ అవ్వగలరు కానీ తిప్పుకుని తినలేరు వాళ్ళకి. అందువల్ల ఏమైంది ఇప్పుడు ఇబ్బంది వీళ్ళకి, టైము బోళంతో ఉంది, ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చున్నారు, ఎదురుకుండా అక్షయమైన పాత్ర ఉంది, ఎంత తీసినా ఎంత తోడినా వస్తుంది, అక్కడి నుంచి తీసుకుని తినగలరు కానీ అది తిప్పుకుని వాళ్ళ నోట్లో పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తినలేక కృశించిపోతున్నారు, సన్నగా అయిపోయారు. ఈ పరిస్థితి చూసేసరికి అబ్బాయికి అన్నట్టు ఇది ఏమిటి అంటే, అది చెప్పాడు దీన్ని నరకం అంటారు నాయన అని. అసలు ఓహో ఇదే నరకం, మరి స్వర్గం ఏమిటి అన్నారట. స్వర్గం ఏమిటంటే సరే అని నేను నువ్వు రాని పక్క భవంతికి తీసుకెళ్లాట. పక్క భవంతిలో ఏంటంటే సేమ్ థింగ్, యాక్షన్ రిప్లే, అట్లాగే సిచ్యువేషన్ ఉంది, ఏమి తేడా లేదు. అక్కడ 50 మంది కూర్చున్నారు, మధ్యలో ఆ సువర్ణ పాత్ర ఉంది, అక్షయమైన పాత్ర, అందులో ఆ ఇదంతా ఉంది, అందులోంచి తీసుకుని ఆ ప్రమాణం వీళ్ళు తినచ్చు. కానీ అక్కడ కూడా ఇట్లాగే అతుక్కుపోవడం ఇవన్నీ ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వీళ్ళలాగా కృశించి లేకుండా కొంచెం మంచిగా పుష్టిగా ఉండి నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అంటే, సరే కొంతసేపాకి నువ్వే చూడు అన్నారట. ఈ లోపల ఎవరో ఒకతను అందులో ఆకలి వేసిన వాడు చేయిలేపి నాకు ఆకలిగా ఉంది అన్నట. అనేసరికి ఏం చేస్తుంటారు గణేష్,
0: అవతల వాడు స్పూన్ తీసుకుని ఇంకొకటి వాడికి,
2: ఎవరికి అందుతుందో వాడు తీసి పెట్టుంటాడు. తర్వాత కొంతసేపు ఎప్పటికి వీడికి ఆకలి వేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వాడు పెట్టడం పక్కన వాడు పెట్టడం, ఒకటి చేసింది వేరే వాళ్ళు కూడా చూసి చేయగలరు. ఇది ఏమిటి అంటే దీని స్వర్గం అని చెప్పాట. కాబట్టి స్వామి చెప్పిన మాట, పాపము పుణ్యము అనేది వేరే ఎక్కడో ఎక్కడో లేదు, మనం చేసే కర్మంలో తగిలింటుందని స్వామి చెప్తారు. స్వర్గము నరకం అని ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నాయని స్వామి చెప్తారు. ఈ స్వర్గానికి నరకానికి తేడా ఏమై ఉంటుంది సాయిప్రసాద్ నీ ప్రకారం? ఇప్పుడు స్వర్గానికి నరకానికి తేడా ఏమవుతుంది
1: అంటే, చూడడానికి అక్కడెక్కడ అన్ని సేమ్ గానే ఉన్నాయి, అన్ని సమానంగానే ఉన్నాయి,
2: కరెక్ట్?
1: అంటే మన ఆలోచన విధానం అదొకటి తేడాగా ఉంది మనుషుల్లో,
2: కరెక్ట్? అంతే. సో ఇది మనకి స్వామి ఇస్తున్న జ్ఞానము. అంటే ఏబిసిడీలు నేర్చుకునేప్పుడు ఒక విధంగా ఏ అంటే యాపిల్ అని అనుకుని, చిన్నపిల్లవాడు గనక యాపిల్ అంటే ఏ అంటే ఒక యాపిల్ మాత్రమే అనుకుని ఎన్నాళ్ళు ఉండగలడు? యాపిల్ అనేది ఏ అనేది అక్షరం వాళ్ళు నేర్చుకునేందుకు యాపిల్ అనేది చెప్పబడుతోంది తప్ప యాపిలే ఏ అని ఎన్నాళ్ళు ఉండిపోగలడు? అదేవిధంగా కొన్ని విషయాలు మనం ప్రపంచంలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంలో మొదట మనకి ఒక స్వర్గము, ఒక నరకము, ఒక ప్రదేశము, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు అంటూ ఏవో చెప్తారు. కానీ వీటినే పట్టుకుని ఉండిపోవద్దని స్వామి చెప్తున్నారు. ఇదే ఆధ్యాత్మికంగా కేజీలో ఉండడం అంటే. దాని పై పైకి వెళ్తున్న కొద్ది ఫస్ట్ సెకండ్ క్లాసులకు వెళ్లడం ఏంటంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏది కావాలో మనకంతా ఇక్కడే ఉన్నది. మన ఎదురుకుండా ఉన్నవాళ్లు పరోపకారాయ పుణ్యాయ అని స్వామి చెప్తున్నప్పుడు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంత సింపుల్ గా ఉన్న స్వామి చెప్పారే అని మనం అనుకుంటాం. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత సింప్లిసిటీలో ఉందని మనకు అర్థం కావట్లేదేమో. ఇంత ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో వీరి ఒకళ్ళకి, ఎందుకంటే ఇది ఎట్లా డిజైన్ ఎట్లా ఉందంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్లే మనందరి ఉన్నతి ఉంది, కానీ ఒకళ్ళకొకళ్ళ కోసం మనం ప్రాకులాడడం అనే దాంట్లో మనం ఉన్నది లేదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఐకమత్యము, టీం వర్క్ అనేది అర్థం చేసుకోబోతే అసలు మనము ఈ మార్గంలో మొదలు పెట్టామా, మొదలయ్యామా అని అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఇది నాకు అనిపించే విషయం.
1: ఇది స్వామి చెప్పే చాలా విషయాలు విన్నప్పుడు కానీ, చిన్న చిన్న పాటలు విన్నప్పుడు కూడా ఒక పాటలో వస్తూ ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం అని. సో ఈ కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది.
2: అవును,
1: ఆ ప్రయాణంలో మనం ఎలాంటివి ఆచరించాలి?
2: ఇందులో ఒక 7 మెట్లు ఉన్నాయి మనకి. అంటే మనము టీం వర్క్, ఐకమత్యము చాలా చక్కగా చేసుకోవడానికి 7 మెట్లు ఉన్నాయి. దీని మొదట ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని ఒక్కొక్కటి తీసుకుని మనం మాట్లాడదు. వీటిని మామూలుగా మనం ఏమంటామంటే గోల్స్, రోల్స్, రూల్స్, బిల్డింగ్ ట్రస్ట్, కమ్యూనికేటింగ్ క్లియర్లీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఈ 7 మెట్లపైన టీం వర్క్ నడుస్తుందన్నమాట. మనం ఈ 7 మెట్లు మనం దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అంటే, ఒక సత్యసాయి ఆర్గనైజేషన్ లో మనం అందరం కలిసి సేవా కార్యక్రమం చేసుకుంటున్నా, మన ఫ్యామిలీలో మనం అందరం ఉండి ఏమన్నా ఒక కామన్ గా చేయాలనుకున్నా, మనందరం ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా, ఎక్కడైనా సరే ఈ 7 స్టెప్లు మనకి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మనం చూసుకోవడంలో మనకి కొంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఒక్కటి తీసుకుంటాను. మొట్టమొదట గోల్ అంటే ఇదేమిటి? గోల్ అంటే కామన్ గోల్ అంటే లక్ష్యము. లక్ష్య సాధన చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లక్ష్య సాధన అంటే సాధన అందరూ లక్ష్యం చేరుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఒక టీమ్ లో ఉన్నప్పుడు అందరి లక్ష్యం ఒకటిగా ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందుకని గోల్ ని కామన్ గోల్ అంటాం. కామన్ గోల్ కి మిగతా గోల్స్ కి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ విధంగా అయితే పీస్ పీస్ అని అవుతోందో, స్వామికి చెప్పిన అదే విషయం అవుతుంది. అంటే ఒక కంట్రీ ఎవరో వాళ్ళకి పీస్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, ఎదుర్కొన్న వాళ్ళ మీద బాంబులు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తే పర్వాలేదు అది పీసే అని వాడు అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు ఏదో ఒకటి రోజుకి 10 మంది మాత్రం చేస్తే అది పీస్ఫుల్ గానే ఉంటుంది, ఎందుకు 100 మంది చావట్లేదు కదా అని వాడు అనుకునే తత్వం ఉండొచ్చు వాడికి. ఈ విధంగా అందరి మైండ్స్ లో ఒక్కొక్కటి ఉండడం వల్ల పీస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాదు. కామన్ పీస్, కామన్ గోల్ అనేది టఫెస్ట్ థింగ్. ఎవరెవరి మనసులో ఏముండే ముండే మతిర్భిన్న అంటారు కదా, అందుకని ఎవరెవరి మనసులో ఏముందో తెలియదు. అందుకని మొట్టమొదట మనము టీమ్ కి, మనము టీమ్ గోల్ చేయాలనుకున్నప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మనందరి మనసుల్లో ఒకటే ఉందే అని. దీనికి మన భారతీయ సంస్కృతుల్లో ఇచ్చిన, సంస్కృతిలో ఇచ్చిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, గొప్ప ఒక టూల్, ఒక ఉపకరణం ఏమిటి అంటే, మనందరం కూర్చున్నప్పుడు మొట్టమొదట భగవద్ ధ్యానంతో మొదలు పెట్టాలి. ఆ విఘ్నాలన్నీ పోవడానికి ఒక గణేశుడితో తలుచుకుందాము. అట్లా తలుచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒకటి ఉంది, ఒకటే ఉంది. ఆ వినాయకుడు అంటే ఒకటే, ఆ విఘ్నం తీసేయాలనుకున్నవాడు ఒకటే. అంటే మొత్తం ఈ గోల్ పైన అందరికీ క్లారిటీ ఉన్నా లేకపోయినా, దీని మీద వెళ్తున్నాం అందరం కూడా, ఇవి ఏ విఘ్నాలు రాకూడదు అనుకుని ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఆ విధంగా మనం పెట్టుకోవాలి. సరే, సంఘంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. అందరూ కామన్ గోల్ ఎక్కడెక్కడ వచ్చింది ఇంతవరకు అంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ తీసుకుందాం. వచ్చారు ఎన్నో పరదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశం మీదకి వచ్చి ఆ కల్చర్స్ మార్చిన వాళ్ళు, ఇట్లా ఎప్పటి నుంచి, ఇప్పటిది కదా, ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఒక మనకి ఇండిపెండెన్స్ వచ్చే 300 సంవత్సరాలు, 350 సంవత్సరాలు ముందట బ్రిటిష్ వాళ్ళది వచ్చి, వాళ్ళంతా వస్తున్నప్పుడు క్రమక్రమంగా అక్కడక్కడ కొన్ని కొన్ని రాజ్యాలు, కొన్ని కొన్ని కింగ్డమ్స్ వాళ్ళందరూ వాళ్ళని ప్రతిగతించడం, దానివల్ల కొంత అవేర్నెస్ రావడం అయ్యి తర్వాత చివరికి మహాత్మా గాంధీ గారి టైంకి వచ్చేసరికి ఇది మొత్తం ఒక దేశం మొత్తము దీనికి, దీని వెనకాల ఉండే ఒక భావం వచ్చింది. అంటే అంతవరకు నిజం చెప్పుకోవాలంటే మనకి దేశం అనేది లేదు. సూర్యుడు అంటే మనకి దేశం అనేది స్ట్రిక్ట్ గా గమనిస్తే గనక మనకి ఏముంది, ఎవరో ఔరంగజేబు లేకపోతే ఇంకొక 2-3 రూలర్స్ తప్ప మొత్తం ఇండియా ఎప్పుడు యునైట్ కాలే, అన్ని డిఫరెంట్ కింగ్డమ్సే. అటువంటి వాళ్ళందరూ దగ్గరికి రావడం, యునైట్ అవ్వడం చాలా కష్టం, డివైడెడ్ గా ఉండిపోయాం. కాబట్టి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ఘనత భగవంతుడు మహాత్మాగాంధీ గారికి ఇచ్చారు. ఆ మహాత్మాగాంధీ వచ్చినప్పుడు అందరు యునైట్ అవడం అనేది అదొక హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే ఒక ఎగ్జాంపుల్. ఎక్కడా కూడా ఈ విధంగా యునైట్ అయిన పద్ధతి కనబడదు. అంటే ఎంత కామన్ గోల్ ఎంత స్ట్రిక్ట్ గా అందరి మైండ్ లోకి వచ్చి ఉండాలి, ఎంత కామన్ గా వచ్చి ఉండాలి అనేది ఆలోచించవచ్చు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన సాయి ప్రాజెక్ట్స్ తీసుకుందాం, ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుందాం, సాయి ప్రాజెక్ట్స్ మన మొబైల్ మెడికల్ వ్యాన్స్ కానీ లేకపోతే నారాయణ సేవ చేసిన ఎంతో మంది ఎన్నో కష్టాలకి వాళ్ళ ఇదికి వాళ్ళ టైమ్స్ సండేస్ సాటర్డేస్ అవన్నీ కూడా వాళ్ళు మానుకుని వెళ్లి పని సేవ చేయడం చాలా గొప్ప విషయం. దీనికోసం చేస్తున్నారు. కామన్ గా ఏముంది అని ఆలోచిస్తే రెండో ఆన్సర్ దానికి లేకుండా ఒకటే ఆన్సర్ వచ్చేది ఏంటంటే స్వామి. ఒక్క స్వామి కామన్ గా ఉండడం వల్ల ఈరోజు ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి పుట్టపర్తిలో ఉండి వాళ్ళు క్యాంటీన్స్ రన్ చేసుకుంటూ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వేదం పాడుతూ ప్రతి ఒక్కళ్ళు భజనలు పాడుతూ ఇన్ని చేస్తూ కూడా సాయిరాం సాయిరాం అనుకుంటూ అందరూ కూడా ఒక్క ఇంత కామన్ గా నడిచిపోతుంది. ఎందుకు యునైటింగ్ ఫ్యాక్టర్? స్వామి. అంటే కామన్ పర్పస్ అండ్ కామన్ గోల్, షేర్డ్ గోల్ అంటాం. దీని పవర్ ఇట్లా ఇంతగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఏ విధంగా తొందరగా తెచ్చుకోవాలి కామన్ గోల్? తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు కొంత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని ఎజ్యూమ్ చేసుకోకూడదు. కామన్ గోల్ అందరి మైండ్స్ లో ఉందని ఎజ్యూమ్ చేసుకోకూడదు, కూర్చొని మాట్లాడు. సపోజ్ రేడియో సైలో మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చక్కగా ఒక ఈ దసరా విజయదశమికి ఏం చేయాలనుకున్నారు, మీరందరూ దగ్గరకు వస్తారు, నేను చూశాను, మీరందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు, మీరు డిస్కస్ చేస్తారు మనకి ఏమిటి దేనికోసం చేస్తున్నాము, పర్పస్ అందరి మైండ్ లో ఉన్నప్పుడు తర్వాత వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసినా కూడా చక్కగా అవుతుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఇక ఆధ్యాత్మికంగా వస్తే ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్వామి చెప్తారు, ఆధ్యాత్మికత వచ్చేసరికి మనందరికీ ఒకటే గోల్ ఉంది. There are not so many goals. ఇంతమందికి నీ గోల్స్ కాదు, ఒకటే గోల్ ఉంది అని స్వామి చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, త్రిపుర రహస్యం అనే గ్రంథం ఉంది. ఈ త్రిపుర రహస్యంలో ఇది తాంత్రిక గ్రంథం, అందులో చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్తారు. ఈ త్రిపుర రహస్యం అనేది యాక్చువల్లీ పరశురాముడికి దత్తాత్రేయుడు చెప్పినట్టు చెప్పిన బోధలాగా మనకి చెప్తారు. ఈ కొన్ని విషయాలు అంటే దీని వెనకాల పరశురాముడు అని పేర్లు చెప్పాను కాబట్టి అందరికీ కాస్త క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్న. పరశురాముడు పూర్ణావతారం కాకుండా ఆయన క్రోధము ఈ ఎదురుకుండా వాళ్ళని సహించుకోలేని తత్వము ఆయన చూపెట్టారు కాబట్టి ఆయన ఎంతో మనశ్శాంతిని కోల్పోయాడు. అంటే 21 మార్లు క్షత్రియవంశాన్ని ఆయన వధించాడు. మనశ్శాంతిని కోల్పోయిన తర్వాత అసలు కథలో ఏం చెప్తారంటే ఆయన అంతమందిని తన గండ్రగొడ్డలతో ఆయన తల నరికి ఆ గండ్రగొడ్డలు ఎప్పటికప్పుడు ఒక కొలనులో ఆయన కడిగేసేవాట. ఆ గండ్రగొడ్డలు కడుగుతున్నప్పుడు ఎంతమందిని చంపాడంటే అక్కడ నీరంతా ఎర్రగా మారిపోయింది మొత్తం రక్తంలాగా. అట్లా చెప్తుంది కథ, చెప్తుంది ఆ విధంగా. కాబట్టి అటువంటి ఆయన ఇంకా పిచ్చెక్కినట్టు అయి తిరుగుతూ ఉన్నట్ట ఆయన. అంటే ఒకవేళ అవతార తత్వమే వచ్చినా కూడా అది తన సంగతి తాను తెలుసుకోకుండా ఈ విధంగా చేస్తే గనక దానికి కూడా ఇటువంటి గతి పడుతుందని చెప్పడం అనమాట. ఆ విధంగా చేసి ఆయనకి ఈ దత్తాత్రేయుడిని గనక మనం నువ్వు ఆయన శరణు చూస్తే గనక నీకు చక్కగా జ్ఞానం వస్తుంది అని ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొట్టమొదటి 12 సంవత్సరాలు మాత్రము ఆయనకి కేవలము ఏ విధంగా కర్మ చేయాలి అని కర్మ మీద చక్కని కర్మ చేయడానికి బోధిస్తాట. తర్వాత ఇంకో 12 సంవత్సరాలు ఉపాసన నేర్పిస్తాట. తల్లిని లలితాదేవిని త్రిపురాదేవిని ఉపాసన చేపిస్తాడు. తర్వాత 12 సంవత్సరాలు బోధ చేస్తాడు ఆయన. అంటే మొట్టమొదట కర్మ చేయకుండా మనస్సు శుద్ధి కాదు, శుద్ధిగా ఉన్న మనసు లేకపోతే కూర్చుని ఏకాగ్రత చేయలేవు భక్తితో, భక్తితో ఏకాగ్రత చేసిన తర్వాత వచ్చే ఫలమే జ్ఞానము. ఇది చెప్తుంది త్రిపుర రహస్యం గాని ఏ ఉపనిషత్తు గాని ఇదే విషయం చెప్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానం చెప్పినప్పుడు ఎన్నో కథలు చెప్తారు దత్తాత్రేయుడు. చెప్పినప్పుడు ఒక కథ ఉంటుందండి, ఆ కథలో త్రిపుర రహస్యంలో ఒక రాణి ఒక రాజు వాళ్ళు రియలైజ్డ్ పీపుల్ అయి వాళ్లకి ఆ ఆధ్యాత్మికత ఎరుక వచ్చి వారు ఎంత చక్కగా తమ కన్నబిడ్డలాగా చూసుకునే పిల్లలందరినీ కొన్ని వేల మందిని సబ్జెక్ట్స్ వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం నేర్పించి అందరు రాజ్యం మొత్తంలో అందరూ రియలైజ్ అయ్యారట అని ఒక కథ చెప్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆధ్యాత్మికతలో కూడా ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు అక్కడక్కడ చేస్తారని కాదు, ట్రై చేసి ఒకవేళ కాలం కలిసి వస్తే అది భగవంతుడి అనుగ్రహం అయితే గనక ఒక రియలైజ్డ్ పర్సన్ వల్ల చుట్టుపక్కల ఎంతో మంది రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్వామి చెప్పారు ఈ మాట. When an avatar comes, it takes off like a Boeing. And then as many people get in, so many people can fly off. అంటే అర్థం ఏమిటి? అంటే ఎక్కడికో ఫ్లై ఆఫ్ అని కాదు, ఫ్లై ఆఫ్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ లోకం ఉన్న సంఖ్యల నుంచి వెళ్ళిపోతారు అనేది ఒకటి. కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు అందరికీ ఒకటే గోల్. ఆ గోల్ ఎవరికి తెలుసుకో ఎవరికి తెలుసు ఉందో అటువంటి వాళ్ళు నిశ్చయించచ్చు వీళ్ళ కోసం. ఎందుకంటే మిగతా వాళ్ళకి అది తెలియట్లే, వాళ్ళు ప్రాపంచంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిశ్చయిస్తారు. నిశ్చయించిన తర్వాత రైట్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అందరికీ మొదట్లో తెలిసినా తెలిపినా అందరూ ఆ స్థితి చేరుతారు, ఏదో ఒక రోజు చేరుతారు. ఇది సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది ఈ రోజు. ఆ రోజులో త్రిపుర రాజ్యంలో ఏ రాజ్యంలో జరిగిందో తెలియదు, కానీ ఈరోజు సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది. లేకపోతే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆలోచించండి, మామూలుగా ప్రాపంచికంగా వ్యవహారికంగా అటు ఇటు వెళ్లిపోయి ఒక యువత వీళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చుని సేవ చేస్తూ వాళ్ళు భజనలు చేసుకుంటూ వాళ్ళు స్వామి లిటరేచర్ చదువుతూ ఈ విధంగా మనసు వాళ్ల జీవితాలు మార్చుకుంటున్నారంటే సామాన్యమా? సామాన్యం. చూడని వాళ్ళు స్వామిని ఎక్కడెక్కడో ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ దుర్వ్య అభ్యాసాలు అని మానేసి వాళ్ళు స్వామి దగ్గరకు వస్తున్నారంటే ఇదంతా ఈరోజు కూర్చుని పొద్దున వింటుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చి అక్కడ వేదం చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు, ఇదంతా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ రోజుల్లో కనుక నువ్వు ఏరియల్ గా వెళ్లిపోయి భూప్రపంచం పైనుంచి చూస్తే కనుక అనిపిస్తుంది అన్ని ఎక్కడొక్కడ ఎట్లీ సాయి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ప్రతి కంట్రీలో ఎక్కడొక్కడ వేదఘోషం వినబడుతుంది. వేదఘోషం వినబడుతుంది అంటే ఆత్మతత్వం గురించి చెప్తున్న మంచి మాటలు వస్తున్నాయి. అంటే ప్రతి ఎక్కడెక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అంటే దీ ఇస్ ద బిగ్గెస్ట్ హోప్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ దట్ హ్యూమానిటీ విల్ నౌ రైజ్ అప్. దట్స్ వాట్ ఈస్ ద మీనింగ్. సో ఇది యూనిటీ మనకి స్వామి ఎలా చేయాలి అని చూపెడుతున్నారు కాబట్టి మన మన పరిధిలో మనతో స్వామి ఏం చేయిస్తారో అదంతా మనం ట్రై చేయాల్సిందే అని నా అభిప్రాయం. లక్ష్యం, లక్ష్య సాధన వల్ల అంత అవుతుంది.
3: మరి ఈ గోల్స్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఒక పెద్ద సాధన కదండి మనకి. ఇండివిజువల్ గోల్స్, గ్రూప్ గోల్స్ అని ఉంటాయి కదా, అది దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుంటాం?
2: అంటే ఇక్కడ గోల్ అనేది మామూలుగా మనం ప్రాపంచికంగా చూసుకుంటే వ్యవహారికంగా చూసుకుంటే మనందరికీ కూడా గోల్స్ ఉంటున్నాయి. పని వెళ్ళినప్పుడు గోల్, ఒక నేను ఒక నేను ప్రతిసారి ఒక రోల్ ప్లే చేస్తున్నా కాబట్టి నా రోల్ బట్టి గోల్ వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ గోల్ ఏమిటి? తాను చేయవలసిన చదువు సరిగ్గా చదువుకోవాలి. తర్వాత స్టూడెంట్ గానే మిగిలిపోతున్నాడా, ఇంటికి వచ్చేసరికి ఒక కొడుకు అవుతున్నాడు. కొడుకు అయినప్పుడు తల్లిదండ్రులు ఎదుట తను చేయవలసిన డ్యూటీ తనకుంది, అక్కడ కర్మ ఉంటుంది, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి. వారిని ఆనందంగా పెట్టాలి, వారికి సేవ చేయాలి, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి. అంతే ఉంటున్నాడా, ఎవరికో ఒక బ్రదరో సిస్టరో అవుతున్నాడు. అవుతున్నప్పుడు వాళ్ళ దాని వాళ్ళకి ప్రేమ చూపెట్టడము, వాళ్ళకి చేయవలసిన హెల్ప్ చేయడం, ఇవన్నీ అక్కడ కొన్ని గోల్స్ లాగా ఉంటున్నాయి. సంఘంలోకి వెళ్లేసరికి అక్కడ సంఘం వాళ్ళు లేకపోతే ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళ అపార్ట్మెంట్స్ లో కొద్ది సర్వీసెస్ సేవ ఉండొచ్చు, అక్కడ పని చేయాలి, అక్కడ హెల్ప్ చేయాలి, అక్కడ ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే స్టీఫెన్ ఆర్ కోవీ అని మేనేజ్మెంట్ థింకర్ ఆయన చెప్పేదాన్ని బట్టి కూడా మనందరము 7 to 8 రోల్స్ ప్లే చేస్తాం. ఇది ముఖ్యమైన ఇష్యూ. ఒక 7 to 8 రోల్స్ లైఫ్ లో ప్లే చేస్తాం. అంటే ఒక ఒక ఎంప్లాయీ లాగాను, లేకపోతే ఒక కొడుకు లాగాను, లేకపోతే ఫాదర్ లాగాను, అట్లా 7 to 8 రోల్స్ మనము సునాయాసంగా ప్లే చేయొచ్చు. ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఒక నాటక రంగం ఆలోచించుకుందాం కొంతసేపు. నాటక రంగంలో యు ఆర్ ఎన్ యాక్టర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. 7 to 8 రోల్స్ యూఆర్ ప్లేయింగ్, జస్ట్ ఇమాజిన్. అంటే ఇప్పుడు ద్విపాత్ర అభినయం, త్రిపాత్ర అభినయం అట్లా అన్నట్టు మరి దాన్ని ఏమంటారు, సప్తపాత్ర అభినయం చేస్తున్నాం మనం, లేకపోతే అష్టపాత్ర అభినయం చేస్తున్నాం, అన్ని రోల్స్ చేస్తున్నాం. కానీ టెల్ మీ వన్ థింగ్, ఏ రోల్లోకి వెళ్ళినా కూడా ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ దట్ అబౌట్ అదర్ డైలాగ్స్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ యూఆర్ గోయింగ్ అండ్ దెన్ డూయింగ్ ద రోల్ ఆఫ్ కొడుకులాగా చేస్తున్నాను, వెళ్ళి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వాళ్ళకి సేవ చేస్తూ ఏదో ఈ లోపల సిస్టర్కో బ్రదర్కో అనవలసిన డైలాగులు ఇక్కడ అంటామా? అంటే ఇక్కడ యాక్టర్ ఆల్రెడీ ఎంత నిష్ణాతుడంటే ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్ కి తగ్గట్టు ఎట్లా చేయాలి అని తెలుసు. ఇది బయట నుంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ద డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్. ఒక చిన్నపిల్లవాడు అడిగటి, చిన్నపిల్లలకి చక్కని ప్రశ్నలు వస్తాయి, పెద్దవాళ్ళకి కుంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే స్వామి అంటారు, పెరిగి పెరిగి పెద్ద పెద్దబాబు కోతయ్యాడు అంటారు స్వామి. అంటే మనకి ఈ కోతి తత్వం పెరుగుతూ ఉంటుంది మనకి అనవసరంగా. అంటే నేను చాలా చక్కగా కనబడుతున్నానని చూపెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఆ చిన్నపిల్లవాడి ప్రశ్న ఒకసారి అడిగారట, స్వామి మీరు చెప్పారు కదా దేర్ ఇస్ గాడ్ ఇన్ హార్ట్ అని, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? ఎంత చక్కని ప్రశ్న, ఎవరికి రాదు ఈ ప్రశ్న. రియలీ ఇఫ్ గాడ్ ఎందుకు అసలు ప్రశ్న రావడానికి ఎట్లా వచ్చింది? బికాస్ హీ బిలీవ్డ్ దట్ గాడ్ ఇస్ దేర్. బికాస్ హీ బిలీవ్డ్ నౌ ద ప్రాబ్లమ్ హస్ కమ్. ఓ మై గాడ్ ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? విచ్ మీన్స్ ఆర్ దేర్ టూ పీపుల్? దెన్ ద ఆన్సర్ ఇస్ యెస్ దేర్ ఆర్ టూ పీపుల్. ఎస్ దేర్ ఆర్ టూ పీపుల్. అండ్ ఎప్పుడైతే మనమైతే వెళ్లి నేను ఈ పని చేయకూడదు కానీ చేశాను అయినా కూడా తప్పు అని తెలుసుకుంటున్నానో అప్పుడు యాక్ట్ చేసేది ఆ గాడ్ ని పక్కన పెట్టి నేను చేస్తున్నాను. ఈ పిల్లవాడికి ఈ విధంగా జవాబు వచ్చింట, ఎప్పుడైతే నీ ద్వారా మంచి జరుగుతుందో అదే ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడు, అడ్డుపడట్లేదు అని. అంటే ఇది పిల్లవాడికి చిన్న జవాబు. జవాబు ఆ విధంగా అక్కడ ఉన్నా కూడా చాలా చాలా చాలా మీనింగ్ఫుల్ జవాబు ఇది. ఎందుకంటే మనందరం కూడా ఈ పాత్ర లోపల ఒక డైరెక్టర్ ఉన్నాడు అని తెలుసుకుని ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాడు అంటే కాన్షియన్స్ అని చెప్పారు స్వామి. కాన్షియన్స్ ఇస్ గాడ్. అది ఎప్పుడూ ప్రాంప్ట్ చేస్తుంది కరెక్ట్ ఏమిటో అనేది, అది వింటున్నానా వినట్లేదా అనేది. వింటున్నప్పుడు నేను కన్ఫ్యూజ్ కావట్లేదు రోల్కి మధ్యలో, నేను కన్ఫ్యూజ్ కానప్పుడు ఇన్ని నేను చేయగలుగుతా, ఇన్ని రోల్స్ నేను కరెక్ట్ గా చేయగలుగుతున్నాడు పాత్రలో. ఎప్పుడైతే ఆయన మాట విని చేశానో అప్పుడు ఒక పాత్రకి ఇంకో పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను చేస్తున్నప్పుడు నా జీవితం చాలా చక్కగా సాగుతోంది, కరెక్ట్ గా సాగుతోంది అండ్ నాటకం చాలా బాగా సాగుతోంది. ఈ డైలాగులు అక్కడ ఆ డైలాగులు ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయి అది ఎక్కువ పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు అనుకుంటాను నేను ఎంప్లాయీనే, నా ఐడెంటిటీ ఎంప్లాయీతో అయిపోయింది, నేను పెద్ద జనరల్ మేనేజర్ని కంపెనీలో, జనరల్ మేనేజర్ని కాబట్టి నాకు అక్కడ బోల్డంత. అక్కడికి ఆఫీస్కి వెళ్ళేసరికి ఏమిటంటే సలామాలు కొట్టేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, మాట్లాడితే టీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నేనేం చెప్పినా వినేవాళ్ళు. మరి వాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లా ఉండమంటే ఎందుకుంటారు, అందరూ ఉండరు అంతే కదా. వాడు ఏ 7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాడు అలాగే ఉండాలని అనుకుంటాడు. ఉండకపోయేసరికి ఎదుర్కొండ వాళ్ళలా ఉండకపోయేసరికి వీడు అహంకార దెబ్బతింటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోల్ వచ్చి ఈ రోల్ తో క్లాష్ అవుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అట్లా లేకపోతే తల్లి కొడుకు మీద కోప్పడతాడు ఏదో పని చేయలేదని, ఈ లోపల తల్లి పెద్ద ముసలిదైన తల్లి ఆవిడేదో అడుగుతుంది అనేసరికి అదే విసుగులో ఆ తెస్తాను ఏమో తర్వాత ఉండి ఎప్పుడు అడుగుతూ ఉంటావు అంటాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రోల్ నుంచి ఈ రోల్ క్లాష్ అయింది. అంటే అక్కడ ఆ పిల్లవాడి మీద అప్పుడు అరిచి ఉండొచ్చు, అది పర్వాలేదు వేరే విషయం, కానీ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక అరిచాడు కాబట్టి ఆ క్రోధము ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాడు. రోల్ ఈ రోల్ కాన్ఫ్లిక్టే మనకు వస్తున్న ప్రాబ్లం. రోల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము గోల్ సరిగా తెలుసుకోలేకపోతున్నాం. లేకపోతే గోల్ అనేది మనకి తెలుస్తుంది, ప్రతి రోల్ కి ఒక గోల్ ఉంది, లేకపోతే ఒకటో రెండో ఎప్పటికప్పుడు గోల్ ఉంది ప్రతి రోల్ కి. ఈక్వల్లీ ఇంపార్టెంట్, ప్రతి గోల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొంతమంది ఉన్నారు సేవకు వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా సేవకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అది అంటే మనకి కొంత కాస్త వరకు సినిమా ప్రభావం ఇవి చూసి ఏమవుతుందంటే ఇలా చేస్తే చాలా గొప్ప విషయమేమో అని అనుకుంటూ ఉంటారు. అరే అంతా భగవంతుడు అన్నప్పుడు ఆ ఇంట్లో ఎదుర్కొన్న ఉన్నది ఆ భార్య కానీ ఆ పిల్లాడు కానీ అది భగవంత స్వరూపం కాదా? వీళ్ళని కష్టపెట్టి ఏ విధంగా వెళ్తావు? కాకపోతే వాళ్ళు వాళ్ళ అటాచ్మెంట్ వల్ల నీకు ఏదో కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పడము, లేకపోతే ఏదో ఒకటి చేయడము, వీలున్నంతలు చేయడము, ఇది చేయాల్సింది. ఎందుకంటే ఇది చెప్పడానికి స్వామి ఎన్నోసార్లు మనకు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే సక్కుబాయి మీరా వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ బంధించేశారు, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఏ పని చేయనివ్వలేదు, అయినా కూడా వాళ్ళు అట్లా దృష్టి పెట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రోజు మన సంగతులు ఎవరు అట్లా లేవు, అందరివి శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము వీళ్ళు మనకు అడ్డొస్తున్నారు అని ప్రపంచాన్ని చూపెట్టి నేను ఇవన్నీ వీళ్ళని కాదనుకుని నేను సేవ చేస్తున్నాను అని చూపెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అందుకని నవసూత్రాలులో స్వామి ఇందులాల్ సాగర్ చెప్పిన వాటిలో కనుక మనం చూస్తే అందులో, అంటే ఇది డైరెక్ట్ గా నేను స్వామి నుంచి వినలేదు కానీ అందులో స్వామి చెప్పిన మాట ఒకటి ఏంటంటే 4 గంటలు వారానికి మీరు సేవకి ఇవ్వండి అని చెప్పారట స్వామి, అని చెప్పారట స్వామి. 4 గంటలు అంటే 4 గంటలే ఇవ్వాలని కాదు, సేవాభావం ఎప్పుడు ఉండవలసిందే, కానీ బయటకు వెళ్లి చేసేది సేవ అని అనుకుంటే అది 4 గంటలకు రిస్ట్రిక్ట్ చేయండి అన్నట్టు. ఎందుకంటే నీకు ఎన్నో ఉన్నాయి పనులు, నువ్వు ప్రపంచంగా వెళ్ళినప్పుడు నీకు ఆఫీస్ వెళ్తున్నావు, నువ్వు ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి, 4 గంటలు చేయాలి అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం ఏంటంటే దానికి దాది కూడా ఒక రోల్ అని చెప్పడం అనమాట. అలా ఇన్ని పాత్రలు మనం చేస్తున్నాను కానీ పాత్ర నేను కాదు, పాత్ర దారుణ్ణి నేను అని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ స్వామి చెప్తున్నారు. ఇది నాకు అనిపించేది.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట్ర సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం, రాష్ట్ర సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
2: భగవాన్ బాబాబా దివ్య పాదపద్మాలు పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
1: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
2: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరినీ కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో ఒక చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకి కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007లో మొదలుపెట్టి 2011లో సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసిన ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీసుతో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మా సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కది బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకిచ్చిన అదృష్టము. గురువులు ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగా అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి

0: సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాసిని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు, ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము, వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్నీ మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. శ్వాసగా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
2: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం వెనకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు, ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
3: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదల సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే, హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదల మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ తో షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోవడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదల మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదల సభ్యులు కూడా ట్రైనప్ అయ్యేటట్టుగా రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
1: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
3: ఈ సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడానికి వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
1: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
3: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో

0: కొద్దిగా ఆ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోదీ గురి చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వారికి పెట్టుకోమని చెప్పామండి. అదే విధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డ్ దగ్గర ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికి అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో నేను పెట్టడం జరిగిందండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట్ర సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట్ర సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణ్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట్ర వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదల్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారి. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
2: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగా నట్టి భరత భూమాత కీర్తి

సాయి ధర్మాల చేతను సానబెట్టే

0: అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకొనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటుంది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి. అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళము యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఈ రెండు మాత్రమే కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా ఉంచుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణము సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి అనుష్ఠించి ఆచరించి అభిలషించి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి అహంకారము నిర్మూలము గావించి స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములన్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో కుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుడు నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధనే అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వాడికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు, నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వాడికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారం చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవా దళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాము. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశంలో మనం సేవలు సలుపుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనము పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరము. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సలపాలి. చేతులతో చేసేటువంటి పని కానీ, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కానీ, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కానీ, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలన గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు యందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావులకు విలువిస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువిస్తుంటాం. చెరకు, వెదురు కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాము. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవల యొక్క ఉండేందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము. మూడవది సేవాదళము. నాలుగవది భజన సంస్థ. ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికి అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు. దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటుండాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటి ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కుర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదము తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు. ఇది ఒక సంస్థ, సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూతు లూగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలుపోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థల యందు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవా దళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: here in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్తు ప్రాభౌదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్పుతున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడాను అవకాశం లేకుండా ఉంటుంటాలి. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడాను వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వెయ్యాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్లవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు. ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనే నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా నువ్వు దోషములే కనిపించవు. ఇంకా దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా నువ్వు దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడా నువ్వు దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనము చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసినంత పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము. ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము. ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు తాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి. ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలు ఆత్మను కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూరులు ఉండేటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు నువ్వు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా నువ్వు బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారి కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడాను తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదరణ యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రం సేవాదళం వారు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగరాజ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండుడు, దీక్ష లోకాధారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్ మీరిక్కడుండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీ కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కవర్ వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైకులన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్ గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్ కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్ లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్ లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ గానీ మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్లడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలమైపోతుందేమో, ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను అను ఎప్పుడు ఏది ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా రెండో వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: బ్రదర్, ఇది స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు. 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు. అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేష్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి అక్కడ స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంకా పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాలి. చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి, ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాసం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరినీ పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి, ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి, సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే, ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా, లేదు మీరు ఈ అబ్బాయిని నువ్వు రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి, ఇంకా అంజలీదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి, ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
2: డైరెక్ట్ స్వామి నాతో, అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషా అయిన విషయం ఏంటంటే, నా దగ్గర ఉన్న 1,000 రూపాయలు ఖర్చయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి ఆ 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టాను ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే, నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు, నిజమైన నీళ్లు దొరుకుతాయి. అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అదే భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో స్థాయి పుడుతున్నటువంటి సమయం అది. అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి, ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో స్థాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు. అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి. వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలా సార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి. ముఖ్యంగా రేడియో స్థాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, మైకులు, రికార్డింగ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన షోలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్. వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి, స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కంట కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతా మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్బి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్బి బిల్డింగ్ అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేకంగా ఏ విధంగా చెప్పారు?
2: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లి లాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి? బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అది ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీ కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవత్ తత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవంతుని
2: సర్వవ్యాపకత్వాన్ని, వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండేవాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకున్నారు. పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట, ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంత చొరవ తీసుకుని, అంత ఇంట్రెస్ట్ తీసుకుని, సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా, ఆనందంగా, మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జున్ వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే, ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాని సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా

0: రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరిగా, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
1: తప్పకుండా. ఎన్నో, మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6 గంటలకల్లా నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి స్వామి కోసం వేచి ఉండేవాడిని అన్నమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు. కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నే చెప్తాను, ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాం, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి? ఇది గులాబ్ జాము, లేకపోతే ఇది, లేకపోతే రోటీ, లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి, లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో, ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు, వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువు గారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే, గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నువ్వు నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు, అందరికీ చెప్పేశావు అంటే, రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
0: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా, రమ్యంగా, మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిలమిల

0: వేరుసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మన అందరం అన్నదమ్ముల మధ్యన తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరము మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తలవంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
1: సాయిరాం
0: సాయిరాం.
2: టీవీ జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు, వసతులు వచ్చినా కొంత వ్యయప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? తీర్థ స్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
1: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు వ్యయప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తుంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మ ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
4: పశు, పక్షి, మృగాదులకు లేనట్టు విచక్షణ జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి. సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు. మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మత వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారానూ, నదీ స్నానాల వల్లనూ శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ద తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు, కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ద, భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లను వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదారిద్ర్యం కాదు గుణదారిద్ర్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండిగారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
5: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణిగారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు, సాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగునపడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థ స్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికి వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
6: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌఘన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థ స్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరం చెనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను పుణ్యతీర్థాలను దర్శించినా స్పృశించినా వాటిలో స్నానం చేసినా వాటిని కీర్తించినా కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని తేజస్సును ఓజస్సును కలిగిస్తుందని ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసా స్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజస్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో ఉషకాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభా సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషకాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని శ్రేష్టమని మన శాస్త్రాలు ఋషులు పేర్కొన్నారు.
7: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విభత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణ ఇస్తారా?
6: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు, తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరిగా కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుళగాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది, సర్వప్రాణుల హితం కోరింది, సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది, విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
7: చాలా బాగుంది గోపాల కృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
8: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. 1 రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణము లేని సుతుడు, గురు లేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాల్లో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనకు చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావలసినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవా? గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వరునికి నీటికి కొరత లేదు. కానీ ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంతపెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది. జనం విపరీతంగా చేరతారు. అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ళ ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందనమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మముహూర్తంలో మనకి నగర సంకీర్తన ద్వారా, ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు. ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

మనసు తెలుపు కంటే మించియుండు, ఆకాశమున కన్నా అతి సూక్ష్మమైయుండు, సర్వజీవులయందు బర్మియుండు, ఆకాశమున కంటే అతి సూక్ష్మమయ్యుండు, సర్వజీవులయందు బర్మియుండు, బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు, బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు, సర్వజీవులయందు సంచరించు, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు, సాధు సద్గుణ గణ్యులౌ.

వెలుగుడాలోనన్నది వెలుగు నేను వెలుగు నాలోనన్నది వెలుగు నేను వెలుగును వెలుగులో నేనయుండు వెలుగు నాలోనన్నది వెలుగు నేనే వెలుగును వెలుగును నేనయుడు అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడే అవును అతడే బ్రహ్మము.

0: దివ్యాత్మ స్వరూపులారాయణ. భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు. కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను. దైవం మానుష రూపేణ భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును. ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు. ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది. అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది. ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకుడను ఉండినటువంటి యొక్క దివ్యశక్తి అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు కాని అన్యులు దీనిని గుర్తించలేదు. దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు. ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును. తార్కిక ఘనతను కూడా సాధించవచ్చును. మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును. కానీ ఇవి అన్నీ కూడా కేవలము కల్పనలు మాత్రమే కాని ఇందులో యథార్థం ఏమాత్రం కూడా విడి ఉండదు. వాచారుడైన పండితులు ఈ విధమైనటువంటి ప్రగల్పములు చెప్పవచ్చును కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడకూడదు. ఈశ్వరుడు యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపమునందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గము ఎందు కాని, అన్య సాధనలు ఎందు కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు. తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే. ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు. అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు. అంతేకాని అంతకంటే ఇంక వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు. ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకునవచ్చు. అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకొని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్య నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నంత సాధ్యము కాదు. నేను మానవుడను, మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవాలి తప్ప అన్య రూపంలో గుర్తించుకున్నంత సాధ్యము కాదు. కానీ పదములు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణనలు చేయవచ్చును. కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు. కేవలం ఇందులో పదముల యొక్క ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి. కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు, ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును. తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే, అనర్థమే, యథార్థములు కానేరవు. ఏ సమయమైందైనా కూడాను మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడినైనా ప్రశ్నించండి, అయ్యా అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని. అనగా ఎట్టి ప్రమాణములకును చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు. అవాంగ్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు. మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు. అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా. నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుడి కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది. కారణమేమనగా ఈ అర్థమును సామాన్యమైన మానవుడు కూడాను చెప్పగలడు. కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు. తద్వారా సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. పండితులు చెప్పేటువంటి అర్థముల వల్ల సమాజమునందు ఒక విధమైన అలజడులు ఏర్పడుతున్నాయి. సమాజంలోని శాంతిని విరుద్ధపరుస్తున్నారు. ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపచేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు. కాబట్టి ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదమును వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థమును బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు. భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే. ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు? అది నిశ్చయమైన నిరూపించగలడు, నిర్ణయించగలడు. బ్రహ్మ ఇది అని చెప్పగలరు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము? ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు. కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతనే. పుష్పములో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి. కర్రలోని అగ్ని వలె, పిల్లల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది. కాని ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తూ ఉన్నారు. ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానమును మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు. పుట్టలకు పాలు పోస్తున్నారు కాని పామును చూస్తే చంపివేస్తున్నారు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగను. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటకగొట్టు చిత్రముగను. రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం. సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత. ఆకలిగొన్న మానవునికి పచ్చడి అన్నమైన పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యమును రుచి రుచినటువంటి నైవేద్యమును అర్పితం చేసుకుంటాడు. ముడుపులంచును ధనమును మూటగట్టి పచ్చదానికి మెతుకైనా పెట్టకుండా వెంకటేశుని గుండిలో వేయుడు. ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు. నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడి అనపెట్టి పోషిస్తే ఎంత సార్థకం. దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది ఆ మన యొక్క కర్తవ్యము. ఆకాశమునందు వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతై కూడా ఆత్మయందు లీనమై ఉంటున్నది. గాలికి ఆకాశము ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అనగా దేని వలన ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం. ఆకాశము ఆశ్రయం, గాలి ఆశ్రయం. గాలి ఆశ్రయము ఆకాశము, ఆకాశమునకు గాలి ఆశ్రయము. ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. అది ఏ భగవంతునకు మానవునికి ఉండేటువంటి యొక్క సంబంధం. కనుకనే ఆత్మయందు తాను, తనయందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. అందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి. ఒకటి నిత్యావతారము, నిత్యావతారము. రెండవది విశేషావతారము. మూడవది అవిశేషాతార అవతారము. నాలుగవది కేవలము లీలావతారము. ఐదేదే పూర్ణావతారము. ఈ లీలావతారం అనేటువంటిదే అంశావతారం అని కూడా చెప్పవచ్చు. నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి తొమ్మిది వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే. ఒక పూర్ణావతారం మాత్రమే పదహారు కళలతో నిండి ఉంటుంది. అట్టి పూర్ణావతారమునే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు. ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే. అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు. అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపమును ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు. ఒక ఏనుగు, ఒక ఏనుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి
1: తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
0: ఎలుక మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే.
1: ఆ పాత్రను పురస్కరించుకుని ఆ దైవత్వమైనటువంటి జలమును నింపుకుని రాగలడు.
0: రూపమునందు భేదము ఉండవచ్చునే తప్ప ఈ పాత్ర యందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే.
1: కనుక నే సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వర్తిష్టతి.
0: సర్వులు యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: అందరూ అవతార స్వరూపులే.
0: దైవాన్ని వెతుకుటకు మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశములకు పోలక్కరలేదు.
1: ప్రతి మానవుణ్ణి మీరు గౌరవించండి,
0: ప్రతి మానవుణ్ణి ప్రేమించండి.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు,
0: లేకపోతే ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: ప్రభువు కానీ సామాన్య ప్రజలు కానీ అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: నేను నేనుగా ఉన్నంత వరకు నీవు కాదు,
1: నీవు నీవుగా ఉండినంత వరకు నేను కాను,
0: నీకు నాకు ఇందులో స్థలము లేదు.
1: ఉన్నదొక్కటి హృదయము.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చైర్ కాదు, అది
1: డబుల్ సోఫా కాదు,
0: లేకపోతే ఇది మ్యూజికల్ చైర్ కాదు,
1: ఒకటే.
0: అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి.
1: ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
0: ఆ హృదయము ఒక్కటే కానీ రెండు కాదు.
1: నీవు నేను అనేటువంటి భేదమును భేదించి,
0: తత్వాన్ని వరించి,
1: దైవత్వాన్ని భ్రమించి,
0: దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడు.
1: ప్రేమ స్వరూపులారా,
0: మానవత్వం అనేటువంటిది కేవలము
1: అసాధ్యమైనటువంటిది కాని,
0: లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని,
1: అజ్ఞానంతో తేలినటువంటిది కాని మనం భ్రమించరాదు.
0: జంతువునాం నరజన్మ దుర్లభం,
1: ఇట్టి దుర్లభమైనటువంటిది మానవ జన్మం.
0: ఇట్టి దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
1: తన తత్వాన్ని తాను గుర్తించుకునేందుకు ప్రయత్నించగా
0: బాహ్య ప్రపంచమునందు భగవంతుడి కన్నాన్ని భ్రమించుకోవటము,
1: ఇదియే ఒక పెద్ద అజ్ఞానం.
0: కనుక కాలమును వ్యర్థము చేయక,
1: కాలమును సార్థకం సాధించుకుని,
0: కాయంతో కర్మను ఆచరించి
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి.
1: నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిము లేనటువంటివి,
1: కల్పనలతో కూడినటువంటివి,
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: ఈ బ్రహ్మ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించు.
0: భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకు ఈ భగవత్ తత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు.
0: కానీ ఈ వాచారుడు ఈ యొక్క వర్ణంతోనే తృప్తి పడుతున్నాడు, కానీ
1: ఈ వర్ణాకారాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఆకారం ఏమిటి?
1: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
0: కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో,
0: నిన్ను నీవు గౌరవించుకో,
1: ఇతరులు గౌరవించు,
0: నిన్ను నీవు ప్రేమించు,
1: ఇతరులు ప్రేమించు.
0: ఇది నిజమైనటువంటి ఆరాధన,
1: దివ్యమైనటువంటి విషయం.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: ఈ బ్రహ్మ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
0: భ్రమను మనం దూరం చేసుకోవాలి.
1: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు,
0: పురాణములు బోధిస్తున్నారు,
1: ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకు ఈ భగవత్ తత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు.
0: ఈ వాచారుడు

0: దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుంచి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధముల అజ్ఞానంకు గురి అయిపోతున్నాడు. భగవంతుడు అవతరించడము కాని అంత్యమందటం కాని ఉండదు. ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును. నీటి ఎందే పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందు అణంగు నీటి పుడుగ నరుడు ఉద్భుతము నారాయణుడు నీరు సత్యమైన మాట సాయి మాట. ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడుగ పుట్టి ఈ జలమునందే పెరిగి జలమునందే లయమైపోతుండాలి. మానవుడు కూడా అంతే, బ్రహ్మయందే పుట్టి బ్రహ్మయందే జీవించి బ్రహ్మయందే లయమందుతున్నాడు. బ్రహ్మ అనగా భ్రమ కానిదే బ్రహ్మ. కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు. జీవితం అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది. ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతున్నది. మమత్వం అనే భ్రమ, వాంగారం అనేటువంటి యొక్క మమత. కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి. విశ్వరూపంలో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: బ్రహ్మాండమంతక బ్రవలు సుండెడి తనకు ఆలయమున కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు? అజహరాదులకైనా అందని వాణిని ఏ రూపుని నించ ఎవరి తరము? సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి పక్షభోజ్యము తనకు పెట్టదగున వసుధ తెలియచున్నది సాయిబాబయనుచు వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు వసుధ తెలియచున్నది శ్రీకృష్ణయనుచు వసుధ చెప్పుచున్నది జీసస్తనుచు వసుధ తెలియచున్నది అల్లాయటంచు వసుధ చెప్పుతున్నది జోరాశ్రయనుచు వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు కంటెను వేరేది ఎరుగరయ్యా అంతటనున్నదొక్కటే ఆత్మయను.
0: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞత్వంతో మనం పూజించి సమర్పణ సేవించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన. ప్రేమ స్వరూపులారా, భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే, భగవంతుని యొక్క స్వరూపము సత్యమే. అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూత్రమై ఉంటుంటారు. కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు సైంటిస్ట్. చాలా అటమ్ అటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనటువంటిగా భావిస్తున్నారు. అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము. సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది. అతి సత్యస్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయటం అత్యవసరము. సత్యాన్ని కేవలము విస్మరించి సత్యస్వరూపాన్ని పూజించడం మాత్రమున తాను సత్యస్వరూపుడు కానేరదు. కనుక సత్యాన్ని మనం పాలించాలి. ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిదే, తనకు తాను తృప్తి కల్పించేటువంటిదే ధర్మము. ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి. తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు. విరుద్ధంగా పోవటమే వికృతము, దానిని అనుసరించడమే సుకృతము. కనుక నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గములో తృప్తి నిందింప చేసుకోవటమే సరి అయిన ఆరాధన. మనసులో ఒకటి, మాటలో మరొకటి, ఇది దివ్యత్వము సరిహైన సన్నిహితం కాదు. కనుక మనసునందుది మాటనందును క్రియనందు కూడా ఏకస్వరూపాన్ని ధరింప చెయ్యాలి. మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని దైవము ఒక్కడే. నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైనటువంటివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు. భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని. అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం. ప్రేమ సత్యము నిండి ఉంటున్నది. ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కాని ప్రేమ మాత్రం ఒక్కటే. కనుకనే ఆ ప్రేమనే దైవం, ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటి ప్రేమ విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవద్దు. కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం. కనుకనే పూజలు

0: నేనే చేయవచ్చు. పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దేవుడు ఎన్నైనా ఉండవచ్చు, కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. అదే విధంగానే ఆకారములు ఎన్నయో ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి. మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే. దైవము ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి. నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి. మీరు మీరు దైవంగా మీరు భావించండి. అప్పుడు నీవు ఎట్టి పెద్ద మార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు. దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి. ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి. ఈశావాస్యం విధం సర్వం, కనుకనే వాసుదేవ సర్వ విధం, ఏకోమశ్రీ సర్వభూతాంతరాత్మ. ఈ విధములుగా కూడాను ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరి అయినటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. ఇంతవరగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితులు కానేరు, ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితులు కానేరడు, ఇతిహాస పురాణములు కంఠస్థము వాదించినంత మాత్రం పండితులు కానేరడు. సమదర్శన, ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు. ఆ సమదర్శనము కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు. పండితుడిని కంకణములు ధరించవచ్చును, చాలములు కప్పుకొనవచ్చును, కర్ణకుండలాలు ధరించవచ్చును, బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్య మాత్రమే. కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కాని, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కాని, దైవత్వం ఒక్కడేటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి. నూరు మనము ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం. కనుకనే ఆచారం ప్రధానం కాని కేవలం ప్రచారం ప్రధానం కాదు. ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావలిస్తూ వస్తున్నారు. ఏ గ్రంథములు రాసినామో, దేవుని ప్రబోధించినామో దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఏ ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం, ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి. సర్వలో ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి. దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి. మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి. అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము. అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు, అన్ని అవతరించినటువంటివే. కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది. ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు. సమస్తం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి. పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి. ఇప్పుడే అది అభివృద్ధి గావిస్తుంది. క్షణము క్షణమునకు తరిగేటువంటిది, క్షణమునకు పెరిగేటువంటిది ప్రేమ కానేరదు. చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ. నష్టములకు లేక నిన్న నిష్ఠూరములకు లేక వర్ణములకు పొంగటము రంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ. కానీ కొన్ని విధములైనటువంటి లాభ నష్టములకు కుంగటము పొంగటం, దూషణ భూషణలకు కుంగటము పొంగటము, వికసములకు కుంగటము పొంగటము ప్రేమ కానే కాదు. ఎప్పుడు కూడా ప్రేమ కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది. ఆత్మాడి ప్రేమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్షకు పోవాలి. ఆనాడు గాయత్రి పటం పెట్టాడు సర్వదేవతా స్వరూపుడి గాయత్రి. జియో యువను ప్రచోదయాత్తు, నా బుద్ధిని అభివృద్ధి గావించు వాణ్ణి ప్రార్థించి వెళ్లాడు. ఆనాడు కూడా తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు. తన ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరంలో పడేశాడు. మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి. ఇది ఎట్టయినా కూడా నేను పాస్ చేయాలని చెప్పని రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు. ఆనాడు అసలే మాస్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. పాప వచ్చాడు కోపంతో, ఆ ఫోటోను కూడా ఆ బీరంలో పడేశాడు. నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు, ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముక్కుంటాది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు. అనుమానాస్పదంతోనే పూజించాడు. పాపం అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజనలు చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని డౌట్లు తెచ్చాడు. అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తులు తెచ్చి ముట్టించాడు. ఆ అరటి పండుగే చెప్పాడు పాపం. ఆ అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపున వెళుతూ ఉండాలి. అతనికి కోపం వచ్చింది. నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళకంతా ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి. లోపల వెళ్లినాడు, ఒక పాత పరిస్థితి తీశాడు, చిన్న ముక్కలుగా అలించి ఆ ఫోటోల యొక్క ముక్కులకంతా గట్టి కట్టెట్టాడు. ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు. తక్షణమే ఒక సుగంధము వచ్చింది. అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టయింది. తెలియపడ్డాడు ఈ విద్యార్థి. భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు. కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు. కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు. మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు? ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులను కోటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతామన్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సజీవులే దైవ స్వరూపములు కాని నిర్జీవము కాదు. నిర్జీవునందు కూడా దైవత్వం ఉంటుందాది, పదార్థములందుకు పరమతత్వం ఉంటుందాది, కాని మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి. మానవాకారమే సన్నిహితము, ఇట్టి సన్నిహితమైనటువంటి మానవత్వాన్ని మనం గౌరవించాలి. ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది. కనుకనే సర్వ మానవులు ఎందుకుండా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము. ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. రాముడు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది. ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే. కనుకనే మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ. సర్వజీవులప్పుడు మనం భగవంతునిగా విశ్వసించడం కూడా అత్యవసరమే. సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితే అన్నాడు. అనేటువంటి యొక్క పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి? ఇందులోనే సృష్టి స్థితి లయములంతా కూడా ఇమిడి ఉంటున్నాయి. కేశవ అనేటువంటి పదములో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవైంది. కా ఈశావ కా ఈశావ ఇది కేశవ. కా అనగా బ్రహ్మ, అనగా ఈశ్వరుడు, అనగా విష్ణువు. కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని దీని యొక్క అంతరార్థం.
1: కేశవ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం, మన సంకల్పమే బ్రహ్మతత్వము. ఈశ అనగా ఏమి? హృదయవాసమే. మన హృదయమే ఈశత్వము, ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం. కనుకని దీనినే యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహము లోపల ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది. యంత్రము, మన దేహమే ఒక యంత్రము. అన్ని ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి. కనుకని మన దేహం ఒక యంత్రము, మన శ్వాస ఒక మంత్రము. సోహం సోహం అదే మంత్రము. ఇంకా తంత్రము, మన హృదయమే తంత్రము. కనుకనే యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవ ఆకారమే. అన్య స్వరూపములు కనుక అన్య స్వరూపములు కాదు, మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి దీన్ని మనం విశ్వసించాలి. ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి. దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ. అటువంటి విలువను మనం తెలుసుకోవాలి. ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు. ఈ దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోపుతూ పోతున్నాం. స్వార్థమే దీనికి మూల కారణం. స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది, ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి. ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది. ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే భజన దీనా సుఖ శాంతి నహీ

ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. సర్వభూతములందు ఉండినది ఒకే ఆత్మయే. అన్ని బల్బులందు ఉండినది ఒకే కరెంటే. ఒక్కొక్క బల్బు ఒక్కొక్క రంగులో కనిపించవచ్చు. ఒక్కొక్క బల్బునందు ఒక్కొక్క వోల్టేజ్ ఉండవచ్చు. కాని కరెంటు ఒక్కటే. దైవత్వమే సర్వులందు ఆత్మస్వరూపమై ఉన్నది. సర్వులందు చైతన్యస్వరూపమై ఉంటున్నది. సర్వులందు ప్రేమస్వరూపమై ఉంటున్నది. ఆ ప్రేమతత్వమును మనం గుర్తించాలి. ప్రేమతత్వమును మనం అనుభవించాలి. ఆ ప్రేమతత్వాన్ని మనం పంచాలి. ఆ ప్రేమతత్వాన్ని ప్రచార ప్రబోధలు చేయాలి. అదే ఆధ్యాత్మిక ప్రచారము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. నాగమణి పున్నయ్య ఒకమారు అనారోగ్యం వల్ల చిక్కిశల్యమైపోతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ బెంగళూరు నుంచి మాటిమాటికి పుట్టపర్తి రావడం, అక్కడ జరిగే పూజల్లో స్వామి దర్శన భాగ్యంలోనూ లీనమైపోయి వేళకు సమంగా అన్నపానాదులు సేవించక ఇంకా బలహీనురాలు కావటం ఆవిడ భర్తకు సుతరాము ఇష్టం లేకపోయింది. అయినప్పటికీ స్వామి మీదే భారం మోపిన నాగమణిమ్మ, పుట్టపర్తికి వెళ్లినా నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఈ మారు నేను బలహీనురాలై తిరిగి వస్తే మళ్లీ నన్ను పుట్టపర్తి పంపవద్దు అని భర్తను వేడుకున్నారు. శ్రీ పూర్ణయ్య గారికి మనసు మంచులా కరిగిపోయింది. వైటమిన్స్, టానిక్స్, బిస్కెట్స్, డబ్బాలలో విలువ చేసే ఆహార పదార్థాలు ఎన్నో కొనిపెట్టి ఆవిడ్ని పర్తికి పంపించారు. పర్తి చేరిన నాగమణిమ్మగారు భర్తకిచ్చిన వాగ్దానం పూర్తిగా మర్చిపోయారు. మళ్లీ పాతపాటే. స్వామిని దర్శించుకోవటంలోనే మునిగిపోయిన నాగమణి ఆహార పానీయాలను నిర్లక్ష్యం చేసేశారు. మరింత చిక్కిపోయారు. బెంగుళూరు తిరిగి వెళ్లే ముందు ఆవిడ స్వామితో, మీరెలాగైనా నా భర్త నన్ను చూసేవేళ నేను మంచి బలిష్టంగా కనిపించేటట్టు అనుగ్రహించాలి. మిగతా వాళ్లకి నేను చిక్కినట్టుగా కనిపించినా పర్వాలేదు, కాని నా భర్తకి మాత్రం నేను అలా కనపడకూడదు అని మొరపెట్టుకున్నారు. స్వామి పకపకా నవ్వారు. మిగతా భక్తులందరినీ పిలిచి, నాగమణిబాయి ఏం చెప్తోందో విన్నారా అని హేళన చేయడం మొదలుపెట్టారు. ఎంతో నిస్పృహతో ఇంటి మొహం పట్టారు నాగమణిమ్మ. ఇంతకు పూర్వం కన్నా బాగా చిక్కిపోయి ఉన్న భార్యను చూశారు పూర్ణయ్య గారు. తాను సర్ది ఇచ్చిన మందులు, తినుబండారాలు పెట్టినవన్నీ పెట్టినట్టుగానే ఉండడం కూడా చూశారాయన. నువ్వు బక్క చిక్కిపోయి ఉన్నావు అన్నారు భార్యను చూసి. నాకేమీ ఆ విధంగా తెలియట్లేదే, నేను బాగా దారుఢ్యంగానే ఉన్నాను అని తనకు తాను కొలుచుకుంటూ చెప్పారు నాగమణిమ్మ. భర్తను మభ్యపెట్టడానికి ఒక బరువైన చీర, ఒక కంబళ్లాంటి రవిగా కట్టుకునున్నారావిడ. మర్నాడు దంపతులిద్దరూ సినిమాకి వెళ్లారు. పూర్ణయ్య గారు ఆ సినిమా థియేటర్ ముందు వసారాలో ఒక వేయింగ్ మెషిన్ మీద నాగమణిమ్మ గారిని నిల్చోమన్నారు. ఆవిడ నవనాడులు కృంగినట్టయింది, తడబడటం మొదలుపెట్టారు. స్వామి తనకు ప్రసాదించిన రక్షని ఆ తాయెత్తుని గట్టిగా పట్టుకుని సాయిరామనామం జపం చేస్తూ ఆ యంత్రం మీద నించున్నారు. ఆవిడ తూగిన బరువు చూసిన ఆమె భర్త మొహంలో ఆశ్చర్యం వెల్లివిరిసింది. ఎంత ఆశ్చర్యం, చిక్కినట్టు కనపడుతున్నావు కాని బరువు మాత్రం 10 పౌండ్లు ఎక్కువే తూగుతున్నావు అన్నారు. ఒకవేళ యంత్రం సరిగ్గా పనిచేయటం లేదేమో, కిందకు దిగు అన్నారు. ఆవిడ కిందకు దిగగానే ఆయన ఆ యంత్రం మీద నిలబడ్డారు. ఇటీవలే ఆయన బరువును తూచుకున్నందువల్ల ఆ యంత్రంలో దోషమేదైనా ఉన్నట్టయితే తాను ఇప్పుడు తూకపోయే బరువు తెలుపగలదని వారి అభిప్రాయం. కాని ఆ యంత్రం వారి బరువు కూడా సరిగ్గా తూచి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది. భక్తులు ఏ కారణం వల్లైనా కొంత శారీరక బరువు తగ్గి తేలికైనప్పటికీ స్వామి అనుగ్రహం వలన వారిని ఘనంగా చేసేస్తారు. బాలసాయి కాలంలో స్వామి వింత వింతైన వినోదాలను చేసి అద్భుత లీలా ప్రదర్శనలను కావించి కడుపుబ్బ నవ్వించిన సన్నివేశాలు కోకొల్లలు. ఎంతో భక్తితో భక్తులు స్వామికొక పూలహారం సమర్పిస్తే ఆ కాలంలో వారు దానిని వెంటనే నోట్లో వేసుకుని నవిలి మింగేసి కేవలం ఆ హారంలో నారని మాత్రం ఉమ్మివేసేవారట. కొంతసేపటికి అదే పూలమాల హారాన్ని బయటకు తెప్పించేవారట. విషపూరితమైన గారెలు తిని తిరిగి ఆ గారెలను గారెలుగానే కక్కేసిన ఉదంతం మనకి గుర్తుంది కదా. ఇలాంటి చేష్టలు ఎన్నో. మరొక పరమ రసానుభూతి కలిగించే ఒక అద్భుతమైన లీల, ఒక టెలిఫోన్కి మాల వేసి దానిని ఆరాధించేటట్టు చేసే వినోదమైన లీల. బెంగళూరులో లక్ష్మీ పూజ చేస్తున్న ఒక భక్తురాలి మనస్సు మాత్రం ఎందుచేతనో లక్ష్మీకరంగా లేదు. కాదా మరి, సాయి లక్ష్మి ఇక్కడ పూజా సమయంలో ఉండకుండా మెడ్రాసు వెళ్లిపోయారనే ఆ భక్తురాలి తపన. అదీకాక ఈమె భర్త కూడా స్వామితో పాటు ఎంతో ఆనందంగా మెడ్రాసులో ఉండి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పరమానందంతో అనుభవిస్తున్నందుకు మరొకవైపు కొంచెం ఈర్ష్య కూడా.
ఈ రెండింటితో ఆవిడ మనస్సు సతమతమవుతున్నప్పుడు శాంతి ఎలా చేకూరుతుంది? ఇది న్యాయమే కదా. అసంతృప్తితోనే ఆవిడ లక్ష్మీ పూజకు ఉపక్రమించినప్పుడు వీధిలో, అదేమిటి ఆ గోపబాలుని వేణుగానమా? కాదు కాదు, కారు వచ్చి ఆగిన శబ్దమే, అది స్వామికారే అని ఆవిడకు అనుభవపూర్వకంగా బాగా తెలిసినందువల్ల ఆవిడ ఆనందం అవధులు దాటింది. స్వామి ఆవిడ భర్తతో పాటు రానే వచ్చారు. ప్రత్యక్ష దైవాన్ని చూడగానే ఆవిడ లక్ష్మీ పూజ మరచిపోయారట. ఇప్పుడు మనస్సు లక్ష్మీకరమైంది కదా. స్వామిని అమితానందంతో ఆహ్వానించి సత్కరించింది ఆ భాగ్యశాలి.

వండిన పిండి వంటకాలన్నీ ప్రసాదంగా స్వామికి నివేదించుకున్నారు. స్వామి వాటిని స్వీకరించారు. మంచినీళ్లు కూడా తీసుకురావటానికి లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన ఆవిడకు అక్కడ స్వామి కనపడలేదు. ఆవిడ భర్త కూడా అక్కడలేరు. కొంటె సాయికృష్ణయ్య తన భర్తను కూడా తీసుకుని మరొక భక్తుని ఇంటికి వెళ్లి ఉంటారని ఊహించారు. వీధి వైపునకు వెళ్లి కాపలాదారుతో, స్వామి అయ్యగారు కారులో ఏ పక్కకు వెళ్లారు అని అడిగారు. స్వామి అయ్యగారా, కారా, అసలు ఎవరూ రాలేదే అన్నాడు ఆ కాపలాదారు. పనికి మాలినవాడ, నీవు కాపలా కాసే లక్షణం చాలా బావుంది. చుట్టుపక్కల వారితో సోది చెప్పటమే కదా నీ పని. అతన్ని నోటికొచ్చినట్టు కసురుకుని లోపలికొచ్చేశారు ఆ ఇల్లాలు. బెంగళూరులో ఉన్న స్వామి అత్యంత భక్తులనబడే వారందరిళ్లకీ ఫోన్ చేసి స్వామి వారింటికి విజయం చేశారా అని కనుక్కున్నారు ఈవిడ. వారెవ్వరిళ్లకీ స్వామి వేం చేయలేదు. వారందరూ కూడా పూలమాలలు పట్టుకుని ఈవిడ ఇంటికి హాజరయ్యారు. తటాలున మాయమైన స్వామి తిరిగి తప్పక ఇక్కడికే రాగలరన్న నమ్మకం వాళ్లందరిది. ఎంతసేపు వేచి ఉన్నా స్వామి వచ్చే జాడలు తెలియలేదు. అటుపైననే అక్కడ గూడిన భక్తులకు స్వామి ఒకవేళ అతి మానుష రీతిని అక్కడికి రావడం జరిగిందేమో అన్న తలపు కలిగింది. వెంటనే చిన్నపట్నానికి ఫోన్ చేశారు. వీరి ఊహ నిజమైంది. స్వామి చిన్నపట్టణంలోనే ఉన్నారు. వారే ఇప్పుడు టెలిఫోన్లో కళ్ళుమని నవ్వారు. సాయిలక్ష్మి దర్శనం కోరిన తన మనస్తాపాన్ని గ్రహించి తన యందు ఈ విధంగా అనుగ్రహం చూపినందుకు ఆ పరమ ఇల్లాలు పరవశురాలై మూర్చపోయినంత పనైంది. భక్తులు ఈ విషయం కూడా స్వామికి తెలియజేశారు. పర్వాలేదు పర్వాలేదు అన్నారు స్వామి. నేను విభూతి పంపాను, దానిని ఆమె నుదుటిపై రాయండి, త్వరలో తేరుకుంటుంది అన్నారు స్వామి. అంత స్వల్పకాలంలోనే ఏ విధంగా స్వామి విభూతి పంపగలరు అని ఆ సాయి భక్తులందరూ ఆలోచనలో పడ్డారు. ఏ టెలిఫోన్ ద్వారా స్వామి దివ్యవాణి వినవచ్చిందో అదే టెలిఫోన్ నుంచి కుప్పలు కుప్పలుగా కురిసింది విభూతి. ఆ విభూతి ఆమె నుదుటిన దిద్ది నోట్లో కొంచెం వేయగానే ఆవిడ మూర్ఛ నుంచి లేచి కూర్చున్నారు. విభూతిని వర్షించిన ఆ టెలిఫోన్కే వచ్చిన భక్తులందరూ తాము తెచ్చిన పూలమాలలను అలంకరించి వందనాలు సమర్పించారు. హాస్యరస ఘట్టానికి ఒక అద్భుత లీలాశిఖరమా అన్నట్టు ప్రదర్శించిన వినోదలీలను ఇంకొకటి విందాం. బాబా అన్న పేరు వింటేనే చాలు. హేళన చేసి శ్రీ జోయల్ అనే లాస్ ఏంజలస్ వ్యక్తి స్వామిని ఒక క్యారెక్టర్ అని పరిహాసం చేస్తూ వచ్చేవాడు. ఏవేవో సృష్టిస్తున్నారట కదా. ఇండియా నుంచి అమెరికా వరకు ప్రబలమైంది ఈ క్యారెక్టర్ ప్రభావం. ఒకవేపు నుంచి మరొక వేపుకు అర్థవలయాకారంగా గోచరించే ఇంద్రధనస్సులాగా ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈయన ప్రతాపం పొగట్టలందుకుంటోంది. నేనొక తమాషా చేసి ఈయన బండారం కాస్త బయటపెట్టదలుచుకున్నాను. అంటే వారిని ఒక ఇంద్రధనస్సును సృష్టించమని కోరతాను అని స్నేహితులందరితో ప్రగల్భాలు పలికి పుట్టపర్తికి బయలుదేరాడు మన జోయల్ మహాశయుడు. స్వామి దర్శనానికి పూర్వము పర్తీలో భార్య డయానాతో పాటు వచ్చిన పమేలా మొదలైన వారి గుట్టపై కూర్చుని ఉన్న జోయల్, ఆయన భార్య, మిగతావారు తమ దృష్టిని పైకి సారించినప్పుడు అగుపడిన దృశ్యాన్ని చూసి ఒక్క మాటగా స్తంభించిపోయారు. కొన్ని ఘడియలు నిశ్చేష్టులై మాటామంతి లేకుండా అలాగే ఉండిపోయారు. వారి కళ్ల వెంబడి నీరు ధారలై ప్రవహించింది. ఆహా, ఇంతటి శక్తి సంపన్నులైన వారినా నేను శంకించి అపహాస్యం చేస్తున్నాను, ఎంతటి అపచారం చేశాను అని శ్రీ జోయల్ గారు తనలో తను తీవ్రంగా మథనపడ్డారు. అంతటి విచిత్రం ఏం జరిగింది? శ్రీమతి డయానా భుజాలకు మీదుగా ఆకాశాన్ని తటాలున ఒక ఇంద్రధనస్సు మెరిసింది. అది వడివడిగా పెరిగి ఒక దిక్కు నుంచి మరొక దిక్కుకు వ్యాపించింది. అప్పుడు బాగా ఎండకాస్తోంది. ఆకాశాన ఒక్క మేఘం కూడా లేదు. ఎంతో ప్రశాంతంగా, ఏ మబ్బులు లేక అనంతంగా ఉంది ఆకాశం. అలాంటి గగనంలో ఇంద్రధనస్స, స్తంభనము కంపనము మరి ఎందుకేర్పడవు? జోయల్ ఆశ్చర్యాన్ని చూసి మిగతా వారందరూ కూడా ఆకాశం వైపు చూశారు. సంభ్రమాశ్చర్యచకుతులయ్యారు, నిశ్చేష్టులయ్యారు. కొంతసేపటికి ఎంతైనా స్త్రీలు కదా, వారు ఆనంద పరవశంతో పొంగి పొరలి వచ్చే కన్నీటి ధారలను ఆపుకోలేకపోయారు. 16,000 మైళ్లకి అవతల ఉన్న ప్రదేశంలో ఏమి మాట్లాడుకున్నది గ్రహించగల అద్భుత శక్తి.
ఆ ప్రసంగంలో అపహాస్యము చేసిన విషయాన్ని ప్రదర్శించిన మహత్తర శక్తి. విస్తుపోక వెక్కి వెక్కి ఏడవక ఉండగలమా? అటు పిమ్మట స్వామి భక్తిలో కరిగిపోయే నిమిత్తం శ్రీవారి దర్శనార్థమై వచ్చి కూర్చున్నారు జోయల్ దంపతులు. ఎట్టి ఆడంబరం లేకుండా సాక్షాత్తు ప్రేమస్వరూపమైన స్వామి మందిరం నుంచి బయటికి వస్తూ కనిపించారు. స్వామి సరాసరి జోయల్ పక్కకు వచ్చి నిలబడ్డారు. జోయల్ను ఆవరించిన వణుకు పోగొట్టేట్టుగా స్వామి ప్రేమపూరిత వీక్షణాలతో ఆ వెచ్చదనంతో జోయల్ పులకాంకితులయ్యారు. ఆ తాంబూలపూరిత ముఖ సుందర వదనాన్ని చల్లని మందహాసం మెరిసేలా చేసింది. వెల్ క్యారెక్టర్, హౌ డిడ్ యూ లైక్ ద రెయిన్బో అని ప్రశ్నించారు స్వామి. ఏం క్యారెక్టర్, ఇంద్రధనస్సు ఎలా ఉంది, నచ్చిందా అన్నట్టు. ఇంతవరకు ఏ సిద్ధపురుషుని సృష్టిలోనూ ఇంద్రధనస్సు రూపొంది ఉండలేదు. అద్భుత శక్తులతో ఎంతటి హాస్యరసం మన సాయి విపునికి! హాస్యము, ప్రేమ, ఈ రెండూ జోయల్ని స్వామికి దాసానుదాసునిగా ఉండేట్టుగా చేసింది. ద రెయిన్బో ఈజ్ మోర్ కన్విన్సింగ్ దాన్ ఫిలాసఫీ అని ఎమిలీ డికిన్సన్ పాడినటువంటిది స్వామి ఇక్కడ అతి విచిత్రంగా నిరూపణ చేశారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ఏ విధంగా ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు, స్వామితో సంభాషించడం ఎంత అదృష్టవంతమైన అవకాశం, ఇలా మరికొన్ని అనుభవాలు ఆహ్లాదం కలిగించేలా స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 6వ భాగంలో ఇందిరమ్మ గారు వివరిస్తారు.

ఒకరోజు సాయంత్రం కూర్చున్నాను లైన్ లో, రెండో లైన్ వచ్చింది, స్వామి వస్తా అన్నారు. కానీ అట్లా వాడవాళ్ళ లైన్లోకి వచ్చేటప్పటికి పెద్దమ్మ కూర్చో ఉన్నారు. ఆమె ఏదోటి అనేవాళ్ళు అనమాట, లక్ష్మీరాజ్యం ఈ సినిమా పర్లు ఏదోదో పెట్టి పిలిచేవాళ్ళు. లక్ష్మీదేవమ్మ గ్రూప్ లేవండి అన్నారు. మా అమ్మ పిన్న చాలా మంది ఉన్నాం అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, స్వామి ఇంత దూరంలో నుంచి ఇట్లా అన్నారు అని. మా అమ్మ కొంచెం లేవలేదు, హెమిపిరిసిస్ ఉందన్నమాట. అప్పటికే పిన్నమ్మ ఏం చేశారు, చూసుకోకుండా గబక్కన అని చేయి పట్టుకున్నారు. సరిగ్గా స్వామి రావడం, వీళ్ళు రావడం, మామూలుగా అయితే స్వామి దాటాక మనం లేచి వెనక నుంచి వెళ్తాము. ఆమె ఆతృత తెలుసుకోలేక పిన్నమ్మ గబక్కన అమ్మను పట్టుకుని రావడంలో స్వామి చెయ్యిట్లు అన్నారు. అంటే ఆగండి అనడం ఏదో భయం వేసి కూర్చునేశారు. అంటే ఇంకా మళ్ళీ లేవచ్చా లేవకూడదు అనేది అయిపోయింది. పిన్నమ్మ, మా పెద్దమ్మ, నేను, మిగతా వాళ్ళందరం వెళ్ళిపోయాం అనమాట లోపలికి. వాళ్ళ మనవరాలు చాలా మంది వచ్చినారు ఆ రోజు. సరే లోపలికి వెళ్ళాక నాకు పాపం బాధ, అమ్మ రాలేదు స్వామి అంటే, పర్వాలేదు బిడ్డ వచ్చింది కదా అమ్మకు సంతోషం, కానీ మనకి తృప్తి వాళ్ళకు ఉండేది కదా. నాకు అక్కడ కూర్చున్నారే కానీ ఆవిదే వస్తుంది, పాపం లేచి వెళ్ళిపోయింది ఏం బాధపడుతుందో అనుకుంటా కూర్చున్నాను. లేదు బిడ్డకి వచ్చింది కదానే తల్లికి సంతోషంలే అనేసి కూర్చోమని అనమాట. అందరు లైన్లో కూర్చున్న తర్వాత, అంటే చాలా రోజులు అయింది ఆ మధ్యలో గ్యాప్ స్వామి దర్శనం రావడానికి. లైన్లో వచ్చేటప్పుడే అనుకుంటా ఉన్నాను, అయ్యో స్వామి దగ్గరగా చూసి చాలా రోజులు అయింది. అది ఒకసారి దగ్గరగా చూసినప్పుడు గమనించుంటావు, స్పాకింగ్ లాగుంటాయి ఆ పీపుల్స్, ఇట్లెట్ కదిలినట్టు అనిపిస్తుంది. దాంట్లో నుంచి ఏంటో మనకి రేస్ వస్తున్నా అంటే, నా వాహనో లేకపోతే అది అట్లా అనిపించేదో తెలిసేది కాదు నాకు. కానీ ఇట్లా స్వామి బాగా ఇట్లా నేరుగా చూసినప్పుడు మటుకు ఒకటే షేక్ అవుతుండేది. అది నాకు అది గుర్తుకొచ్చి, అయ్యో ఎన్ని రోజులు అయింది చూసి, మళ్ళీ అవకాశం చాలా రోజులుగానే రాలేదే, పిలిస్తే బాగుండు అనుకుంటా ఉన్నా లైన్కి వచ్చేటప్పుడు. సరిగ్గా స్వామి పిలవడం లోపలికి వెళ్ళేటప్పటికి మొదట్లో స్వామి ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియలేదనమాట. ఆ దీంట్లోనే ఉండిపోయాను, ఆ జ్ఞాపకం స్వామి కళ్ళు చూస్తే అట్లనే ఉండిపోయాను అనమాట. తర్వాత అంటే అదే 15, 11, 78 తర్వాత 12, 11, 86 ఇంటర్వ్యూ ఇది నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అనమాట. 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అందుకని ఆ 8 ఇయర్స్ నేను మిస్ అయ్యాను. వీళ్ళని రావడం వదిలిపెట్టడం, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయేదాన్ని. హాస్పిటల్ లీవ్ అయ్యి ఒకసారి ప్రాబ్లం ఉంటుంది కదా, మళ్ళీ తీసుకెళ్లేదానికి వచ్చేదాన్ని. ఈ లోపల వీళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయి ఉండేది. ఒకరోజు రెండు రోజుల ముందే వచ్చి ఫంక్షన్ ఏదైనా అయిపోయి ఉంటే వీళ్ళని తీసుకెళ్లేదాన్ని అనమాట. అట్లా వచ్చిపోతున్నాను అప్పుడు. సరే ఇన్ని రోజులకి వచ్చింది అనుకుంటే ఆయన చూసుకుంటూ అట్లే కమ్ముకున్నాను అనమాట. తర్వాత వచ్చి మాట్లాడండి అన్నారు, ఏదన్నా ఆధ్యాత్మికంగా అడగండి అన్నట్లుగా. పెద్దమ్మ ఏమంటే, మిమ్మల్ని చూస్తుంటే అన్నీ మర్చిపోయాం సమయం, ఏం అడగాలో కూడా తెలియలేదు, కానీ సంభాషణ ఎట్లొస్తుంది, నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటే. నాకన్నీ తెలుసు కానీ నేను ఎందుకు అడుగుతున్నాను, మీరు వస్తున్నంటే ఎప్పుడు వచ్చావు అని అడుగుతాను, నాకు తెలియదా మీరు వచ్చింది. కానీ సంభాషణకి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి అడిగితే సంభాషణ జరుగుతుంది, వినడానికి ఉంటుంది అది అట్లా మాదిరిగా అన్నమాట. మళ్ళీ మాట్లాడు అన్నారు. అదే అంటుంది, ఈ అవకాశం ఎప్పుడో కలుగుతుంది, మిమ్మల్ని చూడంగానే మాకు ఆనందం ఇస్తుంది, ఆతృత ఏం అడగాలో కూడా మర్చిపోతున్నాను స్వామి అనేసి. తర్వాత మా సిస్టర్ నన్ను చూసి, మా బ్రదర్ కూడా డాక్టర్ అనమాట, ఎక్కువగా తను అడిగేవాళ్ళు. మందిళ్ళు కూడా రోజు అడుగుతుంటే నాకు వినిపిస్తుంది, మా తమ్ముడు సంగతి అడుగుతున్నాడని జవాబు చెప్పేది అని అట్లుండేది అనమాట. డాక్టర్ ఎట్లున్నాడు అని అడిగారు. బానే ఉన్నారు స్వామి, ప్రయాణం చేయలేక ఏదో అయింది ఆ రోజు నాకు తెలియదు. మేము వచ్చి స్వామి లేరు ఇక్కడ, ఆ దసరా ఇక్కడ చేయలేదు అనుకుంటా, కలిసం పెట్టేసి అక్కడికి వెళ్ళారో ఏంటో నాకు తెలియదు. అందుకని అమ్మ వాళ్ళని దించేసి అప్పుడు ఐడియా కూడా లేదు, ఇట్లా బెంగళూరుకి వెళ్ళొచ్చు, వైట్ ఫీల్డ్ లో అక్కడికి వెళ్ళి స్వామిని చూడొచ్చు అనేది తెలియదు. వైట్ ఫీల్డ్ అంటే ఏంటో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది ఏదో పెద్ద ఇది, అక్కడ స్వామిని చూడడానికి ఉంటుందో ఉండదో, మనకి అక్కడ అకామిడేషన్ ఉంటుందో ఉంటుందో, బయట కోట ఏది తెలియలే అసలు. ఇక్కడ దించేసి ఇట్లా వెళ్ళేవాళ్ళం, బెంగళూరు రూట్లో వెళ్ళొచ్చు కదా కారే కాబట్టి, అది తెలియలేదు అనమాట. నాకు తెలుసు, నేను మా సిస్టర్లను మా బ్రదర్ ముగ్గురు వీళ్ళని దించేసి ముగ్గురు వెళ్ళిపోయాం. వచ్చారు స్వామి లేరన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అంటే వచ్చారు స్వామి అనేటడికి ఆ మాట అన్నారనమాట. సరే మళ్ళీ వచ్చి అంటే డ్యూటీ ఉంది, డ్యూటీ ఇస్ గాడ్, మంచివాడు, నువ్వు అప్పుడప్పుడు కీ ఇస్తుంటావు మా సిస్టర్ అన్నాడు అనమాట. కీ ఇస్తుంటావు, మళ్ళీ పాపం వాళ్ళ డాటర్ని చూసి డాలర్ ఇచ్చినారు. అదే పోగొట్టుకుందో ఏదో అనుకుంటా, డాలర్ ఉందా అని అడిగారు. తను గమ్ముగుండిపోయింది, ఏం చెప్పకుండా పోగొట్టుకుంది అనుకుంటా, మళ్ళీ అదే క్రియేట్ చేసి ఇచ్చారైతే అదే మాదిరిది, ఒకసారి అడిగి వదిలేసేసినారు.
ఇంకెవరో ఒక ఆమె వాళ్ళ డాటర్ని గురించి ఏదో చెప్తుంది. మామూలుగా స్వామి ఏదైనా ఒక ధోరణిలో మాట్లాడేటప్పుడు మనం అడ్డం పెట్టామంటే కొంచెం డివియేట్ అవుతుంది కదా, అందుకని చీట్లు పెట్టి కొంచెం ఆగు అన్నారన్నమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలిచేవాళ్ళు ఎక్కువగా, ఈ గ్రూప్ పిలిచే పెద్దమ్మళ్ళు అందరినీ పిలిచేటప్పుడు బొబ్బిలి ఇందిరమ్మ అట్లా, ఇంకా మదనపల్లి సరస్వతమ్మ అట్లా తెలుగు గ్రూప్ వాళ్ళని చూసి నేను అందుకే పిలుస్తాను, ఎందుకంటే వేదాంతంగా ఆధ్యాత్మికంగా ఏదైనా మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. ఆకు ఎక్కువగా దాదాపు అట్లా పిలిచేవాళ్ళు, ఏదో ఒక్కరిద్దరు నార్త్ ఇండియన్సో ఫారినర్స్ ఉండేవాళ్ళు, కానీ మామూలుగా అయితే మటుకు అట్లా గ్రూప్స్ అట్లా పిలిచేవాళ్ళు అన్నమాట. మళ్ళీ అడగండి మాట్లాడండి అన్నారు. తర్వాత ఇంకా ఎవరు అడిగారు తెలియలే మా వాళ్ళని, నామం జపం చేస్తుంటే చాలా రూపాలు పలు రూపాలు కనిపిస్తాయి. మామూలుగా అయితే మనం ఏ నామం చెప్తామో ఆ రూపం కనిపిస్తుంది అనుకుంటాం, అంటే కాన్సన్ట్రేషన్ కుదరలేదన్నట్టుగా అడిగాను అనమాట. దానికి స్వామి చెప్పడం, మీరు భిన్నత్వంలో ఏకత్వం చూడాలి, నామాలు ఎన్ని ఉన్నా రూపాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే, అన్ని భగవంతుడే. రకరకాల పాత్రల్లో నిలబడే నీళ్లలో సూర్యబింబాన్ని చూస్తాం కానీ సూర్యుడు ఒక్కడే, బింబాలు వేరుగా చూస్తాం మనం. ప్రతిబింబాలు చాలా కనిపించినా సూర్యుడు చంద్రుడు ఒక్కడే కదా. పైన చూపుతూ దీనికి లైట్ చూడండి, స్విచ్ చేసినారు కదా, లైట్ చూసి వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, ఎన్నో రకాల లైట్లు వెలుగుతున్నాయి, కానీ అందులో ఉండే కరెంట్ అంతా ఒకటే కదా. ఎన్ని కనిపించినా భగవంతుడు ఒక్కడేనే పదాన్ని చెప్తాను అనమాట. ధ్యానానికి నామం రూపం ఉండాలి, వ్యక్తి లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రయత్నిస్తే తప్పక చేయగలరు. ఏదో ఒక ఉంటే కదా, ఇప్పుడు నేను మీరు కనిపిస్తే కదా నేను అడగాలంటే మనిషి ఒక వ్యక్తి రూపం అంటే, అదే మాదిరిగా భగవంతుని మనం ఒక రూపం చూసుకుంటాం కాబట్టి ఏదైనా అడగడానికి అట్లా కుదురుతుంది అనేసి. ప్రయత్నిస్తే తప్ప కలుగుతుంది, ప్రాక్టీస్ మీద వస్తుంది. పుట్టిన బిడ్డను వెంటనే నడుస్తాడా, చిన్నగా కట్టుకుంటాడు, దోగాడతాడు, పట్టుకొని లేస్తాడు, నడుస్తాడు, అదే మాదిరి ధ్యానం చేయంగా చేయంగా వస్తుంది, క్రమక్రమేణా నిలుస్తుంది అన్నారు. వీళ్ళు ఎవరు అని చెప్పారంటే, మీరు శక్తి ఇస్తే మేము బాగా ధ్యానం చేస్తాం స్వామి అంటే. స్వామి అలాంటి నేను ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను, మీకు అన్ని చేయడానికి టైం ఉంటుంది కానీ దీనికి మటుకు టైం ఉండదు. అది మటు గట్టిగా ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను, అంటే మనం మీరు ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది అనుకుంటే మన ప్రయత్నం చేయకుండా రావాలని కోరుకుంటాం కదా, దానికి గట్టిగా చెప్తున్నారు. చెప్తూ చపాతీలు అన్నీ ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా, పొట్టకు వేస్తేనే కదా చేతికి నోటికి పని పెడితేనే కదా పొట్ట నిండుతుంది, అదే మాదిరి ధ్యానానికి కూడా అని చెప్తా. కత్తి ఉంది, యాపిల్ ఉంది కోసుకునేందుకు, అదే కత్తి కూరగాయలు కోసేదానికి పనికి వస్తుంది, యాపిల్ కోసిన దానికి పనికి వస్తుంది, అదే కత్తి మనిషిని చంపడానికి కూడా పనికి వస్తుంది. మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కత్తి మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది, ఇదంతా మన నిర్ణయం ముందు. చాలా సార్లు అంటారు డాక్టర్ కత్తి ఆపరేషన్కి ఉపయోగిస్తారు, అది పేషెంట్కి బాగా చేయడానికి ఉపయోగిస్తారు, అదే కత్తి ఇంకోడు పొడవడానికి ఉపయోగిస్తాడు, మంచికి చెడ్డకి రెండుకు ఉంటుంది అనేసి. ఇప్పుడు బోరింగ్లోంచి నీళ్లు పైకి తీయాలంటే ఎంత పవర్ ఉపయోగించి ఎంత చేసి వస్తుంది, అదే మాదిరిగా నామాన్ని లోపల నుండి మనం పైకి తీసుకురావాలి, అంత ఇదిగా ప్రయత్నించి పైకి తీసుకురావాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, నీ మనసు గూడు పెద్ద మంది చూసి చెప్తున్నావు, నీ మనసు గూడుల్లో ఉంది, అక్కడ ఎవరు నిన్ను పలకరించరు, కానీ నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళకి కనిపించదు కదా ఏమి, నిన్ను వాళ్ళు ఎవరు పలకరించరు, కానీ నీ శరీరం వెళ్ళినప్పుడు కదా ఎప్పుడు వచ్చావు అని చెప్పి ఆ ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ మనసు పోతుంది, నువ్వు మటుకు వాళ్ళని ఏదో అక్కడ అందరిని ఊహించుకుంటావు, అల్లుడు కూతురు మనోరాలు ఇట్లా ఊహించుకుంటావు, కానీ వాళ్ళెవరికి నీతో మాట్లాడించరు, ఏం చేరు, ఇంకేం చేస్తావు, తిరిగి మళ్ళీ వచ్చేస్తావు ఇక్కడికి. అంటే మనసుని గమనించమనే దానికి చెప్పారు, మనసు తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనం వెనక్కి బలవంతంగా లాగినా అది ఒక్కోసారి రాదు పోతుంటుంది, కానీ దాన్ని గమనిస్తూ ఉండి దాన్ని దాంతో కూడా మనం గన బుద్ధి పోకుండా ఉంటే తిరిగి వచ్చేస్తుంది అనే దానికి. దానికి ఉదాహరణ చిన్న బిడ్డ అని చెప్పారు, మనం కూర్చున్నట్టే బిడ్డను వదిలేస్తే అట్లా పోతే వాళ్ళ అమ్మ చూస్తుందా లేదా అని చూస్తానే ఉంటుంది, మనం చూడకుండా గమ్ముంటే తిరిగి పరిగెట్టేసి వచ్చేస్తుంది అది. అబ్బా బిల్ల పిల్ల అంటే మనం అడిగేకొద్ది పరిగెట్టి పరిగెట్టి పోతా ఉంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు దానికి. మళ్ళీ ఏదైనా కానీ మనం ఏడిస్తే మటుకు గబగబా పరిగెట్టేస్తాం, అది సహజం, అదే మాదిరి భగవంతుడిగా పరిగెట్టుతాడు మనకి అనే దానికి అట్లా చెప్తూ వచ్చారనమాట. అట్లా వాళ్ళు అర్చినా కూడా చూడకుండా పక్కకి తిప్పుకుంటే తల్లి ఆ బిడ్డ మా అమ్మ చూడలేదని ఎంత దూరం నుండే పరిగెట్టేస్తుందంట. అదే మాదిరి మన మనసు కూడా మనం దాన్ని కానీ పట్టించుకోకుండా ఉంటే ఎంత దూరం పోయినా ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, అది తెలుసుకోవాలనే దాన్ని చెప్పారనమాట. అది
அதே மாதிரி அப்படி குழாய் திப்பேசுது பிட்ட. அப்படிக்கு தெரியுது ஏ பக்கம் திட்டே ஆகி போத்தோ இல்ல நீலிக்காரி போத்தான்ட்டு அருஸ்தான் அண்டது அந்தக்கே அந்தக்கண்டே தெரியுது செய்யடம் பெட்டேஸ்தது నీళ్ళు కారిపోతాడు అవన్నీ చిమ్మి పైన పడుతుంటుంది. అదేదో పడుతుందని ఎగురుతో గందరగోళంగా చేస్తుంది కానీ అది ఆపంచేత కాకన్నమాట. ఆ కుళ్ళ అటు తిప్పితే తెలిసి ఉండాలి. మనసు కూడా అదే మాదిరి, తాళం ఎటు తిప్పితే అటుపోదు. ఒకవైపు తిప్పితే ఆధ్యాత్మికంగా పోతాం, ఇంకోవైపు తిప్పితే భవలోకం దీనికి సంబంధించిన వాటికి పోతుంటాం అన్నమాట. మనసు కూడా అదే, అది ప్రాపంచిక విషయాలపై మరలిస్తే అటువైపు పోతుంది, ఆధ్యాత్మిక విషయాలపై మరలిస్తే అటువైపు వస్తుంది. అన్నిటి కారణం మనసు. ఆ మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పారనమాట. చాలా మంది భగవద్గీత ఇంకొక భగవద్గీత చదివేవా అన్నారు అని తల కింద పెట్టుకుంటున్నావా? తల కింద పెట్టుకుంటారు, దిండి కింద పెట్టుకుంటారు, పువ్వులు పెట్టి పూజిస్తారు, కళ్ళకద్దుకుంటారు, దీపం పారాయణ అంతా పారాయణ అయిపోయి దీపం పెట్టేస్తారు, దీపం హారతి ఇస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అది కాదు కావాల్సింది. దానిలో ఒక్కటైనా ఏదైనా ఆచరిస్తే చాలు, అక్కడే ఫలితం వస్తుంది. అంతేగాని ఈ పూజలు దాని కింద పెట్టడం అవన్నీ దాంతో నుంచి మన బుర్రలోకి ఏమి ఎక్కువ. కానీ ఆచరణలు ఒక్కటైనా పెట్టండి చాలు అని ఏదైనా అని ముందు చెడ్డ పని అన్నారు. దుష్టుడు చేసేదాన్ని చెడ్డ పని చేస్తే చూసేవాడిది తప్పు, చేసేవాడిది చెప్పేవాడిది తప్పు, అందరిది తప్పే. వాడు చేస్తున్నాడు మనం ఊరుకోకుండా దాన్ని చూస్తుంటే మనకి దాంట్లో భాగం ఉందంట. ఆ చెడ్డ పనులు వారించకుండా ఉంటే, చేయకూడదు తప్పని చెప్పకుండా ఉంటే. తర్వాత కృష్ణుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కృష్ణుడు పాంచభౌతిక శరీరంతో పాండవుల వనవాసానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు నువ్వెప్పుడు చెంతనే ఉన్నావు, మేమెన్ని కష్టాలకు గురి అయినాము, అన్నిట్లోనూ నువ్వు తోడున్నావు. కృష్ణుడు నవ్వి దర్శనాలు నువ్వు నువ్వే కదా ధర్మరసాయి చూసి, నువ్వే కదా జూదమాడి అంతా పోగొట్టుకున్నా ఉంటే అన్నిట్లో మాకు తోడున్నావని చెప్పేటప్పటికి, నువ్వు ఆడబట్టే కదా ఈ కష్టాలు వచ్చింది అంటే ఆ చెడ్డ పని ఒక్కదాని వల్లే కదా దురలవాటు కలదు కదా ఇన్ని కష్టాలు పడ్డారు. అది నిండు సభలో మళ్ళీ ద్రౌపదికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది చాలాసార్లు వచ్చింటుందేమో అని మళ్ళీ చెప్పారైతే. ఇది అప్పుడు ద్రౌపది అడుగుతుంది, నిండు సభలో వాళ్ళు స్త్రీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అందరిని అడిగింది. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వీళ్ళందరూ అందరు అక్కడ ఉన్నారు కానీ చూస్తున్నారు కానీ మౌనం వహించారు, ఎవరు జవాబు చెప్పలేదు. కృష్ణుడు అంతటి వాడు సంధికి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి ప్రజలు చాలా మంది చనిపోతారు, సంధి చేసుకోండి, మీరేనా చెప్పకూడదు అంటే కదా జూదమాడి అంతా పోగొట్టుకున్నా ఉంటే అన్నిట్లో మాకు తోడున్నావని చెప్పేటప్పటికి, నువ్వు ఆడబట్టే కదా ఈ కష్టాలు వచ్చింది అంటే ఆ చెడ్డ పని ఒక్కదాని వల్లే కదా దురలవాటు కలదు కదా ఇన్ని కష్టాలు పడ్డారు.

ఇప్పుడు అంటే మౌనంగా ఉన్నారు అప్పుడు కూడా ఈ కృపాచార్యులు భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా చెడ్డ పనులు చూస్తూ ఉన్నారు కాబట్టి అంత శక్తిమంతులు ధీరులు అయినప్పటికీ కట్టకడుపుడికి యుద్ధంలో మరణించారు. కానీ చాలా నిజం కదా, ఒకటి కింద పడిపోయి మరణించాడు అట్లా, కర్ణుడు అంతటి వాడు ఆ రథచక్రం దగ్గర పడిపోయి అట్లా అనమాట. అంటే చెడ్డ పని చూసినా కూడా మనకు ఉందనే దానికి ఈ గుర్తింపు. ఆయన వచ్చి భీష్ముడు అన్ని 18 రోజులు 13 రోజులు 18 కదా దాంట్లో అంపశైలో ఉన్నారు అట్లా, ఎందుకని ఇవన్నీ చూసినందువల్ల అంత వారించకుండా చెడ్డ పన్నని అక్కడ కూర్చున్నది. కానీ అది మళ్ళీ కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు అనమాట. కృష్ణుడు చూసి నేను పాండురాజు సతిగా ఉన్నప్పుడు రాజభోగాలు సకల సౌకర్యాలు అనుభవించినప్పుడు ఒక్క రోజైనా నిన్ను తలవలేదు. నా బిడ్డల కష్టాలు వచ్చినప్పుడు అనుక్షణం నిన్నే స్మరిస్తున్నాను ఈ వచ్చినప్పటి నుంచి. కాబట్టి నాకెప్పుడు కష్టాలు ప్రసాదించు, కష్టాలు వస్తే తనకి చెప్తా స్వామికి సన్నిహితులు అవుతారు. మన ఊరికే కష్టాలు వచ్చే స్వామి భగవంతు ఇచ్చాడు నాకు అంటాం కదా, దానికి కష్టాలు వస్తే స్వామికి సన్నిహితులు అవుతారు, చేరు అవుతారు. కష్టాలు వస్తే కొందరు పూజలు ధ్యానం అన్ని వదిలేస్తారు, ఇంకో రకం అన్నమాట అట్లా. ఇంకొందరు తిడతారు, ఇప్పటి భక్తి అట్లుంది, అయితే పూర్తాం లేకపోతే తిడతాం అన్నమాట. ఈ కాలం భక్తి ఇట్లుంది, అప్పటి భక్తి గొడ్డలతో పకిలించినా పోయేది కాదు, అంత గాఢ విశ్వాసం ఉండేది. స్వామి $1 ఇచ్చారనమాట, దానికి $1 ఇస్తారు స్వామి. దానికి ఏం కావాలి, చైన్ కావాలి. ఆ చైన్ ఎన్ని కాసుల్లో కావాలా ఎన్ని మనం లెక్కేసుకుని కంసాల దగ్గరికి వెళ్ళి ఇస్తామన్నమాట. రెడీ వాడు రెడీ చేసి తెచ్చిస్తాడు. కానీ దీన్ని ఏం చేయొద్దు, కొట్టద్దు, చేయొద్దు, నాకు మటుకు ఇట్లే దండ కావాలంటే అది రాదు కదా. అక్కడ కూర్చుని మనం అవి కొట్టద్దు ఇవి చేయొద్దు నయ్యో నేను ఇంత బంగారు దాన్ని కొడితే ఎట్లా అన్నా అంటే చేయనే రాదు నీకు ఇంకా. కాబట్టి మనసుని కష్టపెట్టద్దు అని అనలేను కదా, నా శరీరం శ్రమ పట్టద్దు, నాకు భగవంతుడు కావాలి, నేనేం శ్రమ పడకూడదు, నాకేమో భగవంతుడు కావాలని అడుగుతాం. ఎట్లా వస్తుంది అది? అవతరాత ఎవరు అడిగారు కళ్ళలో వస్తుంది అట్ని. స్వామి కనిపించేది సహజమే, అంటే నేను అనుకుంటే వస్తారు అన్నట్టుగా ఆ పదం చెప్పి వదిలేశారు. ఇప్పుడు వర్షం కావాలని ప్రార్థిస్తారు, వర్షం వస్తే వాగులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, ఇట్లంతా వాగులు నిండాలని అడగక్కర్లేదు. కానీ వర్షం కావాలంటే అన్ని నిండిపోతాయి. మన అట్లా కాకుండా చిన్న చిన్న కోరికలు కోరుతాం కదా, దానికోసం అనుకుంటే అట్లా అట్లా చెప్పారు. వాగులు నిండాలి, చెరువులు నిండాలంట, దానికన్నా వర్షం కావాలనుకోరుకుంటే అది అన్నిటిని నింపేస్తుంది. విషయవాసుల నుండి బయటపడాలంటే చాలు, విషయవాసం దూరానికి కావాలంటాం కానీ విశేష దర్శనం అడగం. ఆయన దర్శనం అడిగితే ఎన్ని పోతాయి కదా మనకి అడిగారు. విశేష దర్శనం అవుతుంది, విశేష దర్శనం అయితే ఇవన్నీ పారిపోతాయి. అప్పుడు నేను జపం చేస్తుంటే మిగిలినట్లంతా దానంతట అవే జరిగిపోతాయి. కొండలు అడవులు దహించడానికి చిన్న నిప్పు రవ్వ చాలు, అలాగే కొండంత పాపమైన దైవానుగ్రహం వలన పిండి చేసేస్తుంది అది. దానంత గాఢంగా విశ్వాసం పెట్టుకోవాలనే దానికోసం స్ట్రెస్ చేసినట్టు చెప్పారనమాట స్వామి. మళ్ళీ అదే మళ్ళీ కల్పిస్తారంటే దానికి స్వామి కనిపించే సహజమే. స్వామి ఇష్టం అన్న అనుకుంటా రూపం నామం మారుస్తూ ఉండకూడదు. స్వామి ఇష్టం ఉండొచ్చు మీకు, కానీ మీకు ఏ రూపం ఉందో ఆ రూపం ఊరికి మాటికి ఈ రూపం మార్చి ఆ రూపం మార్చి అట్లా చేయకూడదు, ఉండకూడదు. పాలిటిక్స్ లో ఈ పక్క నుంచి ఆ పక్కకి జంప్ చేస్తుంటారే అట్లా ఉండకూడదు. దైవం దగ్గర కోరికలు కోరుతా అంట, కోరికలు తీరకపోయినా మనం వస్తూ ఉండాలి. అవి తీరలేదనేసి మనం నాకు ఈ కోరిక చేయలేదే నేను రమ్మా మళ్ళీ మానేస్తాం కదా, అది ఉండకూడదు. అంటే నేను అన్ని మీ కోరికలు తీర్చను అని ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు. కష్టాలు వచ్చే కొద్ది పట్టుదలతో ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, పట్టు విడవకూడదు. అదే ఇందాక చెప్పి విశ్వవాసనలకు పోవాలని అంటారే గానీ విశేష దర్శనం కోరరు, విశేష దర్శనం కొడితే సరిపోతుంది. అన్ని అనుభవించినా మరలా కావాలా కాల అవే కావాలని అనుకుంటారు. అందరూ స్త్రీలే, పురుషుడు ఒకడే ఒకడు, భగవంతుడు ఒకడే పురుషుడు. వేషభాషలు మీరందరూ వేరుగా స్త్రీ పురుషులు ఉంటారు, కానీ ప్రకృతి ఇదంతా ప్రకృతి, భగవంతుడు ఒకడే పురుషుడు అని చెప్పిస్తానికి. భార్య ఎవరు ఇట్లా ఇట్లా పోయారు మళ్ళీ మీకేం సంబంధం, భార్య ఎవరు, భర్త ఎవరు, పుట్టకముందు వాళ్ళెవరో వీళ్ళెవరో మధ్యలో వచ్చి అనుబంధం మధ్యలోనే పోతుంది. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. మనిషి చెదరకుండా ఉండాల. ఈ దీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ అని అదే అని చెప్తానంటారు. ఇంకొకరు ఎవరు అనమాట, అదే జపం చేస్తూ ఉంటే అలవాటు అభ్యాసంతో అన్ని జరిగిపోతూ ఉంటాయి. శరీరం మనసు అన్ని నీవే, భగవంతుడా అంటూ ఆచరణలో అన్ని ప్రాపించగాలి, మీతంతా కూడా ప్రాపించగాలి. భగవంతుడి ఒక్కటే శాశ్వత.

అర్థమైంది. ఆ నామం ఎట్లా చేయాలి దానికి చెప్తా, నామం అనే దాన్ని నాలుగు మీద మనం ఒక దూడని కాని పశువుని కాని ఒక గూటం అంటే కర్రకు కట్టి పెడతారు పల్లెల్లో, దాన్ని గూటం అంటారనమాట. దాన్ని తాడు కట్టి దాని చుట్టూనే తిరుగుతుంటది కానీ దాన్ని దాటి పోలేదనమాట. అదే మాది నామం నాలుగు మీద ఆడుతూ ఉంటే ఎక్కడికి పోకుండా ఉంటుంది అనమాట. గూటంలో కట్టి పెట్టినట్టు మనం ఆ నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. ఆ నవవిధ భక్తి చెప్పారనమాట, శ్రవణం కీర్తనం స్మరణ వరుసగా అర్చనం ఆత్మ నివేదనం నవవిధ భక్తి ఆత్మార్పణ చేసుకోవాలి. చేసిన ప్రతి చిన్న పని భగవంతుని పైన కైంకర్యం చేయాలి. అర్పణ చేశామంటే మనం అది ఇప్పుడు ఎట్లా ప్రసాదం లాగా ప్రతిదీ పెడతాను, ప్రతి కార్యం భగవంతుడికి అర్పిస్తే మనం ఇంకా చెడ్డ పనులు కూడా చేయం కదా. ఈ చెడ్డైతే అయ్యో స్వామికి అర్పిస్తున్నామని అది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అది ప్రతి పని భగవంతుడికి కైంకర్యం చేయాలి, భగవద్ అర్పితం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీకే అభిషేకం చేస్తున్నాను అనుకోవాలి, ఏదైనా తినేటప్పుడు నీకే నైవేద్యం పెడుతున్నాను అనాలి. భగవంతుడికే పెడుతున్నావు అనుకుంటూ నామాన్ని చెప్పుకుంటూ చేస్తూ ఉంటే భగవద్ర్పితం అవుతుంది, మనకే అభ్యాసం అయిపోతుంది. అది ఆ మాదిరిగా నామాన్ని జపించడం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదీ. అప్పుడే ఈ బాంబే సర్జరీ అడిగితే దానికి చెప్పినారు, సర్జరీ సంగతి చెప్పేశాను కదా, అదొక టైము ఆ సిచ్యుయేషన్ వేరనేసి అక్కడ కట్ చేసేసారనమాట. నామస్మరణ చేస్తూ ఉండాలి, మనసు కుదరలేదని వదలకూడదు. చేయగా చేయగా అదే వస్తుంది, మళ్ళీ అదే ఆ పుట్టిన బిడ్డ నడుస్తాడు, నాడు చిన్నగా కదా మెల్లమెల్లగా నడుస్తాడనేసి. తర్వాత ఊరికే వచ్చి ఏదో అన్నారు, జన్మ వద్దని నేను అన్నను, జన్మ కావాలి కర్మ చేయాలి. ముందు ఊరికాడు నాకు జన్మ వద్దు నొకరు, నేను స్వామి ఇంకా ఈ జన్మలో నాకు పుట్టడం చేయడం ఎంత అవుద్దనంటే ఒక్కొక్కరిని అడిగారనమాట చెప్పమని. నాకు ఏం చెప్పాలి తెలియక నేనేమన్నానంటే జన్మ చాలా సాంత కూడా ఉండాలా అనేసిన చూస్తాం కదా, లేకపోతే తెలియదు ఒకరంటన్నా అది కోరుకు, అది నాకు కరెక్ట్ అనిపిస్తా. తర్వాత బయట వచ్చాక అందరు జన్మరాహిత్యం కదా, కావాలంటే ఇంకా జన్మ వద్దు అనుకుంటాం కదా, ఎందుకు ఇట్ట అడిగాను అనుకున్నాం మళ్ళీ. దానికి అక్కడే అంటున్నారనమాట స్వామి, దాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలి, నేనెవ్వరు జన్మ వద్దని చెప్పను, జన్మ కావాలి కర్మ చేయాలి, దైవత్వాన్ని తెలుసుకోవాల అదని. అంటే మన ఈ లోపల పోం కదా, నాకు తెలుసు కదా అది, అందుకని రాహిత్యం జన్మరాహిత్యం ఏదేదో పైదాకా పోతున్నాం, ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయని చెప్తున్నట్టున్నారు. తర్వాత అంతా అందరినీ ఆస్వాదించారు, ఒక్కొక్కటి తల మీదంతా చేతులు పెట్టారు. నేనుండగా మీకేం భయం లేదు, అభయం ఇచ్చాను, కొన్నంత పాపం కూడా కరిగిపోతుంది, కొన్నంత పాపం కూడా చిన్న దైవానుగ్రహం వల్ల కరిగిపోతుంది, అంత శక్తి ఉందనే దానికి. ఎంతైనా చేయగలదు, ఎంతైనా చేసే శక్తి భగవంతుడికి ఉంది, అందుకని అభయమిస్తున్నా భయపడకండి అన్నట్టుగా వదిలేశారనమాట అక్కడ చెప్పి. కానీ ఏదడిగినా స్వామి నో అందరు, అది ఎక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఏదో అడిగింది నా పక్క చూస్తే, మామూలుగా నేను వర్క్ చేసేటప్పుడు ఏదంటే కజిన్స్ ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిస్తుండేది బాగాలేదని. ఇంటికి రావడం మళ్ళీ వెంటనే అక్కడికి పోవడం లేదన్నా వాళ్ళని డాక్టర్స్ దగ్గర ఎక్కడ కన్సల్టేషన్ తీసుకెళ్ళన్నా వెళ్లాల్సి వచ్చేదనమాట. దానికి తామేదో అడుగు ఏం అడిగిందో నాకు గుర్తు రావడం లేదు. చూడు దేనికి నో అనలేదు, అంటే తను బాధపడ్డా కూడా నాకు కష్టంగా ఉందనే మాట అనకుండా చేస్తుందని చెప్తా, నువ్వైతే నా అని మా సిస్టర్ని అంటున్నారు. అంటే జగడం వేస్తుండేదారు ఏదో నాకు తెలియలేదు, కొర వదిలేసేశారు. అట్లా చూసి పాపం నో అనలేదు, అన్నిటికీ స్వార్థాన్ని కట్టివేసేశారు అందరూ. అంటే వాళ్ళ స్వార్థం కోసం తను పాపం ఇంతమంది చేయించుకున్నా, మా అమ్మ తనకి బీపీ ఉంది, పాపం అలసిపోయిలే చెక్ చేయమని చెప్పి అడిగేది కాదు చెప్పేది కాదు, ఏమ్మా ఇంతమందికి చూసి వచ్చిందని నీకు బీపీ చెక్ చేస్తాను నాకేం కష్టం అంటే, పాపం ఇప్పుడు దాకా తిరిగి వచ్చా. వాళ్ళ కారు వచ్చినా కూడా రావడం వెంటనే వెళ్ళడం వచ్చేది, టైర్డ్ అయిపోయిచ్చుంటావు కదా ఎందుకులే పాపం అడగడం ఊరుకున్నాను అనేది పాపం భలే అప్పుడు అనిపించేది నాకు. తల్లి అంతసేపు మన కోసం ఆలోచిస్తు కదా, ఇంతమందికి చేసొచ్చు బయట వాళ్ళందరికీ చేసొచ్చి ఆమెకి బీపీ చేయడానికి ఎంతసేపు పడుతుంది నాకు అని అనుకునేదాన్ని అనమాట. దానికంటే అమ్మ అంటున్నారు అనేది సాధానికి అందరు కట్టివేసినారు. అంటే తనేది విడిపించుకోలేకుండా పోయింది, ఆ బంధాన్ని నుంచి విడిపించుకోలేకుండా పోయింది. నీవైతేనా అడిగి చేసుండేదాన్ని అంట సీరియస్ గా ఏమన్నా అడుగుతున్నారు అనమాట. అంటే నా ఇది అట్లనేసి సరే పర్వాలేదు స్వామి ఇది ఏదైనా ఇచ్చినారు అదే అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాకనే ఇంకా ఇప్పుడు అందరు పిల్లలు ఎదిగిపోయారు, వాళ్ళు డాక్టర్ ఇక్కడ ఏ కన్సల్టేషన్కి వెళ్ళాలన్నా నా కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి రావడం మొదలు
వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాక ఇప్పుడు అందరూ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక కోడలు తీసుకెళ్లడము, కొడుకులు తీసుకెళ్లడము, అట్లా ప్రాక్టీస్ అయిపోయిందన్నమాట. మరి జాస్ అయితే మా బ్రదర్ డాక్టర్ ఉన్నాడు కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఫోన్ చేసి చెప్పాడు. తన రెస్పాన్సిబిలిటీ 50% తీసేసుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఎప్పుడన్నా సర్జరీకి వాటికైతే నేను అప్పుడు లీవ్ పెట్టి వెళ్లేదాన్ని, అట్లా చేశారన్నమాట. అందరికి పాదనమస్కారాలు ఇచ్చారు. అదే నేను కన్ను చెప్పాను కదా, స్పార్క్లింగ్ ఐస్, అట్లే ఎన్ని రోజులు గుర్తొచ్చేది, అట్లే ఏంటో తెలియలేదు, ఒకటే కదులుతూ ఉండేది ఆ కళ్ళు. అట్లా చూస్తే దాంట్లోంచి ఏంటో మన మీదకి వస్తున్నట్టు అనిపించేది అన్నమాట. అంటే క్లోజ్ గా ఉండేప్పుడు, మళ్ళీ దూరంగా ఉండేప్పుడు సామ్ మామూలుగా ఇట్లా పెట్టేస్తారు కదా, అప్పుడు తెలుసు బాగా ఇట్లా కళ్ళు ఎత్తినప్పుడు మటుకు ఎంతో పెద్ద కళ్ళు లాగా అప్పుడు అట్లా అనిపించేది అనమాట. ఆ ఇంటర్వ్యూలో అది అంతవరకు అయిపోయింది. అది మళ్ళీ ఆ పిల్లలకి ఎవరికి చెప్తా, పుట్టినింటికి పెట్టినింటికి పేరు తేవాలా, పెళ్ళైన వాళ్ళు ఎవరు కూర్చొని ఉంటే వాళ్ళకి అది చెప్తున్నారు. తల్లి ఇంటికి మంచి పేరు తేవాలా, అత్తగారింటికి వెళ్ళిపోయినా

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 6వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలకి స్వాగతం. ఆ దేవాదిదేవుడు ఆటించు ఆటలు చిత్రాతి చిత్రంబులుగా ఉంటాయి. సృష్టి క్రమంలో మన పురాణ ఇతిహాసములలో క్షీరసాగర మథనానికి ఒక విశిష్ట స్థానముందని మనందరికీ తెలుసు. లోకరక్షకుడైన విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి స్వయంగా ఆ మహామథనానికి సాక్షీభూతునిగా నిలిచి నడిపించిన ఆ క్షీరసాగర మథనం మనకి ఎన్నో విషయాలను విస్తపరుస్తుంది. విపులంగా క్షీరసాగర మథనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సాగర మథనం మంచి చెడుల మధ్య సమరం సాగి అనేక మలుపుల నడుమ చివరికి మంచికి ఏ విధంగా విజయలక్ష్మి లభిస్తుందో, చెడుకు చివరికి అపజయం తప్పదని తరతరాలకు తరగని సందేశాన్ని అందిస్తుంది. సాత్వికులైన దేవతలు, తామసికులైన అసురుల నడుమ జరిగిన ఆధిపత్య పోరుకు ప్రతిఫలమే ఈ సాగరమథనం. ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు మంధరగిరిని కవ్వముగా చేసుకుని, ఆదివిష్ణువు కూర్మావతారాన్ని ఆలంబనగా చేసుకుని ఈ సాగరమథనం జరుపబడింది. ఒకవైపు దేవతలు, మరొకవైపు అసురులు. మనం చేసే ప్రతీ కార్యంలోనూ మంచి చెడుల ప్రభావములుంటాయి. మనం చెడును విసర్జించి మంచిని గ్రహించాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే క్షీరసాగర మథనం. అంతటి ప్రసిద్ధిగాంచిన క్షీరసాగర మథనాన్ని కలియుగ నారాయణుడైన సాయినాథుని సమక్షంలో స్వామి విద్యార్థులు కడు రమ్యముగా, అందరినీ రంజింపచేసే రీతిలో సంగీత నృత్య రూపకముగా ప్రదర్శించారు. ఆశ నిరాశల సమరమైన ఆ సాగరమథన క్రమంలో ఏ విధంగా ఒకవైపు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం సకల భాగ్యములను ప్రసాదించే లక్ష్మీదేవి ఉద్భవించెనో, మరొకవైపు ప్రళయానికి సంకేతముగా, అంధకార అజ్ఞానమునకు చిహ్నంగా హాలాహలం ఉద్భవించిన క్రమాన్ని, దేవాసురుల ఆధిపత్య పోరులో దేవతలు ఏ విధంగా విజయం సాధించి మంచికి పట్టం కట్టబడిందో అన్న విషయాలను హృదయ రంజకంగా స్వామి విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఆ సంగీత నృత్య రూపకాన్ని మనం కూడా విని ఆనందిద్దాం. ఇక విందామా?

y mi casa.

Hey, dude.

ఇంతవరకు మీరు స్వామివారి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన సాగర మథనం అనే సంగీత నృత్య రూపకాన్ని విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. పరమ పవిత్రమైన భారతదేశంలో పుట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న వేద సూత్రాల్ని అధ్యయనం చేసి ఆచరించాలి. ఆధునికత, సంప్రదాయ నిరసన అన్న ఈ కథ నుండి చక్కటి విషయాలు తెలుసుకుందాం. ఒక గృహస్థు ఆచారపారాయణుడు, సంప్రదాయాలన్నింటినీ గౌరవించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆచారవంతుడు కాబట్టి కుమారుడికి 8 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారం చేయించి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు స్మరించమని కుమారుడికి చెప్పాడు. కుమారుడికి ఇష్టం లేకపోయినా తండ్రి పోరుపడలేక నిర్బంధంగా కొన్ని రోజులు 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని జపించాడు. అయితే క్రమక్రమంగా గాయత్రి మంత్రాన్ని స్మరించే సమయాన్ని తగ్గించాడు. ఒకరోజు తండ్రి తన కుమారుడు చాలా త్వరగా గాయత్రీ జపాన్ని ముగించడం గమనించి కోపంగా, ఏరా, నీవు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు చేయటం లేదా? అంత త్వరగా ముగిస్తున్నావు. అసలు నువ్వు ఏం చెప్పుకుంటున్నావో చెప్పు అని నిలదీసి అడిగాడు. అప్పుడు కుమారుడు, నాన్నా, మొదటిసారి గాయత్రి మంత్రాన్ని పూర్తిగా చెప్పి ఆ తరువాత 107 పర్యాయాలు డిటో డిటో అని చెప్తున్నాను అన్నాడు. తండ్రి, డిటో అంటే ఏమిట్రా అని అడిగాడు. డిటో అంటే పైన ఉన్నదే కింద వ్రాయటం అని అర్థం. నేను ఒకే మంత్రం అన్నిసార్లు చెప్పడం దేనికని డిటో డిటో అంటున్నాను అన్నాడు కొడుకు. తండ్రి, నీవు డిటో అని చెప్పి మంత్రోచ్చారణ చేయకపోవటం వలన అర్థం లేకుండా పోతుంది నీ జపం. నాకు ఎటువంటి కుమారుడు పుట్టావురా, ఆచారాన్ని తగలబెడుతున్నావు అని నిందించి చాలా బాధపడ్డాడు. ఏదో విధంగా నిర్బంధించి కుమారుడి చేత 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని తాను దగ్గరుండి చెప్పిస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. కుమారుడు కాలేజీ చదువు ముగించాడు. తండ్రికి తెలియకుండా విదేశాలకు వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్నాడు. విదేశంలో పై చదువులు చదవటానికి ఆర్డర్స్ వచ్చాయి. తండ్రికి కుమారుని విదేశాలకు పంపటం ఇష్టం లేకపోయింది. అయినా ప్రభుత్వమే స్కాలర్షిప్ మంజూరు చేయటం చేత కొంత ఆనందించి అంగీకరించాడు. ఎక్కడికి వెళ్లినా గాయత్రి జపం మానవద్దని చెప్పి పంపించాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు కుమారుని దేవీ ఆలయానికి తీసుకుని వెళ్లి, బాబు, నీవు సద్గుణాలతో సదాచారవంతుడవై తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించమని దేవిని ప్రార్థించు అన్నాడు తండ్రి. విదేశానికి వెళ్లే ఉత్సాహంతో తండ్రి చెప్పినట్టు చేశాడు కొడుకు. 3 సంవత్సరాలు గడిచాయి. స్వదేశానికి తిరిగి రావటం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం వల్ల కుమారుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఎట్లయినా మళ్లీ తండ్రిని ఒప్పించి వెళ్లాలనే ఆలోచనతోనే వచ్చాడు. తల్లి, తండ్రి కుమారుని తీసుకుని రావటానికి విమానాశ్రయానికి వెళ్లారు. విమానం నుండి దిగివచ్చి తల్లిదండ్రులతో తెలుగులో కాక ఇంగ్లీషులో మాట్లాడడం ప్రారంభించాడు కుమారుడు. తల్లి, తండ్రి, మాకు నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదురా. ఇదేమిట్రా, ఇదేదో కొత్త భాషగా ఉంది, తెలుగులో మాట్లాడరా నాయనా అని మొత్తుకున్నారు. నేను తెలుగు మరిచిపోయానని చాలా కష్టంగా మరిచిపోయిన తెలుగులో చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి ఆ చెంపా ఈ చెంపా బాగా వాయిద్దాం అనుకున్నాడు. కాని అది సమయం కాదని తమాయించుకున్నాడు. వెంటనే, ఒరే నాయనా, 3 సంవత్సరాలలో పుట్టినప్పటి నుంచి మాట్లాడే మాతృభాషనే మరిచిన వాడివి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోకుండా ఎలా వచ్చావు? అదే చాలా గొప్ప అని మాత్రం అన్నాడు. విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందున దేవీ ఆలయానికి వెళ్లి దేవిని దర్శించాలనుకున్నాడు తండ్రి. అందరూ దేవాలయానికి చేరారు. లోపలికి వెళ్లడానికి బూట్లు తీసి బయటపెట్టమన్నాడు తండ్రి. బూట్లు లేకుండా నేను నడవలేన్నానా అన్నాడు కుమారుడు. తండ్రికి బాగా కోపం వచ్చి, భగవత్ సన్నిధికి చెప్పులు ధరించి రావటం అపచారం, దైవసన్నిధికి ఎంతో వినయంగా వెళ్లటం మానవత్వం, అది మన సంప్రదాయం అన్నాడు. తండ్రి బలవంతం వల్ల బూట్లు విడిచి గుడిలోకి వెళ్లిన తక్షణమే అమ్మవారి చేయి పట్టుకుని, హౌఆర్ యూ మమ్మీ, హౌ డు యూ డూ అన్నాడు. పాశ్చాత్య దేశాలలో ఒకరినొకరు పలకరించే పద్ధతిలో అమ్మవారిని పలకరించడం చూసి తండ్రి కుమారిని చెంపలు వాయించాడు. ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం కాదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ప్రపంచానికి చాటి చెప్పిన వేద సంస్కృతి పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టి నిరంతరము ఆ వేదమంత్రాన్ని స్మరిస్తూ చక్కని దైవభక్తిని, మాతృభక్తిని, దేశభక్తిని పెంచుకోవటమే భారతీయుల సంప్రదాయం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అగణిత ప్రేమ పరిమళం ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్న శుభ తరుణంలో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగపు దశమ వార్షికోత్సవ అరుణిమలు దశ దిశలా కాంతులు చిందిస్తున్నాయి. భగవాన్ అవతార లక్ష్య సాధనలో మేలైన మైలురాళ్ల వంటి ఘటనల సమాహారమే ఇతివృత్తంగా అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికలో భాగంగా ఈరోజు ముచ్చటించుకోబోతున్న దశకం 1961 నుండి 70. ఈ దశకంలో భగవాన్ అవతార లక్ష్యాలైన అన్ని ప్రధానాంశాలు ఒక నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా రూపుసంతరించుకున్నాయి. ఈ దశకారంభంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞ ఆరంభం, అఖిల భారత ప్రశాంతి విద్వన్ మహాసభ ప్రారంభం, ప్రశాంతి నిలయం టౌన్షిప్ ఆరంభం, ప్రప్రథమ ప్రపంచ సత్యసాయి సంస్థల సమ్మేళనం వంటి ఎన్నో అపురూప ఘట్టాలకు ఈ దశకం వేదికగా మారింది. అన్నింటిలోకి ప్రత్యేకమైన అంకం భగవాన్ భౌతికంగా చేసిన ఖండాంతర పర్యటన. ఆనాటికే ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన సత్యసాయి ప్రేమ భూమికకి ఆఫ్రికా ఖండంలోని యుగాండా దివ్య వేదికగా మారింది. ఈనాటి ఈ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో పూర్వపు దశకంలోనూ 1960-70 మధ్యలోనూ పాత్రతగల భక్తులతో భగవాన్ చేసిన యాత్రలు, క్షేత్ర సందర్శనాలు, తీర్థ ఉద్దీపనాలు, వాటి విశేషాలతో కూర్చిన ఆసక్తికరమైన ప్రశ్నోత్తర కార్యక్రమం నడిచితే విభునితో నడవవలనే కాని ఇప్పుడు విందాం. నాటి భగవాన్ మహిమోపేత చర్యలు మదిలో పదిలపరుచుకుందాం. ఇంపుగా ముక్తాయింపుగా కొన్ని గీతాలను కూడా ఆస్వాదిద్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన తెలుగు బృందం వారందరికీ, ప్రేక్షక శ్రోతలందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారు స్వయంగా పర్యటించిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలపై నడిచితే విభునితో నడువవలనే కాని అనే ఒక క్విజ్ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాము. సాయిరాం,
1: మరి ఈరోజు ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న టీమ్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టీమ్ 1 సత్యం టీమ్, శ్రవంతి మరియు శ్రీధరి విశాఖపట్నం జిల్లా నుండి పాల్గొంటున్నారు. టీమ్ 2 శివం, రమ్య మరియు త్రివేణి నాగసాయి గుంటూరు జిల్లా నుండి పాల్గొంటున్నారు. టీమ్ 3 సుందరం, జీవిక మరియు సాయి తుషార విజయవాడ నుండి పాల్గొంటున్నారు.
0: ఇక మరి మన మొదటి రౌండ్ ని ప్రారంభిద్దాము. మొదటి రౌండ్ ప్రారంభించే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రౌండ్ లో ప్రతి టీమ్ కి 3 ప్రశ్నలను అడుగుతాము. ప్రతి సరైన సమాధానానికి 10 ఇవ్వబడతాయి. ఇందులో పాస్ చేసే అవకాశం ఉండదు. క్విజ్ మాస్టర్ కి 0 ఇవ్వబడతాయి. మన సత్యం టీం వారికి మొదటి ప్రశ్న. స్వామి భారతదేశం దాటి బయటకు వెళ్లిన ఏకైక దేశం ఏది? ఏ సంవత్సరంలో వెళ్లారు?
2: ఈస్ట్ ఆఫ్రికా. ఈస్ట్ ఆఫ్రికా 1968.
0: ఓకే, సరైన సమాధానము. రెండవ ప్రశ్న శివం గ్రూప్ వారికి. ఈస్ట్ ఆఫ్రికాలో ఏ ఏ ప్రదేశాలను స్వామివారు చూశారు?
2: నైరోబి, కెన్యా, యుగండా, కంపాలా.
0: యా, మీరు సరైన సమాధానం చెప్పారు. మూడవ ప్రశ్న మన సుందరం టీం వారికి. స్వామి ఢిల్లీ నగర పర్యటన 2 చెప్పగలుగుతారా?
2: 1961.
0: మీరు తప్పు సమాధానం చెప్పారు. స్వామి 1975 మార్చిలో మరియు 2010 ఏప్రిల్లో ఢిల్లీ పర్యటన చేశారు. ఇప్పుడు 4వ ప్రశ్న మన సత్యం టీం వారికి. స్వామి బద్రీలో ఏ దళాలను, ఏ పువ్వులను సృష్టించారు?
2: బిల్వపత్రం, మారేడు దళం.
0: ఓకే,
2: తామరపు.
0: చెప్పండి.
3: బిల్వపత్రాలు ఒకటి.
2: తామరపు,
3: బిల్వపత్రాలు ఒకటి.
0: ఓకే, బిల్వపత్రాలు కరెక్ట్. యా, ఓకే. మీరు చెప్పిన ఆన్సర్ హాఫ్ ఆన్సర్ కరెక్ట్. ఏ పుష్పాలు అంటే తుమ్మి పూలు. శివం గ్రూప్ వారికి. శ్రీశైల శిఖర దర్శనంకు వెళ్లినప్పుడు స్వామి ఒక భక్తునికి ఇచ్చిన బహుమానం ఏంటో చెప్పగలరా?
2: గోల్డ్ మెడిలియన్ ఆఫ్ పార్వతి అండ్ శివుడిది ఇచ్చారండి.
0: వెరీ గుడ్, సరైన సమాధానం. ఇప్పుడు 6వ ప్రశ్న మన సుందరం టీం వారికి. స్వామి సందర్శించిన ప్రదేశాల్లో ఆది శంకరాచార్యుల వారు విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రదేశాల పేర్లు చెప్పండి.
2: బదరి విశాలుడికి. ఇంకా శివలింగాలు సృష్టించిన ప్రతిష్ఠించిన ప్రదేశాలు అయితే బదరి, ద్వారకా, శృంగేరి, చిదంబరం, పూరి.
0: ఓకే, మరి మన 7వ ప్రశ్న మన సత్యం టీం వారికి. స్వామి దేవప్రయాగ్కు వెళ్లే దారిలో ఆగిన ప్రదేశం ఏది? అక్కడ స్వామి తన దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించిన ఒక గొప్ప యోగి ఎవరో చెప్పగలుగుతారా?
2: రామచంద్ర
3: చిన్నానంద గారే. సరే, చిన్నానంద గారు.
2: చిన్నయానంద.
0: నో ఓకే అక్కడ మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు కాబట్టి మేము చెప్తున్నాము స్వామి పురుషోత్తమానంద గారికి ఒక అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మన శివం టీం వారికి బాబా అయోధ్య యాత్ర ఏ ఇయర్ లో చేశారు ఈ యాత్రలో దర్శించిన అన్ని ప్రదేశాల పేర్లు చెప్పగలుగుతారా
2: అయోధ్య 1961 లో చేశారండి
0: వెరీ గుడ్
2: మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 8 వరకు చేశారు యాత్ర సో స్వామి అక్కడ ఫస్ట్ మద్రాసుకు వెళ్ళారు ఆ తర్వాత మద్రాస్ నుంచి స్వామి అలహాబాద్ ఢిల్లీ వెళ్లారు అక్కడి నుంచి విశ్వనాథ టెంపుల్ కి వెళ్లారు అక్కడి నుంచి నెక్స్ట్ స్వామి త్రివేణి సంగమం దర్శించారు
4: బిర్లా విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లారు హనుమాన్ టెంపుల్ కి వెళ్లారు
2: టెంపుల్ కి వెళ్లారు అండ్ అక్కడి నుంచి లాస్ట్ లో 6th న తిరుపతి వెళ్లి
4: త్యాగరాజ
2: ఫెస్టివల్ లో ఇనాగ్రేట్ చేశారు
0: ఓకే వెరీ గుడ్ మన 9వ ప్రశ్న సుందరం టీం వారికి స్వామి కాశీలోని విశ్వనాథుని గుడిలో విభూతితో పాటు సృష్టించిన వేరే రెండు వస్తువుల పేర్లు చెప్పగలుగుతారా
2: శాండిల్ వుడ్ పేస్ట్ ఒకటి ఒక జ్యువెల్ క్రియేట్ చేశారు చందనం ఇంకా ఒక జ్యువెల్ క్రియేట్ చేసి లింగానికి పెట్టారు స్వామి
0: ఓకే జ్యువెల్ అంటున్నారు
2: ప్రైస్ లెస్ జ్యువెల్ అండ్ అక్కడి నుంచి లాస్ట్ లో 6th న తిరుపతి వెళ్లి
4: త్యాగరాజ
2: ఫెస్టివల్ లో ఇనాగ్రేట్ చేశారు
0: ఓకే వెరీ గుడ్

0: ప్రైస్లెస్ జ్యువెల్ అని చదివాను.
1: ఓకే, వెరీ గుడ్, సరైన సమాధానము. సో మనము మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాము. మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నాయో అరుణ కన్నా అడిగి తెలుసుకుందాం.
2: చాలా బాగా చెప్పారండి అందరూ ఆన్సర్స్. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఒక్క ఆన్సర్ చెప్పి వదిలేకుండా. మరి మొదటి రౌండ్ తర్వాత స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. సత్యం టీమ్ 15 మార్క్స్, శివం 30 పాయింట్స్, సుందరం టీమ్ 20 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ తర్వాత లీడ్ లో ఉన్నది శివం టీమ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం దీపిక. ఈ రౌండ్ పేరు రేజ్ హ్యాండ్ రౌండ్. ఓకే, ఈ రౌండ్ లో అందరికీ ప్రతి సరైన సమాధానానికి 10 మార్కులు ఇవ్వబడతాయి. నేను క్వశ్చన్ అడగంగానే, ప్రశ్న అడగంగానే ఎవరైతే మొదట, ఇది జూమ్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మొదట వాళ్ళ హ్యాండ్ రేస్ చేస్తారో వాళ్ళని దీపిక చూసి ఎవరు ఫస్ట్ రేస్ చేశారో వాళ్ళని తను ఆ టీం పేరు చెప్తుంది. మీరు అప్పుడు సమాధానం ఇవ్వాలి. సరైన సమాధానానికి 10 పాయింట్స్. కాకపోతే ఈ రౌండ్ లో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే దీనిలో పాస్ ఉంటుంది. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు చెప్పలేకపోయినా, పూర్తి సమాధానం చెప్పలేకపోయినా, మిగతా టీం వాళ్ళు ఎవరికైనా తెలిస్తే మీరు కూడా హ్యాండ్ రేస్ చేయొచ్చు. మరి వెళ్ళిపోదామా సెకండ్ రౌండ్ లోకి? ఓకే, సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, సిమ్లాలో మధురైలో స్వామికి ఉన్న మందిరాల పేర్లు.
3: సైరం, ఇన్ విచ్ స్వామి స్టేస్ దేర్ వెన్ హీ గోస్ ట్రిప్? అదేనా సైరం?
2: అలాగే అనుకోవచ్చు, ఎందుకంటే సిమ్లాలో మధురైలో ఆయన అక్కడే ఉండేవారు వెళ్ళినప్పుడు. స్వామి మధురైలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నివసించే మందిరం పేరు ఆనంద నిలయం. సిమ్లాలో మందిరం పేరు ఆనంద్ విలాస్. 2010లో స్వామి ఢిల్లీ వెళ్ళినప్పుడు సిమ్లా కూడా వెళ్ళారని అప్పుడు ఇనాగరేట్ చేశారు ఆనంద్ విలాస్. ఓకే,
1: సో ఈ క్వశ్చన్ కి పాయింట్స్ లేవు.
2: శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్రం ఎక్కడ ఉంది?
1: సుందరం టీం వారు ఫస్ట్, సుందరం టీం వారు ఇద్దరు.
2: హడ్షి సరైన సమాధానం. హడ్షి అనే ఊరు పూణే నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి స్వామి అక్టోబర్ లో వెళ్ళారు. ఓకే, అక్కడ పాండురంగ క్షేత్రం అనేది ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి పాయింట్ సుందరం టీం వాళ్ళకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి జమ్మూ కశ్మీర్ వెళ్ళిన సంవత్సరం చెప్పగలరా?
1: శివం టీం వారు ఇద్దరు ఫస్ట్ హ్యాండ్ రైస్.
4: సాయిరామ్ అండి, స్వామి మొట్టమొదట 1957 సంవత్సరంలో వెళ్లారు, మరలా 1980 సంవత్సరంలో జూన్ నెలలో వెళ్లారు.
2: సరైన సమాధానం అండి. స్వామి ఫస్ట్ 1957, మళ్ళీ 1980. 1980లో స్వామి కశ్మీర్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో ఆగి, ఢిల్లీలో ఆగి, చండీగఢ్ లో ఆగి, ప్రతి చోట కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఒక రోజు ఆగి దర్శనం ఇచ్చి అప్పుడు జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మూడో ప్రశ్న ఈ రౌండ్ లో, స్వామి బద్రీనాథ్ యాత్ర ఏ తేదీల్లో చేశారు?
1: శివం టీం వారు
0: జూన్ 7 నుంచి జూలై 4 వరకు చేశారండి.
3: 1961.
2: సరైన సమాధానం. మీకు బద్రీనాథ్ ట్రిప్ గురించి ఇంకేమైనా తెలుసా? ఇంకేదైనా ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా లిటరేచర్ చదివారా?
0: బద్రీనాథ్ లో బద్రీనాథ్ ని స్వామి ఇంకొక పేరు కూడా చెప్పారు బద్రీనాథ్ కి, లైక్ బదంటక ఆశ్రమం అని చెప్పేసి చెప్పారు. అక్కడ ఎంతో మంది మహానుభావులు అక్కడ తపస్సు చేశారు డిఫరెంట్ ప్లేసెస్ లో అని చెప్పేసి చెప్పారు. ఇంకా అక్కడ నారాయణ ఐడిల్ అనేది చాలా రకాలుగా కనపడుతుంది, లైక్ శక్తిగా, తర్వాత శివలింగం లాగా కనపడుతుంది, ఇంకా బుద్ధాలకు కనపడుతుంది అని చెప్పేసి చెప్పారు.
2: ఓకే, బ్రేక్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి ముంబై హడ్షి యాత్ర ఏ సంవత్సరంలో ఏ నెలలో జరిగింది?

0: ప్రశ్న అడిగే లోపలే చేతు ఎత్తేస్తున్నారు. సరే, శివం టీం వారు మళ్ళీ
1: 2009 అక్టోబర్ నవంబర్ అప్పుడు చేశారు.
2: కరెక్ట్ సమాధానం. 2009 అక్టోబర్ మాసంలో వెళ్లారు.
1: నవంబర్ 2వ
2: తేదీ. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ లో సత్యసాయి మందిరం ఆఫీషియల్ మందిరం ఏ సంవత్సరంలో ప్రారంభింపబడినది?
3: 1973.
0: శివం టీం వారే ఎత్తారు చెయ్యి.
3: 1974 లో వెళ్ళారు, శివం ఇనాగ్రేషన్ జరిగింది.
2: శివం ఇనాగ్రేషన్ జరిగింది. సంవత్సరం ఒకసారి చూసుకోండి. మీ టీం పేరు కూడా శివమే.
3: 1960.
2: ఓకే, నేను ఈ క్వశ్చన్ కి మీకు 5 పాయింట్స్ ఇస్తాను. ఇది కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఇంకో 5 పాయింట్స్ వెళ్తాయి. శివం కరెక్టే. ఓకే,
0: ఓకే. సుందరం టీం వారు మీరు ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు సమాధానం చెప్తారా?
3: 1973 ఏప్రిల్ 4.
2: కరెక్ట్ సమాధానం. స్వామి కొడైకెనాల్ ట్రిప్ మొదటిసారి ఏ సంవత్సరంలో వెళ్లారు? 1970. స్వామి కొడైకెనాల్ చాలా ఇష్టం ఆయనకి, అది హాలిడే హోమ్ లాగా. చాలా సార్లు వెళ్ళారు. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? 2010, 9 or 10. డిసైడ్ అయ్యి చెప్పండి, 9 or 10?
3: 9.
2: ఓకే, యాక్చువల్లీ కరెక్ట్. 2009 ఏప్రిల్లో వెళ్ళారు. ఓకే, సో మీకు 5 పాయింట్స్.
0: సుందరం టీం వారికి 5 పాయింట్స్ వచ్చాయి ఇందులో.
2: నెక్స్ట్ క్వశ్చన్. స్వామి తూర్పు గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిసార్లు వెళ్ళారు?
3: 7.
2: చాలా సార్లు వెళ్ళారు. అదే హింట్.
3: 21
2: ఎవరు అన్నది?
3: Yes sir, 21.
2: మల్టిపుల్ చాయిస్ అయిపోయింది కాబట్టి నేనేం పాయింట్స్ ఇవ్వను, కానీ యాక్చువల్ ఆన్సర్ 21. 21 టైమ్స్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా పాస్ అయింది కాబట్టి పాయింట్స్ నాకు వస్తాయి. నెక్స్ట్, స్వామి కశ్మీర్ వెళ్ళినప్పుడు ఇసుక నుండి సృష్టించిన విగ్రహం ఏదో చెప్పగలరు?
0: శివం టీ అగైన్.
3: నారాయణ ఇంకా లక్ష్మీదేవి యొక్క ఐడియల్ తీసారండి. ఒక ప్లేట్, ఒక మెడల్ సమ్ టైప్ మెడలియన్ టైప్ లో.
2: నెక్స్ట్ క్వశ్చన్, అది కూడా కశ్మీర్ సంబంధించినది. స్వామి కశ్మీర్ యాత్రలో అమర్నాథ్ నుండి రప్పించిన అద్భుతం ఏంటి?
0: సుందరం టీం వారు.
3: అమర్నాథ్ లింగం 2 ఇంచెస్ ది స్వామి శాండ్ నుంచి క్రియేట్ చేశారు. అది మిస్ రతన్ లాల్ కి గిఫ్ట్ చేశారు స్వామి.
2: వెరీ గుడ్,
0: వెరీ నైస్.
2: ఆయన ఇసుకలో కూర్చుని అందరికి మీకేం కావాలి అని అడిగిస్తూ పెన్ పెట్టి ఇసుకలో ఇట్లాగా తిప్పి
3: ఆర్మీ అఫీషియల్స్ అందరికి.
2: యా, వెరీ గుడ్. సో మీకు 10 పాయింట్స్ ఆ క్వశ్చన్ కి. సుందరం టీం, స్వామి ఏ సంవత్సరంలో తిరుపతి యాత్ర చేశారు?
0: సత్యం టీం వారు హ్యాండ్ రైజ్ చేశారు. సైరామ్, అంటే స్వామి తిరుపతి యాత్ర అంటే అక్కడ మన అయోధ్య ట్రిప్ ఒక ట్రిప్ తర్వాత కూడా స్వామి త్యాగరాజ ఫెస్టివల్ కి వెళ్లారు తిరుపతి. తను జర్నీ తర్వాత త్యాగరాజ ఫెస్టివల్ ఇనాగరేషన్ కి స్వామి తిరుపతి వెళ్లారు.
2: స్వామి 1958 లో తిరుపతి వెళ్లారు. వెళ్లి అక్కడ నుండి చెన్నై వెళ్లి ప్రేమవాహిని ఆవిష్కరించి పుస్తకాన్ని అక్కడ నుండి బెంగళూర్ మైసూర్ వెళ్లి గురు పూర్ణిమ చేసుకుని వచ్చారు. ఓకే, సో ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్, వేసవి విడిదిగా స్వామి ఎక్కువగా వెళ్లిన రెండు ప్రదేశాల పేర్లు. సుందరం టీమా, దీపిక,
0: శివం టీం వారు ఫస్ట్ ఎత్తారు, ఇమీడియట్ గా వీళ్ళిద్దరు ఎత్తేసారు.
4: కొడైకెనాల్ ఎక్కువగా వెళ్ళేవారండి,
3: బెంగళూరు కూడా,
4: బెంగళూరు, యూటీ, కొడైకెనాల్,
3: బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్.
2: ఓకే, కొడైకెనాల్ కి మీకు 5 పాయింట్స్, బెంగళూరు కి వీళ్ళకి 5 పాయింట్స్. ఓకే, రెండు రౌండ్లు అయ్యాక సెకండ్ రౌండ్ లో సత్యం టీం వారు ఒక ప్రశ్నకే ఆన్సర్ చెప్పారు కాబట్టి వాళ్ళకి 5 పాయింట్స్ వచ్చాయి. శివం టీం వాళ్ళకిను సుందరం టీం వాళ్ళకి 35-35 పాయింట్స్ వచ్చాయి. ఎందుకంటే క్వశ్చన్ స్ప్లిట్ అయ్యి 5-5 పాయింట్స్ షేర్ చేసుకున్నారు రెండు మూడు క్వశ్చన్స్ కి. ఓకే, సో రెండు రౌండ్స్ కలిపాక సత్యం టీం వాళ్ళు 20, శివం 65 అండ్ సుందరం 55. నెక్స్ట్ రౌండ్ గురించి దీపిక చెప్పు.
0: మన మూడవ రౌండ్ కి వెళ్ళిపోదాము. ఈ రౌండ్ ఎలా అంటే మీకు 1 నుంచి 12 నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ తగ్గట్టుగా పిక్చర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది యాక్చువల్ గా రౌండ్ ఎలా ఉంటుందంటే ఈ రౌండ్ లో స్వామి సందర్శించిన ప్రదేశాల పిక్చర్స్ చూపిస్తాము. ఓకే, ఒక సీక్వెన్స్ 1-12 నంబర్స్ లో మీరు ఎవరినైతే ఫస్ట్ సత్యం టీం వాళ్ళు స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఒక నంబర్ని చూస్ చేసుకుంటే ఆ పిక్చర్ని చూపిస్తాము. పిక్చర్ చూపించినప్పుడు మీరు సమాధానం అది ఎక్కడ ప్లేస్ ఓకే అనేది ఆన్సర్ లో చెప్పాలి. సో అలా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఇస్తాము. ఇదే ప్రశ్న పాస్ అవుతే గనక 5 పాయింట్లు ఇవ్వబడతాయి. ఓకే, ఇప్పుడు మొదట మన సత్యం టీం వారు ఒక నంబర్ ని అనుకోండి.
3: 9 అక్క.
0: 9, సమాధానం రెడీయా?
3: కొడైకెనాల్ అక్క.
2: కాదమ్మా, ఎవరైనా ట్రై చేస్తారా?
3: ఢిల్లీ సాయి కుల్వంత్ రాయ్.
2: ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మధురై, ఆనంద నిలయం.
0: నెక్స్ట్ శివం టీం వారు 1-8, 10-11-12.
4: 3.
0: ఓకే,
4: గాంధీ మైదాన్. గాంధీ మైదాన్ ఢిల్లీ. ముంబై.
3: ముంబై
0: ముందు ఢిల్లీ అన్నారు.
2: ఇంకెవరికైనా తెలిసిందా?
3: ముంబై 2009 లో
0: వాళ్ళు డైలమాలో ఉన్నారు కాబట్టి మనం తీసుకోకూడదు యాక్చువల్గా.
2: సో ఇది ఢిల్లీ. ఢిల్లీలో స్వామి స్వామికి ఒక సత్యసాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ ఉన్నారు 2010 లో. కానీ దర్శన్ కి ఢిల్లీలో అంత పెద్ద ప్రగతి మైదాన్ తప్ప ఇంకేం ఉండదు అంత మందిని అకామిడేట్ చేసేందుకు. సో ద్వారకా గ్రౌండ్స్ లో దర్శన ఇచ్చారు. గుడ్గాన్ లో ఢిల్లీ ట్రిప్ లో ద్వారకా గ్రౌండ్స్ కి వచ్చి అక్కడ దర్శన ఇచ్చారు 3 డేస్.
0: మన సుందరం టీం వాళ్ళు 1, 2, 4, 5, 6, 7, 8, 10, 11, 12.
3: 7 అక్క.
0: 7.
2: మీకొక హింట్ ఇస్తాను, ఒక పిక్చర్స్ లో ఒక హింట్. ఇది కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న రెండు ప్రదేశాల క్వశ్చన్ తాలూకా. అది
3: ఆనంద్ విలాస్ అట్ షిమ్లా.
0: కరెక్ట్ ఆన్సర్. ఇది సుందరం టీం వారికి పాయింట్స్ వెళ్తాయి. మళ్ళా మన సత్యం టీం వారు 1, 2, 4, 5, 6
2: వెనకాల వాళ్ళని చూసినా అర్థమవుతుంది. అదే మీ హింట్.
0: ఓకే, మరి ఎవరు సమాధానం చెప్తారు?
3: సుందరం చెన్నై అండి.
0: కరెక్ట్ ఆన్సర్. శివం టీం వారికి 5 పాయింట్స్. ఓకే, శివం టీం వారు 1, 2, 4, 6, 8, 10, 11, 12 విచ్ పిక్చర్? ఎస్ రెడీ.
3: శివం మందిరం.
0: వెరీ గుడ్. శివం వాళ్ళకి పిక్చర్
3: వచ్చింది.
0: ఓకే, సో మన శివం టీం వాళ్ళకి 10 పాయింట్లు. సుందరం నెక్స్ట్ 2, 4, 6, 8, 10, 11, 12
3: అక్క.
2: బాంబే. ఇంకొంచెం ట్రై.
3: ధర్మక్షేత్ర.
2: ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్వామి ముంబై దగ్గర ఎక్కడికి వెళ్ళారని.
0: దగ్గరగా ఉన్నారు ఆన్సర్.
3: అంధేరి.
0: కరెక్ట్. మళ్ళా మన సత్యం టీం వారికి ఏ నంబర్? 2, 4, 6, 8, 10, 12. ఇందులో బోల్డ్ పిక్చర్స్ ఈజీగా చెప్పేయాలి ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఓకే, నౌ శివం టీం వాళ్ళకి 2, 4, 6, 8, 10.
4: ఋషికేశ్ ఉత్తరాఖండ్.
2: కరెక్ట్ ఆన్సర్. సో స్వామి ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు ఋషికేశ్, హరిద్వార్, మసూరీ, లాస్ట్ పిక్చర్ మసూరీ దగ్గర దర్శన్, సెకండ్ పిక్చర్ ఋషికేశ్ దగ్గర లక్ష్మణ్ జూలా, ఫస్ట్ పిక్చర్ ఆ బాబుతో మసూరి. ఓకే, శివం టీం 10 పాయింట్స్.
0: శివం టీం. ఇప్పుడు మన సుందరం టీం వారికి 2, 4, 6, 8
3: అక్క.
0: 6.
3: కశ్మీర్ మల్హోత్రా గారు. జనరల్ మల్హోత్రా, కశ్మీర్, 1980. సోహన్ లాల్ గారు, ప్రేమ్ మల్హోత్రా. కవిమర్ బాగ్, కుమార్ గాంధీ. గంగా, సట్లెజ్ రివర్.
0: ఓకే సుందరం టీం, వెరీ గుడ్. వాళ్ళు రెండు పిక్చర్స్ వేసేసరికి వాళ్ళు వచ్చేసాయి వాళ్ళకి ఆన్సర్స్. ఓకే సత్యం టీం 2, 4, 8.
3: ఇంకా బద్రి యెషయా బద్రీనాథ్.
0: గుడ్ గుడ్ సత్యం టీం వారికి 10 పాయింట్స్. మన నెక్స్ట్ టీం శివం 4 and 8. ఐడియా వచ్చిందా?
4: కొడైకెనాల్.
0: ఎస్ ఆశ్రమ పేరు తెలుసామా?
2: సాయి శృతి.
0: మన చివరి స్లైడ్ సుందరం టీం వారికి.
3: ఆఫ్రికా అక్క.
0: వెరీ నైస్. మనం ఈ రౌండ్ ని పూర్తి చేసుకున్నాము. ఈ రౌండ్ తర్వాత ఎవరు విజేతలు అనేది తెలుస్తుంది.
2: ఈ రౌండ్ చేస్తుంటే నాకు అనిపించింది మనందరం ఎంత చాలా ప్లాన్ చేసుకుని బోల్డంత రెడీలు అయ్యి ఏం చేయాలన్నా స్వామి ఒక్క ఆరెంజ్ రోబ్ లో ఎట్లా నుంచి ఎట్లా కూర్చున్నా కూడా ఎంత బాగుంటారు. ఎన్ని పిక్చర్స్ చూసినా కూడా అట్లాగే చూస్తూ ఉంటాం. ఓకే, ఫైనల్ స్కోర్స్ అన్ని రౌండ్లు పూర్తయ్యాక సత్యం టీమ్ 40 పాయింట్స్, సుందరం టీమ్ 90 పాయింట్స్. మరి ఈరోజు ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొని మీరందరూ ఇంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఆన్సర్స్ టకి టకి అని చెప్పి పిక్చర్స్ కి వాటికి బాగా పాల్గొన్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ విజేతలు శివం టీమ్ 105 పాయింట్స్. 105.
0: కంగ్రాచులేషన్స్
2: త్రివేణి, రమ్య, కంగ్రాచులేషన్స్. మరొకసారి మీరు టైం తీసుకుని ప్రిపేర్ అయ్యి ఇవాళ సాటర్డే, మీలో సగం మంది వర్కింగ్, సో సాటర్డే వీకెండ్ లో కేవలం స్వామి మీద ప్రేమతో వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు రేడియో సాయి తెలుగు బృందం తరఫున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.

0: అలా దక్షిణాపథంలో దక్షిణామూర్తిగా, ఉత్తర గమనంతో ఉత్తరోత్తర భారత భాగ్య విధాతగా భగవాన్ తమదైన దివ్య శైలిలో బంగారు బాటనేర్పరిచారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి తమ ప్రేమ హృదయం పరిచారు. తమ ఉద్యమ సాంద్రతకు పునాది నేర్పరిచారు. అందులో ఒకనొక ప్రముఖ విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థ అనే వ్యవస్థను స్థాపించడం. దీనికి అనుబంధంగా నిలిచిన మరిన్ని విశేషాలు ఇప్పుడు ప్రసారం కాబోతున్న సార్థకంబౌను శ్రీ సాయి సంస్థలెల్ల అన్న కార్యక్రమంలో విని, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక విభిన్న సేవలని విలక్షణ రీతిలో అందిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావం, అంతర్భాగాలు, విస్తారణ మొదలైన వివరాలపై అవగాహన పెంచుకుందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ప్రేమస్వరూపులైన భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణములకు శతకోటి నమస్సుమాంజలులు. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారి వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారికి, ముఖ్యంగా తెలుగు బృందానికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావము, పరిణామ క్రమము, భగవాన్ బాబావారు దయతో అందించిన వివిధ ఆదేశిక సూత్రములు, దివ్య శాసనము డివైన్ చార్టర్, నవసూత్ర ప్రవర్తన నియమావళి, జాతీయ అంతర్జాతీయ సదస్సులు, విశ్వవ్యాప్తమై విస్తరిలిన సత్యసాయి సేవా సంస్థల తీరుతెన్నులు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. 1961 అక్టోబర్లో భగవాన్ బాబావారు నిలయంలో ఒక దివ్య ప్రకటన చేశారు. నేను ఒక సేవా సమితిని ప్రారంభించబోతున్నాను. ఎవరైతే ఆ సమితిలో చేరి భక్తితో నిస్వార్థమైన సేవలలో పాల్గొంటారో వారు తరించిపోతారు. వారు మాత్రమే కాదు, వారి కొడుకులు, మనుమలు, మునిమనుమలు కూడా తరించిపోతారు, ముక్తులైపోతారు. అయితే పరీక్షలు మెండుగా పెడతాను, చివరిదాకా నెగ్గి ఎవరు నిలుస్తారో చూద్దాం అన్నారు. భగవంతుని నోటి నుండి ఈ దివ్య ప్రకటన వెలువడిన కొద్ది కాలంలోనే 1963 మార్చి 18వ తేదీన కొద్దిమంది భక్తులు ప్రశాంతి నిలయంలో భజన మండలి ఏర్పరచుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అప్పటి నుండి ఒక క్రమ పద్ధతిలో భజనలు ప్రారంభమయ్యాయి. అనతి కాలంలోనే 1965 ఆగస్టులో బొంబాయికి చెందిన భక్తులు స్వామివారి యొక్క దివ్య బోధల్ని ఆచరించాలని ఒక సంస్థను రిజిస్టర్ చేసుకుని భజనలు, సేవా కార్యక్రమములు చేయడం ప్రారంభించారు. దీనినే మొట్టమొదటి శ్రీ సత్యసాయి సేవా సమితి అని మనం చెప్పవచ్చు. ఇక 1967 ఏప్రిల్ 20-21 తేదీలో మద్రాస్ ఆబిట్స్బరీలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి అఖిల భారత సమ్మేళనము, ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ నిర్వహించబడినది. ఈ సమావేశానికి భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి 1500 మంది డెలిగేట్లు హాజరయ్యారు. అనేక మంది విదేశీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 20-21 సమావేశాల అనంతరము 22-23-24 తేదీలలో ప్రశాంతి విద్వన్ మహాసభ మద్రాస్ శాఖ వారి ఆధ్వర్యంలో అనేక బహిరంగ సభలలో ప్రశాంతి విద్వన్ మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. అనేక మంది పెద్దలు మాట్లాడినారు. మచ్చుకు ఒక విశేషం తీసుకుంటే, సూరి భగవంతం గారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, సైంటిఫిక్ అడ్వైజర్, డిఫెన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, భగవాన్ బాబావారు విజ్ఞాన శాస్త్రానికి అతీతులు, భగవాన్ బాబా ట్రాన్సెండ్స్ ద లాస్ ఆఫ్ సైన్స్. నేను దీనిని అనుభవపూర్వకంగా చెప్పగలను. చిత్రావతి ఇసుక తెన్నెలలో అనేక మందితో పాటు నేను కూడా స్వామివారి దివ్య సమక్షంలో ఉండగా, అక్కడ ఉన్న ఇసుకను తీసి నా చేతిలో పోసినారు. స్వామివారు పోస్తూ ఉన్నప్పుడు ఇసుకగా ఉంది, నా చేతిలో రాగానే ఒక చిన్న భగవద్గీత పుస్తకంగా మారింది. మరొక సందర్భంలో హస్తచాలనంతో శస్త్ర పరికరములను సృష్టించి ఆపరేషన్ విజయవంతంగా చేయడం నేను కళ్ళారా చూచాను. ఆ వేద పురుషుడే వేద సమానమైన బోధల్ని మనందరికీ చేస్తూ ఉన్న ఈ శుభతరుణంలో అందరం స్వామివారి దివ్య బోధల్ని ఆకళింపు చేసుకుని ఆచరించి సార్థకం చేసుకుందాం మన జన్మను అని ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ సూరి భగవంతం గారు అన్నారు. ఆ సమావేశాలలో భగవాన్ బాబావారు తమ దివ్య ఉపన్యాసంలో, కార్యక్రమాలు చేయాలనే ఉత్సాహం ఉంటే మాత్రమే సరిపోదు, ఆచరణ చాలా ప్రధానము, కేవలము ఉత్సాహంతో పనిచేస్తే సంస్థలు అంతగా అభివృద్ధి చెందవు, ఎవరైతే స్వామివారి యొక్క దివ్య బోధల్ని ఇతరులకు చెప్పాలి అనుకుంటున్నారో వారు ముందుగా ఆచరించిన వారు మాత్రమే దీనికి అర్హులు అని స్వామివారు చెప్పారు. ఈ 1967 సమావేశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులుగా ఉండుటకు అర్హతల్ని దయతో తెలియజేసినారు భగవాన్ బాబా. 1. మోక్షాపేక్ష అనగా ఆధ్యాత్మిక ఉన్నతిపై ఆసక్తి కలిగి ఉండాలి. 2. ఇవి సత్యసాయి సేవా సంస్థలు కావున శ్రీ సత్యసాయి రూప నామములపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండాలి. 3. సంఘములో మంచివారు అనిపించుకోవాలి. ఎవరైతే ఈ 3 అర్హతలు కలిగి ఉంటారో వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులు అగుటకు అర్హులు. 1968 బొంబాయిలో అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వితీయ సమ్మేళనము మరియు ప్రథమ ప్రపంచ సమ్మేళనము, ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ నిర్వహించబడినది. 16, 17, 18 తేదీలలో నిర్వహింపబడిన ఈ సమావేశాలకు ముందుగా 12వ తేదీ స్వామివారి యొక్క అవతార ఘట్టములో సువర్ణాక్షరాలతో లిఖించబడు స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యమైన ధర్మస్థాపనకు ఉపయుక్తమైన ఒక దివ్య సౌధము బొంబాయిలో ధర్మక్షేత్ర నెలకొల్కబడింది. దీనిలో ఉన్న విశాలమైన రాజసౌధమునకు సత్యదీప్ అని స్వామివారు నామకరణం చేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో బొంబాయిలో ఉన్న సత్యదీప్ అనగా సత్యము, హైదరాబాద్లో ఉన్న శివము, చెన్నైలో ఉన్న సుందరము, సత్యం, శివం, సుందరం, ఇవి 3 ప్రధానమైన కేంద్రములు అని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. 1968 ప్రథమ ప్రపంచ సమ్మేళనాలలో స్వామివారు తాము మాట్లాడే ముందు మైక్ తీసుకొని, ఇక్కడే మీ మధ్యలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, సప్త సముద్రములు దాటి స్వామివారు తమ ప్రాంతంలో అతని ఎదుట ప్రత్యక్షమై ఏ విధంగా దివ్య బోధల్ని వివరించి అనుభూతుల్ని పంచినారో లేఖల ద్వారా సనాతన సారథిలో ప్రచురిస్తూ ఉండడం మీరందరూ గమనించే ఉంటారు. ఆ చార్లెస్ పెన్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు అతను మాట్లాడతాడు అని స్వామివారు చెప్పగానే వారు వేదిక మీదకి వచ్చి, నేను స్వామివారి చేతిలో ఒక పనిముట్టును, పట్టుపురుగు దారముతో గూడు కట్టుకుని దాని నుండి వైరాగ్యముతో విముక్తులై ఉన్నతిగా ఊర్ధ్వస్థితికి వెళ్లిపోతుంది. అదే దోమపురుగు రెక్కలు కట్టుకొని వచ్చి ఏ విధమైన హాని చేయని మానవుని రక్తాన్ని త్రాగి బాధ పెడుతూ ఉంటుంది. సజ్జనులు దుర్జనులు ఈ విధంగా ఉంటారు. బాబా భక్తులుగా మనందరం సజ్జనులై ఉండి అందరికీ పరోపకారాన్ని చేస్తూ చక్కటి సన్మార్గంలో జీవిద్దాం అన్నారు చార్లెస్ పెన్. ఈ ప్రపంచ సమ్మేళనంలో భగవాన్ బాబా వారు తమ అవతార రహస్యాన్ని వెల్లడి చేసే ఒక దివ్య ప్రకటనను దయతో వెల్లడించారు. నేను మీ వలె మీ మధ్య తిరుగాడుతూ ఉంటే సాధారణమైన మానవుడిని అని మీరు భ్రమిస్తూ ఉన్నారు. ఇది సర్వదేవత అతీత అవతారము. ఆ పరశక్తియే ఈ సత్యసాయి రూపంలో ఇక్కడ అవతరించిందని ప్రగాఢంగా విశ్వసించండి. ఈ సత్యసాయి అవతార లక్ష్యము తప్పక నెరవేరుతుంది అని, తాము సర్వదేవత అతీత స్వరూపులని లక్షలాది మంది భక్తుల కరతాళ ధ్వనుల మధ్య భగవాన్ బాబావారు ప్రకటించారు. సత్యసాయి సేవా సంస్థలు చాలా ఐకమత్యంతో పనిచేయాలని చెబుతూ, దేహములో అన్ని అంగములు ఒకదానితో ఒకటి ఐకమత్యంగా ఏ విధంగా పనిచేస్తాయో సత్యసాయి సేవా సమితిలో బొటనవేలు సేవా సమితి, చూపుడు వేలు మహిళా విభాగము, మధ్యవేలు సేవాదళ్, ఉంగరపు వేలు బాల వికాస్, చిటికిన వేలు భజన మండలి, ఈ ఐదు కలిస్తేనే సంస్థలు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని యూనిటీ యొక్క ప్రాధాన్యతను వివరించారు భగవాన్ బాబా. మెక్సికో నుండి వచ్చిన యోగ శాస్త్ర అభ్యాసన కేంద్ర నిర్వాహకురాలు స్వామి భక్తురాలు అయిన శ్రీమతి ఇంద్రాదేవి గారి అభ్యర్థన మేరకు ఈ సమావేశాలలో సత్యదీప్లో అఖండ జ్యోతిని వెలిగించి దాని నుండి సత్యసాయి సేవా సమితులకు, యోగ అభ్యాసన కేంద్రములకు ప్రపంచవ్యాప్తంగా జ్యోతులను వెలిగించుకొని అక్కడ జ్యోతి ధ్యాన అభ్యాస కేంద్రాలని ప్రారంభించుకున్నారు. 1969 నవంబర్లో ప్రశాంతి నిలయంలో 3వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడింది. మహిళా విభాగను రూపకల్పన చేశారు స్వామివారు. మహిళలందరూ కూడా తీరిక సమయాలలో పిల్లల్ని చేరదీసి మానవతా విలువల్ని, నైతిక ధార్మిక విలువలు బోధించే కథలను పిల్లల మనసులో హత్తుకుపోయేలా చెప్పాలని పిలుపిచ్చారు. దీనికి బాల విహార్ అని నామకరణం చేశారు. 1970 4వ అఖిల భారత సమ్మేళనం నవంబర్లో ప్రశాంతి నిలయంలో నిర్వహించబడింది. సేవలకు అతి ఉన్నత ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించారు. సభ్యులకు కొన్ని మౌలికమైన నియమావళి నిబంధనలు కూడా అందించారు. 1971 డిసెంబర్లో మద్రాసులో 5వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడినది. విద్య ఆరోగ్య రంగాలలో సేవల్ని విస్తృతపరచాలి అనుకున్నారు. 1969 బాలవిహార్ పేరుతో పిల్లలకి నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విలువల్ని బోధించే తరగతులను స్వామివారు బాల వికాస్ అని తిరిగి మరొక నామము దీనికి అందించారు 1971. ఈ బాల వికాస్ బోధించే టీచర్ను గురువు అనాలి అని స్వామివారు ఆదేశించారు. ఇక 1974 రాజమండ్రిలో 6వ అఖిల భారత సమ్మేళనం నిర్వహించబడినది. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, కర్తవ్య పాలన, భక్తి క్రమశిక్షణతో సాధకులందరూ కూడా తమ దైనందిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారు పిలుపునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థలన్నింటి కూడా స్థాపించాలని స్వామివారు సూచించారు. ఇక 1975లో 7వ అఖిల భారత సమ్మేళనము, 2వ ప్రపంచ సమ్మేళనము నవంబర్లో ప్రశాంతి నిలయంలో నిర్వహించబడింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల్ని పాటిస్తూ తమలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పేలాగా సాధన చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ మండలి నెలకొల్పబడింది. 1977లో 8వ అఖిల భారత సమ్మేళనం ప్రశాంతి నిలయంలో నిర్వహించబడినది. చేసే ప్రతి కార్యక్రమంలో ఆధ్యాత్మికతను జోడించి చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. 1980వ సంవత్సరంలో నవంబర్లో 9వ అఖిల భారత సమ్మేళనము, ప్రపంచ సమ్మేళనం కూడా, తృతీయ ప్రపంచ సమ్మేళనము నిర్వహించబడినది. ఈ సమావేశంలో పెద్దల అభ్యర్థన మేరకు ఒక ప్రధానమైన, ఒక కీలకమైన ఘట్టానికి అది తెరలేపిందని మనం చెప్పవచ్చు. పెద్దల యొక్క అభ్యర్థన మేరకు భగవాన్ బాబా వారు 1981 జనవరి 14వ తేదీనాడు సంస్థకు దివ్య శాసనం, డివైన్ చార్టర్ అనగా తూచా తప్పకుండా సంస్థ స్వామివారు చెప్పిన ఆ దివ్య శాసనంలో ఉన్న ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అంతేకాక సంస్థ సభ్యులకు నవసూత్ర ప్రవర్తన నియమావళి, 9-point code of conduct దయతో అందించారు. ఇక మిగిలిన సమావేశాల విశేషాలకు వెళ్లే ముందు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎంత విశిష్టమైనవి, వాటిలో ఏ విభాగాలుంటాయి, ఎటువంటి కార్యక్రమాలను చేస్తారు, స్వామివారు కార్యక్రమాలు చేసేటప్పుడు అంతరార్థాల్ని ఏ విధంగా సాధకుడు, సభ్యుడు అనుసరించాలని చెప్పారు, ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ప్రధానంగా 3 విభాగాలు, ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, సేవా విభాగము. ఆధ్యాత్మికము అంటే స్వామివారు వివరిస్తూ, చాలామంది ఆత్మను దర్శించుకోవడం అనుకుంటారు. ఆత్మ సర్వత్రా ఉంది, నీలో ఉన్నది, అంతటా ఉన్నది, దాన్ని ప్రత్యేకంగా దర్శించుకోవక్కర్లేదు. ఎప్పుడైతే అనాత్మ భావనను తొలగించుకుంటావో ఆత్మదర్శనం దానంతట అదే అవుతుంది. నీలో ఉన్న దానవత్వాన్ని, పశుత్వాన్ని రూపు మాపుకొని మానవతా లక్షణాలని పెంచుకొని ఆ దైవీతత్వం వైపు వెళ్ళినప్పుడు అనాత్మభావన తొలగిపోయి ఆత్మదర్శనం దానంతట అదే అవుతుంది అన్నారు బాబా. చాలామంది సాధకులు మానవత్వము నుండి దైవత్వానికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ భావన కంటే కూడా మేము దైవత్వము నుండి మానవత్వ స్థాయికి వచ్చాము అన్నది గుర్తుంచుకుంటే ఎల్లప్పుడూ ఆ దైవీ లక్షణములు, ఆ దైవీ భావములే మనం పెంపొందించుకోవాలి అన్న భావన సాధకుని మనసులో స్థిరపడి తన స్వస్వరూపమైన నిరంతర ఆనందముగా ఉండే స్థితి, నిరంతరము శాంతిగా ఉండే స్థితి, ఆ దైవీ స్థితికి తాను త్వరగా చేరుకోగలడు. మానవత్వము నుండి దైవత్వానికి వెళ్ళాలి అనడం కంటే నేను దైవత్వము నుండి మానవత్వానికి వచ్చాను అని గుర్తుంచుకొని తిరిగి స్వస్థానానికి వెళ్ళాలి అన్న భావనతో సాధన చేయాలని స్వామివారు పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విభాగ కార్యక్రమాలలో భజనలు, పూజలు, వ్రతములు, సత్సంగములు, అధ్యయన మండళ్లు అంటే స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరములు, వేద పఠన ఇత్యాది కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక సేవా విభాగానికి వస్తే, స్వామివారు మానవుడు జన్మించిందే సేవ చేయడానికి, ఒక మానవుడిగా ఇంత ఉన్నతమైన జన్మ నీకు లభించింది సేవలు చేయడానికి మాత్రమే, తప్పకుండా సేవలు చేయవలసిందే అంటున్నారు భగవాన్ బాబావారు.
2: కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
3: కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్ యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
2: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు.
3: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
2: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
3: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
2: జగత్తుని సేవించండి.
3: సర్వ్ ద హోల్ వరల్డ్.
2: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు.
3: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ.
2: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ
3: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
2: మనం సేవించడం కోసమని పుట్టాము.
3: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
2: భగవంతుని పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
2: కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
3: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
2: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
3: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
2: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
3: యూ కెన్ సర్వ్ ఇట్ దట్ వే.
2: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్. ఏ మానవ సర్వీస్?
3: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
2: బీదలను ఆదుకోండి.
3: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
2: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
3: అండ్ హెల్ప్ ద సిక్.
2: శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి.
3: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
2: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: అండర్స్టాండ్ దేర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: సేవల్ని నిస్వార్థంగా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా, అన్నిటికంటే ముఖ్యంగా నిరహంకారంగా చేయాలి అని స్వామివారు చెప్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలలో గ్రామ సేవలు, వైద్య శిబిరములు, పశువైద్య శిబిరములు, ప్రధానమైన పండుగలలో వచ్చు అసంఖ్యాక భక్తులకు మంచినీటి వితరణ, పాదరక్షల భద్రపరచడము, ఇటువంటి సేవల్ని చేస్తూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యములప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగము ద్వారా అత్యవసర సేవల్ని కూడా సత్యసాయి సేవా సంస్థల నుండి మనం అందిస్తూ ఉంటాం. ప్రశాంతి నిలయానికి వచ్చు అసంఖ్యాక భక్తులకు సౌకర్యములు కల్పించడము, సమాచారాన్ని అందించడము ప్రశాంతి నిలయ సేవలలో మనం చేస్తూ ఉంటాం. గ్రామానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏ సేవలు చేస్తూ ఉన్నప్పుడు కానివ్వండి, ప్రధానంగా ఆ గ్రామములో కానివ్వండి, ప్రదేశములో కానివ్వండి, భగవన్ నామముతో పవిత్రము చేయడమే చాలా ప్రధానమైన కర్తవ్యమని అందరూ సేవాదళ సభ్యులు గుర్తుంచుకోవాలి. ఏ సేవలు చేసినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా, మనసులో ఏమి ఆలోచించినా, మాటతో ఏమి మాట్లాడినా, కాయంబు చేయు కార్యములన్నీయు, నోటితో మనము పలుకు మాటలన్నీ కూడా ఇవి భగవద్ అర్పిత భావముతో భగవాన్ బాబావారి చేతిలో ఒక పనిముట్టుగా స్వామివారి యొక్క దయతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను అని అనుకున్నప్పుడు సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా సార్థకమవుతాయని స్వామివారు వివరించారు.

మాటలెల్లం తన మనస్సునగల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్లా తన మనసునగల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్లా

వైదికంబులో అలైకిక వర్తనములో వైదికంబులో

0: చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా సార్థకంబవును సార్థకంబవును సార్థకంబవును సార్థకంబవును శ్రీ సాయి సమస్తలన్నీ ఏవి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా సార్థకంబవును శ్రీ సాయి సమస్తలెల్లా.
1: విద్యా విభాగాన్ని పరిశీలిస్తే శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతుల ద్వారా చిన్నతనం నుంచే పిల్లలలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, మానవతా విలువల్ని హృదయానికి హత్తుకుపోయేలా వారి మదిలో చేర్పించడమే ఈ బాల వికాస్ తరగతుల ప్రధాన లక్ష్యం. నిర్మల హృదయులైన బాలబాలికలను నిమిత్తంగా పెట్టుకుని ధర్మస్థాపన చేయడం ఈ అవతార ప్రధాన ప్రయోజనాలలో ఒకటి అని స్వామివారు చెప్పారు. 9 సంవత్సరాలుగా 3 గ్రూపులలో ఈ తరగతులను నిర్వహిస్తారు. ముఖ్యంగా మిగిలిన విద్యకు దీనికి ఉన్న ప్రధానమైన తేడాను మనం గమనించాలి. ఈనాడు లోపభూయిష్టంగా ఉన్న విద్యా విధానాన్ని సంస్కరించాలని, నేటి విద్య తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోదు, కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి అని స్వామివారు చెప్తూ ఈ బాల వికాస్ విద్యా విధానంలో, శ్రీ సత్యసాయి విద్యా విధానంలో మానవుడు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి 5 తత్వములు వికసింపబడాలి. సాధారణమైన విద్యలో దేహతత్వము, మనోతత్వము అనగా డ్రిల్ లాంటి ఎక్సర్సైజులు ఉంటాయి, దానితో దేహతత్వము మరియు చెప్పిన పాఠాల్ని తిరిగి పరీక్షల రూపంలో అప్పచెప్పడం ఉంటుంది, అది మనోతత్వము. ఈ 2 మాత్రమే వికసింపబడతాయి. మానవుడు పరిపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే దేహతత్వము, మనోతత్వము, ప్రాణతత్వము, బుద్ధితత్వము, ఆత్మతత్వము ఈ 5 కూడా వికసింపబడాలి. సత్యసాయి విద్యా విధానంలో ఒక 5 చాలా పవర్ఫుల్ టీచింగ్ టెక్నిక్స్, అత్యంత శక్తివంతమైన బోధనా పద్ధతులు, ప్రార్థనలు, కథలు చెప్పడము, సామూహిక గానము లేదా భజనలు, ధ్యానము లేదా మౌనంగా కూర్చోవడము, సేవా కార్యక్రమములు, గ్రూప్ యాక్టివిటీస్ అంటారు వీటిని. ఈ 5 పద్ధతుల ద్వారా మానవుడు సమగ్రముగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడు 5 తత్వములు కూడా వికసింపబడతాయి. అందుకని ఈ చిన్నతనం నుంచే మౌనంగా ఉండడము, ధ్యానములో ఉండడము, ప్రార్థన చేయడము, అందరితో కలిసిమెలిసి ఉండడము, నీతి నిజాయితీ మదిలో చిన్నప్పటి నుంచే ఒక హృదయంలో హత్తుకుపోయేలా ప్రతిష్ట అవడము, వీటి వల్ల ఈ 9 సంవత్సరముల శ్రీ సత్యసాయి బాల వికాస్ కోర్సు పూర్తి చేసుకున్న పిల్లలు తమ నిజ జీవితంలో కూడా నేడు ఒక పెద్ద ఉన్నతమైన కీలకమైన పదవులలో ఉంటూ విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో అన్ని రంగాలలో ఉన్నతమైన కీలకమైన పదవులలో ఉంటూ ఇప్పటికీ కూడా ఈ మానవతా విలువల్ని పాటిస్తూ చక్కటి ఆదర్శాన్ని నిరూపిస్తున్నారు. ఇది ఒక ఆశాజనకమైన వాతావరణం. ఈ బాల వికాస్ తరగతుల్ని ప్రపంచ ఇతర దేశాలలో EHV ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ మరియు SSE శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ అన్న పేర్లతో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులలో ఈ బోధన తీసుకున్న గురువులు టీచర్లలో వస్తున్న మార్పు వర్ణనాతీతం. కాబట్టి స్వామివారు చెప్పిన ఏదైతే తమ అవతార ఉద్యమంలో ఇది ఒక ప్రధాన ప్రయోజనం అన్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. మానవతా విలువలలో ప్రేమ చాలా ప్రధానమైనది, ప్రమాణమైనది, ప్రాణ సమానమైనది అంటారు భగవాన్ బాబావారు.
2: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
3: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్.
2: ఏమిటి నా ఆచరణ?
3: వాట్ ఈస్ దట్ యు షుడ్ ప్రాక్టీస్?
2: ఏమిటి నా ప్రీతి?
3: వాట్ ఈస్ దట్ ఈస్?
2: ఏది నా ఇష్టము?
3: వాట్ ఈస్ దట్ స్వామి లైక్?
2: ఒక్కటే ఒక్కటే.
3: ఓన్లీ వన్.
2: ప్రేమ ప్రేమ ప్రేమ.
3: ఓన్లీ లవ్ లవ్.
2: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
3: దట్ ఈస్ ది పవర్ఫుల్ వెపన్.
2: మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
3: హావ్ ఎనీ వన్ ఆఫ్ యు రిసీవ్ ఇన్విటేషన్?
2: రామని కోరామా?
3: Is there any announcement?
2: లేదు.
3: ఈ
2: ప్రేమ యొక్క ఆకర్షణ ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేస్తూ ఉంటుండాలి.
3: ఇట్ ఈస్ ది అట్రాక్షన్ ఆఫ్ లవ్ దట్ బ్రాట్ యు ఆల్ హియర్.
2: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
3: ఇన్ దిస్ వరల్డ్ దట్ యు కెన్ నాట్ దేర్ ఇస్ నథింగ్ యు కెన్ నాట్ అచీవ్ విత్ లవ్.
2: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చును, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించు.
1: పంచ ప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు అని ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెబుతూ, ప్రేమతో నీవు ఏమి మాట్లాడినా అది సత్యమవుతుంది, ప్రేమతో ఏ పని చేసినా ధర్మం అవుతుంది, ప్రేమతో ఆలోచిస్తే శాంతి లభిస్తుంది, ప్రేమని హృదయంలో ఉంటే అక్కడ అహింస ఉంటుంది అని స్వామివారు చెప్పారు. ప్రేమతో మాట్లాడితే సత్యము, ప్రేమతో కార్యక్రమాలను నిర్వహిస్తే ధర్మము, ప్రేమని ఆలోచనలో ఉంటే శాంతి, ప్రేమని హృదయ భావనలో ఉంటే అహింస అని స్వామివారు చెప్పారు. ఈ విధంగా మానవతా విలువల్ని పాటిస్తూ మనము స్వామివారి యొక్క దివ్య బోధల్ని అనుసరిస్తూ మన జీవిత గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
2: అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత
1: ఉంటుంది అని స్వామివారు చెప్పారు. ప్రేమతో మాట్లాడితే సత్యము, ప్రేమతో కార్యక్రమాలు

0: ఇది మానవత. ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి.
1: యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ యు, ది ట్రూత్, ది రైచియస్నెస్, ది పీస్ అండ్ లవ్.
0: ఈ ప్రేమనే ప్రాణము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది.
1: Do action with love, that becomes dharma.
0: ఈ ప్రేమతో నీ వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది.
1: With all the love you speak, that is truth.
0: ఈ ప్రేమతో నీ మనసునందు చింతించు.
1: With love you think in your mind,
0: అదే శాంతి అవుతుంది.
1: That is peace.
0: ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి.
1: With this peace you try to understand.
0: ఈ విచారణే అహింసగా మారుతుంది.
1: This understanding with love is non violence.
0: ప్రేమనే ప్రధానము.
2: ఇక సత్యసాయి సేవా సంస్థలు ఎంతటి ఉన్నతమైనవి అని ఒకసారి మనం పరిశీలిస్తే, సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులుగా ఉన్న వారిది ఎంత భాగ్యం అని పరిశీలించుకుంటే, 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మ భగవంతుని దయవలన ప్రసాదింపబడినందుకు మానవ జీవిత లక్ష్యమైన మోక్ష సాధన దిశగా సాధన చేయాలి. శాస్త్రములలో వేదములలో జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, ధ్యాన యోగము, ఈ నాలుగింటిలో ఏదైనా ఒక మార్గము కానివ్వండి, అనేక మార్గములు కానివ్వండి, దీంట్లో సాధకుడు పయనించాలి అని చెప్తూ ఉన్నాయి వేదములు, శాస్త్రములు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతనులు కావున సత్యసాయి, సత్య అంటే ఋగ్వేదము, సా అంటే సామవేదము, యా అంటే యజుర్వేదము, ఆ అంటే అధర్వణ వేదము, నాలుగు వేదముల సారము, సకల జీవులకు ఆధారము మన స్వామి కాబట్టి దయతో భజనలు చేయిస్తూ భక్తి యోగాన్ని, మౌనముగా కూర్చుండుట, ధ్యానము, జ్యోతి ధ్యానము చేయిస్తూ రాజయోగమును, నిస్వార్థమైన సేవా కార్యక్రమాల్ని సంస్థ సభ్యుల ద్వారా చేయిస్తూ కర్మయోగమును, సత్సంగములు, అధ్యయన మండళ్లు, సాధనా శిబిరముల ద్వారా జ్ఞానయోగమును మనతో అవలంబింపచేస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడికి తల్లి ప్రేమతో భోజనము పెట్టాలంటే చందమామను చూపిస్తూ చందమామకు తినిపిస్తున్నానా అన్నట్లు చందమామకో ముద్ద, పిల్లవాడికో ముద్ద పెడుతూ ఆ వాడికి తుష్టిని, పుష్టిని, సంతుష్టిని మరియు చాలా అవసరమైన భోజనాన్ని ఏ విధంగా అయితే తెలియకుండా ప్రేమతో తినిపిస్తూ ఉందో, 1000 తల్లుల ప్రేమ సాయి ప్రేమ కాబట్టి భక్తి యోగము, కర్మయోగము, రాజయోగము, జ్ఞానయోగము అన్నవి మనకు రుచించవేమో అనుకున్నారో, ఇవేవి మనకు చెప్పకుండానే భజనలు చేయిస్తూ భక్తి యోగాన్ని, నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేయిస్తూ కర్మయోగాన్ని, జ్యోతి ధ్యానముతో రాజయోగాన్ని, సత్సంగాలు సాధనా శిబిరాలతో జ్ఞానయోగాన్ని మనతో అవలంబింపచేస్తూ అందరినీ కూడా జీవిత లక్ష్యమైన మోక్ష సాధన దిశగా ప్రేమతో కొనిపోతున్నారు భగవాన్ బాబావారు. కాబట్టి సత్యసాయి సేవా సంస్థలు ఇంతటి విశిష్టమైనవి, జీవిత లక్ష్య సాఫల్యతకు ఒక చక్కటి నావ వంటివి ఈ సత్యసాయి సేవా సంస్థలు. ఇంతటి అదృష్టాన్ని పదిలపరుచుకొని స్వామివారు చెప్పిన అంతరార్థాలతో మనం చేస్తున్న భజనలు, సేవా కార్యక్రమములు, సత్సంగములు అన్నీ కూడా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో నిర్వహించుకుందాం. మిగిలిన ప్రపంచ సమ్మేళనముల విశేషాల గురించి మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. వర్ధతాం బ్రహ్మ విద్యాచ లోకేభ్య సుఖమేధతాం.

0: భగవంతునికి ఎక్కువగా ఆకర్షితుడవుతాడు. అదే ఆ సాధకుని ప్రాప్తి. భగవానుని దివ్యానుగ్రహ దీప్తి, ఆ అనుగ్రహమే జ్ఞాన ప్రవాహం, అదే మోక్ష సాధకం, అదే మానవ జన్మ సాఫల్యతా సిద్ధి. ఇదే వేద ప్రమాణం, వేదాంత పరిణామం. ఈ ప్రమాణాన్ని విస్తరించేందుకే భగవాన్ వేద విద్యా బోధనని, వేద పోషణని, విద్వత్ పోషణని ప్రోత్సహించారు. అందుకోసం సప్రమాణంగా వేద సభలను నిర్వహించారు. వీటికి సంబంధించిన మరిన్ని మహత్తర విషయాలను ఈరోజు రాత్రి ప్రసారం కాబోతున్న మరొక విశిష్ట కార్యక్రమంలో వశిష్ఠుల వంటి శిష్ఠుల ద్వారా విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రీతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మలకు ప్రణమిల్లుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ శ్రోతలకు, ప్రేక్షలకు నా ప్రేమపూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతార వైభవములు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని వికసింపజేసే అనేక అంశాలున్నాయి. ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఈ అంశాలను గత 10 సంవత్సరాలుగా వెనుసొంపైన నాటకాలు, కథలు, భక్తి గీతాలు, సత్సంగాలు, చర్చలు, భక్తుల అనుభవాలతో రూపొందించి ప్రసారం చేసిన కార్యక్రమాలు భక్తులను, కార్యకర్తలను, యువతను, బాల వికాస్ బాలలను, లక్షలాది శ్రోతలని అలరించడమే కాకుండా వారిని ఆధ్యాత్మిక సాధకులుగా తీర్చిదిద్ది నిస్వార్థ సేవా కార్యక్రమంలో పాల్గొనే విధముగా వారిని ఉత్తేజపరుస్తున్నాయి. ఈ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశాబ్ద వార్షికోత్సవ సందర్భముగా డైరెక్టర్ గారికి, ప్రతిభావంతులైన వారి నిర్వాహక బృందానికి నా శుభాభివందనములు. ప్రతిరోజు 2 పూటల ప్రశాంతి నిలయంలోని భజన కార్యక్రమాలను మీరు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ భజనను లక్షలాది భక్తులకు స్వామి సన్నిధానములో భజనలో పాల్గొంటున్న దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి. ఇక ప్రతి ఆదివారము మీరు ప్రసారం చేస్తున్న మానస భజనే కార్యక్రమంలో ప్రతి భజనలో ఉండే అంతరార్థాన్ని, ఆధ్యాత్మికతను వివరిస్తుంటే సత్యసాయి భజనలోని విశిష్టత, ఆధ్యాత్మిక శ్రోతల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ప్రతిరోజు ఉదయము, సాయంకాలము భగవాన్ దివ్య ఉపన్యాసాలు మీరు ప్రసారం చేస్తున్నారు. మృదు మధురమైన స్వామి కంఠంతో వేదసారం వింటుంటే శ్రోతలకు అలౌకికమైన ఆనందం కలుగుతున్నది. కొంతమంది భక్తులకు స్వామి ముఖ్యముగా సమస్యలతో సతమతమవుతున్న వారికి స్వామి ఆదుకుంటారా లేదో అనే సందేహము కలుగుతూ ఉంటుంది. అంతరంగ తరంగ కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న భక్తుల అనుభవాలు అలాంటి వారిలో సందేహ నివృత్తి కలిగించి స్వామి ఎడల విశ్వాసము, భక్తిని, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇక మీరు ప్రసారం చేస్తున్న సత్సంగాలలో నిజులైన పద్యలు, స్వామి బోధనలలో ఉన్న విశేషాలు, వాటి అంతరార్థాలు వివరిస్తుంటే సత్యసాయి బోధనలలో మనల్ని సన్మార్గంలో మళ్లించగల, మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఉత్తేజపరచగల అపురూపమైన విషయాలపై శ్రోతలకు చక్కటి అవగాహన కలుగుతుంది. సత్యసాయి సాహిత్యం చదవాలనే ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి కలుగుతున్నది. మీరు నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలు పట్ల, సాధన పట్ల భక్తులకుండే సందేహాలను నివృత్తి చేస్తున్నాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే విధంగా ఉంటున్నాయి. సత్యసాయి అవతార వైభవాన్ని కీర్తిస్తూ మీరు ప్రసారం చేసిన భక్తి గీతాలు మృదుమధురంగా ఉండి శ్రోతలను అలరిస్తున్నాయి. వారిలో భక్తి భావాలని వికసింపజేస్తున్నాయి. యువత కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న ప్రసంగాలు, చర్చలు యువత అనుభవాలు యువతలో మానవతా విలువల వికాసానికి దాహోదపడుతున్నాయి. ఆధ్యాత్మిక జీవితం పట్ల, నిస్వార్థ సేవల పట్ల వారిని ఉత్తేజపరుస్తున్నాయి. సత్యసాయి యువత నిర్వహిస్తున్న అర్థజన సేవ దీని గొప్ప ఉదాహరణ. ఆనందంగా ఆదివారం కార్యక్రమంలో మీరు బాలలతో ప్రసారం చేస్తున్న కథాకథనము, సవ్యనాటికలు, బృందగానాలు చిన్నారులకు వినోదాన్ని పంచివ్వడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. బాలలలో సత్ప్రవర్తన అలవరుచుకునే సంకల్పం కలిగిస్తున్నాయి. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఉత్సవాలు, పండుగలపై మీరు రూపొందించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు ఈ ఉత్సవాలు మాకు అందించి ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోయే చింతను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై వివరంగా మీరు రూపొందించి ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీలు, సత్యసాయి సేవా సంస్థ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలలో సమయంలో ఎంత క్రమశిక్షణతో ఎంత సమర్థవంతంగా సేవలు నిర్వహిస్తున్నాయో, సత్యసాయి సేవా సంస్థల పట్ల ఎంతటి గౌరవభావనాన్ని ప్రజలు ప్రదర్శిస్తున్నారో, మన సేవలు వారికి ఎంత సంతృప్తిని ఆనందాన్ని కలుగజేస్తున్నాయో, అది బాబా అనుగ్రహంలా వారెలా భావిస్తున్నారో విశ్వవ్యాప్తంగా కోట్లాది మందికి తెలియజేస్తున్నాయి. సేవల పట్ల వాళ్ళే ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మీరు దశాబ్ద కాలంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు భక్తులకు స్వామి వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్ లో 344 భజన సమితులలో 1111 భజన కేంద్రాలలో లక్షలాది భక్తులు వింటున్నారు, ఆనందిస్తున్నారు. ఈ ప్రసారాలు వారిలో కలిగిస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం వెనకట్టలేనిది, విలువ చెప్పలేనిది. మీరు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. రాణి సత్యసాయి మీడియా సెంటర్ డైరెక్టర్ గారి మార్గదర్శకత్వానికి, వారి నిర్వాహక బృందానికి ఈ అభినందన చందనాన్ని ప్రేమతో అందిస్తున్నాను. జై సాయిరాం.
2: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
3: సత్యాన్ని మించిన మానవతా విలువ లేదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్యమేవ జయతే అనే కథని విందాం. ఒక ఊర్లో దొంగతనం తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు. పొద్దుపోవడానికి జోదం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడొచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం ఆ ఊరు ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలపై చక్కని ప్రబోధాలిస్తూ వచ్చాడు. ఒకరోజు అందరితో పాటు ఈ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి, స్వామి, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకోండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహనీయుడు, నాయనా, నీ నిత్యకృత్యమేమిటి అని ప్రశ్నించాడు. స్వామి, పగలంతా జోదం ఆడటం, రాత్రి దొంగతనం చేయటం అన్నాడు దొంగ. చిచి, ఇటువంటి వాణ్ణి నేను ఏ విధంగా శిష్యుడిగా చేర్చుకుంటాను? వీటిని వదిలేయాలి అన్నాడు. స్వామీజీ, నేను దొంగతనం వదలటానికి వీలు కాదు, అది నా వృత్తి. నాకింకేం మార్గం? నా కుటుంబాన్ని పోషించాలి కదా. ఇక జోదం నా కాలక్షేపం, దానిని వదిలేస్తే పగలంతా ఎట్లా గడపాలి అని అడిగాడు. ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదున్నట్లు చెప్తున్నాడని తెలుసుకున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. దొంగ అతని పాదాలను పట్టుకుని, స్వామి, నాకెలాగైనా మీరు జ్ఞానబోధ చెయ్యాలి అన్నాడు. ఆ మహనీయుడు, సరే, నీవు నీకున్న దుర్గుణాల్లో ఏదో ఒకటి వదిలేయి, నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నాడు. స్వామి, నేను ఈ క్షణం నుంచి అసత్యమాడను అని వాగ్దానం చేశాడు దొంగ. మంచిది, ఆ ఒక్క నియమాన్ని దీక్షగా పాటించు అని ఆశీర్వదించాడు ఆ మహనీయుడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయటానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరుకున్నాడు. అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటు ఇటూ పచారులు చేస్తున్నాడు. దొంగ అడుగుల చప్పుడు విని, ఎవరక్కడ అని గట్టిగా ప్రశ్నించాడు. దొంగ అతని వద్దకొచ్చి, నేను దొంగనన్నాడు. రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. కాని ఏమాత్రం బయటపడక అతని భుజం మీద చేయివేసి, నేను కూడా దొంగనే, నాకు ఈ రాజభవనంలోని రహస్యాలన్నీ తెలుసు, రా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం అన్నాడు. అప్పుడు దొంగ, అయితే ఒక్క షరతు, ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగిలించిందాలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం అన్నాడు. సరే, నేను వెళ్లి ఒక గది తాడపు చెవి తీసుకొస్తాను అని రాజు లోపలికి వెళ్లి ఒక తాడపు చెవి తీసుకొచ్చాడు. దాన్ని దొంగకిచ్చి, అదుగో ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు, వెళ్ళు, నేనిక్కడ ఉండి కాపలా కాస్తాను అన్నాడు.

కాయంబులో చేయు కార్యంబులెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సునగల తలపులన్నిటినీ భగవాన్ దివ్య శ్రీచరణాలకు త్రికరణ శుద్ధితో అర్పించటమే శ్రీ సత్యసాయి సేవా సంస్థను నెలకొల్పడంలో గల ముఖ్యోద్దేశం. సేవా స్ఫూర్తితో చిత్త నైర్మల్యాన్ని సాధించిన సాధకుడే

దొంగ ఆ గదిలోకి వెళ్లి అన్నింటినీ తెరచిచూశాడు. అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టిలో ఉన్న అతి విలువైన మూడు వజ్రాలు. వాటిని తీసుకున్నాడు. వెంటనే అతనికి బయట ఉన్న దొంగకు తాను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. మూడు వజ్రాలు చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రాన్ని ఆ పెట్టెలోనే ఉంచి రెండింటిని తన చేతిలో దాచుకుని బయటకొచ్చాడు. ఇదిగో రెండు వజ్రాలు, నీకొకటి నాకొకటి. ఇంకొక వజ్రం ఆ పెట్టెలోనే ఉంచేశాను, అది రాజుగారికి ఉండని అని చెప్పి నేనింక వెళ్తానన్నాడు. రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు. దొంగ ముందు కాస్త సందేహపడ్డాడు, కాని తాను మహనీయుడికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అందుచేత రాజుగారికి తన ఇంటికి చేరే మార్గం చక్కగా చెప్పాడు. చెప్పి గోడ దూకి వెళ్లిపోయాడు. మర్నాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది. రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారాలతో నిండు కొలువులో ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చుని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రిగారు తాను విన్నవి కన్నవి చెప్పాడు. అంతా విని, రాజు, మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగిలింపబడ్డాయో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి, ఒక్క పెట్టి మాత్రం తెరిచి ఉంది. అందులో ఒక వజ్రం మిలమిలా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసి తన దుస్తుల్లో దాచుకుని రాజుగారి దగ్గరకు వచ్చాడు. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా ఉంది. ఒక్క పెట్టె తప్ప తక్కినవన్నీ అలాగే ఉన్నాయి, వజ్రాలుండే పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు. రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు. కాని ఏమీ ఎరగనట్టు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్ని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజభటులు దొంగను తీసుకొచ్చారు. రాజుగారిని దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతనిని, నువ్వు నిన్న రాత్రి ఖజానాల నుంచి ఏం దోచుకున్నావు అని అడిగాడు. దొంగ అసత్యం ఆడకూడదు కదా, అందుకని, మహారాజా, నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాం, కాని దొంగతనం చేసింది నేనే. ఒక పెట్టెలో మూడు వజ్రాలున్నాయి, వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని రెండింటిని మాత్రం తీశాను. ఒకటి ఇంకొక దొంగకిచ్చాను, నేనొకటి తీసుకున్నాను అన్నాడు. వెంటనే మంత్రి, ఇతడు చెప్పేదంతా అబద్ధం మహారాజా, దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు. రాజుగారు భటులను పిలిచి మంత్రిగారి దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది. మంత్రి అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనాన్ని, దొంగ అయినప్పటికీ నిర్భయంగా సత్యాన్నే పలికినటువంటి దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు. దొంగ యొక్క సత్యవ్రతాన్ని ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు. దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. దొంగతనం చేయవలసిన అవసరం లేకపోయింది. మరి జూదం ఆడటానికి వ్యవధే లేదు. అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా దొంగ మంత్రిగా శ్రద్ధాభక్తులతో తన గురువుగారిని స్మరిస్తూ సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు. శిష్యునిలో వచ్చిన మార్పుని విని ఆనందించారు. గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దివ్యోపదేశం వల్లే నాకు ఈ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయన, సత్యమేవ జయితే దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో అన్నాడు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రశాంతలయం నుండి స్వాగతం. బాల వికాస్ అనేది బాలబాలికలకు చాలా అవసరం. చిన్నతనంలో నేర్చుకున్న విలువలు పెరిగి పెద్దయ్యాక ఒక పౌరుడిగా, కుటుంబ సభ్యుడిగా, ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగిగా ఉండేప్పుడు నేర్చుకున్న విలువలను పాటిస్తే మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్వామివారు తమ బాల్యం నుండే కుటుంబానికి, సమాజానికి సేవ చేస్తూ నా జీవితమే నా సందేశం అని నిరూపిస్తూ వచ్చారు. చిన్నతనంలో భోజనం చేస్తున్నప్పుడు అమ్మ ఆకలి అని వచ్చిన ఒక చిన్న బాలుడికి తమ ప్లేట్లో వడ్డించిన భోజనం పెట్టడం, చలికి వణుకుతున్న బాలుడికి కిటికీలోంచి చొక్కాను అందించడం, కుటుంబ సభ్యులకు ఆగ్రహం కలిగినా వారు భవిష్యత్తులో చేయబోయే మహోన్నత కార్యక్రమాలను ఉదాహరణగా చూపించారు. తల్లి కోరిక మేరకు పాఠశాల, వైద్యాలయాలు, విద్యాలయాలు, మంచినీటి పథకాలు స్థాపించి వాటిని యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టులుగా రూపొందించారు. ఇలా స్వామివారు బాల్యంలోనే బాలబాలికలకు మానవతా విలువలనే ఉత్తమ విత్తులను నాటడం కోసం శ్రీ సత్యసాయి బాల వికాస్ ను ఒక విభాగంగా రూపొందించారు. ఈనాటి నుండి స్వామివారి చిరకాల భక్తులు సుమారు 30 సంవత్సరాలకు పైగా ఎందరో బాలబాలికలకు బాల వికాస్ శిక్షణను అందించి స్వామివారి దివ్య ప్రేమకు పాత్రుడైన శ్రీమతి ఆదూరి హైమవతి గారు నేటి ఆధునిక సమాజంలో సత్యసాయి బాల వికాస్ ఆవశ్యకత అనే అంశంపై తమ ప్రసంగాలను అందిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీమతి ఆదూరి హైమవతి గారు మనకు ఈ ప్రసంగాలతో మనముందుంటారు. మరి ఈనాటి మొదటి భాగంలోకి వెళ్దామా?
1: నేటి ఆధునిక సమాజంలో సత్యసాయి బాల వికాస్ ఆవశ్యకత. సునేత్రం సుమహాబాహుం సౌమ్యం సుందర విగ్రహం సత్యసాయినం వందే సర్వకార్యార్థ సిద్ధయే. సర్వాంతర్యామి, సర్వశక్తివంతులు, సర్వజ్ఞులు, మన ప్రాణము, ధ్యానము, మన సర్వస్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు వందనాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. కలియుగ అవతారమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రస్తుత విద్యా విధానంలో సాంకేతిక విజ్ఞానాభివృద్ధికి మాత్రమే చోటు ఉన్నదని, మానవతా విలువలను ఎక్కడా బోధించడం లేదని ప్రస్తావిస్తూ, ఆ విధమైన మానవతా విలువలు, నైతిక విలువలు విద్యతో పాటుగా బోధిస్తే మంచిదనే అభిప్రాయం వెలువచ్చారు. విజ్ఞానంతో పాటు వివేకము, విచక్షణ, మానవత్వము పెంపొందితే తద్వారా దైవత్వాన్ని చేరుకోవచ్చునని, విద్య అలా ఉండాలని స్వామివారి ముఖ్య ఉద్దేశం. మన ప్రాచీన సాంప్రదాయంలోనూ, మన వేదాలలోనూ ఉన్నటువంటి విలువలను సమస్త మానవాడికి తెలియజేసేందుకై స్వామివారు అనేక విద్యా సంస్థలను స్థాపించి తద్వారా వీటిని ప్రబోధిస్తున్నారు. అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన శ్రీమతి మాధురీషాను ఉద్దేశించి స్వామివారు ప్రశాంతి నిలయంలో తన ప్రసంగంలో, విద్య యందు విధిగా నైతికమును చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అన్నారు. దీనిని బట్టి స్వామివారి ఉద్దేశంలో ప్రధానమైనది విద్యా సంస్థలను స్థాపించి కేజీ నుండి పీజీ వరకు సామాన్య విద్యతో పాటుగా విలువలతో కూడిన విద్యను అందించాలనేది ఒకటి. అందులోనూ మానవతా విలువలను, అనగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను, సర్వమత సమైక్యతను తాను ఆచరిస్తూ మానవాళికి బోధించి ఆచరింపజేయిస్తున్నారు. విద్య అంటే ఎలా ఉండాలి అనేదానికి విద్యా దదాతి వినయం అనే గ్రంథోక్తిని మొట్టమొదటగా స్వామి చెప్తూ వినయాన్ని నేర్పుతున్నారు. ఈనాటి కళాశాలలు, విద్యాసంస్థలు లక్ష్మీ నిలయాలుగా రూపొందుతున్నాయి గాని సరస్వతి నిలయాలుగా కనిపించడం లేదు. సా విద్యాయా విముక్తయే అన్నది వేదం. అనగా భుక్తిని మాత్రమే ప్రసాదించేది విద్య కాదు, ముక్తిని కలిగించేదే నిజమైన విద్య. అందుకనే స్వామివారు చిన్న పద్యంలో ఇలా చెప్తారు. ఎమ్మేలు బియ్యేలు ఏమి పాసైనను పేరుగాంచిన పెద్దవారలైనా సంపదలుండయు సదాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన తరచి చదువు చదవ తర్కవాదమి కాని పూర్ణ జ్ఞానం వెపుడు పొందలేరు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అన్నారు స్వామివారు. స్వామి ఇంకా ఇలా అంటున్నారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్. అనగా విద్య జీవిత పరమావధి కోసమే కాని జీవించటానికి మాత్రమే కాదు. లోకానికి మంచి ఉత్తములైన విద్యార్థులు చాలా అవసరం. దానికోసమే స్వామివారు విద్యాసంస్థలు స్థాపించారు. అయితే నేటి సాధారణ విద్యాసంస్థలలో విద్యనభ్యసించే విద్యార్థులు పరిస్థితుల ప్రభావాల వల్ల సరైన శిక్షణ పొందడం లేదు. ఇది చాలా విచారకరం. స్వామివారి వాక్కులలో విద్యార్థి ఇలా ఉండాలి, మొట్టమొదట విద్యార్థులు ఆత్మవిశ్వాసం అనగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం అనేది జీవితానికి చక్కని పునాది. ఈ పునాది గట్టిగా ఉంటే ఆత్మసంతృప్తి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే గోడలను ఈ పునాదిపై కట్టుకోవచ్చును. ఈ ఆత్మసంతృప్తి అనే గోడలు గట్టిగా ఉంటే స్వార్థరాహిత్యం, స్వార్థత్యాగం అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అనే పైకప్పు వేసుకోవచ్చును. సెల్ఫ్ సాక్రిఫైస్ అనే రూఫ్ వేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్ పొందవచ్చును. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్, ఈ నాలుగింటికి ముందు పదం సెల్ఫ్ అని ఉంది. ఈ సెల్ఫ్ ఎవరు అనే దానిని మనం ముందుగా గుర్తించాలి. ఈ సెల్ఫ్ పక్కనే చేరినటువంటి పదాలన్నింటికీ సెల్ఫ్ ప్రధానము. సెల్ఫ్ అంటే ఏమంటే నిజమైన ఆత్మతత్వం అని గుర్తించాలి. ఇవన్నీ కొన్ని పదములు, ఆధేయములు. వీటికి సెల్ఫ్ ఆధారం, అదే ప్రాణం. కనుక మొట్టమొదట సెల్ఫ్ను సరైన రీతిలో పెట్టుకోవాలి. స్వామివారు చెప్పిన ఈ మాటలు ఆచరణలో ఉంచేలాగా తన విద్యార్థులకు స్వామి తమ విద్యాసంస్థలలో చక్కని శిక్షణ అందిస్తున్నారు. మరొక మాట స్వామి ఇలా అన్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ అనగా పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి. విద్యయసగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు దాని వలన ఐహి కాముష్మిక సుఖంబులందు నరుడు. ఇంతేకాకుండా స్వామి అంటారు, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా. ఈ సందర్భంగా నేటి విద్యార్థులు ఎలా ఉన్నారో ఒక యథార్థ సంఘటనను మనం చెప్పుకుందాం. చాలా కాలం క్రిందట హైదరాబాదులో ఒక ప్రముఖ కళాశాలలో ఒక గొప్ప తెలివైన విద్యార్థి ఉండేవాడు. అతను అన్ని సబ్జెక్టులలోనూ ఫస్ట్ వచ్చేవాడు. అతన్ని సత్కరించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారు ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు. ఒక పెద్ద జ్ఞాపికను కూడా తెచ్చి ఆయన అక్కడ ఉంచుకున్నారు. ఆ పిల్లవాణిని ప్రస్తుతిస్తూ ఈ విధంగా ఆయన మాట్లాడారు. ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఫలానా పేరు కలిగిన విద్యార్థి 10th క్లాస్ నుండి పీజీ వరకు అన్ని సబ్జెక్టులలోనూ కన్సిస్టెంట్ గుడ్ రికార్డ్ సంపాదిస్తూ వచ్చాడు. అటు ఆటలలో కూడా అనేక గోల్డ్ మెడల్స్ పొందాడు. అదేవిధంగా కొనసాగుతూ వచ్చాడు. మన కళాశాలకు ఒక గొప్ప గుర్తింపు తెచ్చాడు. అతన్ని సన్మానించడం నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తున్నది. అతన్ని వేదిక మీదకు రావలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను అంటూ ఆ ప్రిన్సిపాల్ గారు చాలాసార్లు అతని పేరు అనౌన్స్ చేశారు. అయినా అతడు రాలేదు. కారణం ఏమంటే, అతను పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ నిమిత్తమై వెళ్లాడని తెలియవచ్చింది. సరే, అతని తల్లి అక్కడికి వచ్చి ఉంటే స్టేజి మీదకు వచ్చి ఆ జ్ఞాపికను తీసుకునవలసినదిగా కోరినారు ప్రిన్సిపాల్ గారు. ఆ తల్లి కొంచెం పెద్దది వయసులో. వేదిక మీదకు వచ్చింది. ప్రిన్సిపాల్ గారు, ఆ విద్యార్థి కన్న తల్లి ఈమె, ఎంత అదృష్టవంతురాలో అని పొగుడుతున్నప్పుడు ఆమె కళ్ల వెంట కన్నీరు కారుస్తూ భోరున ఏడ్చింది. ప్రిన్సిపాల్ గారు ఆశ్చర్యంతో, అమ్మా, ఆనందించవలసిన ఈ సమయంలో కన్నీరు కారుస్తున్నావేమి అనగానే ఆమె, ప్రిన్సిపల్ గారు, నా బిడ్డను ఇంద్రుడు చంద్రుడు అని మీరు పొగిడినారు, కాని వాడు నిజానికి నాతో మాట్లాడడు, అమ్మా అని పిలవడు. నేను వంటలు చేస్తూ వచ్చే సొమ్ముతో పొట్ట నింపుకుంటూ రోజులు గడుపుతున్నాము. మా వారు పురోహితులు, మంత్రాలు చెప్తూ వచ్చిన డబ్బుతో వాడిని చదివిస్తున్నారు. అయితే వంటలు చేసుకునే మనిషి మా అమ్మ అని చెప్పుకోవడం తనకు అత్యంత సిగ్గుచేటుట. మంత్రాలు చెప్పుకునేవాడు నా తండ్రిని చెప్పుకోవడం వాడి ప్రిస్టేజీకి భంగమట. ప్రిన్సిపాల్ గారు, తలగడంత పెద్ద పెద్ద పుస్తకాలు మా అబ్బాయి చేత చదివించారు, కాని ఆ పుస్తకాల్లో ఎక్కడైనా మాతృదేవో భవ, పితృదేవో భవ అని లేదా అండి? తల్లిని తండ్రిని గౌరవించనివాడు, ప్రేమించనివాడు సమాజాన్ని ఎలా ప్రేమిస్తాడు? సర్వేశ్వరుని ఎలా ఆరాధిస్తాడు? ఎందుకంటే ఇలాంటి విద్యలు తగలేయనా? ఎందుకండి ఈ చదువులు, చెప్పండి అని నిలదీసి అడిగింది. అప్పుడు ప్రిన్సిపాల్ గారు, ఇతర ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యాధికారులు, విద్యా పోషకులు తలలు వంచుకున్నారు, దించుకున్నారు. కనుక మన విద్యా సముపార్జనలో రామాయణము, మహాభారతాలను, ఉపనిషత్తులను, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాల ద్వారా విద్యను సముపార్జింపజేస్తే అతడు పూర్ణ మానవుడవుతాడు. కాని నేడు విద్యార్థులు ఎలా ఉన్నారంటే, గురు శిష్య బంధాలు గుంటలో పాతేసి విద్యలన్నీయు విక్రయ వీధికొచ్చే, పాశ్చాత్య విద్యలే పరమ సత్యాలనగా ఆర్ష విజ్ఞానం అడుగుదాకే, తల్లిదండ్రులు ఇక తమవారు కాదని భార్య బిడ్డలపైన ప్రేమ హెచ్చే, ద్రవ్యమార్జించుటే తారక మంత్రమై ధన దేవతకు సదా దాసులైరి, వక్రమార్గాన పడుచున్న వారినెల్ల చక్కచేయను వచ్చెను సత్యసాయి, జన్మ జన్మల నోముల పుణ్యఫలము మహిని సద్గురువు మన భాగ్య కల్పతరువు. అంతేకాకుండా స్వామివారంటారు, ఇలా కాకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. పొట్లకాయలు పందిరికి కాసేటప్పుడు చిన్న పిందెలుగా ఉన్నప్పుడే చివరన ఒక దారంతో చిన్న రాయి కట్టి దాన్ని కొసకు కడతాం. అప్పుడు ఆ పొట్లకాయ మెలికలు తిరగకుండా నేరుగా పెరుగుతుంది. అలాగే మానవతా విలువలనే విత్తులను పిన్న వయసు నుండే పిల్లల మనస్సులో నాటాలని స్వామివారి ఉద్దేశం. అందుకని బాబావారు బాల వికాస్ స్థాపించారు. మొదట్లో బాలవిహార్ అనే పేరు పెట్టారు స్వామి. తర్వాత దాన్ని బాలవికాస్ గా మార్చారు. స్వామి విద్యాసంస్థలలో మాత్రమే కాక అందరు బాలబాలికలు ఈ బాలవికాస్ బోధనాంశాలను నేర్చుకుని ఆచరించేలాగా సత్యసాయి సంస్థలలో ఒక విభాగంగా బాలవికాస్ను ఏర్పరిచారు. తల్లిదండ్రులకు ఈ మానవతా విలువలు, ఇళ్లలో పిల్లలకు బోధించే తీరిక ఓపిక లేని ఈ నాగరిక యుగంలో ఈ బాలవికాస్ ఎంతో ఉపయోగిస్తుంది. బాలవికాస్ ప్రధాన ఉద్దేశాలు: మొదటిది పిల్లల యొక్క బుద్ధిని వికసింపచేయటం, రెండవది దేహాన్ని వికసింపజేయటం, మూడవది ఆత్మని వికసింపజేయటం. మొగ్గగా ఉన్నప్పుడు పువ్వుకు వాసన ఉండదు, ఆకర్షణ ఉండదు. దానికి సరైన ఎరువు నీరు అందించినట్లయితే అది వికసించి పుష్పంగా పరిమళిస్తుంది. సువాసన, రంగు, ఆకారం పూర్తిగా కలిగి ఎంతో ఆకర్షణీయంగా తయారవుతుంది. అందరూ దానిని చూడను, ముట్టుకోను, ఇష్టపడతారు. బ్లూజమింగ్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆ విధంగానే పిల్లలు మొగ్గలుగా ఉన్నప్పుడు మంచి శిక్షణ అందిస్తే ఉత్తమ పౌరులుగా తయారై అటు దేశానికి, ఇటు సమాజానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ ఉదాత్తమైన ఉద్దేశ్యంతోనే స్వామివారు బాల వికాస్ను అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అందరి పిల్లలకు అందించాలని సత్యసాయి సంస్థలలో దానికి ప్రాధాన్యం కల్పించారు. ఒకానొక సభలో స్వామివారు తన హస్తాన్ని చూపించి, బొటన వ్రేలు సత్యసాయి సమితి, చూపుడు వ్రేలు ఆధ్యాత్మిక విభాగం, మధ్యవ్రేలు సేవా విభాగం, ఉంగరపు వేలు అధ్యయన విభాగం, చివరగా చిటికిన వ్రేలు చూపుతూ ఇది బుజ్జివేరు చిట్టి వ్రేలు బాల వికాస్ అని చెప్పారు. అంతా కలిస్తేనే హస్తమైనట్లుగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. బుద్ధి వికాసానికి తోడ్పడేవి మానవతా విలువలు, దేహ వికాసానికి తోడ్పడేవి క్రీడా పద్ధతులు, ఆత్మ వికాసానికి తోడ్పడేవి భజనలు, స్తోత్రాలు, ప్రార్థనలు, కథలు, మహనీయుల చరిత్రలు మొదలైనవి. ఇవన్నీ బాలవికాస్ సిలబస్ లో చేర్చారు స్వామివారు. ముఖ్యంగా బాలవికాస్ బోధన ఈ విషయాల మీద సాగుతుంది. ప్రార్థనలు, కథలు, సామూహిక కార్యక్రమాలు, కుటుంబ బాధ్యత, సేవా కార్యక్రమాలు. బాల వికాస్ అనే పదాన్ని ఆంగ్లంలో వ్రాస్తే ప్రతి అక్షరానికి ఇలా చెప్పుకోవచ్చు: బి ఫర్ బోల్డ్ ధైర్యము, ఏ ఫర్ యాక్టివ్ చురుకుగా, ఎల్ ఫర్ లవింగ్ ప్రేమగా, ఏ ఫర్ అట్రాక్టివ్ ఆకర్షణీయముగా, వి ఫర్ విజిలెంట్ జాగ్రత్తగా, ఐ ఫర్ ఇన్నోవేటివ్ నూతనముగా, కే ఫర్ నాలెడ్జబుల్ వైజ్ఞానికముగా, ఏ ఫర్ అలర్ట్ అప్రమత్తముగా, ఎస్ ఫర్ సిన్సియర్ నిజాయితీగా. పిల్లల్లో పైన చెప్పుకున్న లక్షణాలను కలుగజేసేందుకై బాల వికాస్ ఏర్పడింది. బాల వికాస్ అనేది ఎంత చక్కని అర్థవంతమైన పేరు! స్వామివారికి తప్ప అంత మంచి పేరు నిర్ణయించడం ఎవరి వల్ల అవుతుంది? బాలలలో సహజంగా ఉండే ప్రతిభా పాటవాలను, వ్యక్తిత్వాన్ని వికసింపజేసి, విస్తరింపజేసి శిక్షణ ఇవ్వడం అని అర్థం చెప్పుకోవచ్చు. అదే బాల వికాస్ ధ్యేయం. బాలలు తమ చిన్నారి వయస్సులో నిర్మలమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా ఉంటారు. వారి సున్నితమైన హృదయాల్లో జీవితంలో ఆచరించాల్సిన గొప్ప విలువల గురించి, నియమబద్ధమైన అలవాట్ల గురించి, అలవరుచుకోవలసిన పద్ధతుల గురించి, సమన్వయాత్మకమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం గురించి బోధించటమే కాక వారిచే ఆచరింప చేయడం బాల వికాస్ ముఖ్యోద్దేశం. బాల బాలికలు సుమారుగా 10 సంవత్సరముల పాటు బాల వికాసులో నేర్చుకున్న మంచి విషయాలను వారి జీవితంలో ఆచరిస్తూ సమాజ సేవ చేసుకుంటూ ఆదర్శ జీవనం గడిపే విధంగా తీర్చిదిద్దడమే బాల వికాస్ ఆశయం. బాలబాలికలు మానసిక వికాసమునకు, విజ్ఞాన వికాసమునకు, నైతిక ఆధ్యాత్మిక ప్రవృత్తుల పరిపోషణకు తగినట్లుగా వారిని తీర్చిదిద్ది ఆదర్శ మానవులుగా వ్యవహరించే శిక్షణ ఇయ్యడమే బాల వికాస్ సంకల్పం. నేటి బాలలే రేపటి పౌరులు కదా. పురాలు బాగుండాలంటే పౌరులు బాగుండాలి, సమాజం బాగుండాలంటే మానవులంతా బాగుండాలి. బాగుండటం అంటే రూప సౌందర్యం కాదు, గుణ సౌందర్యం. బాలలు పెద్దవారైనాక ఎక్కడ జీవించినా, ఏ పదవుల్లో ఉన్నా ఉదాత్త శీలవంతులుగా, మానవాళిని ప్రేమించి ఉపకారం చేసే ఉదార హృదయులుగా, సాటి మానవులకు తన వంతు సాయం అందించే దయాహృదయులుగా, అవసరమైన వారికి సేవలు అందించే సాధకులుగా జీవించడం ముఖ్యం. ఆరోగ్యంగా జీవించడం కోసం సాత్విక ఆహారాన్ని భుజిస్తూ తత్వచింతనతో, మేధా వికసిత మనస్సులతో ప్రయోజనాత్మక పరిపూర్ణ మానవులుగా బాల వికాస్ విద్యార్థులు తయారు కావాలి. దానికోసం బాల వికాస్ విద్యార్థులకు సుమారుగా 10 సంవత్సరాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుంది. 4 నుండి 6 సంవత్సరముల వారికి ప్రీ బాల వికాస్, 7 నుండి 9 సంవత్సరముల వారికి మొదటి వర్గముగా, 10 నుండి 12 సంవత్సరముల వారికి ద్వితీయ వర్గముగా, 13 నుండి 15 సంవత్సరముల బాల బాలికలకు తృతీయ వర్గముగాను, 16 నుండి 17 సంవత్సరముల వారికి ప్రీ సేవాదళ్గా శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ బాల వికాస్ శిక్షణలో 3వ వర్గం వారైన 13 సంవత్సరముల వారికి టీనేజర్లుగా ఉంటున్న సమయంలో వారి శిక్షణలో ప్రత్యేక పద్ధతిని అనుసరించడం జరుగుతుంటుంది. వారికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బాల్య దశ నుండి యవ్వనంలో అడుగుడే వీరికి కొంత ఆత్మ గౌరవం ప్రారంభమవుతుంటుంది. తమను గౌరవించి, ఆదరించి, ప్రేమగా స్నేహితుల వలె మెలగేవారితోనూ, తమను గుర్తించి వర్తించే వారి మాటలు వినడం, అట్టి సందర్భాలలో ఇమడాలనుకోవడం జరుగుతుంటుంది. సమాజము నుండి మనస్సుపై పడే ప్రభావాలను గుర్తిస్తూ వారికి సన్మార్గము, అనుసరించదగిన విధానాలను వారి మనస్సులపై శాశ్వత ముద్రపడే విధంగా వారి తర్వాతి జీవితాలలో వారి మంచి ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మానవ సేవకు, సమాజానికి ఉపయోగమయ్యే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రత్యేక ప్రాధాన్యత రూపుదిద్దుకుంటుంది. బాబావారు బాల బాలికలను ఉద్దేశించి ప్రవచించిన ఈ మాటలు అందరము మన హృదయాలలో నిత్యం స్మరించుకోవలసి ఉంది. బాబా మాటల్లోనే ఈ సందేశాన్ని చెప్పుకుందాం. మొదట నీవు నీ ఇంటిలో ఒక దివ్యగా వెలుగు ప్రారంభించుము. ఆ దివ్య వెలుగును బయటికి ప్రసరింపనిమ్ము. బాటసారులకు వెలుగునిచ్చుతూ బజారులో నిలిచి ఉన్న దీపస్తంభము వలె నీవు నీ వెలుగుతో సాటి మానవులకు వెలుగును పంచుము. అంతటితో ఆగకుము. ప్రపంచమంతయు ప్రకాశింపజేయు ధ్రువ తారవలే నీవు కావలెను, దానికై నీవు ప్రయత్నించవలెను అన్నారు స్వామి. కనుక అంత గొప్పవారిగా బాల వికాస్ పిల్లలను తయారు చేయుటకు స్వామివారి ఆశయ సిద్ధి కోసం నిరంతరం పాటుపడటం బాల వికాస్ గురువుల విధి. అప్పుడే స్వామి కరుణకు పాత్రులం అయ్యే అవకాశం మనకు లభ్యమవుతుంది. మానవతా విలువలను గురించి మనం వచ్చే వారం చెప్పుకుందాం. సాయిరాం.

0: అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామిచేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతా బాలగారులు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్య ఇందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట, సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ కూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి ఎగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్య ధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధిగావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించటానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప చీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తిభావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరామ్, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నాచింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామిని మొట్టమొదట స్త్రీల కళాశాలని స్థాపించడంలో వారి ఉద్దేశం ఏమి?
2: ఈ విషయం మరి మనం స్వామివారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను ప్రేరేపించిన లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయ. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమములు, అన్యాయములు, అగత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన పూర్వకంగా మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తానే సాక్షి. మాతృప్రేమను ప్రజలు చెప్పాను అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని. అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరంలో కూడా అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యంలో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేరి ఇక్కడ అకారంతో ఉన్నటువంటిది ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన దగ్గరనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం. ఇప్పుడు
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తము స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమను సనాతన ఆదర్శాలను విద్యార్థుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎన్నిసార్లు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం, ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నష్టేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా, నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టుదగినటువంటి ఎరువులే ఎందుకు పనికి రాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా ఎంత అంటే ఎంత మధురంగా చెప్పేవారు.
5: అప్పుడు చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.

0: అంత అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునేవాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య పట్ల వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
1: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
2: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యా బుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
3: In 1968 when Swami went to Africa, he had left Amma at a house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated, and she decided that the Anandpur college had to come in. So the first thing she asked Swami at the airport, when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, we were, all of us were being educated and all that, and it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place, so the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that yes, I will put up a college in Anandpur, and he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur college came.
2: Ishwaramma gari korika okate kaadu, aa rojullo Anandapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
4: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
2: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతుడైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
0: 68 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏ లో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడుండే స్టూడెంట్స్ కి ఎట్లా చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్సెస్ రెండిటికి కలిపి ఒకే ల్యాబో ఏదో 2 అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని

0: చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్లంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్లు కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియము, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జులై 8 అయింది. ఇంతలోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్ 70-71 లో. 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజ్ కి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
1: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
2: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో, ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
0: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన రోడ్డు మీద నుంచో వెళ్లి అన్నారు, రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల విరువితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
3: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
2: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
4: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కరరావు గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు బస్సులోనే వచ్చాను. దాని గురించి బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన కదా మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్సులోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురించి ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం, అప్పుడు చాలా జరిగేది అన్నమాట. అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వీడికెట్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన వీళ్ళు ఎస్కాటాలంతా ఉండేవారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పెళ్ళే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు ఇదంతా మా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా ఆయన రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియంలో పైన గద్దర్స్ కి రంగే చేస్తారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది, తెల్లారంతా కూర్చొని చేసేద్దాం అనుకుని ఆ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి చిల్లర పెయింటే కదా, పెద్ద నీట్గా ఉందలేదు, అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా ఉంది బాగా, ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట. సరిగ్గా 11:30 అండి ఆడా వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన చూడాల, పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగిందన్నమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే ప్రాణం మీద బేరం, ప్రతిదీ ప్రాణం మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నాను, నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను. అది 100 kgs బరువు అండి, అది బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ ఏంటున్నాడు, ఆడు ఏంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు బాబు, నువ్వు నా ఫీ కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈ మీద వేసి ఒక బస్త ఎత్తేసి నేను మోయకలా, దాన్ని లాక్కొచ్చిన ఈ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తున్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 bags లోపల వేస్తాను సార్, 100 kgs లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలం అంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే, నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 bags వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నానమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకోవాలన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్, పాదనమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా సార్, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను పాదనమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్, ఆయన పాదాలు టచ్ చేశాను, పక్కన ఎత్తున చేపెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత ఏముంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరుతారు అని చెప్తాను. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరి అని స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్. అది
1: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి, అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువైంది.
2: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
5: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ స్టోన్ వేస్తా వేయాలి, అక్కడ బయలుదేరతాం అని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూర్ గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అటువంటిది ఇక్కడ స్థాపించ తెలుసుకున్నాను. ఇది ఎవరు తప్పించానంతా ఆదర్శంగా ఉంటుంది, ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపన్యాసంలో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బద్రగొడుతుందా అన్నట్టుగా వర్షం అది సూచనలు వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏమిటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ మా చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సాయం కూడా ఉండదని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు. వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనవి చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి, బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు అక్కడ. నా ఇంకా చూస్తున్నారు స్వామి, ఏమిటి ఇలా చూస్తున్నారు నా వెంకే, ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా వెంకే చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మనలో ఆత్మశోధన చేసుకునేవాడు, ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అది కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మనలో ఉన్న తప్పులు మనం తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది, ఇటువంటివి జరిగే రోజులు ఉండే భక్తులందరూ కూడా. సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలివాన వచ్చింది అక్కడ. మా పెద్దమ్మాయి ప్రాధికారిని ఇప్పుడు సత్యా సేవా సంస్థలో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర. పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదర్ మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగే తగలకుండా. సరే వీళ్ళంతా గాలివాని చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుదాం వాళ్ళ నాన్నకి అనుకున్నారు. స్వామి నన్ను అదేలాగా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్తు అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్ళి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణ రావు గారు ఫాదర్. రమణ రావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినట్టు భావరాజు సత్యనారాయణ గారు. ఆయన ఇంజనీర్ రిటైర్డ్. ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
3: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
2: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
6: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, వాజ్ ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంతే స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన చేయమనేవారు. తర్వాత స్వామి యూస్డ్ డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వెనవరీ క్యాంప్ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్ అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెడికల్ పెంచుతుందంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక టూ డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదని నాలుగు పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్ బ్లూ రెడ్ అది ఆరెంజ్ తర్వాత మెజంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే ఒక 40 feet by 100 feet ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కనాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి దాన్ని ఎలా చేయాలి దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు తీసుకుని స్టోన్ సెవెన్ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 people 20 days అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్గెట్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ లేవదీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి అరౌండ్ 10:30 11 o'clock షేపు తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటంటే మధ్య మధ్య శాగ అయిపోయి సాగ చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకల్ ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్ని గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకల్ గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా షామియాన్ అది కట్టాలి కదా, మాకు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామియాన పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లేవదిద్దరు గాని నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేము అంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
7: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 or 2 రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 or 2 రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా అంటాం. మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్గా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయి అని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టుమవడం గారు సినిమా యాక్టర్ కదా. స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి అలా ఎవరు రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా ఆయన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదారులో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదారు వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని అయ్యారు సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి కరాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి ఎలా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 ఇంటికల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులంటే స్వామి ఆశీర్వదించారు. అలాగే కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
3: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
8: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V. V. Giri. Speaking on that occasion, this is what Swami declared, India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow
9: without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all.
10: Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anandpur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
1: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
2: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
0: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో అలా వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాప సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు ఇవి. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట విద్యా విధానం అని తలంచుట ఇంతకంటే వివేకం వేరొకటి లేదు, అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసుల వలే లేక పిశాచుల వలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తలాడిపోయేవారు.
3: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థుల పైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
2: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయటి వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములు నానుకొని వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖంగా గావించుకుంటే, మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవాను ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్మ సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవలే, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవలే అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం శ్రీ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరిద్దరూ స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల్ షెడ్ కింద క్లాసులు అవ్వడం, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం, చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్, నాకు కావలసింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
1: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు, కానీ స్వామి యొక్క అజెండా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చింది అవతార ప్రకటనే, అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది, ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పే ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజ ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ, ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనే దానికి ఒప్పుకుంటారు అని చెప్పన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య, కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని, అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే, అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
0: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
1: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలిగిన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది అది, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య, అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
0: సార్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యూనిక్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాలని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
1: తప్పకుండా
0: నా గార్డెన్ ఇలా ఉండాలి,
1: ప్రణాళిక,
0: విశ్వ ప్రణాళిక,
1: బృహత్ ప్రణాళిక.
0: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
1: చాలా మంచి క్వశ్చన్ గణేష్, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి, అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గర తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
0: తప్పకుండా సార్,
1: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th క్లాస్ 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th క్లాస్ మునుపు నేను బాల వికాస విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్ గా అయ్యేది, చాలా లేట్ గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామీస్ గ్రేస్. స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుందని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపర్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976లో ప్రయాసాలు అన్ని ఓర్చుకొని పుట్టుపర్తికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 3:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది, అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం మళ్లీ. అయ్యో, దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరు లేచి టీకి మిగతా వాళ్ళకి వెళ్లేవారు, ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కి వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్, అందులో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు స్వామి వచ్చినప్పుడు నుంచొని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే, నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు స్వామి వచ్చినప్పుడు నుంచొని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే, నేను అంత తెలియదు.

0: నేను నా మాస్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకొని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్ళిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు. వెళ్ళి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మాస్ కార్డ్ ఏదేంటి అంటే, స్వామికి స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకో కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను. నా వెంట వెంటనే సేవాదళం పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్ కార్డ్ ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న తర ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాము. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకి వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాం 10 o'clock కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదరు ఆఫీసులో అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు. అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పి అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్ కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పి అన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లాగే ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు. ఆ క్లర్క్ కి చెప్పారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నారు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు, ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే ఇంకా స్వామి సంకల్పం ఉండాలి, ఉండే తీరాలి, లేకపోతే స్వామి దగ్గర రారు. అదేందుకు, విద్యార్థులే కాదు స్వామి ఎప్పుడు చెబుతుంటారు, మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
1: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం

0: ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
1: ఇన్సెంటివ్స్
0: ఇచ్చేవారు
1: పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
0: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
2: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలు అని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేమందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అంటే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవాళ్ళు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేస్తారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్ పొద్దున్న 4 సో వీర్ ఆల్, నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు అది చెప్పాను కదండి, 3 rooms ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ థాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అనో జస్ట్
0: పాసింగ్ థాట్,
2: పాసింగ్ ట్రల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు, ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు, ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగిందన్నమాట. ఇది తెల్లారగడ్డ 4:30 ఇప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువు అని ఒక అతను అనుకుంటా, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నారన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐ ఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. యూ సీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికి, ఐ వాజ్ వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్ స్టిక్స్ ఆర్ మనం అనుకునే యాడ్ స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోనవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
0: సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, రే నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా, మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
3: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీయూసీలో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి. ఎందుకంటే జలం అది కూడా పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా, అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలి అని తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వార్డెన్ గారితో సందేశం పంపించారు. అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ మీరెందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ 2 వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లే వాళ్ళం. మా అందరికీ, పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు కోట నుంచి పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలండి, 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎరా నువ్వు పెరిగావా, తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్,

0: ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళ అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అన్నమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు వార్డెన్ గా నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు. విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మనం మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
0: హాస్టల్ కొత్త హాస్టల్ ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలుపెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కరుణానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేము అందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి. అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానరోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ డే ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం. స్వామి సన్నిధిలో కూర్చుని మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు. స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేదే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాక శుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నామో, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావనతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం కనుక చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. ఇసడ్ ఫుడ్తో మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
0: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి, ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తోంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని, నేను భగవంతుణ్ణి అనే ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా, మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అనుకోకుండా అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కిందని నించునుంటే,
0: సీనియర్ విద్యార్థులు
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హూ ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలర్, ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి, స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నాడట. ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో, స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి. అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
0: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి నీ థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూలు, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం. అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
0: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డింగ్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావలసిన ఈ ప్లేట్లు, తర్వాత షాంపూలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పై దానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్ లివింగ్. ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి, ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవాడు, విషయార్థులు కాకూడదు. విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచానీ గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొపరేటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్స్ బెడ్ ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మందర మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే బెడ్ను కాటు వస్తుంది అని చెప్పి స్వామి చూశారు, ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాను తెలుసు ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు. కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు ఇదివరకులాగా. ఇది మనం అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, చదువుకోకుండా ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వాడిన అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వార్డెన్ కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో. నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి. వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది. ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్లో 1982-83 సమ్మర్లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ అకామిడేట్ చేయలేదు. అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ ఇన్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మరే. ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్ మీనను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు, స్వామి 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాను. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదో అసలు అని అని చెప్పి, సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యాన్ని మిన్నను 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా? దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు. తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు. ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు. వాటర్ కూలర్ తెచ్చేవా, దానికి రిపేర్స్ అంటారు, ఏదో పారైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కు కొత్త కొండ తీసుకోవచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యాసంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు. కానీ ఎవరి కోసం? అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్స్ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది, ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్సే మేనేజ్ చేస్తుండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు, పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్, ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుపోతుంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే, ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మనని ఎలా ఇచ్చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
2: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్టి మంది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యండి, మన బయట పంపించే డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ ఎన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్, వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు, ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచుని ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోజనం చేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడి ఇప్పుడు హాస్టల్ నుంచి ఇప్పుడు భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్ని చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో ఏంటంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వాడన్ గారు కూడా రామరమ్మ గారి ద్వారా మాట్లాడించేవారు. రామరమ్మ గారు అబ్బాయి ఇట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరమ్మ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి ఈ అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి, వాడు తినకుండా చుట్టున్నాడు స్వామి. ఆయనంతా మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామి స్వామి బట్టలు కదండి, ఇట్ట కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్ లవ్. అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కాన్స్టెంట్గా జరిగేదే, ఈ జర్నింగ్ అందరితో జరుగుతూ ఉండేది. అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ, మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
2: సార్ అన్ని అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ చూ, అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే. అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే. అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి. మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనకి అది స్వామి దగ్గర అదే అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
2: కోల్డ్ స్టోరేజ్లో నా బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది. బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్రికెట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతోటి. సో అన్ని అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి, స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
1: ఫిల్టర్ అయిపోతాయి.
2: మన కిందనే వాడే తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ లేదు బాబు కుదరదు అని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నో అని చెప్పడం, లేకపోతే పిలిచి లేటర్ అనడం. వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచునంటే పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ సామ్, అక్కడ
1: వ్యాంటేజ్ పాయింట్
2: వ్యాంటేజ్, అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, గోయవేనో అంటారు, వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా, అందుకని దూరంగా నుంచుంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక రెండు క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్ల కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో, స్వామి వాన్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాం. ఇంకా దాని అది బూమరాంగ్ అయింది, బూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి. మనం చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వు ఏంటి ఇట్లా చేస్తావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి, అప్పుడు మనం లాస్ట్ అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, 6 months, 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం. కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబొత్తులు ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఇది ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్నిదాశరణ నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు, ఎవరో చెప్పారు పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది, దేవుడు ప్లీజ్ అవుతాడు. అంతే, 2 గంటలు లేచిపోవడమే, లేవడం, స్నానం చేయడం, టెరస్ పైకి వెళ్ళిపోవడం, ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు, స్వామి ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే ఆ బాగానే ఉన్నారు స్వామి, బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు. అది రాస్తే ఒక గొడవ అయిపోతుంది. ఆ 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం.
3: తిరిగి ఎలాగా స్వామి?
2: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
3: చెప్పండి.
2: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవని వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు. స్వామి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు, ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంక స్వామి మాట్లాడారు, ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ థింగ్. స్వామి పాదాలు పడి క్షమించాను స్వామి.
1: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాము స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపజేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
0: స్వామి యొక్క చెప్పే అన్ని బోధలు కూడా బడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది, అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన మా ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు, నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్ ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం 10 ఇంతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్నవాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడిని చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవధలేవు, ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెన్స్ లో వెళ్తున్నారు, మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కార్లో స్వామి వైట్ బెంచ్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెంచ్ లో ఎక్కాను. ఆ వైట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట, తాను కార్లో వెళ్ళడానికి, వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్ళి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది హాసన్ తర్వాత అనుకుంటా. మేము వెళ్తున్నాము, సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను, నాకు సహోదరుడు ఇంకో కూడా, నీ ఇద్దరం స్వామి కార్లోకి వెళ్ళాము. రెడ్ బెంచ్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు అప్పుడు, మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు, ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడు చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకులు నీళ్లు అవుతుంది. ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్ళి వర్షం ద్వారా దేశం సుశ్యశ్యామలంగా చేసి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఎప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతుని సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
1: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరూ మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిది మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
0: సాయిరాం.
3: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న సందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
4: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు ప్రేక్షకులకు భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు. అటువంటి ఉపన్యాసములు అన్నింటినీ కూడా తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్ వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది

మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబా వారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

0: युवता
1: युवता
0: सनातन भावम
1: सनूतन रूपम
0: युवता
1: युवता రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. ఐకమత్యమే సుఖమందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలన్ని సర్పంబునున్ పట్టి చంపుచుండలేదే జగతియందు. ఇది సత్యసాయి భగవానుడు ఐకమత్యాన్ని గురించి బోధిస్తూ అందించిన ఒక చక్కని పద్యం. నేటి యువత తెలుసుకోవలసిన, ఆచరించవలసిన ఎంతో ముఖ్యమైన అంశం ఈ ఐకమత్యం. ఈనాటి మన కార్యక్రమంలో ఈ అంశంపై అనేక విషయాలను మనకు అందించటానికి మనతో పాటు శ్రీ కోట శివకుమార్ గారు ఉండటం ఎంతో ఆనందదాయకం. సాయిరాం శివకుమార్ గారు.
2: సాయిరాం సాయి ప్రసాద్.
1: అదేవిధంగా మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. సాయిరాం గణేష్.
3: సాయిరాం సాయి ప్రసాద్.
1: సర్, మన కార్యక్రమంలో ముందుగా స్వామి మనకు ఎన్నోసార్లు బోధించిన ఈ ఐకమత్యం ఏంటో కాస్త ఉపోద్ఘాతం ఇస్తారా?
2: తప్పకుండా చెప్పుకుందాం సాయి ప్రసాద్. మొట్టమొదట స్వామి ఇచ్చిన పద్యంతో నువ్వు మొదలుపెట్టావు. చాలా చక్కని భావం ఇందులో మనకు చూస్తే నాకనిపించింది వింటున్నప్పుడు. అన్నీ చేసినట్టే స్వామి ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ కలిపారు. అన్నిట్లోనూ స్వామికి పాజిటివ్ చూపెడతారు, నెగిటివ్ కూడా చూపెడతారు. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక వైద్యుడు ఒక పేషెంట్ని పిలిచి మందు ఇచ్చినప్పుడు మందు వేసుకోవడానికి పాజిటివ్గా ఇది వేసుకోవాలని చెప్తారు, అట్లాగే ఏది తినకూడదో అది కూడా చెప్తారు. ఈ రెండు అవసరమే, పథ్యము అవసరమే, మందు అవసరమే. అదేవిధంగా మనందరికీ భవరోగం పట్టుకుని ఉంది కాబట్టి మనకి స్వామి ఇచ్చే మందులన్నీ ఈ విధంగానే ఉంటాయి. మొదటి రెండు లైన్లో స్వామి ఎంతటి కార్యమైనా సాధించవచ్చు అని పాజిటివ్ చెప్పారు. ఐకమత్యం ఉంటే

0: తర్వాత రెండు లైన్లలో చూస్తే గనక చీమని చీమలన్నీ కలిసి పావుని చంపడం అన్న మాట తీసుకొచ్చారు. ఇక్కడ చంపడం అన్న మాట వచ్చింది అంటే నాకనిపించిన భావం ఏమిటి అంటే, ఈ పాము అన్నది ఎప్పుడు కూడా ఒక విష జంతువులాగా చూసుకుంటే మనలో ఉన్న ఈ విషంగా ఉన్నటువంటి లేజీనెస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పని చెయ్యాలి అందరం కలిసి వెళ్లి చెయ్యాలి అంటే ఆ వేరే ఉన్నాయిలే అని పని చేయకపోవడము, ఇవే ఈరోజు మనకి యునైటెడ్ గా ఉండడానికి అడ్డుగా వస్తున్నవి. అంటే జీవితంలో చూసుకుంటే మనందరి ప్రయారిటీస్ వేరే వేరే విధానాల్లో ఉంటాయి, కాబట్టి అందరూ కలిసి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకళ్ళ ప్రయారిటీ ఇంకో ప్రయారిటీతో అది అడ్డుపడుతూ ఉంటుంది, అది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటివన్నీ ఎన్నో రీజన్స్ వస్తూ ఉంటాయి లేజినెస్ అని. వాటిని ఒక విష జంతువులాగా అంటే ఒక ప్రాజెక్ట్ గోల్ అంటూ తీసుకుంటే అది గొప్పదైనప్పుడు, ఈ విష జంతువు అనేది ఒక పాముతో పోల్చి ఇంతమంది కలిసి దాన్ని తేలిగ్గా తీసేయవచ్చు అని స్వామికి చెప్తున్నారు అని నేను అర్థం చేసుకుంటాను. మొట్టమొదట ఐకమత్యం గురించి మనము యువతతో మాట్లాడుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇంతకుముందు ఎన్నో తెలుసుకున్నా, మనము ఇండివిజువల్ గా నేను ఒక్కడిని సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వాలి అనే విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. దాని తర్వాత కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో ఏ విధంగా చేయాలి అనేది మాట్లాడుకున్నాం, కానీ ఈ రోజు మనం టీం వర్క్ గురించి మాట్లాడుతున్నాం. యూనిటీ అంటే టీం వర్క్. టీం వర్క్ 10 మందితో కలిసి ఏ విధంగా ఒక పని సాధించవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం, కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అవుతుంది మనకి. గమనించండి, మనము మన ఫ్యామిలీలో ఉన్న ఓ చిన్న ఫ్యామిలీ కూడా చిన్న టీమే అవుతుంది, తర్వాత సొసైటీ చూసుకుంటే అదొక టీం అవుతుంది, ఇంకా పెద్ద పెద్దగా చూసుకుంటూ ఉంటే అంతా టీమే ప్రపంచంలో. కాబట్టి టీం వర్క్ అంటే అర్థం ఏమిటంటే ఏదో క్రికెట్ ఆడుతున్నప్పుడు టీం వర్క్ ఆ విధంగా కాకుండా మనం అందరం కలిసి చేసేది ఏదైనా పని టీం వర్కే అని, కలిసిమెలిసి పెరుగుదాం, సహనాభవతు సహనాభురక్తు అని వేదం చెప్తుందని స్వామి అన్నారు. అందరం కలిసి పెరగాలి, అందరం కలిసి నేర్చుకోవాలి, అందరం కలిసి తిరగాలి, ఇవి ఈ సనాతన సంస్కృతి యొక్క ధర్మాలు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మనకి యువతకి చెప్పుకునే మాటలు మనకి పూర్తి కావు, కాబట్టి దీని గురించి కొంత తెలుసుకుందాము. ఒక కథతో నేను మొదలు పెడతాను. ఒకప్పుడు ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవట, షిఫ్ట్ సిస్టంలో ఉండేవాడు, రాత్రి షిఫ్ట్ చేశాడు. చేసి 2 గంటలకో ఎప్పుడో పొద్దున్న ఆయన షిఫ్ట్ కంప్లీట్ అయింది. అయినప్పుడు బయలుదేరుతున్నాడు. ఆ రోజు కొంచెం నిద్ర తక్కువడం వల్ల కాస్త నిద్రమత్తుగా ఉండడం, ఆయన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా పాపం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ డెత్ అనమాట, ఆయన మిగలలేదు. అయితే కథ ప్రకారము ఆయన పైకి వెళ్లడము, ఆ పైకి వెళ్లినప్పుడు అక్కడ ఒక 2 పెద్ద భవంతులున్నాయిట. భవంతులు చూడగానే ఆయనకు అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని అర్థమైంది ఆయనకి. ఆ పక్క పక్కనే ఉన్నాయిట. అంటే ఇది కథ మాత్రమే, దీన్ని మరీ సీరియస్ గా తీసుకోకూడదు మనం. కథ, ఆ భవంతుల్ని చూసేసరికి ఎవరు చెప్పకుండానే అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని. అయితే ఆ రెండిటికీ ఒక కామన్ కాంపౌండ్ వాల్ ఉందిట. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అందరిని ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు లోపలికి రావాలని చూసి చూసి మరీ పంపిస్తున్నారు. అయితే ఇతను వంతు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ బయటికి వచ్చి ఇతనికి హ్యాండ్ షేక్ ఇచ్చి చెప్పాట, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నువ్వు ఈ రోజు వచ్చిన ఫస్ట్ పర్సన్వి, పొద్దున ఈరోజు నా బర్త్డే కాబట్టి ప్రతి 7 నా బర్త్డేకి ఫస్ట్ గా వచ్చిన పర్సన్ కి నేను ఒక చాయిస్ ఇస్తాను, ఆఫర్ ఇస్తాను. ఈ ఆఫర్ ఏమిటంటే ఈరోజు నువ్వు స్వర్గానికైనా నరకానికైనా నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వే దాన్ని ఎన్నుకోవచ్చు అన్నట. ఆలోచించండి, అంటే జీవితంలో బాగా ఈ భూప్రపంచం మీద ఎట్లా ఉన్నా కూడా స్వర్గం నరకం కనుక అక్కడ ఆప్షన్ దొరికేటైతే ఎవరన్నా వేరేది ఎన్నుకుంటారు అసలు. కానీ ఈ అబ్బాయి ఏమో ఎన్నుకోకుండా ఆలోచిస్తున్నట్ట, ఇతను ఏ చెప్పట్లేట అదిది అని చెప్పకుండా ఆలోచిస్తున్నట్ట. అతను ఆశ్చర్యపోయాడు, సెక్యూరిటీ ఆఫీసర్ ఏమిటి ఎవరన్నా కూడా ఎగిరి గంతేసి వెళ్తాడు ప్రతి 7, ఇతనేంటి ఏమి ఆలోచిస్తున్నాడు ఇంకా అని. అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు సార్ నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ని, మీరు స్వర్గం అన్నారు నరకం అన్నారు, ఒక శాంపుల్స్ పెట్టకుండా నేను ఏ విధంగా చెప్పగలను ఏదో ఎక్కడికి వెళ్లాలి అని. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు శాంపుల్ లేకుండా ఏది చేయరు. సరే బానే ఉంది, శాంపుల్ అడిగా కాబట్టి నేను శాంపుల్ చూపెడతాను అని చెప్పాట్టిన ఆఫీసర్. చూపెట్టి మొట్టమొదట భవంతిలోకి తీసుకెళ్లాడు. ఆ భవంతిలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఏదో తెలియదు ఇతనికి, స్వర్గమో నరకమో తెలియదు. కానీ ఆ భవంతిలోకి వెళ్ళినప్పుడు కింద వారు ఒక రూమ్ లోకి వెళ్ళగానే పెద్ద రూమ్ అది. ఆ పెద్ద రూమ్ లో వలయకారంగా అందరూ కూర్చున్నారు, ఒక 50 మంది వరకు కూర్చున్నారు అక్కడ చుట్టుపక్కల కూర్చుని. వాళ్ల మధ్యలో ఒక పెద్ద గోల్డెన్ బౌల్ అనమాట, బంగారంతో చేసిన పాత్ర. ఆ పాత్రలో చక్కని పాయసం, అది నిండుగా ఉంది, అది పొగలు కక్కుతోంది, మంచి వాసనలు వస్తుంది, అటువంటి పాయసం ఉంది ఆ మధ్యలో. వీళ్ళందరికీ వేరే పని ఏం లేదా తినడం మాత్రమే. కానీ ఒకటి గమనించాడు తను ఏంటంటే, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేలకి అతుక్కుపోయి ఉన్నారు, వాళ్ళక్కడి నుంచి లేవలేరు. అది వచ్చిన మొదటి ఇబ్బంది. కానీ మరీ అంత కర్కశంగా అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అందుకోవడానికి వీలుగా ఆ పాత్రను అందుకోవడానికి వీలుగా వాళ్ళ చేతుల్లో ఏంటంటే ఒక పెద్ద స్పూన్ ఇవ్వబడింది. ఆ స్పూన్ ఎంత పెద్దగా ఉందంటే ముందర ఏదైతే వాళ్ళ నోట్లోకి వెళ్తుందో అది చిన్నగానే ఉంది నోట్లోకి వెళ్లేట్టు, కానీ దాని కాడ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ కాడని వీళ్ళు పట్టుకుని ఇట్లా తీసుకుని తినచ్చు. కాకపోతే ఏమిటంటే ఇబ్బంది ఏంటంటే ఈ కాడ కూడా వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. ఈ కాడ వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. దాంతో ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కాడతో దాన్ని రీచ్ అవ్వగలరు కానీ తిప్పుకుని తినలేరు వాళ్ళకి. అందువల్ల ఏమైంది ఇప్పుడు ఇబ్బంది వీళ్ళకి, టైం బోళంతో ఉంది, ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చున్నారు, ఎదురుకుండా అక్షయమైన పాత్ర ఉంది, ఎంత తీసినా ఎంత తోడినా వస్తుంది, అక్కడి నుంచి తీసుకుని తినగలరు కానీ అది తిప్పుకుని వాళ్ళ నోట్లో పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తినలేక కృశించిపోతున్నారు, సన్నగా అయిపోయారు. ఈ పరిస్థితి చూసేసరికి అబ్బాయికి అన్నట్టు ఇది ఏమిటి అంటే అతని పెట్టి దీన్ని నరకం అంటారు నాయన అని. అసలు ఓహో ఇదే నరకం, మరి స్వర్గం ఏమిటి అన్నారట. స్వర్గం ఏమిటంటే సరే అని నేను నువ్వు రాని పక్క భవంతికి తీసుకెళ్లారట. పక్క భవంతిలో ఏంటంటే సేమ్ థింగ్, యాక్షన్ రిప్లే, అట్లాగే సిచ్యువేషన్ ఉంది, ఏమి తేడా లేదు. అక్కడ 50 మంది కూర్చున్నారు, మధ్యలో ఆ సువర్ణ పాత్ర ఉంది, అక్షయమైన పాత్ర, అందులో ఆ ఇదంతా ఉంది, క్షీ ఉంది, అందులోంచి తీసుకుని ఆ ప్రమాణం వెళ్ళి తినచ్చు. కానీ అక్కడ కూడా ఇట్లాగే అతుక్కుపోవడం ఇవన్నీ ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వీళ్ళగా కృషించి లేకుండా కొంచెం మంచిగా పుష్టిగా ఉండి నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అంటే సరే కొంతసేపాకి నువ్వే చూడు అన్నారట. ఈ లోపల ఎవరో ఒకతను అందులో ఆకలి వేసిన వాడు చేయిలేపి నాకు ఆకలిగా ఉంది అన్నట. అనేసరికి ఏం చేస్తుంటారు గణేష్,
1: అవతల వాడు స్పూన్ తీసుకుని ఇంకొకటి వాడికి,
0: ఎవరికి అందుతుందో వాడు తీసి పెట్టుంటాడు. తర్వాత కొంతసేపు ఎప్పటికి వీడికి ఆకలి వేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వాడు పెట్టడం, పక్కన వాడు పెట్టడం, ఒకటి చేసింది వేరే వాళ్ళు కూడా చూసి చేయగలరు. ఇది ఏమిటి అంటే దీని స్వర్గం అని చెప్పాట. కాబట్టి స్వామి చెప్పిన మాట, పాపము పుణ్యము అనేది వేరే ఎక్కడో ఎక్కడో లేదు, మనం చేసే కర్మలో తగిలి ఉంటుందని స్వామి చెప్తారు. స్వర్గము నరకం అని ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నాయని స్వామి చెప్తారు. ఈ స్వర్గానికి నరకానికి తేడా ఏమై ఉంటుంది సాయిప్రసాద్ నీ ప్రకారం? ఇప్పుడు స్వర్గానికి నరకానికి తేడా ఏమవుతుంది
1: అంటే చూడడానికి అక్కడెక్కడ అన్ని సేమ్ గానే ఉన్నాయి, అన్ని సమానంగానే ఉన్నాయి,
0: కరెక్ట్?
1: అంటే మన ఆలోచన విధానం అదొకటి తేడాగా ఉంది మనుషుల్లో,
0: కరెక్ట్? అంతే. సో ఇది మనకి స్వామి ఇస్తున్న జ్ఞానము. అంటే ఏబిసిడీలు నేర్చుకునేప్పుడు ఒక విధంగా ఏ అంటే యాపిల్ అని అనుకుని, చిన్నపిల్లవాడు గనక యాపిల్ అంటే ఏ అంటే ఒక యాపిల్ మాత్రమే అనుకుని ఎన్నాళ్ళు ఉండగలడు? యాపిల్ అనేది ఏ అనేది అక్షరం వాళ్ళు నేర్చుకునేందుకు యాపిల్ అనేది చెప్పబడుతోంది తప్ప యాపిలే ఏ అని ఎన్నాళ్ళు ఉండిపోగలడు? అదేవిధంగా కొన్ని విషయాలు మనం ప్రపంచంలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంలో మొదట మనకి ఒక స్వర్గము, ఒక నరకము, ఒక ప్రదేశము, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు అంటూ ఏవో చెప్తారు, కానీ వీటినే పట్టుకుని ఉండిపోవద్దని స్వామి చెప్తున్నారు. ఇదే ఆధ్యాత్మికంగా కేజీలో ఉండడం అంటే. దాని పైకి వెళ్తున్న కొద్ది ఫస్ట్ సెకండ్ క్లాసులకు వెళ్ళడం ఏంటంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏది కావాలో మనకంతా ఇక్కడే ఉన్నది. మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు పరోపకారాయ పుణ్యాయ అని స్వామి చెప్తున్నప్పుడు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంత సింపుల్ గా ఉన్న స్వామి చెప్పారే అని మనం అనుకుంటాం. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత సింప్లిసిటీలో ఉందని మనకు అర్థం కావట్లేదేమో. ఇంత ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో వీరి ఒకళ్ళకి, ఎందుకంటే ఇది ఎట్లా డిజైన్ ఎట్లా ఉందంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్లే మనందరి ఉన్నతి ఉంది, గాని ఒకళ్ళకొకళ్ళ కోసం మనం ప్రాకులాడడం అనే దాంట్లో మనం ఉన్నది లేదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఐకమత్యము టీం వర్క్ అనేది అర్థం చేసుకోకపోతే అసలు మనము ఈ మార్గంలో మొదలు పెట్టామా మొదలయ్యామా అని అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఇది నాకు అనిపించే విషయం.
1: ఇదే స్వామి చెప్పే చాలా విషయాలు విన్నప్పుడు కానీ, చిన్న చిన్న పాటలు విన్నప్పుడు కూడా ఒక పాటలో వస్తూ ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయమని.
0: అవును.
1: సో ఈ కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది.
0: అవును.
1: ఆ ప్రయాణంలో మనం ఎలాంటివి ఆచరించాలి?
0: ఇందులో ఒక 7 మెట్లు ఉన్నాయి మనకి. అంటే మనము టీం వర్క్ ఐకమత్యము చాలా చక్కగా చేసుకోవడానికి 7 మెట్లు ఉన్నాయి. దీని మొదట ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని ఒకటి తీసుకుని మనం మాట్లాడదు. వీటిని మామూలుగా మనం ఏమంటామంటే గోల్స్, రోల్స్, రూల్స్, బిల్డింగ్ ట్రస్ట్, కమ్యూనికేటింగ్ క్లియర్లీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఈ 7 మెట్లపైన టీం వర్క్ నడుస్తుందన్నమాట. మనం ఈ 7 మెట్లు మనం దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అంటే ఒక సత్యసాయి ఆర్గనైజేషన్ లో మనం అందరం కలిసి సేవా కార్యక్రమం చేసుకుంటున్నా, మన ఫ్యామిలీలో మనం అందరం ఉండి ఏమన్నా ఒక కామన్ గా చేయాలనుకున్నా, మనందరం ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా, ఎక్కడైనా సరే ఈ 7 స్టెప్లు మనకి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మనం చూసుకోవడంలో మనకి కొంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఒక్కటి తీసుకుంటాను. మొట్టమొదట గోల్ అంటే ఇదేమిటి? గోల్ అంటే కామన్ గోల్ అంటే లక్ష్యము. లక్ష్య సాధన చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లక్ష్య సాధన అంటే సాధన అందరూ లక్ష్యం చేరుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఒక టీంలో ఉన్నప్పుడు అందరి లక్ష్యం ఒకటిగా ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందుకని గోల్ ని కామన్ గోల్ అంటాం. కామన్ గోల్ కి మిగతా గోల్స్ కి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ విధంగా అయితే పీస్ పీస్ అని అవుతుందో స్వామికి చెప్పిన అదే విషయం అవుతుంది. అంటే ఒక కంట్రీ ఎవరో వాళ్ళకి పీస్ అంటే వాళ్ల ఉద్దేశంలో ఏంటి అంటే, ఎదుర్కొన్న వాళ్ళ మీద బాంబులు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తే పర్వాలేదు అది పీసే అని వాడు అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు ఏదో ఒకటి రోజుకి 10 మంది మాత్రం చేస్తే అది పీస్ఫుల్ గానే ఉంటుంది, ఎందుకు 100 మంది చావట్లేదు కదా అని వాడు అనుకునే తత్వం ఉండొచ్చు వాడికి. ఈ విధంగా అందరి మైండ్స్ లో ఒక్కొక్కటి ఉండడం వల్ల పీస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాదు. కామన్ పీస్, కామన్ గోల్ అనేది టఫెస్ట్ థింగ్. ఎవరెవరి మనసులో ఉండే ఉండే మతిరు భిన్న అంటారు కదా, అందుకని ఎవరెవరి మనసులో ఏముందో తెలియదు. అందుకని మొట్టమొదట మనము టీమ్ కి మనము టీమ్ గోల్ చేయాలనుకున్నప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే మనందరి మనసుల్లో ఒకటే ఉందే అని. దీనికి మన భారతీయ సంస్కృతిలో ఇచ్చిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, గొప్ప ఒక టూల్ ఒక ఉపకరణం ఏమిటి అంటే, మనం అందరం కూర్చున్నప్పుడు మొట్టమొదట భగవద్ ధ్యానంతో మొదలు పెట్టాలి. ఆ విఘ్నాలన్నీ పోవడానికి ఒక గణేశుడితో తలుసుకుందాము. అట్లా తలుచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒకటి ఉంది, ఒకటే ఉంది. ఆ వినాయకుడు అంటే ఒకడే, ఆ విఘ్నం తీసేయాలనుకున్నవాడు ఒకటే. అంటే మొత్తం ఈ గోల్ పైన అందరికీ క్లారిటీ ఉన్నా లేకపోయినా, దీని మీద వెళ్తున్నాం అందరం కూడా, ఇవి ఏ విఘ్నాలు రాకూడదు అనుకుని ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఆ విధంగా మనం పెట్టుకోవాలి. సరే, సంఘంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. అందరూ కామన్ గోల్ ఎక్కడెక్కడ వచ్చింది ఇంతవరకు అంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ తీసుకుందాం. వచ్చారు ఎన్నో పరదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశం మీదకి వచ్చి ఆ కల్చర్స్ మార్చిన వాళ్ళు, ఇట్లా ఎప్పటి నుంచి ఇప్పటిది కదా, ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఒక మనకి ఇండిపెండెన్స్ వచ్చే 300 సంవత్సరాలు 350 సంవత్సరాలు ముందట బ్రిటిష్ వాళ్ళది వచ్చి, వాళ్ళంతా వస్తున్నప్పుడు క్రమక్రమంగా అక్కడక్కడ కొన్ని కొన్ని రాజ్యాలు, కొన్ని కొన్ని కింగ్డమ్స్ వాళ్ళందరూ వాళ్ళని ప్రతిగదించడం, దానివల్ల కొంత అవేర్నెస్ రావడం అయ్యి తర్వాత చివరికి మహాత్మా గాంధీ గారి టైంకి వచ్చేసరికి ఇది మొత్తం ఒక దేశం మొత్తము దీని వెనకాల ఉండే ఒక భావం వచ్చింది. అంటే అంతవరకు నిజం చెప్పుకోవాలంటే మనకి దేశం అనేది లేదు. సూర్యుడంటే మనకి దేశం అనేది స్ట్రిక్ట్ గా గమనిస్తే కనుక మనకి ఏముంది, ఎవరో ఔరంగజేబు లేకపోతే ఇంకొక 2-3 రూలర్స్ తప్ప మొత్తం ఇండియా ఎప్పుడు యునైట్ కాలే, అన్ని డిఫరెంట్ కింగ్డమ్సే. అటువంటి వాళ్ళందరూ దగ్గరికి రావడం, యునైట్ అవ్వడం చాలా కష్టం, డివైడెడ్ గా ఉండిపోయాం. కాబట్టి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ఘనత భగవంతుడు మహాత్మా గాంధీ గారికి ఇచ్చారు. ఆ మహాత్మా గాంధీ వచ్చినప్పుడు అందరూ యునైట్ అవడం అనేది అదొక హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే ఒక ఎగ్జాంపుల్. ఎక్కడా కూడా ఈ విధంగా యునైట్ అయిన పద్ధతి కనబడదు. అంటే ఎంత కామన్ గోల్ ఎంత స్ట్రిక్ట్ గా అందరి మైండ్ లోకి వచ్చి ఉండాలి, ఎంత కామన్ గా వచ్చి ఉండాలి అనేది ఆలోచించవచ్చు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన సాయి ప్రాజెక్ట్స్ తీసుకుందాం, ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుందాం. సాయి ప్రాజెక్ట్స్ మన మొబైల్ మెడికల్ వ్యాన్స్ కానీ లేకపోతే నారాయణ చేసిన ఎంతో మంది ఎన్నో కష్టాలకి వాళ్ళ ఇదికి వాళ్ళ టైమ్స్ సండేస్ సాటర్డేస్ అవన్నీ కూడా వాళ్ళు మానుకుని వెళ్లి పని సేవ చేయడం చాలా గొప్ప విషయం. దీనికోసం చేస్తున్నారు. కామన్ గా ఏముంది అని ఆలోచిస్తే రెండో ఆన్సర్ దానికి లేకుండా ఒకటే ఆన్సర్ వచ్చేది ఏంటంటే స్వామి. ఒక్క స్వామి కామన్ గా ఉండడం వల్ల ఈరోజు ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి పుట్టపర్తిలో ఉండి వాళ్ళు క్యాంటీన్స్ రన్ చేసుకుంటూ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వేదం పాడుతూ ప్రతి ఒక్కళ్ళు భజనలు పాడుతూ ఇన్ని చేస్తూ కూడా సాయిరాం సాయిరాం అనుకుంటూ అందరూ కూడా ఒక్కడంత కామన్ గా నడిచిపోతుంది. ఎందుకు యునైటింగ్ ఫ్యాక్టర్? స్వామి. అంటే కామన్ పర్పస్ అండ్ కామన్ గోల్, షేర్డ్ గోల్ అంటాం. దీని పవర్ ఇట్లా ఇంతగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఏ విధంగా తొందరగా తెచ్చుకోవాలి కామన్ గోల్? తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు కొంత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని అస్యూమ్ చేసుకోకూడదు. కామన్ గోల్ అందరి మైండ్స్ లో ఉందని అస్యూమ్ చేసుకోకూడదు, కూర్చొని మాట్లాడదు. సపోజ్ రేడియో సైలో మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చక్కగా ఒక ఈ దసరా విజయదశమికి ఏం చేయాలనుకున్నారు, మీరందరూ దగ్గరకు వస్తారు, నిన్న నేను చూశాను, మీరందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు, మీరు డిస్కస్ చేస్తారు మనకి ఏమిటి దేనికోసం చేస్తున్నాము. పర్పస్ అందరి మైండ్ లో ఉన్నప్పుడు తర్వాత వెళ్లి ఎవరి పని వాళ్ళు చేసినా కూడా చక్కగా అవుతుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఇక ఆధ్యాత్మికంగా వస్తే ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్వామి చెప్తారు, ఆధ్యాత్మికత వచ్చేసరికి మనందరికీ ఒకటే గోల్ ఉంది. There are not so many goals. ఇంతమందికి నీ గోల్స్ కాదు, ఒకటే గోల్ ఉంది అని స్వామి చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, త్రిపుర రహస్యం అనే గ్రంథం ఉంది. ఈ త్రిపుర రహస్యంలో, ఇది తాంత్రిక గ్రంథం, అందులో చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్తారు. ఈ త్రిపుర రహస్యం అనేది యాక్చువల్లీ పరశురాముడికి దత్తాత్రేయుడు చెప్పినట్టు చెప్పిన బోధలాగా మనకి చెప్తారు. ఇంకొన్ని విషయాలు అంటే దీని వెనకాల పరశురాముడు అని పేర్లు చెప్పాను కాబట్టి అందరికీ కాస్త క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పరశురాముడు పూర్ణావతారం కాకుండా ఆయన క్రోధము ఈ ఎదురుకుండా వాళ్ళని సహించుకోలేని తత్వము ఆయన చూపెట్టారు కాబట్టి ఆయన ఎంతో మనశ్శాంతిని కోల్పోయాట. అంటే 21 మార్లు క్షత్రియ వంశాన్ని ఆయన వధించాడు. మనశ్శాంతిని కోల్పోయిన తర్వాత అసలు కథలో ఏం చెప్తారంటే ఆయన అంతమందిని తన గండ్రగొడ్డలతో ఆయన తల నరికి ఆ గండ్రగొడ్డలు ఎప్పటికప్పుడు ఒక కొలనులో ఆయన కడిగేసేవాట. ఆ గండ్రగొడ్డలు కడుగుతున్నప్పుడు ఎంతమందిని చంపాడంటే అక్కడ నీరంతా ఎర్రగా మారిపోయింది మొత్తం రక్తంలాగా. అట్లా చెప్తుంది కథ, చెప్తుంది ఆ విధంగా. కాబట్టి అటువంటి ఆయన ఇంకా పిచ్చెక్కినట్టు అయి తిరుగుతూ ఉన్నట్ట ఆయన. అంటే ఒకవేళ అవతార తత్వమే వచ్చినా కూడా అది తన సంగతి తాను తెలుసుకోకుండా ఈ విధంగా చేస్తే గనక దానికి కూడా ఇటువంటి గతి పడుతుందని చెప్పడం అన్నమాట. ఆ విధంగా చేసి ఆయనకి ఈ దత్తాత్రేయుడిని గనక మనం నువ్వు ఆయన శరణు చూస్తే గనక నీకు చక్కగా జ్ఞానం వస్తుంది అని ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొట్టమొదటి 12 సంవత్సరాలు మాత్రము ఆయనకి కేవలము ఏ విధంగా కర్మ చేయాలి అని కర్మ మీద చక్కని కర్మ చేయడానికి బోధిస్తాట. తర్వాత ఇంకో 12 సంవత్సరాలు ఉపాసన నేర్పిస్తాట. తల్లిని లలితాదేవిని త్రిపురాదేవిని ఉపాసన చేపిస్తాడు. తర్వాత 12 సంవత్సరాలు బోధ చేస్తాడు ఆయన. అంటే మొట్టమొదట కర్మ చేయకుండా మనస్సు శుద్ధి కాదు. శుద్ధిగా ఉన్న మనసు లేకపోతే కూర్చుని ఏకాగ్రత చేయలేవు భక్తితో. భక్తితో ఏకాగ్రత చేసిన తర్వాత వచ్చే ఫలమే జ్ఞానము. ఇది చెప్తుంది త్రిపురారహస్యం గాని ఏ ఉపనిషత్తు గాని ఇదే విషయం చెప్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానం చెప్పినప్పుడు ఎన్నో కథలు చెప్తారు. దత్తాత్రేయుడు చెప్పినప్పుడు ఒక కథ ఉంటుందండి. ఆ కథలో త్రిపురారహస్యంలో ఒక రాణి ఒక రాజు వాళ్ళు రియలైజ్డ్ పీపుల్ అయి వాళ్లకి ఆ ఆధ్యాత్మికత ఎరుక వచ్చి వారు ఎంత చక్కగా తమ కన్నబిడ్డలాగా చూసుకునే పిల్లలందరినీ కొన్ని వేల మందిని సబ్జెక్ట్స్ వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం నేర్పించి అందరు రాజ్యం మొత్తంలో అందరూ రియలైజ్ అయ్యారట అని ఒక కథ చెప్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆధ్యాత్మికతలో కూడా ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు అక్కడక్కడ చేస్తారని కాదు, ట్రై చేసి ఒకవేళ కాలం కలిసి వస్తే అది భగవంతుడి అనుగ్రహం అయితే గనక ఒక రియలైజ్డ్ పర్సన్ వల్ల చుట్టుపక్కల ఎంతో మంది రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్వామి చెప్పారు. ఈ మాట when an avatar comes it takes off like a Boeing and then as many people get in so many people can fly off ante ardham emiti ante ekkadiko fly off ani gaadu fly off ante entante vaallu ee lokavana sankhil nunchi vellipotharu anedi okati kabatti intha mandi unnappudu andariki okate goal aa goal ఎవరికి తెలుసుకోవచ్చు ఎవరికి తెలిసి ఉందో అటువంటి వాళ్ళు నిశ్చయించచ్చు వీళ్ళ కోసం. ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిశ్చయిస్తారు. నిశ్చయించిన తర్వాత రైట్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అందరికీ మొదట్లో తెలిసినా తెలిపినా అందరూ ఆ స్థితి చేరుతారు, ఏదో ఒక రోజు చేరుతారు. ఇది సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది ఈ రోజు. ఆ రోజుల్లో త్రిపురారాశ్యంలో ఏ రాజ్యంలో జరిగిందో తెలియదు కానీ ఈ రోజు సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది. లేకపోతే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆలోచించండి, మామూలుగా ప్రాపంచికంగా వ్యవహారికంగా అటు ఇటు వెళ్లిపోయే ఒక యువత వీళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చుని సేవ చేస్తూ వాళ్ళు భజనలు చేసుకుంటూ వాళ్ళు స్వామి లిటరేచర్ చదువుతూ ఈ విధంగా మనసు వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారంటే సామాన్యమా? సామాన్యం చూడని వాళ్ళు స్వామిని ఎక్కడెక్కడో ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ దుర్వ్య అభ్యాసాలు అని మానేసి వాళ్ళు స్వామి దగ్గరకు వస్తున్నారంటే ఇదంతా ఈ రోజు కూర్చుని పొద్దున వింటుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చి అక్కడ వేదం చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు. ఇదంతా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ రోజుల్లో కనుక నువ్వు ఏరియల్ గా వెళ్లిపోయి భూప్రపంచం పైనుంచి చూస్తే కనుక అనిపిస్తుంది అన్ని ఎక్కడొక్కడ ఎట్లీ సాయి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ప్రతి కంట్రీలోనూ ఎక్కడొక్కడ వేదకోశం వినబడుతుంది. వేదకోశం వినబడుతుంది అంటే ఆత్మతత్వం గురించి చెప్తున్న మంచి మాటలు వస్తున్నాయి. అంటే ప్రతి ఎక్కడెక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అంటే దీస్ the biggest hope for the entire humanity that humanity will now rise up. That's what is the meaning. So idi unity manaki swami ela cheyali ani chubedutunnaru kabatti mana paridhilo manato swami em cheyistaro adantha manam try cheyalsindi ani abhiprayam. Laksha sadhana valla anta avutundi.
2: Mari ee goals identify cheskodam anedi oka pedda sadhana kadandi manaki. Individual goals group goals ani untayi kada, అది దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుంటాం?
0: అంటే ఇక్కడ గోల్ అనేది మామూలుగా మనం ప్రాపంచికంగా చూసుకుంటే వ్యవహారికంగా చూసుకుంటే మనందరికీ కూడా గోల్స్ ఉంటున్నాయి. పని వెళ్ళినప్పుడు గోల్, ఒక నేను ప్రతిసారి ఒక రోల్ ప్లే చేస్తున్నా కాబట్టి నా రోల్ బట్టి గోల్ వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ గోల్ ఏమిటి? తాను చేయవలసిన చదువు సరిగ్గా చదువుకోవాలి. తర్వాత స్టూడెంట్ గానే మిగిలిపోతున్నాడా, ఇంటికి వచ్చేసరికి ఒక కొడుకు అవుతున్నాడు. కొడుకు అయినప్పుడు తల్లిదండ్రులు ఎదుట తను చేయవలసిన డ్యూటీ తనకుంది, అక్కడ కర్మ ఉంటుంది, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి. వారిని ఆనందంగా పెట్టాలి, వారికి సేవ చేయాలి, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి. అంతే ఉంటున్నాడా, ఎవరికో ఒక బ్రదరో సిస్టరో అవుతున్నాడు. అవుతున్నప్పుడు దాని వాళ్ళకి ప్రేమ చూపెట్టడము, వాళ్ళకి చేయవలసిన హెల్ప్ చేయడం, ఇవన్నీ అక్కడ కొన్ని గోల్స్ లాగా ఉంటున్నాయి. సంఘంలోకి వెళ్లేసరికి అక్కడ సంఘం వాళ్ళు లేకపోతే ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళు అపార్ట్మెంట్స్ లో కొద్ది సర్వీసెస్ సేవ ఉండొచ్చు, అక్కడ పనిచే అక్కడ హెల్ప్ చేయాలి, అక్కడ ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే స్టీఫెన్ ఆర్ కోవీ అండ్ మేనేజ్మెంట్ థింకర్ ఆయన చెప్పేదాన్ని బట్టి కూడా మనందరం 7 to 8 రోల్స్ ప్లే చేస్తాం. ఇది ముఖ్యమైన విషయం. ఒక 7 to 8 రోల్స్ లైఫ్ లో ప్లే చేస్తాం. అంటే ఒక ఒక ఎంప్లాయీ లాగాను, లేకపోతే ఒక కొడుకు లాగాను, ఫాదర్ లాగాను, అట్లా 7 to 8 రోల్స్ మనము సునాయాసంగా ప్లే చేయొచ్చు. ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఒక నాటక రంగం ఆలోచించుకుందాం కొంతసేపు. నాటక రంగంలో యు ఆర్ ఎన్ యాక్టర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. 7 to 8 రోల్స్ యూఆర్ ప్లేయింగ్. జస్ట్ ఇమాజిన్. అంటే ఇప్పుడు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం అట్లా అన్నట్టు మరి దాన్ని ఏమంటారు, సప్తపాత్రాభినయం చేస్తున్నాం మనం, లేకపోతే అష్టపాత్రాభినయం చేస్తున్నాం, అన్ని రోల్స్ చేస్తున్నాం. కానీ టెల్ మీ వన్ థింగ్, ఏ రోల్లోకి వెళ్ళినా కూడా ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ దట్ అబౌట్ అదర్ డైలాగ్స్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ యు ఆర్ గోయింగ్ అండ్ దెన్ డూయింగ్ ద రోల్ ఆఫ్ కొడుకు లాగా చేస్తున్నాను, వెళ్ళి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వాళ్ళకి సేవ చేస్తూ ఏదో ఈ లోపల సిస్టర్కో బ్రదర్కో అనవలసిన డైలాగులు ఇక్కడ అంటామా? అనము. అంటే ఇక్కడ యాక్టర్ ఆల్రెడీ ఎంత నిష్ణాతుడంటే ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్ కి తగ్గట్టు ఎట్లా చేయాలి అని తెలుసు. ఇది బయట నుంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ద డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్. ఒక చిన్నపిల్లవాడు అడిగటి, చిన్నపిల్లలకి చక్కని ప్రశ్నలు వస్తాయి, పెద్దవాళ్ళకి కుంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే స్వామి అంటారు, పెరిగి పెద్దబాబు కోత అయ్యాడు అంటారు స్వామి. అంటే మనకి ఈ కోతి తత్వం పెరుగుతూ ఉంటుంది మనకి అనవసరం. అంటే నేను చాలా చక్కగా కనబడుతున్నానని చూపెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఆ చిన్నపిల్లవాడి ప్రశ్న ఒకసారి అడిగారట, స్వామి మీరు చెప్పారు కదా దేర్ ఇస్ గాడ్ ఇన్ హార్ట్ అని, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? ఎంత చక్కని ప్రశ్న, ఎవరికి రాదు ఈ ప్రశ్న. రియలీ ఇఫ్ గాడ్ ఎందుకు అసలు ప్రశ్న రావడానికి ఎట్లా వచ్చింది? బికాస్ హీ బిలీవ్డ్ దట్ గాడ్ ఇస్ దేర్. బికాస్ హీ బిలీవ్డ్, నౌ ద ప్రాబ్లమ్ హస్ కమ్. ఓ మై గాడ్, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? విచ్ మీన్స్ ఆర్ దేర్ టూ పీపుల్? దెన్ ద ఆన్సర్ ఇస్ యెస్, దేర్ ఆర్ టూ పీపుల్. ఎస్, దేర్ ఆర్ టూ పీపుల్. అండ్ ఎప్పుడైతే మనమైతే వెళ్ళి నేను ఈ పని చేయకూడదు కానీ చేశాను అయినా కూడా అని తప్పు అని తెలుసుకుంటున్నాను, అప్పుడు యాక్ట్ చేసేది ఆ గాడ్ ని పక్కన పెట్టి నేను చేస్తున్నాను. ఈ పిల్లవాడికి ఈ విధంగా జవాబు వచ్చింట, ఎప్పుడైతే నీ ద్వారా మంచి జరుగుతుందో అదే ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడు, నువ్వు అడ్డుపడట్లేదు అని. అంటే ఇది పిల్లవాడికి చిన్న జవాబు. ఆ విధంగా అక్కడ ఉన్నా కూడా చాలా చాలా చాలా మీనింగ్ఫుల్ జవాబు ఇది. ఎందుకంటే మనందరం కూడా ఈ పాత్ర లోపల ఒక డైరెక్టర్ ఉన్నాడు అని తెలుసుకుని ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాడు అంటే కాన్షియన్స్ అని చెప్పారు స్వామి. కాన్షియన్స్ ఇస్ గాడ్. అది ఎప్పుడూ ప్రాంప్ట్ చేస్తుంది కరెక్ట్ ఏమిటో అనేది. అది వింటున్నానా వినట్లేదా అనేది. వింటున్నప్పుడు నేను కన్ఫ్యూజ్ కావట్లేదు రోల్కి మధ్యలో. నేను కన్ఫ్యూజ్ కానప్పుడు ఇన్ని నేను చేయగలుగుతా, ఇన్ని రోల్స్ నేను కరెక్ట్ గా చేయగలుగుతున్నాడు పాత్రలో. ఎప్పుడైతే ఆయన మాట విని చేశానో అప్పుడు ఒక పాత్రకి ఇంకో పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను చేస్తున్నప్పుడు నా జీవితం చాలా చక్కగా సాగుతోంది, కరెక్ట్ గా సాగుతోంది అండ్ నాటకం చాలా బాగా సాగుతోంది. ఈ డైలాగులు అక్కడ, ఆ డైలాగులు ఇక్కడ, నేను కన్ఫ్యూజ్ అయిపోయి అది ఎక్కువ పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు అనుకుంటాను నేను ఎంప్లాయీనే, నా ఐడెంటిటీ ఎంప్లాయీతో అయిపోయింది. నేను పెద్ద జనరల్ మేనేజర్ కంపెనీలో, జనరల్ మేనేజర్ కాబట్టి నాకు అక్కడ బోనంత. అక్కడికి ఆఫీస్కి వెళ్ళేసరికి ఏమిటంటే సలామాలు కొట్టేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, మాట్లాడితే టీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నేనేం చెప్పినా వినేవాళ్ళు. మరి వాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లా ఉండమంటే ఎందుకు ఉంటారు? అందరూ ఉండరు అంతే కదా. వాడు 7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాడు అలాగే ఉండాలని అనుకుంటాడు. ఉండకపోయేసరికి, ఎదుర్కొండ వాళ్ళ ఉండకపోయేసరికి వీడు అహంకారం దెబ్బతింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోల్ వచ్చి ఈ రోల్ తో క్లాష్ అవుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అట్లా లేకపోతే తల్లి కొడుకు మీద కోప్పడతాడు ఏదో పని చేయలేదని. ఈ లోపల తల్లి, పెద్ద ముసలిది అయిన తల్లి, ఆవిడేదో అడుగుతుంది. అనేసరికి అదే విసుగులో, ఆ తెస్తాలు ఏమో తర్వాత ఉండి ఎప్పుడు అడుగుతూ ఉంటావు అంటాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రోల్ నుంచి ఈ రోల్ క్లాష్ అయింది. అంటే అక్కడ ఆ పిల్లవాడి మీద అప్పుడు అరిచి ఉండొచ్చు, అది పర్వాలేదు, వేరే విషయం. కానీ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక అరిచాడు కాబట్టి ఆ క్రోధము ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాడు. రోల్ ఈ రోల్ కాన్ఫ్లిక్టే మనకు వస్తున్న ప్రాబ్లం. రోల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము గోల్ సరిగా తెలుసుకోలేకపోతున్నాం. లేకపోతే గోల్ అనేది మనకి తెలుస్తుంది. ప్రతి రోల్కి ఒక గోల్ ఉంది, లేకపోతే ఒకటో రెండో, ఎప్పటికప్పుడు గోల్ ఉంది ప్రతి రోల్కి. ఈక్వల్లీ ఇంపార్టెంట్, ప్రతి గోల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సేవకు వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా సేవకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది అంటే మనకి కొంత కాస్త వరకు సినిమా ప్రభావం ఇవి చూసి ఏమవుతుందంటే ఇలా చేస్తే చాలా గొప్ప విషయమేమో అని అనుకుంటూ ఉంటారు. అరే అంతా భగవంతుడు అన్నప్పుడు ఆ ఇంట్లో ఎదుర్కొన్నా ఉన్నది ఆ భార్య కానీ ఆ పిల్లాడు కానీ అది భగవంత స్వరూపం కాదా? వీళ్ళని కష్టపెట్టి ఏ విధంగా వెళ్తావు? కాకపోతే వాళ్ళు వాళ్ళ అటాచ్మెంట్ వాళ్ళ నీకు ఏదో కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పడము లేకపోతే ఏదో ఒకటి చేయడము వీలున్నంతలు చేయడము ఇది చేయాల్సింది. ఎందుకంటే ఇది చెప్పడానికి స్వామి ఎన్నోసార్లు మనకు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే సక్కుబాయి మీరా వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ బంధించేశారు, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఏ పని చేయనివ్వలేదు, అయినా కూడా వాళ్ళు అట్లా దృష్టి పెట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రోజు మన సంగతులు ఎవరు అట్లా లేవు, అందరివి శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము వీళ్ళు మనకు అడ్డొస్తున్నారు అని ప్రపంచాన్ని చూపెట్టి నేను ఇవన్నీ వీళ్ళని కాదనుకుని నేను సేవ చేస్తున్నాను అని చూపెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అందుకని నవసూత్రాలులో స్వామి ఇందులాల్ సాగర్ చెప్పిన వాటిలో కనుక మనం చూస్తే అందులో అంటే ఇది డైరెక్ట్ గా నేను స్వామి నుంచి వినలేదు కానీ అందులో స్వామి చెప్పిన మాట ఒకటి ఏంటంటే 4 గంటలు వారానికి మీరు సేవకివ్వండి అని చెప్పారట స్వామి అని చెప్పారట స్వామి 4 గంటలు అంటే 4 గంటలే ఇవ్వాలని కాదు, సేవాభావం ఎప్పుడు ఉండవలసిందే. కానీ బయటకు వెళ్లి చేసేది సేవ అని అనుకుంటే అది 4 గంటలకు రిస్ట్రిక్ట్ చేయండి అన్నట్టు. ఎందుకంటే నీకు ఎన్నో ఉన్నాయి పనులు, నువ్వు ప్రపంచంగా వెళ్ళినప్పుడు నీకు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి, 4 గంటలు చేయాలి అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం ఏంటంటే దానికి దాది కూడా ఒక రోల్ అని చెప్పడం అనమాట. అలా ఇన్ని పాత్రలు మనం చేస్తున్నాను కానీ పాత్ర నేను కాదు, పాత్ర దారుణ్ణి నేను అని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ స్వామి చెప్తున్నారు. ఇది నాకు అనిపించేది.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.
1: స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జి చలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
2: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యకులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
3: భగవాన్ బాబా దివ్య పాదపద్మాల పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
2: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన, వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
3: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరిని కూడా, ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో, ఆ అవతార లక్ష్యంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు ఎస్ఎస్విఐపి కార్యక్రమము 116 గ్రామాల్లో 2007లో మొదలుపెట్టి 2011లో సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ ఎస్ఎస్విఐపి ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసినవి ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మన సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందరిన చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కది బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువులు ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగ అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్నీ మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. శ్వాసగా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
2: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
4: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం వెనకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
5: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదళ సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్స్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదళ మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్ కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ మనకు షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోవడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదళ మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారు. జిల్లా నుంచి అందరు సేవాదళ సభ్యులు కూడా ట్రైనప్ అయ్యేటట్టు రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
6: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేదో చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
5: సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడానికి వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ మంచినీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
6: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
5: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రంలో మజ్జిగ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వారికి పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్ దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి. అందుకే అందాలి ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో నేను పెట్టడం జరిగిందండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదళ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారే. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
7: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి ధర్మాల చేతను సానబెట్టే వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా. సాయి ధర్మాల చేతను సానబెట్టే

అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటుంది. మన మనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి. అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యం నందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యం నందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళం యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఈ రెండు మాత్రమే కాదు, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకము గావించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణం సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మల యందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయం చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి అనుష్ఠించి ఆచరించి అభిలషించి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము
అభిమాన మమకారమును త్యజించి అహంకారము నిర్మూలము గావించి స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములున్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ్ల చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో కుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధని అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారము చేతనే ఏర్పడుచున్నది కానీ మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవా దళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ తన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సలుపుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనము పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరం. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ
కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సలపాలి. చేతులతో చేసేటువంటి పని కాని, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు ఎందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావునకు విలువ ఇస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువ ఇస్తుంటాం. చెరకు, వెదురు, కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాననేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుంది. చెరకు, వెదురు, కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నం

స్పష్టంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాము. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడా మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గం నందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవలు ఇవ్వకుండేందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము, మూడవది సేవాదళము, నాలుగవది భజన సంస్థ, ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికీ అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు. దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్లు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటున్నాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్ బహిష్యత సర్వవ్యాప్య నారాయణ. ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదము తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు. ఇది హస్తము. ఇది 5 వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ 5 వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు. ఇది ఒక సంస్థ, సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు, ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ 3 సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూతలు ఊగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును. ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలు పోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ 5 సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. 5 కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి. సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ 5 ప్రత్యేకంగా ఉంటున్నాయి. కానీ 5 యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ 5 సంస్థల ఎందుకు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పము, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా

0: సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభీష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదనం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఈ ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: Here, in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం, ఒక్క ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు, ఇందులో ఉన్న పదార్థాన్ని. ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు, మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు, సంస్కృతం వారు వారి అంటున్నారు, తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్పుతున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడాను అవకాశం లేకుండా ఉంటుంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వేయాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో, లేక ఒకరిపైన ఒకరు అసూయనో, లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు, రాబోయేటువంటిది మనది కాదు, ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము? గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును, ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా దోషములే కనిపించవు. ఇంకా దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు, నేను దోషుణ్ణి అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనము చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదనం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు, రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసినంత పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము. ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాం, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు, భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికి ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి, ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూర్లు ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలుంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలుంటున్నాయి, ఎంత దురాచారాలుంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కదొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి. కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారి కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదళముల యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రం సేవాదళం వారు ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిలచాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన. యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగనాథ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్త వికండు, దీక్ష లోకాదారుడు, తీర్థపాదరుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్, మీరు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కబుర్ వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రాము ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైకులన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ గాని మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్ళడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలమైపోతుందేమో ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను
1: ఎప్పుడు
2: ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: ప్రతిదీ స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుంటే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు. 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు. బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుతావరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేషన్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను స్వామి దోబోచులాడి. మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట 2 పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం, అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్ గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరిని పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే, ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలిదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
2: డైరెక్ట్ స్వామి నాతో, అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1,000 రూపాయలు ఖర్చు అయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టానో ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే, నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు నిజమైన నీళ్లు దొరుకుతాయి, అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అదే భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో స్థాయి పుడుతున్నటువంటి సమయం, అది జన్మ నందుతూ ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో స్థాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు.
2: తప్పకుండా.
1: అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి, వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలాసార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు. నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి, ముఖ్యంగా రేడియో స్థాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు యాక్చువల్ గా. అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ ఈహెచ్వి బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ మైకులు రికార్డింగ్ ఫెసిలిటీస్ కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి, స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు, ప్రతి మైక్ ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు, ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతో మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్వి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్వి బిల్డింగ్. అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేక ఏ విధంగా చెప్పారు?
2: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి? బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అవి ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీకు కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవత్తత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవద్వేదాంత
2: సర్వవ్యాపకత్వాన్ని, వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండే వాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట, ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంత చొరవ తీసుకుని, అంత ఇంట్రెస్ట్ తీసుకుని, సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జున్ వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే, ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశాన్ని నాకు గుర్తుకొస్తుంది. స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరగా, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు, కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నేను చెప్పాను, ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాను, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి, ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటీ లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవ్వరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువు గారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు అందరికీ చెప్పేశావు అంటే, రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయము కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిల్లమిల్ల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలు ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికి కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మనందరం అన్నదమ్ములం, అన్నదమ్ముల మధ్యన తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరం మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తల వంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
2: సాయిరాం.
1: సాయిరాం.
0: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు. సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు వసతులు వచ్చినా కొంత వ్యయ ప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చెయ్యాలి? తీర్థ స్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు పుణ్యక్షేత్ర దర్శనాలు చెయ్యాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
4: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు వ్యయ ప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
4: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తుంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చే అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
5: పశు పక్ష మృగాదులకు లేనట్టు విచక్షణ జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి, సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు. మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పూర్వులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతగా వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను, నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధ తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ధ, భావశుద్ధి అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం ఇది కాదు చేయాల్సింది, తలపై ఉన్న నల్లని వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళనలు గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదార్జ్యం కాదు, గుణదార్జ్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొల్చు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా, లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
6: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణిగారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, స్థాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగున పడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థ స్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికీ వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
7: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌఘన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థ స్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరంత్యనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞీరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా, కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసాస్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజశక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుంది.

0: అని గోరజస్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో, ఉషఃకాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా, అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభా సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషఃకాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని, శ్రేష్టమని మన శాస్త్రాలు, ఋషులు పేర్కొన్నారు.
1: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణిస్తారా?
0: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేకసార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరి కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుణతాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు

0: సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది, సర్వపురాణుల హితం కోరింది, సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది, విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
1: చాలా బాగుంది గోపాలకృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
2: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సిన ఉన్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన, ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్, పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు, నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావలసినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవ, గంగమ్మనే నెత్తిని ధరించిన ఐశ్వర్యునికి నీటికి కొరత లేదు. కానీ ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంత పెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది, జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ల ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందన్నమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి, ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మ ముహూర్తంలో మనకి నగర సంకీర్తన ద్వారా ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సి గుడ్ బి గుడ్ డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు. ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషుల దగ్గరగా మాధవుని చేరి దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
1: చాలా సంతోషం శకుంతల గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కాని భక్తులకు కాని అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
3: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీసినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నం ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం. ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని వేటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలం కాలస్వరూపాయన మహాకాలాయన మహా అని స్వామి చెప్తారు. కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యమండి.
1: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలు గండించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
4: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
5: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

जाए।